ఆకాశవాణి కొత్తవాడ కేంద్రం శ్రోతలకు నమస్కారం. 100.1 మెగాహెడ్స్ పై ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, ఆశ్వయుజ మాసం 5వ రోజు, 2026 సంవత్సరం సెప్టెంబర్ 27వ తేదీ ఆదివారం. జీవితం అనే యుద్దంలో గెలవడానికి ధైర్యాన్ని మించిన ఆయుధం లేదు అన్నారు భగత్ సింగ్. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 6:05 కావస్తుంది. కొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్త ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి వింటారు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం అంజలి భక్తి సంగీత కార్యక్రమం. ఈనాటి అంజలి కార్యక్రమంలో సూర్యస్తుతి సన్నతి గీతాలు వింటారు. ముందుగా వినండి సూర్యస్తుతి.

0: సన్నతి గీతాలు విన్నారు. అంజలి ఈనాటి భక్తి సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సుభాషితం సమర్పణ శ్రీ కృపాకర్ నిట్ట.
1: సామెతల గ్రంథము 22:6 ఒక చక్కటి మాట రాయబడి ఉంది. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అని వ్రాయబడి ఉంది. ప్రియ శ్రోతలారా, నేటి బాలలే రేపటి పౌరులు అనేటువంటి విషయాన్ని మనము ఎప్పటి నుండో వింటూ వస్తూ ఉన్నాం. దేశ భవిష్యత్తు పౌరుల మీద ఉంది గనక నేటి బాలల విద్యను మనము అశ్రద్ధ చేయకూడదని చక్కటి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళుతున్నటువంటి వారు మనకు కలరు. భవిష్యత్తు విషయాలను ఆలోచించి నేటి బాలలను ఏ విషయంలో శిక్షణ ఇవ్వాలో ఆ విషయంలో శిక్షణ ఇస్తూ ముందుకు నడిపించేటువంటి తల్లిదండ్రులు కలరు. మన పిల్లల పట్ల మనం ఎన్నో ఎన్నో ఆశలు ఆశయాలు పెంచుకుంటాం. ఆ దిశగా వారిని నడిపించడానికి ఇష్టపడతాం. కేవలము విద్య మీదనే మనం దృష్టి సారిస్తే ఈ లోకములో వారు నేర్చుకోవలసిన సంస్కారము ఆ విద్య ద్వారా అబ్బుతుందా లేదా అనేది కూడా మనము గమనించుకోవాలని 127వ కీర్తనలో దావీదు భక్తుడు ఒక మాట అంటాడు. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము. యెహోవా మనకిచ్చేటువంటి బహుమానాలలో ఒక బహుమానం ఏంటంటే గర్భఫలం. ఆ గర్భములో పుట్టినటువంటి పిల్లలు అది దేవుని యొక్క బహుమానం. ఎవరైనా ప్రేమపూర్వకంగా మనకి ఏదైనా బహుమానం ఇస్తే ఆ బహుమానాన్ని మనం ఎంత శ్రద్ధగా చూసుకుంటామో కదా. దానిని దుమ్ము పట్టకోకుండా చక్కగా అలంకరించి ఒక కవర్తో కవర్ చేసి ఎప్పటికప్పుడు దాన్ని తుడుచుకుంటూ మన కన్నుల ఎదుట చక్కగా దాన్ని శుభ్రపరుస్తూ ప్రతిరోజు చూస్తూ ఆనందిస్తాం. నీకిచ్చిన బహుమానం విషయంలోనే నువ్వెంత శ్రద్ధ కలిగి ఉన్నప్పుడు దేవుడు నీకిచ్చినటువంటి బహుమానం విషయంలో దేవుడు కూడా ఏదో ఒక రోజున నిన్ను అడుగుతాడు, నీకు ఎవ్వరికివ్వనటువంటి బహుమానాన్ని ఇచ్చానో ఆ బహుమానం విషయంలో నువ్వు ఎలాంటి శ్రద్ధ వహించావు అని. నీ పిల్లలను నీకు కలిగి ఉన్నటువంటి తీక్షణమైన కోరికతో వారిని పెంచడం కాదు కాని దేవుడు వారిని ఈ భూమి మీద ఎందుకు పంపించాడో, దేవుని ఉద్దేశం ఏంటో అని ఎరిగి వారిని పెంచడం ఎంతో గొప్ప విషయం. చక్కటి ఎడ్యుకేషన్ వారికి ఇవ్వాలి, చక్కటి స్కూలింగ్ వారికి ఇవ్వాలి, చక్కటి వికాసం వారికి ఇవ్వాలి. ఇవన్నీ తల్లిదండ్రులుగా మనకున్నటువంటి కోరికలు. అన్నీ ఇస్తాము, అన్నీ ఇచ్చిన తర్వాత కూడా వారు భవిష్యత్తులో గొప్పవారవుతాము అని అనుకుంటాము. కానీ మన ఊహకు అందని రీతిగా వారు మారిపోయినటువంటి పరిస్థితులు కూడా కనబడతాయి. కొంతమంది తల్లిదండ్రులైతే ఈ మాట అనకనే అంటా ఉంటారు, అయ్యా వాడు నా కడుపులో పుట్టాడని నేను చెప్పుకోలేను, వాడు నా కుమారుడు కాదు, ఆమె నా కుమార్తె కాదు. సమాజంలో తల్లిదండ్రులుగా వారి పిల్లల గురించి చెప్పుకోవడానికి కన్నీరు కార్చేటువంటి తల్లిదండ్రులు లేకపోలేదు. స్కూలింగ్, చక్కని వస్త్రములను వారికి నువ్వు సమకూర్చడానికి ప్రయత్నం చేసే ఆ ప్రయత్నాలలో కూడా ఇంకొక ప్రయత్నం చేయాలని మీకు తెలియచేస్తున్నాను. ఏంటా ప్రయత్నం అంటే, ఎఫ్ఎస్సీలోకి రాసిన పత్రిక 6:4 ఇలా రాయబడింది, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షణలోను బోధనలోను వారిని పెంచుడి. వారికి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని ఆశపడే తండ్రిగా ఉన్నావు నీవు. ఆ తండ్రిగా ఇంకొక బాధ్యత నీకు ఇస్తున్నాను, వారి ఆధ్యాత్మిక జీవితాన్ని కూడా తీర్చిదిద్దవలసిన బాధ్యత ఎంతైనా మనకుంది. ఆ ఆధ్యాత్మికమైనటువంటి జీవన విధానాన్ని వారికి నేర్పించాలి, ఆధ్యాత్మికమైనటువంటి కోణంలో వారిని పెంచాలి. నీతి సూక్తులు, జీవిత విలువలు తెలిపేటువంటి కొన్ని

0: విషయాలను వారికి బోధిస్తూ ప్రభు యొక్క బోధనలో శిక్షణలో పెంచాలని మీకు తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మలను దీవించునుగాక.
1: విన్నారు కదా, పాస్టర్ కృపాకర్ నిట్ట గారు అందించిన సుభాషితం అది. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, రైతు సమాచారం.

ఇప్పుడు తిలాపియా చేపల పెంపకం గురించి తెలుసుకుందాం. తిలాపియా అత్యంత ప్రాచుర్యం గల మంచినీటి చేప. దీని పుట్టినిల్లు ఆఫ్రికా దేశం. దీనిని ప్రపంచంలోని అనేక దేశాలలో ప్రవేశపెట్టబడిన మొజాంబిక రకం 1987లో మన దేశంలో ప్రవేశపెట్టడం జరిగింది. తిలాపియా రకం చేపలకు అధిక ప్రత్యుత్పత్తి సామర్థ్యం కలిగి ఉండటం వల్ల నేడు అనేక మంచినీటి వనరుల్లో వీటి ఉధృతి అధికమై దేశమంతటా వ్యాపించాయి. ఫలితంగా స్థానిక చేపజాతుల లభ్యత తగ్గిపోతోంది. ప్రపంచవ్యాప్తంగా మరియు 21వ శతాబ్దానికి గాను ముఖ్యమైన ఆహార చేపగా గిఫ్ట్ తిలాపియా గుర్తించడం జరిగింది. ఆహార వినియోగంలో ఇది అత్యంత ప్రాచుర్యమైన చేప. ఇది ప్రస్తుత మార్కెట్లో సుమారుగా 12% వృద్ది రేటు కలిగి 4వ స్థానాన్ని ఆక్రమించింది. ప్రపంచ ఆక్వాకల్చర్ రంగంలో తిలాపియా చేప ప్రత్యేక స్థానాన్ని ఆక్రమించింది. వృక్ష సంబంధమైన ప్రోటీన్ పదార్థాలను ఆహారంగా తీసుకుని వేగవంతంగా పెరిగే లక్షణం తిలాపియాకు ఉంది. అంతేకాకుండా దీని చేప పిల్లల ఉత్పత్తిలో పెంపకంలో ఎక్కువ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించవలసిన అవసరం లేదు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 85 దేశాలు ఈ తిలాపియా సాగు చేస్తూ మంచి ఫలితాలు పొందుతున్నాయి. భారతదేశంలో వ్యవసాయ మంత్రిత్వ శాఖ 2011వ సంవత్సరంలో గిఫ్ట్ తిలాపియా చేపల పెంపకానికి అనుమతిస్తూ కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. దీని ప్రకారం తిలాపియా చేపల పెంపకానికి ఆయా రాష్ట్రాలలో గల పెంపకందారులు వ్యవసాయ మంత్రిత్వ శాఖ రూపొందించిన విధి విధానాలను పాటించి సంబంధిత మత్స్యశాఖ ద్వారా అనుమతి పొందాలి. ఆంధ్రప్రదేశ్లో గల కృష్ణా జిల్లాలోని మాణికొండ గ్రామంలో గల రాజీవ్ గాంధీ సెంటర్ ఫర్ ఆక్వాకల్చర్ గిఫ్ట్ తిలాపియా మగ చేప పిల్లల ఉత్పత్తి పరిశోధన జరుగుతోంది. ఇందులో భాగంగా వరల్డ్ ఫిష్ సెంటర్ మలేషియా వారి సాంకేతిక సహకారంతో గిఫ్ట్ తిలాపియా చేప పిల్లల పెంపకానికి విధానాలని ఆధునీకరిస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు 11వ తరానికి చెందిన 60 కుటుంబాలను కలిగి ఉంది. ఈ ప్రాజెక్టు ద్వారా 95% మగ గిఫ్ట్ తిలాపియా పిల్లలు దేశవ్యాప్తంగా సరఫరా చేయు సామర్థ్యాన్ని సంపాదించింది. కార్ప్ చేపలకు ప్రత్యామ్నాయం గిఫ్ట్ తిలాపియా. ఇది జన్యు వృద్ధిలో రూపొందించిన చేప. ఈ చేపలకు మంచి రోగ నిరోధక శక్తి ఉంటోంది. కాబట్టి ఇవి కట్ల రోహు చేపలకు ప్రత్యామ్నాయం అవుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తిలాపియా చేపలు తక్కువ పెట్టుబడితో అధిక పెరుగుదల ఉండడం వలన అధిక దిగుబడి, నాణ్యమైన మాంసం పొంది దేశీయ విదేశీయ మార్కెట్ను సంతరించుకుంది. ఇది మంచినీటి మరియు తక్కువ ఉప్పు నీటిలో కూడా మంచి పెరుగుదలను కలిగి ఉంటుంది. తిలాపియా చేపల దిగుబడి ఇతర చేపల కంటే సాధారణ స్థితిలో హెక్టారుకు 6 టన్నులు పొందవచ్చని నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం మన దేశంలో కేరళ, మహారాష్ట మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ప్రారంభం అయింది. త్వరలోనే మిగతా రాష్ట్రాలలో కూడా ప్రారంభం అయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయి. గిఫ్ట్ తిలాపియా ప్రత్యేకతలు ఏంటంటే వేగవంతమైన ఎదుగుదల మరియు అధిక బ్రతుకుదల రేటు కలిగినవి. అలాగే అన్ని వాతావరణ పరిస్థితులను తట్టుకుని ఇవి జీవిస్తూ ఉంటాయి. అన్ని రకాలైన అదనపు ఆహారాన్ని స్వీకరించడం, తక్కువ సంఖ్యలో మరియు ఎక్కువ సాంద్రతలో కూడా పెంపకానికి అనువైనవి. స్వల్పకాలిక నీటి వనరుల్లో కూడా పెంచేందుకు అనువుగా ఉంటాయి. ఆకర్షణీయమైన రంగు, మంచి రుచి మరియు అధిక పోషక విలువలు కలిగి ఉండటం, ఇంకా మాంసంలో ముళ్లు తక్కువగా ఉండి ఫిల్లెట్ ఉత్పత్తికి అనుకూలంగా ఉండటం, దేశీయ మరియు విదేశీ మార్కెట్లో విలువను కలిగి ఉండటం. చేప పిల్లల లభ్యత భారత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లోని 3 కేంద్రాలకు మాత్రమే జన్యు వృద్ది మగ తిలాపియా చేప పిల్లల ఉత్పత్తికి అనుమతి ఇచ్చింది. అవి రాజీవ్ గాంధీ సెంటర్ ఫర్ ఆక్వాకల్చర్ మాణికొండ కృష్ణాజిల్లా, ఆర్ఎస్ఎస్ బయోటెక్ విజయవాడ, ఆనంద ఆక్వా ఎక్స్పోర్ట్ భీమవరం. మిగతా యాజమాన్య పద్దతులన్నీ దాదాపు కార్పు చేపల పెంపకంలో అనుసరించే విధంగా ఉంటాయి.

రైతు సమాచారం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం 100.1 మెగాహెడ్స్ పై ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలతో మీ రేడియో నిస్తం దాసరి వెంకటేశ్వరరావు.

ఈ ప్రసారంలో 7 గంటలకు జిల్లా సమగ్ర నివేదిక, 7 గంటల 5 నిమిషాలకు తెలుగులో వార్తలు, 7 గంటల 15 నిమిషాలకు కొత్త చిగురు తొడిగిందంట ఆమని అంటూ సాగే ఈ మాసపు పాట ఈ కార్యక్రమంలో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 7 గంటల 20 నిమిషాలకు వినికిడి సమస్య శాపం కాదు లోపం, కొన్ని వివరాలు తెలుసుకుంటారు. 7 గంటల 30 నిమిషాలకు రసమయ సాహితీ కార్యక్రమంలో తెలంగాణ సాహితీ భద్రాచలం వారి ప్రాయోజిత కార్యక్రమం 58వ భాగం ప్రసారమవుతుంది. ఇందులో కాలం సాయి కుమారి వినిపించే పసిమనస్సు కథనిక వింటారు. 7 గంటల 45 నిమిషాలకు లలిత సంగీత కార్యక్రమంలో లలిత గీతాలు ప్రసారమవుతాయి. సమాచార ప్రభాత్ 8 గంటల 15 నిమిషాలకు మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుంచి. ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం 8:30 నిమిషాలకు ప్రసారమవుతుంది. మీ మాటతో ఓ పాట శ్రోత టెలిఫోన్ ద్వారా కోరి చిత్ర ఇతర కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం 8:35 నిమిషాలకు ప్రసారమవుతుంది. నిర్వహణ శ్రీ కోడిపాక శంకరరావు. 9:30 నిమిషాలకు ఏకచిత్ర గానం. 10 గంటలకు స్వాతంత్ర్య సమర ఉద్యమ విప్లవకారుడు భగత్ సింగ్ ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈరోజు 11 గంటలకు గౌరవనీయులు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ కార్యక్రమం ప్రసారమవుతుంది. గౌరవనీయులు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ కార్యక్రమం తెలుగు అనువాదం వెనువెంటలే మనసులో మాట కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రసారమవుతుంది. తెలుగు అనువాద కార్యక్రమం ఈరోజు రాత్రి 8 గంటలకు పునఃప్రసారం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వింటారు. మధ్యాహ్నం 12 గంటలకు హిందీలో వార్తలు, 12:05 నిమిషాలకు ఆంగ్ల వార్త ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి, 12:10 నిమిషాలకు చిత్రగీతాలు, 12:30 నిమిషాలకు తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వింటారు. చిన్నారులోకం చిన్నపిల్లల కార్యక్రమం మధ్యాహ్నం 12:40 నిమిషాలకు ఇందులో డిఏవి మోడల్ స్కూల్ కేటీపీఎస్ విద్యార్థులకు సమర్పించే కదంబ కార్యక్రమం వింటారు. 1:10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు, 1:20 నిమిషాలకు వనితా లోకం కార్యక్రమం, ఉర్దూలో వార్తలు 1:50 నిమిషాలకు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 2 గంటలకు మిడ్ డే న్యూస్, 2:15 నిమిషాలకు దోపహర సమాచారం ఢిల్లీ కేంద్రం నుంచి వింటారు. కిన్నర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతల కార్యక్రమం మధ్యాహ్నం 2:30 నిమిషాలకు, 3 గంటలకు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి నాటకం ప్రసారమవుతుంది. ఈరోజు రాత్రి 6 గంటలకు హిందీలో వార్తలు, 6:35 నిమిషాలకు చిత్రగీతాలు, 6:10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు. 7:05 నిమిషాలకు తెలుగులో వార్తలు, 7:15 నిమిషాలకు జానపద సంగీత కార్యక్రమం, 7:45 నిమిషాలకు కిన్నర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమం. రాత్రి 8 గంటలకు గౌరవనీయులు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ కార్యక్రమంకు తెలుగు అనువాదం, మనసులో మాట కార్యక్రమం పునఃప్రసారం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వింటారు. రాత్రి 8:30 నిమిషాలకు కిన్నర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతల కార్యక్రమం, 8:45 నిమిషాలకు సమాచార సంధ్య హిందీలోను, 9:00 న్యూస్ 18 ఆంగ్లంలో వార్త ప్రసారం, 9:16 నిమిషాలకు స్పాట్ లైట్ కార్యక్రమంలో ఢిల్లీ కేంద్రం నుంచి వింటారు. రాత్రి 9:30 నిమిషాలకు మధురిమ ఆపాత మధుర గీతాలు వింటారు. 10 గంటలకు అఖిల భారత రవివాసరియ సంగీత సభ కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. ఇవి ఈనాటి కార్యక్రమంలోని ముఖ్యాంశాలు. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 6:45 నిమిషాలకు వస్తుంది. ముందుగా ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి, 6:50 నిమిషాలకు సంస్కృతంలో వార్త ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి ఉంటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఆసియా క్రీడల్లో స్వర్ణాలు సాధించి భారత మహిళల పురుషుల కబడ్డీ జట్లు దేశానికి గర్వకారణంగా నిలిచాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట ఆకాంక్ష నెరవేర్చడంలో మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ విశేష కృషి చేశారని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. సమగ్ర రక్షిత తాగునీటి పథకాల నిర్వహణను మరింత పటిష్టపరచాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి దూరదర్శన్ నెట్వర్క్ అంతటా న్యూస్ ఆన్ ఏఐఆర్ .gov.in వెబ్సైట్, న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే న్యూస్ ఆన్ ఏఐఆర్, డిడి న్యూస్, పీఎంఓ, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానళ్లలో కూడా ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారమవుతుంది. హిందీ ప్రసారం ముగిసిన వెంటనే ఆకాశవాణి ఈ కార్యక్రమాన్ని ప్రాంతీయ భాషల్లో ప్రసారం చేస్తుంది. ఆసియా క్రీడల్లో టైటిల్ నిలబెట్టుకుని ఇరాన్పై ఉత్కంఠభరిత విజయంతో భారత మహిళల కబడ్డీ జట్టు దేశానికి గర్వకారణంగా నిలిచిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. స్వర్ణ పథకాన్ని కైవసం చేసుకున్న మహిళల కబడ్డీ జట్టుకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా అభినందనలు తెలిపారు. క్రీడాకారిణులు ప్రదర్శించిన ధైర్యం, సమిష్టి కృషి, పదునైన ఆటతీరు ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఉన్నాయని ప్రశంసించారు. పురుషుల జట్టు కూడా ఉత్కంఠభరిత విజయం సాధించి మరో స్వర్ణ పథకాన్ని సాధించడంపై హర్షం వ్యక్తం చేశారు. దేశంలో సరళీకృత ఆర్థిక విధానాలతో పాటు తెలంగాణ రాష్ట ఆకాంక్ష నెరవేర్చడంలో మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ విశేష కృషి చేశారని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ విప్రో సర్కిల్లో మన్మోహన్ సింగ్ స్మారక పార్క్ విగ్రహాన్ని ఆయన 94వ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి నిన్న ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ,
1: ఈ దేశాన్ని ప్రపంచంలో 3వ ఆర్థిక వ్యవస్థగా నిలబడడానికి చట్టాలు, శాసనాలు, రాజ్యాంగ సవరణలు చేసిన గొప్ప వ్యక్తికి అద్భుతమైన గుర్తింపు, వారి జ్ఞాపకార్థం ఢిల్లీలో ఉండాలి. వారిని గౌరవించడం అంటే మన జాతిని మనమే గౌరవించుకున్నట్టు. భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా అందించే బాధ్యత ప్రభుత్వాలకు ఉండాలి. 60 సంవత్సరాల సుదీర్ఘ ప్రజల యొక్క పోరాటం, చాలా మంది త్యాగాల ఫలితం ఈ తెలంగాణ రాష్ట్రం. ఈ స్వప్నం శాశ్వతం చేసింది శ్రీమతి సోనియా గాంధీ గారు, సహకరించింది డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు.
0: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్ ప్రక్రియలో నోటీసులు అందుకున్న ఓటర్ల ఇళ్లకు బూత్ లెవెల్ అధికారులు స్వయంగా వెళ్లి అవసరమైన పత్రాలను సేకరించి సంబంధిత వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని భారత ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ అధ్యక్షతన ఎన్నికల సంఘం సమావేశం ఢిల్లీలో నిన్న నిర్వహించారు. ఈ సమావేశంలో ఎన్నికల కమిషనర్లు ఎస్ఎస్ సంధు, వివేక్ జోషి పాల్గొన్నారు. సమావేశం వివరాలను ఎన్నికల సంఘం వెల్లడిస్తూ, నోటీసులు అందుకున్న ఓటర్లు విచారణ కోసం ప్రభుత్వ కార్యాలయాలకు రావాల్సిన అవసరం లేదని తెలిపింది. ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే ఆన్లైన్ విచారణ నిర్వహించాలని పేర్కొంది. నైట్ షెల్టర్లలో నివసించేవారు, కార్మికులు, పేదలు, నిరాశ్రయుల కోసం జిల్లా ఎన్నికల అధికారులు తగినన్ని సహాయ కేంద్రాలు, ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఇప్పటికే 20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో సర్ పూర్తయిందని, జాబితాలో పేరు లేని అర్హులు, యువత, తొలిసారి ఓటర్లు

0: ఫామ్ 6 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్, ఎన్నికల కమిషనర్లు ఎస్ఎస్ సంధు, వివేక్ జోషి కలిసి ఏకగ్రీవంగా ఇచ్చిన వివరణ రాజ్యాంగ సంస్థల సమగ్రతను, విశ్వసనీయతను మరోసారి స్పష్టం చేస్తుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ అంశంపై నెలకొన్న అపోహలకు తెరదించిందని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు సంబంధించిన నిర్ణయాలు సమిష్టిగా, సంస్థాగత విధి విధానాలకు ఖచ్చితంగా పాటిస్తూ తీసుకుంటానన్నారు. స్వల్పకాలిక రాజకీయ ప్రయోజనాల కోసం భారత ప్రజాస్వామ్య వ్యవస్థ, ఎన్నికల ప్రక్రియలపై ఉన్న విశ్వాసాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు దురదృష్టకరమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
1: గడిచిన వారం రోజుల్లో జరిగిన జాతీయ వార్తా విశేషాలను తెలియజేసే ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం వార్తా వాహిని ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: ప్రభుత్వ ఉద్యోగుల్లో సామర్థ్య నిర్మాణం, పరిపాలనా నైపుణ్యాల పెంపు లక్ష్యంగా ప్రారంభించిన మిషన్ కర్మయోగి కార్యక్రమ దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ కార్యశాల ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో జరగనుంది. సాధనా శృంఖల పేరిట ఈ నెల 29-30 తేదీల్లో బీఆర్ అంబేద్కర్ కళావేదికలో ఈ సదస్సును నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఒడిశా, పుదుచ్చేరి రాష్టాలకు చెందిన అధికారులు పాల్గొననున్నారు. 29వ తేదీన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సదస్సును ప్రారంభించనున్నారు. కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ సదస్సుకు హాజరుకానున్నారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాల ఉన్నతాధికారులు, మిషన్ కర్మయోగి ప్రతినిధులు కార్యక్రమంలో ప్రసంగించనున్నారు. మిషన్ కర్మయోగిలో భాగంగా ప్రభుత్వ శిక్షణా సంస్థల సామర్థ్యం పెంపు, ఉద్యోగుల నైపుణ్యం పెంపు అంశాలపై ఈ సదస్సులో చర్చించనున్నారు. గ్రామీణ ప్రాంతాలకు సురక్షితమైన తాగునీటిని నిరంతరాయంగా అందించేందుకు సమగ్ర రక్షిత తాగునీటి పథకాల నిర్వహణ, పర్యవేక్షణను మరింత పటిష్టపరచాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా మంగళగిరి క్యాంపు కార్యాలయంలో సమగ్ర రక్షిత తాగునీటి పథకాల నిర్వహణపై గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులతో ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. తాగునీటి పథకాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రజారోగ్యానికి సంబంధించిన అంశాలలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించరాదని స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్టంలో 512 సమగ్ర రక్షిత తాగునీటి పథకాల ద్వారా 11,221 నివాస ప్రాంతాలకు తాగునీటి సరఫరా జరుగుతోందని, సుమారు 1,65,00,000 మంది ప్రజలు ఈ పథకాలపై ఆధారపడుతున్నారని తెలిపారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని రాష్టంలోని అన్ని పట్టణాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యమిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో సెంట్రల్ లైటింగ్, సీసీ రోడ్లను ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, తెనాలి వంటి పట్టణాల్లో అపార్ట్మెంట్లు అధికమవడంతో జనసాంద్రత పెరిగిందన్నారు. భవిష్యత్తులో పెరగనున్న జనాభాను దృష్టిలో పెట్టుకుని అవసరాలకు తగినట్లుగా మౌలిక వసతులు కల్పిస్తామని మంత్రి పేర్కొంటూ,
2: తెనాలి పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా రోడ్లు విస్తరించడమే కాకుండా భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని కంప్లీట్ గా సిమెంట్ రోడ్ల నిర్మాణం అనేది ప్రారంభించాం. అది తప్పకుండా భవిష్యత్తులో మనకి బురిపాలెం వరకు తీసుకెళ్లే విధంగా రింగ్ రోడ్ లాగా మనం రూపొందించాలనే ఆలోచనతో 20,00,000 రూపాయలతో ఈ రోడ్ ని నిర్మాణం ఈ రోజు పూర్తి చేసుకున్నాం. ఖచ్చితంగా వాళ్ళకి అందించాల్సిన మౌలిక సదుపాయాలు మన తెనాలి మున్సిపాలిటీ నుంచి తప్పకుండా అందిస్తాం.
0: యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయనగరం జిల్లా కేంద్రంలో నిన్న నిర్వహించిన మెగా జాబ్ మేళాను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్టంలో యువతకు ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా సుదీర్ఘ ప్రణాళికతో పెద్ద ఎత్తున పరిశ్రమలను రాష్ట్రానికి తీసుకువస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే 24,00,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో అనేక పరిశ్రమలు రాష్ట్రానికి తీసుకొచ్చినట్లు చెప్పారు. రాష్టంలో యువతకు 20,00,000 ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని పేర్కొంటూ,
3: ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అనేది రాష్ట్రం కల్పించాలని 20,00,000 ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తామని మాటిచ్చి రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంది. రాష్ట్రంలో పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ తీసుకొస్తున్నాం. ఐటీ ఇండస్ట్రీస్, మ్యానుఫాక్చరింగ్ ఇండస్ట్రీస్, పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్, ఫార్మసీ ఇండస్ట్రీస్, బయోటెక్నాలజీస్, ఇలా అనేక సెక్టర్స్ లో క్లోజ్ టు అబౌట్ 24,00,000 కోట్ల ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ద లాస్ట్ 27 మంత్స్ తీసుకొచ్చాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక ఈ రోజు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఆసియా క్రీడల్లో స్వర్ణాలు సాధించి భారత మహిళల పురుషుల కబడ్డీ

0: జట్లు దేశానికి గర్వకారణంగా నిలిచాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట ఆకాంక్ష నెరవేర్చడంలో మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ విశేష కృషి చేశారని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. సమగ్ర రక్షిత తాగునీటి పథకాల నిర్వహణను మరింత పటిష్టపరచాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. అథ వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్య ప్రాతః 11:00 ఆకాశవాణీతః మన్ కీ బాత్ ఇతి కార్యక్రమే స్వీయం మనోగతం ప్రకటయిష్యతి. మాసికస్యాస్య ఆకాశవాణీ కార్యక్రమస్య ఏతత్ 38వ సంస్కరణం భవిష్యతి. ఆకాశవాణ్యః దూరదర్శనస్య చ సర్వాభిః వాహినీభిః అస్య కార్యక్రమస్య ప్రసారణం భవిష్యతి. అయం హి కార్యక్రమః ఆకాశవాణీ వార్తా విభాగస్య అంతర్జాలపట్లే www.newsonair.gov.in ఇత్యత్ర అపి చ న్యూస్ ఆన్ ఏఐఆర్ ఇతి చల దూరభాషీయే తంత్రాంశే అపి ఉపలబ్ధో భవిష్యతి. ఆకాశవాణీ దూరదర్శన వార్తా ప్రధానమంత్రి కార్యాలయ సూచనా ప్రసారణ కార్యాలయానాం యూట్యూబ్ వాహినీభిః అపి అస్య కార్యక్రమస్య సాక్షాత్ ప్రసారణం భవిష్యతి. హిందీభాషాయాం ప్రసారణస్య పశ్చాత్ అస్య ప్రసారణం ఆకాశవాణ్యాః క్షేత్రీయాసు భాషాసు అపి భవిష్యతి. నిర్వాచనాయోగః పునః ఉక్తవాన్ యత్ సర్వేషాం రాజ్యానాం తథా కేంద్రశాసిత ప్రదేశానాం కృతే నిర్గమితానాం మతదాతృసూచీనాం విశేష గహన సంశోధనస్య SIR ఇత్యస్య నిర్ణయః సర్వసమ్మత్యా స్వీకృతః ఆసీత్. నవదిల్ల్యాం వార్తాహరాన్ సంబోధయన్ వార్తాహర విభాగస్య మహానిదేశకః ఆశీష గోయలః అవదత్ యత్ హ్యః ఆయోగస్య సభా అభవత్ యత్ర ముఖ్య నిర్వాచనాయుక్తః జ్ఞానేశ కుమారః నిర్వాచనాయుక్తః సుఖబీర సింహ సంధు వివేక జోషి చ ఉపస్థితాః ఆసన్. సహ అవదత్ యత్ బిహారతః ఆరభ్య సర్వేషాం రాజ్యానాం కేంద్రశాసిత ప్రదేశానాం చ కృతే గతవర్షస్య జూన్ మాసస్య 24వ దినాంకే ప్రసారితస్య SIR ఇత్యస్య ఆదేశః ఆయోగస్య సర్వసమ్మత్యా అనుమోదనేన ప్రసారితా అభవదితి. నిర్వాచనాయోగః అవదత్ యత్ BLO ఇతి బూథస్తరీయ అధికారిణః తేషాం గృహేషు గచ్చంతి యే వర్తమానస్య విశేష గహన సంశోధనస్య SIR ఇత్యస్య సమయే సూచనాః ప్రదత్తవంతః తేషాం ఆవశ్యక పత్రాణి సంగ్రహీతుం. తదనంతరం BLO ఇత్యేతే ECI నెట్ ఇత్యాఖ్యే పటలె ప్రలేఖాన్ ప్రేషయిష్యంతి. భారతం సర్వాన్ పక్షాన్ సంయమం ఆచరితుం కష్టం న్యూనీకర్తుం నాగరికాన్ రక్షణం సునిశ్చేతుం వర్తమాన యుద్ధేషు ఊర్జాయాః వాణిజ్యస్య అవిరామ ప్రవాహం చ సునిశ్చేతుం ఆహూతవాన్. గతరాత్రౌ న్యూయార్క్ నగరే సంయుక్త రాష్ట్ర సంఘస్య సామాన్య సభాం సంబోధయన్ విదేశమంత్రీ డాక్టర్ ఎస్ జయశంకరః అవదత్ యత్ యుద్ధానాం పరిణామాః ప్రత్యక్షతయా యుద్ధే సంలగ్న రాష్ట్రాణాం సమీపేభ్యః బహుదూరం యావత్ అనుభూతాః భవంతి. సః అవదత్ యత్ వైమనస్యేన వైశ్విక సురక్షా నిరంతరం ప్రభావితా భవతి, ప్రగతిః శంకితా భవతి, తథా చ తస్య సమీపస్థ ప్రదేశేభ్యః బహుదూరం యావత్ వికాసః మందః భవతి. సః అవదత్ యత్ విశేషతః ఖాద్య ఊర్జా సురక్షాది క్షేత్రేషు స్థితిం పరిష్కారయితుం భారతం సర్వవిధ సహాయం కర్తుం తత్పరః అస్తి. విత్తమంత్రాలయః అఘోషయత్ యత్ గ్రాహకేభ్యః సౌలభ్యం ప్రదాతుం అద్య సర్వే సార్వజనిక క్షేత్రస్య బ్యాంక్ సంస్థాః గ్రామీణ బ్యాంక్ సంస్థాః చ ఉద్ఘాటితాః భవంతి. मन्त्रालयः अवदत् यत् युनाइटेड फोरम ऑफ बैंक यूनियंस इत्यनेन अस्मिन् मासे 28 30 दिनांक पर्यन्तम् आहूताः प्रस्तावित त्रिदिवसीय राष्ट्रव्यापी बैंक प्रदर्शनस्य दृष्ट्या एतत् निर्णय

0: स्वीकृतः। पुरुष क्रिकेट क्रीडायां भारत वेस्ट इंडीज दलयोः मध्ये तिसृणां क्रीडा श्रृंखलायाः प्रथम एक दिवसीय अंतर्राष्ट्रीय क्रीडा अद्य तिरुवनंतपुरम नगरस्य ग्रीन फील्ड अंतर्राष्ट्रीय क्रीडांगणे भविष्यति। क्रीडा अपराह्ने द्विवादने आरभ्यते इति वार्ताः।
1: ఆకాశవాణి నల్గొండ జిల్లా సమాచార లేఖ వింటారు. నివేదిక అందిస్తారు శ్రీ జి రామకృష్ణ.
2: నల్లగొండ జిల్లా నకిరేకల్లో ఇటీవల పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాదాపు 345 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన 12 అభివృద్ది పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. ముందుగా 32 కోట్ల రూపాయలతో నిర్మించిన నకిరేకల్ 100 పడకల ప్రాంతీయ ఆసుపత్రిని ప్రారంభించారు. నకిరేకల్ మినీ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో 200 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్తో పాటు మండల కార్యాలయాల భవన నిర్మాణానికి శంకుస్థాపనలు చేశారు. రాష్టంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక పాలన కొనసాగిస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. నాగార్జున సాగర్ ఆయకట్టుకు నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో బీఆర్ఎస్ చేపట్టిన మహాధర్నాలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ ధర్నాలో రైతులనుద్దేశించి ఆయన మాట్లాడుతూ, వ్యవసాయం రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ప్రజల ముందు ఉంచాలనే ఉద్దేశంతోనే ధర్నా చేపట్టామని చెప్పారు. నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ జాతీయ స్థాయిలో మరో ప్రతిష్టాత్మక గుర్తింపు సాధించింది. కేంద్ర పర్యావరణ అటవీ వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ లో భాగంగా నిర్వహించిన వార్డు స్థాయి స్వచ్చ వాయు సర్వేక్షణ 2026లో దేశవ్యాప్తంగా 130 పట్టణ స్థానిక సంస్థలు పాల్గొనగా నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ జాతీయ స్థాయిలో 2వ ర్యాంకు సాధించింది. ఢిల్లీలో ఈ నెల 7వ తేదీన జరిగిన కార్యక్రమంలో 20 లక్షల రూపాయల నగదు బహుమతితో కూడిన అవార్డును మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ బుర్రి చైతన్య, మున్సిపల్ కమిషనర్ బి వంశీకృష్ణ, 16వ వార్డు కార్పొరేటర్ పెరిక స్వాతి స్వీకరించారు. నల్లగొండ జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాలు, కస్తూర్బా పాఠశాలల్లో పోషణ మాసం కార్యక్రమాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా పౌష్టికాహారం తీసుకోవడం వల్ల తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉంటారని, పౌష్టికాహార లోపం వల్ల జరిగే అనర్థాలను వివరిస్తూ ఐసీడీఎస్ సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు గర్భిణీలు, బాలింతలకు అవగాహన కల్పిస్తున్నారు. ఎల్నీనో పేరు చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం అవాస్తవాలు చెబుతోందని మాజీ మంత్రి జగదీశ్వరరెడ్డి ఆరోపించారు. ఎల్నీనో ఎంత అబద్దమో బొగ్గు కొరత కూడా అంతే అబద్దమని అన్నారు. నల్లగొండ జిల్లా కనగల్ మండలంలోని పలు గ్రామాలలో ఎండిన పంట పొలాలను పరిశీలించి రైతులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానిది నేరపూరిత చర్య అని ఆరోపిస్తూ, నీళ్లొచ్చినా కృష్ణా ఆయకట్టులో పంటలు ఎందుకు ఎండబెడుతున్నారో సీఎం మంత్రులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. భగవాన్ విశ్వకర్మ జయంతి ఉత్సవాలు నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. జిల్లా కేంద్రంలోని బ్రహ్మంగారి గుట్టపై శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆ దేవాలయం ప్రాంగణంలో విశ్వ బ్రాహ్మణ సేవా సంస్థ ఆధ్వర్యంలో యజ్ఞోత్సవాలు, అభిషేకాలు ఘనంగా నిర్వహించారు. సెప్టెంబర్ 17న ప్రజాపాలన దినోత్సవం వేడుకలు జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. జిల్లా కేంద్రంలో జరిగిన వేడుకలలో రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జెండా ఎగురవేశారు. రాష్ట న్యాయ సేవా అధికార సంస్థ ఆదేశాలతో జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ నల్లగొండ ఆధ్వర్యంలో ఈ నెల 12వ తేదీన జిల్లాలోని అన్ని కోర్టు ప్రాంగణాలలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ లో 12,283 పెండింగ్ ప్రీ లిటిగేషన్ కేసులు పరిష్కారమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 14 లోక్ అదాలత్ బెంచీలను ఏర్పాటు చేసిన ఈ లోక్ అదాలత్ లో 33 సివిల్, 2,813 క్రిమినల్, 68 మోటార్ వాహన ప్రమాద బీమా కేసులు, అలాగే 9,281 ట్రాఫిక్ చలాన్ కేసులు, 77 బ్యాంక్ రికవరీ కేసులు, 11 సైబర్ క్రైమ్ కేసులు పరిష్కరించబడినట్లు జిల్లా జడ్జి పి వసంత్ తెలిపారు. గుర్రంపూడు మండలంలోని పాల్వాయి రైతు వేదికలో రైతులకు నానో ఎరువుల వినియోగం, వాటి ప్రాముఖ్యత, పంటల వివిధ దశల్లో వినియోగించే విధానం, అలాగే నానో ఎరువుల వల్ల కలిగే ప్రయోజనాలపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏఆర్ఎస్ కంపసాగర్ శాస్త్రవేత్త బి అనిల్ కుమార్ హాజరై నానో ఎరువుల వినియోగంపై అవగాహన కల్పించారు. నల్లగొండ జిల్లా వ్యాప్తంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. వినాయక చవితి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా 6,000కు పైగా వినాయక మంటపాలు ఏర్పాటు చేసి గణనాథునికి విశేష పూజలు నిర్వహించారు. ఎల్నీనో ప్రభావం కారణంగా చెరువులు, కుంటలలో నీరు లేకపోవడంతో నిమజ్జనం కోసం నాగార్జున సాగర్ ఎడమ కాలువ నీటిని అధికారులు విడుదల చేశారు. ఎస్ఎల్బీసీ సొరంగ మార్గాన్ని 2028 మే నాటికి పూర్తి చేసి జూన్ లో నీటిని విడుదల చేస్తామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్లగొండలో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ, ఎస్ఎల్బీసీ టన్నెల్ పూర్తి

0: చేస్తే శ్రీశైలంలో తెలంగాణ వాటా నీటిని నేరుగా వాడుకునే అవకాశం ఉంటుందని, తద్వారా జిల్లాలో చివరి ఆయకట్టుకు కూడా నీటిని అందించవచ్చని అన్నారు.
1: జి రామకృష్ణ గారు అందజేసిన నల్గొండ జిల్లా సమాచార లేఖ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. ఆకాశవాణి సమయం 7:05. ఇక తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది బిందుమాధురి. ముందుగా ముఖ్యాంశాలు. ఉగ్రవాదం నుండి తనను తాను రక్షించుకునే హక్కును భారతదేశం వినియోగించుకుంటుందని విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ అన్నారు. ప్రత్యేక ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ఎస్ఐఆర్ లో భాగంగా నోటీసులు జారీ చేసిన వ్యక్తుల ఇళ్లకు బూత్ స్థాయి అధికారులు వెళ్లి అవసరమైన పత్రాలను సేకరిస్తారని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమయ్యే మన్ కీ బాత్ కార్యక్రమంలో దేశ విదేశీ ప్రజలతో తన ఆలోచనలను పంచుకుంటారు. వినియోగదారుల సౌకర్యార్థం అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఈ రోజు తెరిచి ఉంటాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. 2026 ఆసియా క్రీడల్లో విజయం సాధించిన భారత క్రీడాకారులను రాష్టపతి, ఉపరాష్టపతి, ప్రధానమంత్రి అభినందించారు. ఇప్పుడు వార్తలు వివరంగా. ప్రపంచవ్యాప్తంగా సంఘర్షణలు కొనసాగుతున్న ఈ సమయంలో అన్ని పక్షాలు సంయమనం పాటించాలని, ఉద్రిక్తతలను తగ్గించాలని, ఇంధన వాణిజ్య ప్రవాహాలకు అంతరాయం కలగకుండా చూడాలని భారతదేశం పిలుపునిచ్చింది. నిన్న రాత్రి న్యూయార్క్లో జరిగిన ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ ప్రసంగిస్తూ, యుద్దాల పర్యవసానాలు ప్రత్యక్షంగా పాల్గొంటున్న దేశాలకే కాకుండా వాటి సరిహద్దులకు చాలా దూరంలోని దేశాలు కూడా అనుభవించాల్సి వస్తోందని అన్నారు. ఆహార, ఇంధన భద్రత రంగాలలో పరిస్థితిని మెరుగుపరచడానికి ఏదైనా చేయడానికి భారతదేశం సిద్దంగా ఉందని జయశంకర్ అన్నారు. దీర్ఘకాలికంగా కొనసాగుతున్న రష్యా యుక్రెయిన్ సంఘర్షణ కీలకమైన అంతర్జాతీయ ఆందోళనగా మిగిలి ఉందని మంత్రి అన్నారు. శత్రుత్వాలకు ముగింపాకాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన పిలుపును పునరుద్ఘాటించారు.
1: With cross-border purpose makes it a direct affront to the global order. Governments indulging in such practices must be held accountable. There must be no dilution in our zero-tolerance approach towards terrorism. Its financial aspects, in particular, should be exposed and should be countered.
0: ఉగ్రవాదం నుండి తనను తాను రక్షించుకునే హక్కును భారతదేశం వినియోగించుకుంటుందని జయశంకర్ అన్నారు. సరిహద్దులు దాటి చేసే ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదం ప్రపంచ వ్యవస్థకు ప్రత్యక్ష సవాలు అని ఆయన అభివర్ణించారు. కృత్రిమ మేధ గురించి డాక్టర్ జయశంకర్ మాట్లాడుతూ, దేశాలు తమ జాతీయ ప్రాధాన్యతకు అనుగుణంగా సొంత నమూనాలను, ప్రణాళికలను అభివృద్ది చేసుకోవాలని అన్నారు. మాతా అమృతానందమయ్యి చూపించే కరుణ ప్రజలను ఏకం చేస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. కేరళంలోని కొల్లంలో జరిగిన మాతా అమృతానందమయ్యి 73వ జన్మదిన వేడుకల్లో భాగంగా నిర్వహించిన విశ్వ సేవాదినం కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. మాతా అమృతానందమయ్యి ఆశీస్సులతో నషాముక్త భారత్ ఉద్యమం గొప్ప విజయాన్ని సాధిస్తుందని హోంమంత్రి పేర్కొన్నారు. సేవను ఒక లక్ష్యంగా మార్చుకోవడం ద్వారా ఆమె ఆదర్శంగా నిలిచారని, ఇతరులకు సేవ చేయాలనే స్ఫూర్తిని ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు చేరే ఉద్యమంగా ఆమె తీర్చిదిద్దారని మంత్రి తెలిపారు.
2: 10 लाख से ज्यादा वृक्षारोपण, स्वास्थ्य, शिक्षा और आजीविका की भावना और इसके साथ साथ 101 गांवों को पूर्णतया से आत्मनिर्भर बनाने की दिशा में अम्मा ने बहुत बड़ा काम किया है. संयुक्त राष्ट्र के मिलेनियम विश्व शांति सम्मेलन और विश्व धर्म संसद जैसे कई मंचों में हिंदुत्व का सेवा का संदेश अम्मा ने पहुंचाया.
0: బ్లూ ఎకానమీలో కేరళం రాష్ట్రానికి అపారమైన సామర్థ్యం ఉందని, సహకార రంగం దానిని సద్వినియోగం చేసుకోవాలని అమిత్ షా అన్నారు. కేరళంలోని కుందరాలో నేషనల్ కోఆపరేటివ్ కన్జ్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో చేపట్టిన పలు అభివృద్ది కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియపై ప్రతిపక్ష పార్టీలు చేసిన ఆరోపణలను భారతీయ జనతా పార్టీ ఖండించింది. ఈ ఆరోపణలు అత్యంత దురదృష్టకరమని పార్టీ పేర్కొంది. న్యూఢిల్లీలో నిన్న జరిగిన విలేకరుల సమావేశంలో సీనియర్ బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ, ఎస్ఐఆర్ కు సంబంధించి

నిర్ణయించిన అన్ని నిర్ణయాలు ప్రధాన ఎన్నికల కమిషనర్ ఇద్దరు ఎన్నికల కమిషనర్ ఆమోదంతోనే తీసుకున్నట్లు ఎన్నికల సంఘం ఒక ప్రకటనలో స్పష్టం చేసిందని తెలిపారు. దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ ప్రక్రియ కొనసాగుతోందని, ఎవరికీ ఓటు హక్కును నిరాకరించడం లేదని కమిషన్ స్పష్టం చేసిందని రవిశంకర్ ప్రసాద్ పేర్కొన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న ప్రత్యేక ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ఎస్ఐఆర్ సందర్బంగా నోటీసులు జారీ చేసిన వ్యక్తుల ఇళ్లకు బూత్ స్థాయి అధికారులు పెళ్లి అవసరమైన పత్రాలను సేకరిస్తారని ఎన్నికల సంఘం తెలిపింది. ఆ తర్వాత బీఎల్ఓలు ఆ పత్రాలను ఏసీఐ నెట్ ప్లాట్ఫామ్ లో అప్లోడ్ చేస్తారని పేర్కొంది. న్యూఢిల్లీలో ఎన్నికల సంఘం నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతర్జాతీయ పర్యాటక దినోత్సవాన్ని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ప్రజల మధ్య సంబంధాలను పెంపొందిస్తూ సంస్కృతి, ఆర్థిక అభివృద్దిలో పర్యాటక రంగం ప్రాధాన్యతను ఈ ఉత్సవాలు తెలియజేస్తాయి. ఈ ఏడాది ఇతివృత్తంగా పర్యాటక అభివృద్దిలో డిజిటల్ ఎజెండా, కృత్రిమ మేధా ఉపయోగాన్ని ఎన్నుకున్నారు. ఈ రోజు న్యూఢిల్లీలో జరిగే వేడుకల్లో భాగంగా పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ భారతదేశ పర్యాటక పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడానికి, మెరుగుపరచడానికి పలు కీలకమైన కొత్త కార్యక్రమాలను ఆవిష్కరించనున్నారు. ఈ వీసా, ఇంక్రెడిబుల్ ఇండియా డిజిటల్ ప్లాట్ఫామ్ వంటి కార్యక్రమాల ద్వారా భారతదేశం తన డిజిటల్ పర్యాటక పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేస్తోంది. 2014లో ఈ వీసా సౌకర్యం ద్వారా అంతర్జాతీయ ప్రయాణాన్ని క్రమంగా సులభతరం చేసింది. ఇది ఇప్పుడు 172 దేశాల పౌరులకు అందుబాటులో ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమయ్యే మన్ కీ బాత్ కార్యక్రమంలో దేశ విదేశీ ప్రజలతో తన ఆలోచనలను పంచుకోనున్నారు. నెలవారీగా ప్రసారమయ్యే ఈ రేడియో కార్యక్రమంలో ఇది 138వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్లో, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే ఏఐఆర్ న్యూస్, డిడి న్యూస్, పీఎంఓ, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యేక ప్రసారమవుతుంది. హిందీ ప్రసారం ముగిసిన వెంటనే ఈ కార్యక్రమం తెలుగు అనువాదాన్ని వినవచ్చు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిన్న బెంగళూరులో జరిగిన ఐఐటీ మద్రాస్ పూర్వ విద్యార్థుల సమావేశ సదస్సులో ఐఐటీ మద్రాస్ యూనికార్న్ వెంచర్ ఫండ్ను ప్రారంభించారు. భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందడాన్ని మంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. దీనికి నిర్మాణాత్మక సంస్కరణలు, సంస్థాగత బలోపేతం, లక్షిత విధాన చర్యలే కారణమని ఆయన పేర్కొన్నారు. డాక్టర్ సంతన్ పాల్, బి సాంబమూర్తి రచించిన క్యాష్లెస్ నేషన్, హౌ యూపీఐ చేంజ్డ్ ద నేషన్ అనే పుస్తకాన్ని కూడా ఆమె విడుదల చేశారు. యూనికార్న్ ఇండియా వెంచర్స్ భాగస్వామ్యంతో ఐఐటీ మద్రాస్ ప్రారంభించిన ఈ నిధి ప్రారంభ దశ స్టార్టప్లకు 5 నుండి 20 కోట్ల రూపాయల వరకు అందిస్తుంది. దీనికి సెబీ ఆమోదం లభించింది. ఎన్నికల సంఘం జారీ చేసిన ఏకగ్రీవ వివరణ దేశ రాజ్యాంగ సంస్థల సమగ్రతను, విశ్వసనీయతను పునరుద్ఘాటిస్తుందని, వాటి చుట్టూ ఉన్న అన్ని అపోహలకు తెరదించుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు అన్నారు. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణకు సంబంధించిన నిర్ణయాలు సమిష్టిగా, స్థిరపడిన సంస్థాగత నియమాలను ఖచ్చితంగా పాటిస్తూనే తీసుకుంటారని ఆయన ఒక సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాలు ప్రజల తీర్పును ప్రతిబింబిస్తాయని, పటిష్టమైన ప్రజాస్వామ్యంలో విజయాలు, అపజయాలు రెండింటినీ హుందాగా, వినయంగా స్వీకరించడమే నాయకత్వమని ఆయన అన్నారు. దేశ రాజ్యాంగ సంస్థల పట్ల గౌరవం అత్యంత కీలకమని, భారతదేశ ప్రజాస్వామ్య ప్రక్రియపై ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టడం పార్టీలకు అతీతంగా నాయకులందరి సమిష్టి బాధ్యత అని చంద్రబాబు నాయుడు అన్నారు. వినియోగదారుల సౌకర్యార్థం అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఈ రోజు తెరిచి ఉంటాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ నెల 28 నుంచి 30 వరకు బ్యాంకు ఉద్యోగ సంఘాల ఐక్య వేదిక, యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ పిలుపునిచ్చిన 3 రోజుల దేశవ్యాప్త బ్యాంకు సమ్మెను దృష్టిలో ఉంచుకుని ఈ చర్య తీసుకుంటున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ రోజు అన్ని బ్యాంకు శాఖలు, కార్యాలయాలు, ఏటీఎం అనుసంధాన శాఖలు, కరెన్సీ చెస్టులు పూర్తి స్థాయిలో పనిచేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి మంజూరు చేసిందని పేర్కొంది. ఏషియా క్రీడల్లో విజయం సాధించిన భారత క్రీడాకారులను రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. స్వర్ణ పతకాన్ని నిలబెట్టుకున్న భారత పురుషుల కబడ్డీ జట్టును రాష్టపతి, ఉపరాష్టపతి అభినందించారు. పురుషుల, మహిళల జట్లు రెండూ స్వర్ణ పతకాలు సాధించి అగ్రస్థానాన్ని కైవసం చేసుకోవడంతో కబడ్డీలో భారత్ చరిత్రాత్మక డబుల్ స్వీప్ను సాధించిందని రాష్టపతి సోషల్ మీడియా పోస్టులో

0: అభినందించారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఉత్తరాఖండ్లోని చార్ధామ్ యాత్రను ఈ రోజు వరకు నిలిపివేశారు. యాత్రికుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు విపత్తు నిర్వహణ శాఖ అధికారి వినోద్ కుమార్ సుమన్ తెలిపారు. వాతావరణ పరిస్థితులను గమనిస్తూ ఉండాలని, యంత్రాంగం జారీ చేసిన మార్గదర్శకాలను పాటించాలని యాత్రికులకు సూచించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉగ్రవాదం నుండి తనను తాను రక్షించుకునే హక్కును భారతదేశం వినియోగించుకుంటుందని విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ అన్నారు. ప్రత్యేక ఓటర్ల సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా నోటీసులు జారీ చేసిన వ్యక్తుల ఇళ్లకు బూత్ స్థాయి అధికారులు, బీఎల్ఓలు వెళ్లి అవసరమైన పత్రాలను సేకరిస్తారని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. వినియోగదారుల సౌకర్యార్థం అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు ఈ రోజు తెరిచి ఉంటాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 గంటలకు జాతీయ వార్తల్లో కలుసుకుందాం.
1: ఆకాశవాణి ఈ మాసపు పాట. కొత్త చిగురు తొడిగిందట ఆమని పల్లవిగా ఈ మాసపు పాట వింటారు. గీతరచన శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, సంగీతం శ్రీ కలగా కృష్ణమోహన్, గానం శ్రీమతి ప్రసన్నలక్ష్మి. వినండి ఈ మాసపు పాట.

కొత్త చిగురు తొడిగిందట ఆమని. పల్లవిగా ఈ మాసపు పాట విన్నారు. గీత రచన శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, సంగీతం శ్రీ కలగా కృష్ణమోహన్, గానం శ్రీమతి ప్రసన్నలక్ష్మి. ఈ మాసపు పాట ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలుడింది.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ ఉదయం 10:55 భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలనుద్దేశించి చేసే మన్ కీ బాత్ ప్రసంగం 138వ సంచిక ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే ఉంటుంది. వెనువెంటనే గౌరవ భారత ప్రధాని ప్రసంగానికి తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. అనువాదం శ్రీ రాయారావు సూర్యప్రకాశ్ రావు గారు, పఠనం శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి గారు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. వినికిడి సమస్య శాపం కాదు, లోపం. కొన్ని వివరాలు తెలుసుకుంటారు.

ప్రపంచవ్యాప్తంగా చెవిటి వారి హక్కులు సంస్కృతిని తెలియజేస్తూ ప్రతి సంవత్సరం సెప్టెంబర్ చివరి ఆదివారం నాడు ప్రపంచ బధిర దినోత్సవాన్ని మనం జరుపుకుంటూ ఉన్నాం. ఈ ముఖ్యమైన ఆచరణ చెవిటి వారి హక్కులను పరిరక్షించడానికి, సంకేత భాషను ప్రోత్సహించడానికి, బధిర సమాజం ఎదుర్కొంటున్న ప్రత్యేక సవాళ్లపై అవగాహన పెంచడానికి వ్యక్తులను, సంస్థలను పిలుపునిస్తుంది. సంకేత భాషను నేర్చుకోవడం ద్వారా, చెవిటివారి నేతృత్వంలోని కార్యక్రమాలకు మద్దతు ఇవ్వడం ద్వారా, అందుబాటు కోసం వాదించడం ద్వారా ఇందులో పాలు పంచుకోవచ్చు. 1 లక్ష ఆధారిత వేడుకగా ప్రపంచ బదిరుల దినోత్సవం వాణిజ్య ఒప్పందాల కంటే ఎక్కువగా ప్రచారం మరియు నిధుల సేకరణపై దృష్టి పెడుతుంది. వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ ద డెఫ్ WFD, నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ద డెఫ్ NAD వంటి సంస్థలు ప్రపంచ జాతీయ ప్రచారాలకు నాయకత్వం వహిస్తూ విరాళాలను, ఇంకా అవగాహన కార్యక్రమాలలో భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తూ ఉన్నాయి. కార్పొరేట్ భాగస్వాములు తరచుగా విరాళాలను సరిపోల్చే కార్యక్రమాలు, విద్యా సామగ్రికి స్పాన్సర్షిప్ లేదా అందుబాటులో ఉండే సేవలను ప్రోత్సహించడం ద్వారా ఈ ప్రయత్నాలకు మద్దతు ఇస్తున్నారు. బదిరుల కోసం కమ్యూనికేషన్ పరిష్కారాలను అందించే సోరెన్సస్ కమ్యూనికేషన్, ఇంకా కాన్వో కమ్యూనికేషన్స్ వంటి బ్రాండ్లు తమ సేవలను ప్రముఖంగా చూపుతున్నాయి. సంబంధిత లాభాపేక్ష లేని సంస్థలకు విరాళాలు అందించవచ్చు. ప్రభావాన్ని గరిష్ట స్థాయికి పెంచడానికి అధికారిక బదిరుల ప్రచార బృందాలతో నేరుగా సంప్రదించమని ప్రోత్సహిస్తూ ఉంది. ప్రపంచ బదిరుల దినోత్సవాన్ని 1958లో ప్రపంచ బదిరుల సమాఖ్య వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ ద డెఫ్ ప్రారంభించింది. ఈ సెలవు దినం సెప్టెంబర్ నెల చివరి వారంలో వచ్చే అంతర్జాతీయ బదిరుల వారం, ఇంకా అంతర్జాతీయ సంకేత భాషల దినోత్సవం ఆదివారం నాడు ఇది వస్తుంది. ప్రపంచ బదిరుల దినోత్సవం అనేది బదిరుల సమాజానికి మద్దతు ఇవ్వడానికి ప్రభుత్వాలు, ప్రభుత్వేతర సంస్థలు, దాతలు, సాధారణ సమాజం యొక్క దృష్టిని ఆకర్షించే ఒక సెలవు దినంగా మనం పాటిస్తూ ఉన్నాం. ఈ సెలవు దినం ప్రపంచవ్యాప్తంగా ఉన్న బదిరుల విజయాలను చాటు చెబుతుంది. ఇది బదిరులు చేసిన అద్భుతమైన కార్యాలను చాలా మంది అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా ఇది బదిరులు ఎదుర్కొంటున్న సవాళ్లపై అవగాహన కల్పించి సాధారణ ప్రజలకు

0: సంగీత భాష యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. భజనులకు వారి వర్గాలకు సమాజంలో ఒక సురక్షితమైన స్థానాన్ని కనుగొనడంలో సహాయపడడానికి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ చివరి ఆదివారం నాడు ప్రపంచ భజన దినోత్సవాన్ని మనం పాటిస్తూ ఉన్నాం. ఈ చొరవ ద్వారా చెవిటి వారు సమాజంలో మరింత మెరుగ్గా కలిసిపోయేందుకు సహాయం చేయడంలో చాలా మంది ఆసక్తి కనబరుస్తున్నారు. అలాగే ఈ సెలవు దినం వినికిడి లోపం గురించి అవగాహన కల్పించడానికి సహాయపడుతుంది. చాలా మంది నివారించగల శాశ్వత వినికిడి లోపం బారిన పడే ప్రమాదంలో ఉన్నారని కనుగొనబడింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఐక్యరాజ్య సమితి వంటి సంస్థలు చెవిటితనం సమస్యపై చాలా ఆందోళన చెందుతూ ఉన్నాయి. అవి వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ ద డెఫ్ కు తమ మద్దతును అందిస్తూ ఉన్నాయి. అయితే ఈ సెలవు దినం సందర్భంగా వినికిడి లోపంతో బాధపడుతున్న వారికి మద్దతు ఇవ్వాలని ప్రజలను ప్రోత్సహిస్తూ ఉన్నాయి. సులభంగా వినికిడి లోపానికి దారితీసే కొన్ని ప్రమాదకరమైన అలవాట్ల గురించి అవగాహన కల్పించడానికి ఇది ఒక వినూత్నమైన రోజుగా మనం గుర్తించవచ్చు. ప్రపంచ బధిర దినోత్సవ కాలక్రమం అనేది చాలా పకడ్బందీగా ఉంది. 1951లో మొదటి ప్రపంచ కాంగ్రెస్ అనేది నిర్వహించబడింది. ప్రపంచ బదిల సమాఖ్య యొక్క మొదటి ప్రపంచ కాంగ్రెస్ ఇటలీలోని రోమ్ లో జరిగింది. 1958లో ప్రపంచ బదిల దినోత్సవం ప్రారంభించబడింది. ప్రపంచ బదిల సమాఖ్య బదిలులను గౌరవించడానికి ఈ సెలవు దినాన్ని ప్రారంభించింది. అలాగే 1959లో WFD సంప్రదింపుల హోదా లభించింది. ప్రపంచ బదిల సమాఖ్యను ఐక్యరాజ్య సమితి, ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించాయి 1959లో. ఇక 2018లో అంతర్జాతీయ సంకేత భాషల దినోత్సవం గుర్తించబడింది. ప్రపంచ బదిరుల దినోత్సవంతో పాటు అంతర్జాతీయ సంకేత భాషల దినోత్సవాన్ని కూడా సెప్టెంబర్ చివరి వారంలో జరుపుకుంటూ ఉన్నాం. స్థానిక వ్యాపారాలు అందుబాటులో మెరుగుపరచడం, సమ్మిళితత్వాన్ని ప్రోత్సహించడం ద్వారా ప్రపంచ బదిరుల దినోత్సవాన్ని గౌరవించవచ్చు. రెస్టారెంట్లు తమ సిబ్బందికి ప్రాథమిక సంకేత భాష పదబంధాలతో శిక్షణ ఇవ్వవచ్చు. దృశ్య సహాయాలతో కూడిన మెనులను అందించవచ్చు. రీటైలర్లకు సమాచార సామగ్రితో బదిర అవగాహన వారం నిర్వహించి అమ్మకాలలో కొంత భాగాన్ని స్థానిక బదిర హక్కుల పరిరక్షణ సంస్థకు విరాళంగా ఇవ్వవచ్చు. సేవా సంస్థలు తమ వెబ్సైట్లు అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. తద్వారా సమాజంలోని వీడియో రిలే సేవలను అందించవచ్చు. సమాజంలోని సభ్యులందరికీ సేవ చేయాలనే తమ నిబద్ధతను ప్రదర్శించవచ్చు. ప్రపంచ బదిర దినోత్సవం అనేది 2026 సెప్టెంబర్ 27న ఈ సంవత్సరం నిర్వహిస్తూ ఉన్నాం. ఇది బదిరుల హక్కులను అంకితమైన ప్రపంచ వ్యాప్త వేడుకగా మనం గుర్తించాలి. ప్రపంచ వ్యాప్తంగా 466 మిలియన్లకు పైగా ప్రజలు వినికిడి లోపంతో బాధపడుతున్నారని అంచనా వేయబడింది. వీరిలో గణనీయమైన సంఖ్యలో చెవిటివారు ఉన్నారు. ఈ సంఖ్య 2050 నాటికి 900 మిలియన్లకు పెరుగుతుందని అంచనా వేయబడింది. ఇది ప్రపంచ వ్యాప్త ప్రచారం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. చాలా మంది చెవిటి వ్యక్తులకు సంకేత భాష ప్రాథమిక భావ ప్రసార సాధనంగా ఉంది. గొప్ప సంస్కృతికి గుర్తింపును, సమాజాన్ని పెంపొందిస్తుంది. దాని ద్వారా స్వంత వ్యాకరణం, వాక్య నిర్మాణంతో కూడిన పూర్తిగా అభివృద్ధి చెందిన సహజ భాష. ఇది విద్య, సామాజిక పరస్పర చర్య, జ్ఞానాత్మక అభివృద్ధికి ఇది కీలకమవుతుంది. సాధారణంగా చెవిటి వారు అంటే తీవ్రమైన వినికిడి లోపం ఉన్న వ్యక్తులు. వీరు సాధారణంగా సంకేత భాషను తమ ప్రాథమిక సంభాషణ విధానంలో ఉపయోగిస్తారు. బదిర సంస్కృతితో మమేకమవుతారు. వినికిడి లోపం ఉన్నవారు అంటే తేలికపాటి నుండి తీవ్రమైన వినికిడి లోపం ఉన్న వ్యక్తులు. వీరు మాట్లాడే భాషను, వినికిడి పరికరాలను లేదా ఇతర సహాయక సాధనాలను ఉపయోగిస్తున్నారు.
1: వినికిడి సమస్య శాపం కాదు, లోపం. కొన్ని వివరాలు తెలుసుకున్నారు.
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి.
3: 9989679076.
2: మరొక నెంబర్ 7989701158.

వణి కొత్తగూడెం కేంద్రం. మీ అందరి హృదయాలను దోచుకుంటున్న కార్యక్రమం నాకు నచ్చిన పాట.

0: 6757 6757.
1: వాట్సాప్ నెంబర్ మరొకసారి 8367567657.
0: ఇది కేవలం మీ హృదయ స్పందన తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం రసమయీ సాహితీ కార్యక్రమం.
3: ఈనాటి రసమయీ సాహితీ కార్యక్రమాన్ని మీకు అందిస్తున్న వారు తెలంగాణ సాహితీ భద్రాచలం.
4: నవత సమత మానవత అనే ప్రగతిశీల ప్రజాస్వామ్య భావాలతో అభ్యుదయ పదంలో ముందుకు సాగుతున్న సాహిత్య సంస్థ తెలంగాణ సాహితీ భద్రాచలం.
3: రచనలతో తమకంటూ ఒక ప్రత్యేకతను చాటుకుంటూ జాతీయ రాష్ట్ర స్థాయిలో ఎన్నో అవార్డులు రివార్డులు అందుకుంటోంది.
4: ఎంతో మంది ప్రముఖులను సన్మానిస్తూ ముందుకు సాగుతుంది తెలంగాణ సాహితీ భద్రాచలం.
5: ఈనాటి రసమయీ సాహితీ కార్యక్రమంలో పసి మనసు కాలం సాయికుమారి గారి కథానిక వింటారు.
6: శుభోదయం పిల్లలు, నేను ఈ పాఠశాలకు కొత్తగా వచ్చిన తెలుగు మాస్టారును. నా పేరు సుధీర్ అని మాస్టారు చెప్పగానే పిల్లలందరూ లేచి చక్కగా నిలబడి నమస్కరించి శుభోదయం మాస్టారు అని చెప్పారు. కూర్చోండి పిల్లలు, ఈరోజు మొదటి రోజు కాబట్టి పాఠాలు కాకుండా మనం ఒకరినొకరం పరిచయం చేసుకుందాం అని అన్నారు మాస్టారు. పిల్లలంతా సరే మాస్టారు, ముందు మీ గురించి చెప్పండి అని అన్నారు. మాస్టారు చిరునవ్వుతో పిల్లల ప్రశ్నకు సమాధానంగా, నా గురించి ఏముంది పిల్లలు, నేను ఈరోజు ఈ స్థాయిలో ఉండి మీతో మాట్లాడుతున్నానంటే దానికి కారణం మా అమ్మగారే. తానే నా దైవం. నా చిన్న వయసులోనే మా నాన్నగారు చనిపోయారు. మా అమ్మ 10 ఇండ్లల్లో పనిచేస్తూ నన్ను చదివించింది, నన్ను రాజులా పెంచింది. తాను ఒక పూట పస్తుండైనా నాకు కడుపు నిండా భోజనం పెట్టేది. తన కష్టాన్ని కన్నీళ్లను ఎన్నడూ బయట పెట్టలేదు. నేను ఉద్యోగం సంపాదించి అమ్మను బాగా చూసుకోవాలి అని అనుకున్నాను. కాని ఇప్పుడు తాను నాతో లేరు అని అంటుంటే మాస్టారు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఊరుకోండి మాస్టారు, అలా బాధపడకండి, మీకు మీ అమ్మగారి జ్ఞాపకాలు అయినా ఉన్నాయి. నాకైతే మా అమ్మగారి ముఖం ఎలా ఉంటుందో కూడా తెలియదు. నేను పుట్టిన కొద్ది క్షణాలకే మా అమ్మగారు చనిపోయారంట. అమ్మ ఫోటో కూడా నా దగ్గర లేదు. ఆమె స్పర్శ ఎలా ఉంటుందో కూడా నాకు తెలీదు. ప్రతిరోజు మా నాన్నగారే నాకు కావలసినవన్నీ చూసుకుంటారు. నాకు జడలు కూడా ఆయనే వేస్తారు, తిలకం కూడా ఆయనే దిద్దుతారు. నన్ను చక్కగా రోజూ పాఠశాలకు పంపిస్తారు అని శశి బోరున ఏడవసాగింది. శశి, అలా ఏడవకు, నీకు నాన్న అయినా ఉన్నారు. నాకైతే అమ్మ నాన్న ఇద్దరూ లేరు. యాక్సిడెంట్లో పోయారట మాస్టారు. అమ్మా నాన్నల కౌగిలి ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు. నాకు అమ్మ నాన్న అన్నీ మా నానమ్మగారే. ఆవిడే నా బంగారం, ఆవిడే నా ప్రపంచం అంటూ కన్నీళ్లు నిండిన కళ్ళతో ముఖాన్ని కాస్త పక్కకు తిప్పుకొని మౌనంగా నిలబడ్డాడు అకేష్. నాకు నాన్న ఉన్నా బాధే మాస్టారు. మా నాన్నగారికి ఆడపిల్లలంటే అస్సలు ఇష్టం ఉండదు. మేము 3 ఆడపిల్లలం. నాకు 2 చెల్లెమ్మలు. మేమందరం ఆడపిల్లలమే అన్న కారణంగా మా నాన్నగారు మాతో సరిగ్గా మాట్లాడరు. ఆడపిల్లలు బడికి వెళ్లడం ఆయనకు అస్సలు ఇష్టముండదంట. ప్రతిరోజు మా అమ్మను ఏదో విధంగా బాధ పెడుతూనే ఉంటారు. తాను కూలి నాలి చేసుకుని పగలంతా కష్టపడి పనిచేసి వచ్చి నాన్న గొడవ భరించలేక అన్నం కూడా తినకుండా ఖాళీ కడుపుతోనే పడుకుంటుంది అని ఏడుస్తూ చెప్పింది సాహితి. మా పరిస్థితి కూడా అంతే మాస్టారు. మేము 2 ఆడపిల్లలం. మా అమ్మ మళ్లీ గర్భవతిగా ఉన్నప్పుడు, నీవు మళ్లీ ఆడపిల్లకే జన్మనిస్తావు, ఒకవేళ మగపిల్లాడు అని తెలిస్తే వస్తానులే అని అమ్మతో గొడవపడి నిండు గర్భవతిగా ఉన్న అమ్మను నాన్నగారు వదిలేసి వెళ్లిపోయారట మాస్టారు. 2 నెలల తర్వాత మాకు తమ్ముడు పుట్టాడు. మమ్మల్ని ఎవ్వరూ చూడలేదు. అందరూ ఉన్న అనాథలంగా బతికాం. మా అమ్మమ్మ వచ్చి చాలా రోజులు అమ్మను జాగ్రత్తగా చూసుకుంది. ఆడ మగ నిర్ణయం ఏదైనా మా అమ్మ చేతిలో

కదా మాస్టారు, మీరే చెప్పండి. తాను రేషన్ బియ్యంతో మేము ముగ్గురం పిల్లలం. తాను నిండు గర్భవతిగా ఉండి కూలి పనికి కూడా వెళ్ళింది. 5-6 ఏళ్ల తర్వాత మా నాన్నగారు మళ్లీ తిరిగి వచ్చారు. అయినా అమ్మ ఏమీ అనలేదు, మౌనంగానే ఉండిపోయింది అంటూ విద్యశ్రీ ఎక్కెక్కి ఏడవసాగింది. మంచు ముక్కలాగా కరిగిపోయిన హృదయంతో మాస్టారు పిల్లలందర్నీ కౌగిలించుకొని, ఈ పసి మనసులో ఇంతటి బాధ ఉందా అని తన మనసులో తానే బాధపడి, చూడండి పిల్లలు, మీ కష్టాలన్నీ తీరాలంటే చదువు ఒక్కటే మార్గం. మీ తరగతి గదిలో వినే ప్రతి మాట రేపటి మీ బంగారు భవితకు పూలబాట. నేడు నీవు శ్రద్ధగా తిప్పే పుస్తకాల పేజీల చప్పుడు రేపు నీ విజయానికి ఈ సమాజం కొట్టే చప్పట్లుగా మారాలి. నిజమైన చదువు అంటే కేవలం మార్కులో ర్యాంకులో కాదు, అది నీ జీవితాన్ని తీర్చిదిద్దే వెలుగు కావాలి. ఈ ప్రపంచాన్ని మార్చగల శక్తి ఒక్క చదువుకు మాత్రమే ఉన్నది. నీ తలరాతను తానే మార్చి నిన్ను ఉన్నత శిఖరాన నిలబెడుతుంది. లోకంలో సంపదలు రావచ్చు పోవచ్చు, కాని నీవు విద్య ద్వారా పొందిన జ్ఞానం నీతోనే ఉంటుంది. రూపాయి లేని వాడికైనా ఈ సమాజంలో బ్రతుకుదెరువు దొరుకుతుందేమో, కాని చదువు లేని వాడికి మాత్రం ఎక్కడా సరైన గౌరవం దక్కదు. నీవు చదువుకుంటేనే ఈ సమాజంలో నీకొక గుర్తింపు ఉంటుంది. డబ్బుతో కొనే ఆస్తులు పదవులు తాత్కాలిక సంతోషాన్ని మాత్రమే ఇస్తాయి, కాని విద్య ద్వారా వచ్చే సంస్కారం నీ వంశానికే కీర్తిని తెస్తుంది. ఒక్కటి గుర్తుపెట్టుకోండి పిల్లలు, ఒక కత్తితోనో ఒక తుపాకీతోనో చిన్న యుద్ధాన్ని మాత్రమే జయించవచ్చు, కాని విద్య అనే అమోఘమైన ఆయుధంతో అఖండ ప్రపంచాన్ని మొత్తాన్ని ప్రేమతో జ్ఞానంతో జయించవచ్చు. యుద్ధరంగంలో వాడే ఆయుధాలు ప్రాణాలు తీస్తే అక్షరం అనే ఆయుధం కోట్లాది మంది జీవితాల్లో వెలుగులు నింపుతుంది. రాజ్యాలు ఏలిన రాజైనా కాల గర్భంలో కలిసిపోక తప్పదు, కాని అక్షరాన్ని ఆయుధంగా చేసుకున్న అంబేద్కర్ గారు అబ్దుల్ కలాం గారు ఎప్పటికీ చిరంజీవులే. అందుకే అంటున్నాను, పుస్తకాన్ని మీ స్నేహితుడిగా చేసుకోండి. పుస్తకం ఏమంటుందో తెలుసా? నన్ను తలదించుకుని చూస్తే నిన్ను తల ఎత్తుకునేలా చేస్తా అని అంటుంది. అక్షరాల వెనుక దాగి ఉన్న పరమార్థాన్ని మీ సొంతం చేసుకోండి. మీరు కేవలం ఉద్యోగాలు చేసే స్థాయికి ఎదగడం కాదు, ఈ సమాజానికి దిశానిర్దేశం చేసే మహోన్నత స్థాయిలో మీరు నిలబడాలి. చదువు అనే ఆయుధాన్ని చేతబూని మీరు విశ్వ విజేతలు కావాలి. మిమ్మల్ని కని పెంచిన సాకిన పెద్దవారిని తల్లిదండ్రులను ఎన్నడూ మరవక మీ కష్టాలు మీ విజయానికి పునాదిరాళ్లు కావాలి అంటూ మాస్టారు చెబుతుంటే పిల్లలు ఎంతో సంతోషంగా వింటూ నిశ్శబ్దంగా ఉండిపోయారు. మరుసటి రోజు పిల్లలంతా చక్కగా పాఠశాలకు వచ్చారు. సుధీర్ మాస్టారును చూడగానే ఎంతో సంబరంతో సంతోషంతో మాస్టారును తరగతి గదిలోకి ఆహ్వానించారు. ఇంతలో ఓ పెద్దాయన గొడవ వినిపించడంతో పిల్లలంతా మాస్టారుతో పాటు బయటకు వచ్చారు. ఆ పెద్దాయన ఎవరు ఏమి చెప్పినా వినిపించుకోవడం లేదు. నా కొడుకును ఎవరు కొట్టారు? నా కొడుకును ఎందుకు కొట్టారు? అసలు నా కొడుకును కొట్టే అధికారం మీకు ఎవరిచ్చారు అంటూ ప్రధానోపాధ్యాయులు గారిపై చెయ్యెత్తాడు. అప్పుడు వెంటనే సుధీర్ మాస్టారు, పెద్దాయన ఓ పిల్లాడి ప్రవర్తన బాగోలేదు అంటే పెంచిన తల్లిదండ్రులను అంటారు. పిల్లాడికి చదువు చక్కగా లేకపోతే పాఠాలు చెప్పిన ఉపాధ్యాయులను అంటారు. మాకు పిల్లలంటే కోపము ద్వేషము లేదు, వారి జీవితాలు బాగుండాలనే ఓ దెబ్బ కొడతాం. పిల్లలను వారి ఆనందం కోసం కొట్టే ఉపాధ్యాయులు ఉండొచ్చేమో, నేను కాదనడం లేదు. అలాంటి ఒక్కరి కోసం అందరి ఉపాధ్యాయులను దూషించడం సమంజసం కాదు. ఓ బట్టను వేడి నీటిలో ముంచి దానిని ఉతికి ఎండలో ఆరవేసి దానిని మరలా ఇస్త్రీ చేసిన తరువాతే అది మెరుస్తుంది.

0: నాణ్యంగా కనిపిస్తుంది. ఓ కుండను తయారు చేసిన తరువాత దానిని కాల్చితేనే ఎండకి వేడికి పాడవకుండా ఉంటుంది. అలాగే ఓ విద్యార్థికి కూడా విద్యాబుద్ధులు రావాలంటే ఓ దెబ్బ కొడతాం. అంత మాత్రాన వారి మీద పగలు ప్రతీకారాలు ఉన్నట్లు కాదు. వారు మా పిల్లలే, మీరు మీ పనుల్లో ఉండిపోతారు. పాఠశాలకు వచ్చి చదువుతున్నారా ఏం చేస్తున్నారా అని చూడరు కదా. వారిని తీర్చిదిద్దాల్సింది మేమే కదా. గురువు పైన భయమో భక్తో ఉంటేనే కదా విద్యాబుద్ధులు అలవడేది. ఓ రాయి శిల్పంగా మారాలంటే దానికి ఉలిదెబ్బలు తప్పవు కదా అని సుధీర్ మాస్టర్ అంటుంటే ఆ పెద్దాయన మౌనంగా ఉండిపోయాడు. కొద్దిసేపటికి, నన్ను క్షమించండి మాస్టారు, నేను చేసింది అక్షరాల తప్పు, దైవ సమానులైన గురువులపైన చేయి చేసుకోబోయాను అంటూ బాధపడుతుంటే, ఊరుకోండి పెద్దాయన, ఏంటా కన్నీళ్లు చిన్నపిల్లాడిలా అంటూ మాస్టారు ఓదార్చాడు. మరుసటి రోజు విద్యార్థుల తల్లిదండ్రులంతా వచ్చి పిల్లల చదువుకు వారి విజయానికి కావలసిన సహాయ సహకారాలు అందించడంలో మా వంతు సహాయం ఎప్పుడూ అందిస్తూనే ఉంటాము అని అనగానే ఉపాధ్యాయులంతా ఎంతో సంతోషపడ్డారు. అవునండోయ్, కొటారీ కమిషన్ చెప్పినట్లుగా దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే రూపుదిద్దుకుంటోంది. ధన్యవాదాలు.
1: మీరింతవరకు రసమయ్యి సాహితీ కార్యక్రమంలో పసి మనసు కాలం సాయికుమారి గారి కథానిక విన్నారు.
2: ఈనాటి రసమయ్యి సాహితీ కార్యక్రమాన్ని మీకందించిన వారు తెలంగాణ సాహితీ భద్రాచలం.
3: కొన్ని సంవత్సరాలుగా ఎంతో మంది సాహితీ కళాకారులను ప్రోత్సహిస్తూ ముందుకు సాగుతుంది తెలంగాణ సాహితీ భద్రాచలం.
2: రచనలతో తమకంటూ ఒక ప్రత్యేకతను చాటుకుంటూ జాతీయ రాష్ట్ర స్థాయిలో ఎన్నో అవార్డులు రివార్డులు అందుకుంటోంది.
3: ఎంతో మంది ప్రముఖులను సన్మానిస్తూ ముందుకు సాగుతుంది తెలంగాణ సాహితీ భద్రాచలం.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
5: మనసారా చలితారా నాకుండని మొత్తం తవ్వి తవ్వి చందనమంతా చల్లగదో చావే.
2: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.

0: పాటలు మావి.
1: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి 08744295038.
0: మరొక నెంబర్ 2950039.
1: మీ మాటలు మా పాటలు ప్రతి శనివారం ఉదయం 8:35
0: తిరిగి సోమవారం మధ్యాహ్నం 2:30 పునఃప్రసారం.

0: నాన్న, నాకు 3,000 ఇవ్వండి.
1: ఎందుకురా?
0: నా పాకెట్ మనీ.
1: అరే, ఇప్పుడు క్యాష్ 2,000 ఉన్నాయి.
0: నాన్న, బుల్లెట్ ట్రైన్ కాలంలో ఎడ్ల బండి తోలుతారేంటి? డిజిటల్ చెల్లింపులు చేయండి. కాదు, హానండి, డైరెక్ట్ గా యూపీఐతోనే పేమెంట్ చేయండి. ఇది చాలా సులభం.
1: అరే వా, నాకు కూడా నేర్పించి మీ 1,000 రూపాయలు తీసుకెళ్ళు.
0: మరి మీ మొబైల్ ఇవ్వండి.
1: ఇదిగో,
2: భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
3: అన్ని లావాదేవీలు ఇప్పటికే సులభం.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

శ్రోతలు లలిత సంగీతంలో లలిత గీతాలు వింటున్నారు. ఈ ప్రసారంలో 11 గంటలకు మన్ కీ బాత్. గౌరవనీయులు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ ప్రసారంలో 8:35 మీ మాటతో పాట కార్యక్రమం ప్రసారం చేయలేకపోతున్నాం. టెలిఫోన్ సాంకేతిక అంతరాయం వల్ల ఈ కార్యక్రమానికి బదులు కిన్నర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాలు ప్రసారమవుతాయి. శ్రోతలు గమనించగలరు.

లలిత సంగీత కార్యక్రమంలో ఇంతవరకు మీరు లలిత గీతాలు విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 8 గంటలు కావస్తుంది. ముందుగా సమాచార ప్రభాత్ హిందీలో వార్తలు వింటారు. అనంతరం మార్నింగ్ న్యూస్ ఆంగ్ల వార్త ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

సిఐఎస్ఎఫ్, సిఆర్పీఎఫ్, ఐటిబిపి, ఎస్ఎస్పీలో సబ్ ఇన్స్పెక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ను జారీ చేసింది. మొత్తం 1871 పోస్టులు

0: ఉన్నాయి. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. సిఏపిఎఫ్ లో ఎస్ఐ ఫైర్ పోస్టుకు సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ డిగ్రీ కలిగి ఉండాలి లేదా సంబంధిత ఇంజనీరింగ్ లో 3 సంవత్సరాల డిప్లొమా ఉండాలి. ఢిల్లీ పోలీస్ ఎస్ఐ పురుషులు ఈ పోస్టుకు ఫిజికల్ టెస్ట్ సమయానికి ఎల్ఎంవి, మోటార్ సైకిల్, కార్ లైసెన్స్ తప్పకుండా కలిగి ఉండాలి. అభ్యర్థుల వయస్సు 1 ఆగస్టు 2026 నాటికి. సిఏపిఎఫ్, ఎస్ఐ, ఢిల్లీ పోలీస్ ఈ ఉద్యోగస్తులు 20 నుంచి 25 సంవత్సరాల మధ్య వయసు కలవారై ఉండాలి. సిఏపిఎఫ్, ఎస్ఐ, ఫైర్ ఉద్యోగానికి 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. వీరికి నెలకు 35,400 రూపాయల నుంచి 112,400 రూపాయల వేతన శ్రేణి అందుతుంది. సిబిటి రాత పరీక్ష, శారీరక దారుణ్య పరీక్ష, పిఈటి, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, సిఎస్టి, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ చిరునామా https://sscc.gov.in https://sscc.gov.in ఈ వెబ్సైట్ లో మీకు దరఖాస్తు నమూనా, ఇతర సమాచారం లభ్యమవుతుంది. ఆన్లైన్ దరఖాస్తులు పంపడానికి ఆఖరు తేదీ 30 సెప్టెంబర్ 2026. దరఖాస్తు సవరణ తేదీలు 8 అక్టోబర్ 2026 నుంచి 10 అక్టోబర్ 2026 వరకు ఇచ్చారు. మరొక ప్రకటన. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైండ్ హైయర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ కు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో ఖాళీల భర్తీకి ఈ ప్రకటన ఉద్దేశించబడింది. ఎల్డిసి, జూనియర్ సెక్రటేరియల్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ ఏ ఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అభ్యర్థులు ఇంటర్ లేదా తత్సమానమైన పరీక్ష పాస్ అయి ఉండాలి. 2 దశల్లో జరిగే రాత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తులు ఆన్లైన్ లో పంపించుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ చిరునామా https://sscc.gov.in ఈ వెబ్సైట్ లో మీకు దరఖాస్తు నమూనా, ఇతర సమాచారం లభ్యమవుతుంది. ఆన్లైన్ లో మీ దరఖాస్తులు పంపడానికి ఆఖరు తేదీ 7 అక్టోబర్ 2026.
1: మీరింతవరకు విద్యా ఉద్యోగ సమాచారం ఉద్యోగవాణి విన్నారు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. శ్రోతలకు ఒక గమనిక. ఈ ప్రసారంలో ఇప్పుడు మీ మాటతో ఓ పాట కార్యక్రమం ప్రసారం చేయలేకపోతున్నాం. టెలిఫోన్ సాంకేతిక కారణాల వల్ల కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతల కార్యక్రమాన్ని ప్రసారం చేస్తున్నాం. శ్రోతలు మన్నించి ఈ కార్యక్రమాన్ని ఆనందించాలని కోరుతూ కిన్నెర లహరిలో పాటలు విందాం.

సాంబాచారి కళ్యాణి, రవికిరణ్, రూప, ఉమామహేశ్వరాచారి, లక్ష్మి, నాగాచారి, శేషరత్నం, నరసింహాచారి, అన్నపూర్ణ వీరందరి కోసం ఆచార్య చిత్రంలోని ఈ పాట.

ఇన్నర్ లహర్లో ముందుగా అశ్వాపురం మండలం గోపాలపురం గ్రామం నుంచి నెమలికొండ రామకృష్ణాచారి ఈశ్వరమ్మ

కార్యక్రమంలో తర్వాత డాక్టర్ సి నారాయణ రెడ్డి సాహిత్యానికి ఎస్ హనుమంతరావు సంగీతం సమకూర్చగా మమ్మద్ రహీ జానకి ఆలపించిన యుగల గీతాన్ని కోరుతున్నారు శ్రోతలు. లక్ష్మీదేవిపల్లి మండలం ప్రశాంత్ నగర్ నుంచి కాగితంపు వెంకటేశ్వరరావు, రమాదేవి,

వంశీ ఇందు దక్షశ్రీ దిశశ్రీ కౌశిక్ స్వప్న నయాన్స్ రామ్ వీరి కుటుంబ సభ్యులందరి కోసం ఆరాధన చిత్రంలోని ఈ పాట.

0: రూపాయలు జస్ట్ ఒక్క క్లిక్ లో నైనా వా
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, ఆర్బీఐ అంటుంది.
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: ఆకాశవాణి తోడం కేంద్రం శ్రోతలు, మీరు కోరిన చిత్రగీతల కార్యక్రమం కిన్నర లహరి వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి వేటూరు సహిత్యానికి బప్పి లహరి సంగీతం సమకూర్చగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల ఆలపించిన గీతాన్ని వినిపించమని కోరుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీపల్లి మండలం ప్రశాంత్ నగర్ నుంచి మారబైన శ్రీనివాసరావు, పద్మ, జకుల నరేష్, హర్షిత, జోషిక, అకుల్, అర్జున్, బాదావత్ లింగయ్య, సావిత్రి వీరి స్నేహితులందరి కోసం స్టేట్ రౌడీ చిత్రంలోని ఈ పాట.

0: తెలంగాణ రాష్టంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఆకాశవాణి కొత్తగూడెం.

0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట
1: మాటలు మీవి పాటలు మావి.
0: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి 08744295038.
1: మరొక నంబర్ 295039.
0: మీ మాటలు మా పాటలు ప్రతి శనివారం ఉదయం 8:30
1: తిరిగి సోమవారం మధ్యాహ్నం 2:30 పునః ప్రసారం
0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.

కార్యక్రమంలో తర్వాత వినండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు 14వ నంబర్ బస్తి నుంచి భరతలాల్ పద్దీసి, భారతిబాయి, జ్యోతిబాయి, అంజలి, రాజనందిని, రమేష్ లోధ్, అజయ్ లోధ్, ఆదిత్య కిరణ్, జాన్విక, విక్షుత్ లోధ్, భారతి, భరత్ వీరి స్నేహితులందరి కోసం తులసి చిత్రంలోని ఈ పాట.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ అందరి హృదయాలను దోచుకుంటున్న కార్యక్రమం నాకు నచ్చిన పాట. ప్రతి బుధవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 4 గంటలకు.
3: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం
2: 2-3 వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్ కి పంపించగలరు.

0: వాట్సాప్ నంబర్ 8367576757.
1: వాట్సాప్ నంబర్ మరొకసారి 8367576757.
0: ఇది కేవలం మీ హృదయ స్పందన తెలిపే కార్యక్రమం.
1: నాకు నచ్చిన పాట

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 9 గంటలు. శ్రోతలు మీరు కోరిన చిత్రగీతల కార్యక్రమం కిన్నర్ల హరి వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి గోపికా పూర్ణిమ, చంద్రహాసిని, లోకేష్ రాణా, రిషికేష్ రాణా, మౌనిశ్రీ, వీరంతా విద్యనగర్ కాలనీ నుండి కోరుతున్న శ్రోతలు. వీరు కోరుతున్న పాట అల్లరి ప్రియుడు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, కెఎస్ చిత్ర ఆలపించారు.

శ్రోతలకు ఒక ప్రకటన. ఈ ప్రసారంలో 11 గంటలకు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఢిల్లీ కేంద్రం నుండి భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ కార్యక్రమం తెలుగు అనువాదం మనసులోని మాట వెను వెంటనే ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం 11 గంటలకు. కిన్నెర లహరిలో తరువాత పాట వేటూరి సాహిత్యానికి చక్రవర్తి సంగీతం సమకూర్చగా ఎస్వి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల ఆలపించారు. కాపర్తి బాబుచారి, సతీచారి, పవన్చారి, బ్రహ్మయ్యచారి, సత్యవతి, అమృతమ్మ, కాపర్తి కళ్యాణి వీరు

కార్యక్రమంలో తర్వాత శ్రీరామ్ ఆలపించిన తీన్ మార్ చిత్రంలోని పాట వినిపించమని కోరుతున్నారు శ్రోతలు. కొత్తగూడెం భర్మ క్యాంప్ నుంచి యాకూబ్ పాషా, నూర్జహాన్, రహీం పాషా, రుబీనా, రహీమునిసా, షరీఫ్ ఖాన్, అలీం పాషా వీరి కుటుంబ సభ్యులందరి కోసం తీన్ మార్ చిత్రంలోని ఈ పాట.

0: నాన్న, నా కూప్ 3000 ఇవ్వండి.
1: ఎందుకురా?
0: నా పాకెట్ మనీ.
2: అరే, ఇప్పుడు క్యాష్ 2000 ఉన్నాయి.
0: నాన్న, బుల్లెట్ ట్రైన్ కాలంలో ఎడ్ల బండి తోలుతారేంటి? డిజిటల్ చెల్లింపులు చేయండి. కాదు, హానండి, డైరెక్ట్ గా యూపీఐతోనే పేమెంట్ చేయండి. ఇది చాలా సులభం.
1: అరేవా, నాకు కూడా నేర్పించి మీ 1000 రూపాయలు తీసుకెళ్ళు.
0: మరి మీ మొబైల్ ఇవ్వండి.
1: ఇదిగో,
3: భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
4: అన్ని లావాదేవీలు ఇప్పటికే సులభం.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 లో భాగంగా

0: డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఈ ప్రసారంలో 10 గంటలకు స్వాతంత్ర సమరోద్యమ విప్లవకారుడు భగత్ సింగ్ ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. 10 గంటలకు కిన్నర్ లహరిలో తర్వాత పాట భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత్ నగర్ మండలం గరీపేట నుండి నర్సింగ్ వెంకన్న, పద్మ, రమేష్, ఆకాంక్ష, జస్వంత్ సాయి, సనిత, శ్రీకాంత్, వీరస్వామి, సుశీల, శేషాద్రి, హనుమంతరావు వీరి స్నేహితులు, కుటుంబ సభ్యులు వీరందరూ కోరుతున్నారు. అనూప్ రుబేన్ సంగీత సారథ్యంలో చంద్రబోస్ సాహిత్యం, శ్రేయా ఘోషల్, అశ్విన్, హరిణి ఆలపించారు చిత్రం మనం.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం మీ అందరి హృదయాలను దోచుకుంటున్న కార్యక్రమం నాకు

బుధవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 4 గంటలకు. మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం 2-3 వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్ కి పంపించగలరు. వాట్సాప్ నెంబర్ 8367576757. వాట్సాప్ నెంబర్ మరొకసారి 8367576757. ఇది కేవలం మీ హృదయ స్పందన తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.

కార్యక్రమంలో చివరిగా వినండి. సంగారెడ్డి జిల్లా అతినూర మండలం చిడ్డుల నాగారం నుంచి దొడ్ల దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, మీనా, లోకేశ్వర్, రాజుకోట, విక్రాంత్, జగన్, దుర్గయ్య, రాజేశ్వర్, లక్ష్మి, ప్రవళిక వీరి బంధువులు, స్నేహితులు, కుటుంబ సభ్యులందరూ కోరుతున్నారు. దాశరథి సాహిత్యానికి రాజన్ నాగేంద్ర సంగీతం సమకూర్చగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, వాణిజ్యరం ఆలపించిన పూజ చిత్రంలోనే వీరందరి కోసం

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఏకచిత్రగానం. ఈనాటి ఏకచిత్రగాన కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ వారి ఆకాశమంతా చిత్రంలోని పాటలు వింటారు. ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు విద్యాసాగర్, సాహిత్యం అందించారు వీటూరు సుందరరామూర్తి, అనంత శ్రీరామ్. గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, మధుబాలకృష్ణన్, కైలాష్ కేర్, సాధన సర్గం, ప్రకాష్ రాజ్. వినండి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ వారి ఆకాశమంత చిత్రంలోని పాటలు ఈ పూట ఏకచిత్రగాన కార్యక్రమంలో.
1: జీవితం యాంత్రికంగా వేగంగా సాగుతుంది. మొదటి ప్రేమ, మొదటి ముద్దు, మొదటి గెలుపు, ఇలా 30 సంవత్సరాల జీవితంలో మొత్తానికి 30 నిమిషాలు మాత్రమే జీవించామని చెప్పుకోగలం. అందులోనూ ముఖ్యమైన ఘట్టం తండ్రిగానో తల్లిగానో మారే సమయం, పుట్టిన బిడ్డను మొట్టమొదటిసారిగా చేతుల్లోకి తీసుకున్న ఆ నిమిషం, ఇదేనా నా బిడ్డ అని చూసే ఆ నిమిషం. పెళ్లి కాని వాళ్ళు మీరు పుట్టినప్పుడు మిమ్మల్ని చేతుల్లోకి తీసుకున్న మొదటి నిమిషంలో మీ అమ్మ నాన్నల్లో కలిగిన

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ. ఎల్ఐసి, ప్రతిక్షణం మీకు తోడుగా.
2: ఒక పువ్వు వికసించటం మరో పువ్వు వాడిపోవటం లాగానే బంధము ఎడబాటు. మనం పెంచుకున్న బంధాన్ని హఠాత్తుగా పంచుకోవడానికి ఎవరో వచ్చే తీరుతారు. మొదట ఆశ్చర్యపోయినా తర్వాత అలవాటు పడిపోతాం. అయినా ఎంతో ప్రేమగా పెంచిన వాళ్ళు మనల్ని వదిలి వెళ్ళిపోతే మనం ఏం చేయాలి?

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: హాయ్, నమస్తే, నేను ప్రకాష్ రాజ్ మాట్లాడుతున్నాను. ముందుగా ఈ సీడీ మీరు కొన్నందుకు ధన్యవాదాలు. అనుబంధాల గురించి చెప్పే ఒక మంచి సినిమా తీశాం, ఆకాశమంత, ఐ లవ్ మై డాటర్. మనం బస్సులో ప్రయాణించేటప్పుడు కొంతమంది మన పక్కనే కూర్చొని భుజం మీద పడి నిద్రపోతూ హింసిస్తూ ఉంటారు, చిరాకుగా ఉంటుంది. ఇలా మన ప్రయాణంలో అరగంటో గంటో తోటి వారిని భరించలేని మనం లైఫ్లో మనతోటి అనుబంధం

ముందు ఉన్న వాళ్ళని మాత్రం ఎలా భరిస్తున్నాం? దానికి సమాధానం, అది మన కుటుంబం. మిమ్మల్ని మీరు అద్దంలో చూసుకుని ఉంటారు, ఫోటోలు చూసుకుని ఉంటారు, మరి సినిమాలో చూసుకున్నారా? ఆకాశమంతా అనే సినిమాలో చూసుకోబోతున్నారు. అది సరే, తండ్రి కూతుళ్ల మధ్య ఉన్న అనుబంధం గురించిన ఈ సినిమాతో మాకేం సంబంధం అనుకుంటున్నారా? ఏమండి, అమ్మ, స్నేహితురాలు, ప్రేయసి, భార్య, ఇలా జీవితంలో మనకెదురైన అందరూ ఆడవాళ్లు, ఎవరో ఒకరు కూతుళ్లే కదా. ప్రేమ పంచే నాన్న, తెలివైన అమ్మ, అందంతో పాటు తెలివి ప్రేమ ఉన్న కూతురు అయితే ఆ కుటుంబం ఎలా ఉంటుంది? ఈ పాట వింటే మీకే తెలుస్తుంది.

మనందరికీ సంతోషమైన కాలం బాల్యం. ఎందుకో తెలుసా? మీరు వర్షంలో తడిసి ఎన్ని రోజులైంది? అందమైన పున్నమి వెన్నెలని చివరిగా ఎప్పుడు ఎంజాయ్ చేశారు? సముద్రపు అలలతో చివరిగా ఎప్పుడు ఆడుకున్నారు? అందరూ చిన్నప్పుడనే చెప్తారు. ఎందుకని? ఇప్పుడు అదే వర్షం కురుస్తుందిగా, మనం పరిగెత్తినా మనతో అదే వెన్నెల వస్తుందిగా. సముద్రపు అలలు ఇప్పుడు అలాగే ఉన్నాయి కదా. అన్ని కాలాల్లోనూ ప్రకృతి ప్రకృతిగానే ఉంది, మనమే మారుతున్నాం. ప్రకృతి ఈజ్ ద బెస్ట్ టీచర్. అలాంటి ప్రకృతి దగ్గర నేర్చుకోకుండా ఇంటర్నెట్లో ఏం నేర్చుకుంటామండి?

మనకు చాలా ఇష్టమైన వాళ్లకు పెళ్లి, వాళ్లకు దూరం అవుతున్నాం, ఏం గిఫ్ట్ ఇస్తాం? వినాయకుడి బొమ్మ, వాల్ క్లాక్, నైట్ ల్యాంప్, సరే ఏదో ఒకటి ఇవ్వచ్చు, ఇవ్వడానికి కొనాలి కదా. అందులోనూ మనకు జీవితంలో అన్ని ఇచ్చింది వాళ్లే అయితే ఏమివ్వగలం?

ఇంతవరకు మీరు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ వారి ఆకాశమంతా చిత్రంలోని పాటలు ఏకచిత్రగాన కార్యక్రమంలో విన్నారు. ఈ చిత్రానికి విద్యాసాగర్ సంగీతం సమకూర్చగా సాహిత్యాన్నిచ్చారు వేటూరు సుందరరామ్మూర్తి, అనంత శ్రీరామ్. గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, మధుబాలకృష్ణన్, కైలాష్ కేర్, సాధన సర్గం, ప్రకాష్ రాజ్. ఈనాటి ఏకచిత్రగాన కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం మీ అందరి హృదయాలను దోచుకుంటున్న కార్యక్రమం నాకు నచ్చిన పాట.
1: తీపి వస్తువు చుట్టూ తిరిగి చేశారే
0: ప్రతి బుధవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 4 గంటలకు.
2: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం
0: 2-3 వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్ కి పంపించగలరు.
2: వాట్సాప్ నెంబర్ 8367576757.
0: వాట్సాప్ నెంబర్ మరొకసారి 8367576757.
2: ఇది కేవలం మీ హృదయ స్పందన తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.
3: కార్యక్రమంలో ఇప్పుడు చిత్రగీతం విందాం.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. స్వాతంత్ర సమరోద్యమ విప్లవకారుడు భగత్ సింగ్ ప్రత్యేక కార్యక్రమం నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు.

0: భగత్ సింగ్ స్వాతంత్ర్య సమరయోధుడు, ప్రఖ్యాత ఉద్యమకారుడు, భారత స్వాతంత్ర్యోద్యమంలో పోరాడిన అత్యంత ప్రభావశీల విప్లవకారులలో ఆయన ఒకడు. ఈ కారణంగానే షహీద్ భగత్ సింగ్ గా కొనియాడబడతాడు. భగత్ సింగ్ భారతదేశంలో ఆరంభ మార్కిస్టు. భగత్ సింగ్ హిందుస్థాన్ సోషలిస్టు రిపబ్లికన్ పార్టీ స్థాపక సభ్యులలో ఒకడు. ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్న లాయల్ జిల్లా బంగా గ్రామంలో కిషన్ సింగ్, విద్యావతి దంపతులకు భగత్ సింగ్ జన్మించాడు. భారత్లో బ్రిటిష్ పాలనను వ్యతిరేకిస్తూ విప్లవాత్మక ఉద్యమాలను చేపట్టిన కుటుంబంలో ఆయన జన్మించాడు. యుక్త వయస్సులోనే ఐరోపా విప్లవ ఉద్యమాలను గురించి చదివిన సింగ్ అరాచకవాదం మరియు సామ్యవాదానికి ఆకర్షితుడయ్యాడు.
1: హిందుస్థాన్ గణతంత్ర సంఘ్ లో ఒక్కో మెట్టు ఎక్కుతూ, దాని తర్వాత అందులోని నాయకుల్లో ఒకటిగా ఎదుగుతూ గణతంత్ర

సామ్యవాద సంఘంగా మార్చాడు భగత్. బ్రిటన్ మరియు భారత రాజకీయ ఖైదీలకు సమాన హక్కులు కల్పించాలని డిమాండ్ చేస్తూ జైల్లో 64 రోజుల పాటు నిరాహార దీక్షను చేపట్టడం ద్వారా భగత్ సింగ్ విపరీతమైన మద్దతు కూడగట్టుకున్నాడు. ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు లాలా లజపతిరాయ్ ఒక పోలీసు అధికారిని కాల్చిన నేపథ్యంలో ఆయన్ని ఉరితీశారు. ఆయన ఉత్తరదాయిత్వం భారత స్వాతంత్ర సిద్ధికి యువతను పోరాడేలా ప్రేరేపించింది. అంతేకాక భారత్ లో సామ్యవాద వ్యాప్తి మరింత పుంజుకుంది.

0: భగత్ అనే పదానికి భక్తుడు అని అర్థం. సింగ్ యొక్క దేశభక్త సిక్కు కుటుంబంలోని కొందరు భారత స్వాతంత్ర్యోద్యమాల్లోనూ, మరికొందరు మహారాజా రంజిత్ సింగ్ సైన్యంలోనూ పనిచేశారు. భగత్ సింగ్ మూడేళ్ల పిల్లాడుగా ఉన్నప్పుడు అతని తండ్రి కిషన్ సింగ్ భగత్ సింగ్ ను ఎత్తుకుని తన స్నేహితుడు నందకిషోర్ మెహతాతో పాటు కొత్తగా వేస్తున్న తోటను చూడ్డానికి పొలాల్లోకి వెళ్లాడు. వెంటనే కిందకు దిగిన భగత్ సింగ్ ఆ మట్టిలో ఆడుకుంటూనే చిన్న చిన్న గడ్డి పరకలను నాటడం మొదలుపెట్టాడు. అది గమనించిన తండ్రి ఏం చేస్తున్నావు నాన్న అని ప్రశ్నించగా భగత్ సింగ్ తుపాకులు నాటుతున్నా అని ఇచ్చిన జవాబు విని వాళ్లు అవాక్కయ్యారు. భవిష్యత్తుకు బాల్యమే మొలక. మొలకలు వేసే వయసులో తుపాకులను మొలకెత్తించాలని చూడటం అతని వ్యక్తిత్వానికి మచ్చుతునక. విద్యార్థి దశలో స్కూల్లో కూడా ఆటపాటల్లోనే కాదు, అందరితో కలివిడిగా ఉండేవాడు భగత్ సింగ్.
1: 13 ఏళ్ల ప్రాయంలోనే మహాత్మాగాంధీ సహాయ నిరాకరణ ఉద్యమానికి సింగ్ ప్రభావితుడయ్యాడు. ఆ సమయంలో బ్రిటిష్ ప్రభుత్వానికి ఎదురు తిరిగిన భగత్ ప్రభుత్వ పాఠశాలలో పుస్తకాలు, బ్రిటిష్ దిగుమతి దుస్తులను తగలబెట్టడం ద్వారా గాంధీ సిద్ధాంతాలను అనుసరించాడు. యువ విప్లవోద్యమంలో చేరి తెల్లదొరలకు వ్యతిరేకంగా హింసాత్మక ఉద్యమాన్ని ఉధృతం చేశాడు.
2: సంవత్సరంలో పంజాబ్ హిందీ సాహిత్య సమ్మేళన నిర్వహించిన వ్యాసరచన పోటీలో భగత్ విజయం సాధించాడు. దానితో పంజాబ్ హిందీ సాహిత్య సమ్మేళన్ ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్ భీమ్సేన్ విద్యాలంకర్ సహా పలువురు సభ్యుల దృష్టిని ఆకర్షించాడు. ఆ వయసులోనే ప్రముఖ పంజాబీ సాహిత్యాన్ని ఉటంకించడమే కాక పంజాబ్ సమస్యలను ప్రస్తావించాడు. పంజాబీ రచయితలు మరియు సియల్కోట్కు చెందిన తనకెంతో ఇష్టమైన కవి అల్లామా ఇక్బాల్ రాసిన పలు కవితలు సాహిత్యాన్ని ఆయన పఠించాడు. యుక్త వయసులో ఉన్నప్పుడు భగత్ సింగ్ లాహోర్లోని నేషనల్ కాలేజీలో విద్యను అభ్యాసించాడు. అప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని ఆయన ఇల్లు విడిచి పారిపోయి నవజహాన్ భారత సభ, భారత యువజన సంఘంలో చేరాడు.
3: నవజవాన్ భారత సభ ద్వారా భగత్ ఆయన విప్లవకారులు, యువత దృష్టిని ఆకర్షించారు. ప్రొఫెసర్ విద్యాలంకర్ విజ్ఞప్తి మేరకు అప్పట్లో రామ్ ప్రసాద్ బిస్మిల్ మరియు అష్ఫాకుల్లా ఖాన్ నాయకత్వం వహిస్తున్న హిందుస్థాన్ గణతంత్ర సంఘంలోనూ సింగ్ చేరాడు. ఆయన అమృత్సర్ నుంచి ప్రచురింపబడిన ఉర్దూ మరియు పంజాబీ వార్తాపత్రికల్లో వార్తలను రాశాడు మరియు సరిదిద్దాడు. సెప్టెంబర్ 1928 సంవత్సరంలో దేశవ్యాప్తంగా ఉన్న అనేక మంది విప్లవకారులు కీర్తి కిసాన్ పార్టీ పేరుతో ఢిల్లీలో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. దానికి భగత్ సింగ్ కార్యదర్శిగా వ్యవహరించాడు. అనంతరం సంఘం అధ్యక్షుడిగా భగత్ పలు విప్లవాత్మక కార్యక్రమాలు చేపట్టారు. హెచ్ఆర్ఏ ప్రధాన నాయకులను పట్టుకుని ఉరితీసిన కారణంగా ఆయన తన సహా విప్లవకారుడు సుఖదేవ్ దాఫర్తో పాటు అనతికాలంలోనే ప్రత్యేక అధికారాన్ని చేజిక్కించుకోవడానికి

0: ఉరిశిక్ష గురించి ఆయనకు తెలిసిన తర్వాతే కాదు, అంతకు ముందు నుంచి కూడా కటకటాల వెనుక భగత్ సింగ్ ఒక అధ్యయనశీలిగా కాలాన్ని గడిపాడు. రాజనీతి శాస్త్రం, అర్థశాస్త్రం, సామాజిక శాస్త్ర విషయాలను ప్రబోధించే అనేక గ్రంథాలను ఆయన అధ్యయనం చేశారు. పుస్తకం చదువుతూ మధ్యలో హఠాత్తుగా లేచి అటూ ఇటూ తిరుగుతూ విప్లవకారుడు రాంప్రసాద్ బిస్మిల్ రాసిన పాటలు పాడేవాడు.
1: మేరా రంగే బసంతీ చోలా, ఇసీ రంగే రంగకే శివానీ, మాకా బంధన్ కోలా, మేరా రంగే బసంతీ చోలా, యహీ రంగ్ హల్దీ ఘాటీ మే ఖుల్కర్ కే ధా ఖేలా, నౌ బసంత్ మే భారత్ కే హిత్ వీరోం కా యహ్ మేలా, మేరా రంగే బసంతీ చోలా.
0: గంభీరమైన గొంతుతో భగత్ సింగ్ పాడుతున్న ఈ పాటను విని జైలు వార్డర్లు కూడా ముగ్ధులయ్యేవారు.
2: పోలీసు అధికారి స్కాట్ ను హతమార్చడానికి విప్లవకారులు శివరాం, రాజ్గురు, జయగోపాల్ మరియు సుఖదేవ్ దాపర్లతో ఆయన చేతులు కలిపాడు. స్కాట్ ను గుర్తించిన జైపాల్ ఆయన్ను కాల్చమంటూ సింగ్ కు సంకేతాలిచ్చాడు. అయితే పొరపాటు గుర్తింపు కారణంగా డీఎస్పీ జేపీ సాండర్స్ కనిపించినప్పుడు సింగ్ కు జైపాల్ సంకేతమిచ్చాడు. ఫలితంగా స్కాట్ కు బదులు సాండర్స్ హతమయ్యాడు. దాంతో పోలీసుల కంటపడకుండా ఉండటానికి భగత్ లాహోర్ పారిపోయాడు. గుర్తుపట్టకుండా ఉండడానికి గడ్డాన్ని గీసుకోవడం, వెంట్రుకలు కత్తిరించుకోవడం ద్వారా తమ మత విశ్వాసాల ఉల్లంఘనకు సింగ్ పాల్పడ్డాడు.
3: విప్లవకారుల చర్యలను అణిచివేసే దిశగా భారత రక్షణ చట్టమును తీసుకురావడం ద్వారా పోలీసులకు బ్రిటిష్ ప్రభుత్వం మరింత అధికారం కల్పించింది. భగత్ సింగ్ వంటి విప్లవకారులను అణిచివేయడం ఈ చట్టం యొక్క ప్రధాన ఉద్దేశ్యం. అయితే మండలిలో ఒక్క ఓటు తేడాతో ఈ చట్టం ఆమోదం పొందలేదు. ఆ తర్వాత ప్రజాహితం కోసమేనంటూ ప్రత్యేక శాసనం క్రింద ఈ చట్టాన్ని ఆమోదించారు. చట్టాన్ని వ్యతిరేకిస్తూ అది ఆమోదితం కానున్న కేంద్ర శాసనసభపై బాంబు పేలుడుకు హిందుస్థాన్ సామ్యవాద గణతంత్ర సంఘం వ్యూహరచన చేసింది. బాంబు పేలుడుకు భగత్ సింగ్ ప్రయత్నించకుండా మరో ప్రముఖ విప్లవకరుడు చంద్రశేఖర్ ఆజాద్ అడ్డుకున్నాడు. అయితే సింగ్ ఆశయాలను అంగీకరించే విధంగా మిగిలిన పార్టీ సభ్యులు ఆయనపై ఒత్తిడి తీసుకొచ్చారు. అసెంబ్లీపై భగత్ సింగ్ తో పాటు మరో విప్లవకారుడు బటుకేశ్వర్ దత్ ను బాంబు దాడికి ఎంచుకున్నారు.
4: ఏప్రిల్ 8, 1929 అసెంబ్లీ వసారాలపై సింగ్, దత్ లు బాంబు విసిరి ఇంక్విలాబ్ జిందాబాద్, విప్లవం వర్ధిల్లాలి అని నినదించారు. దీని తర్వాత వినికిడి శక్తి కోల్పోయేలా గొంతెత్తి అరుస్తామని ముద్రించబడిన పలు కరపత్రాలను వెదజల్లారు. బాంబు దాడి వల్ల ఏ ఒక్కరూ మరణించడం కానీ గాయపడటం కానీ జరగలేదు. తమ వ్యూహంలో భాగంగా ఉద్దేశ్యపూర్వకంగానే జాగ్రత్తలతో దాడి చేసినట్లు సింగ్, దత్ అంగీకరించారు. బాంబు గాయపరిచేంత శక్తివంతమైంది కాదని బ్రిటిష్ ఫోరెన్సిక్ విచారణాధికారులు కూడా తేల్చి చెప్పారు. వాస్తవానికి బాంబు జనాలకు దూరంగా విసిరబడింది. బాంబు దాడి తర్వాత సింగ్, దత్ ఇద్దరూ లొంగిపోయారు. జూన్ 12, 1929 సింగ్ మరియు దత్ జీవితకాల దేశ బహిష్కరణకు గురయ్యారు.
5: భగత్ సింగ్ అరెస్ట్ అనంతరం అసెంబ్లీ పేలుడుపై విచారణ నేపథ్యంలో జేపీ శాండర్స్ హత్య వెనుక ఆయన హస్తంపై బ్రిటిష్ ప్రభుత్వం ఆరా తీసింది. హత్యకు సంబంధించి భగత్ సింగ్, రాజ్గురు మరియు సుఖదేవులపై అభియోగాలు మోపారు. భారత స్వాతంత్ర్యానికి తన గళాన్ని వినిపించుకునేందుకు కోర్టునే ఒక ప్రచార వేదికగా మలుచుకోవాలని భగత్ సింగ్ నిర్ణయించుకున్నారు. హత్యా నేరాన్ని అంగీకరించిన ఆయన విచారణ సమయంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రకటనలు చేశారు. విచారణ సమయంలో హెచ్ఎస్ఆర్ఏ సభ్యులు లేకుండా కేసు విచారణ కొనసాగించాలని ఆదేశించారు. తద్వారా సింగ్ తన భావాలను ఇక ఎప్పుడూ ప్రచారం చేయలేడనే ఆవేదనతో ఆయన మద్దతుదారులు తీవ్రంగా మండిపడ్డారు.
6: కేంద్ర శాసనసభపై బాంబు దాడి జరిగినప్పుడు అక్కడున్న రాజకీయ నాయకుల్లో ఒకరైన మహ్మద్ అలీ జిన్నా లాహోర్ ఖైదీలకు బహిరంగంగానే తన సానుభూతిని తెలిపాడు. నిరాహార దీక్షపై మాట్లాడుతూ, నిరాహార దీక్ష చేసే వ్యక్తిలో ఆత్మ ఉంటుంది, ఆ ఆత్మతోనే తను ముందుకు సాగుతాడు, తన పోరాటానికి న్యాయం జరుగుతుందని విశ్వసిస్తాడు అని వ్యాఖ్యానించాడు. సింగ్ చర్యలపై మాట్లాడుతూ, ఏదేమైనప్పటికీ వారిని ఎక్కువగా నిందించినా ఎక్కువగా చెప్పినా వారు తప్పుదోవ పడతారు, తద్వారా ఏర్పడే పాలనాధికార వ్యవస్థను ప్రజలు చీదరిస్తారు అని అన్నాడు.
0: డైరీ రాయడం అలవాటు ఉన్న భగత్ సింగ్ చివరికి 44 పుటలను నింపాడు. తాను సమర్థించే పలువురు ప్రముఖుల ఉల్లేఖనాలు, వారి గొప్ప వ్యాఖ్యలకు సంబంధించి సింగ్ తన డైరీ

0: లో పలు సూచనలు చేశాడు. అందులో కార్ల్ మార్క్స్, ఫ్రెడరిక్ యాంగిల్స్ ఆలోచనలను ప్రముఖంగా ప్రస్తావించాడు. భగత్ సింగ్ డైరీలోని పలు వ్యాఖ్యలు ఆయన విశిష్టమైన దార్శనిక అవగాహనకు అర్థం పడతాయి. దేవుడిపై విశ్వాసం లేని అహంకారి అని అనిపించుకున్న భగత్ సింగ్ మరణానికి ముందు కూడా నేను ఎందుకు నాస్తికుణ్ణి అయ్యాను అనే శీర్షికతో ఒక వ్యాసాన్ని రాశారు. ఐర్లాండ్ విప్లవకారుడు టెరెన్స్ మార్క్స్ అనే రచనలను కూడా భగత్ సింగ్ కొనియాడేవాడు. తన కుమారుని క్షమించమంటూ భగత్ సింగ్ తండ్రి బ్రిటిష్ ప్రభుత్వాన్ని అభ్యర్థించినప్పుడు టెరెన్స్ మార్క్స్ అనే మాటలను సింగ్ ఉటంకించాడు. నా విడుదల కన్నా నా మరణం బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూలదోయగలదని నా విశ్వాసం అని చెప్పి పిటిషన్ను ఉపసంహరించుకోవాలని తన తండ్రికి సూచించాడు. బ్లడ్ స్ప్రింక్లేడ్ ఆన్ ది డే ఆఫ్ హోలీ బాబర్, అకాలిస్ ఆన్ ది క్రుకీ పిక్స్ వంటి ఆయన రాసిన పలు రచనలు ధరమ్ సింగ్ హయత్పూర్ పోరాటం చేత ప్రభావితమయ్యాయి.
1: అసెంబ్లీపై బాంబు విసిరిన సంఘటనకి కాస్త ముందుగా తన సహచరుడు సుఖ్దేవ్ కి రాసిన లేఖలో భగత్ సింగ్, నాకు ఆశలు ఆకాంక్షలు ఉన్నాయి, ఆనందమైన జీవితం గడపాలని ఉంది, అయితే అవసరమైనప్పుడు వీటన్నిటినీ త్యజించగలను, ఇదే అసలైన బలిదానం. భగత్ సింగ్ అరాచకవాదం, అనార్కిజం, సామ్యవాదం అనే భావనలకు ఆకర్షితుడయ్యాడు. బకునిన్, మార్క్స్, లెనిన్ మరియు ట్రాట్స్కీల రచనలంటే భగత్ కి చాలా ఇష్టం.
2: 1928 మే సెప్టెంబర్ మధ్యకాలంలో అరాజకత్వంపై పంజాబీ వార్తాపత్రిక కీర్తిలో వరుసగా అనేక కథనాలను భగత్ సింగ్ ప్రచురించాడు. అరాజకవాద తత్వాన్ని ప్రజలు సరిగ్గా అర్థం చేసుకోకపోవడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశాడు. అరాజకత్వంపై సద్భావన ఏర్పడేందుకే ఆయన ప్రయత్నించాడు. అరాజకత్వం అనే పదానికి ప్రజలు భయపడుతున్నారు అని ఆయన పేర్కొన్నాడు. అరాజకత్వం అంటే పాలకుడు లేకపోవడం, ఇంకా ప్రభుత్వ రద్దు అనే అర్థమే తప్ప పరిపాలన ఉండదని కాదని సింగ్ పేర్కొంటూ, భారత్ లో విశ్వజనీన సహోదరత్వం అంటే సంస్కృతంలో చెప్పినట్లుగా వసుదైక కుటుంబం మొదలైనవి ఒకే అర్థాన్ని కలిగి ఉన్నాయి అని వివరించాడు.

0: యుక్త వయసులో ఉన్నప్పుడు ఆర్య సమాజ్ పట్ల సింగ్ అత్యంత భక్తి శ్రద్ధలతో ఉండేవాడు. హిందూ ముస్లింల మధ్య కలహాలు తలెత్తడం కల్లార చూసిన తర్వాత మత సిద్ధాంతాలను విమర్శించడం మొదలుపెట్టాడు. బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తొలుత సంఘటితంగా పోరాడిన ఇరు వర్గాల సభ్యులు మతపరమైన విభేదాలతో ఎలా కలహించుకోగలిగారో ఆయనకు అర్థం కాలేదు. విప్లవకారుల స్వతంత్రోద్యమ పోరాటానికి మతం అడ్డుగోడగా నిలుస్తోందని గ్రహించిన సింగ్ ఆ క్షణాన మత విశ్వాసాలను విడనాడాడు. అనంతరం నాస్తిక విప్లవకారులైన బకునిన్, లెనిన్, ట్రోట్స్కాయ్ ఉద్యమాలను అధ్యయనం చేయడం మొదలుపెట్టాడు. రహస్యవాద నాస్తికత్వం గురించి తెలిసి నిరాలంబ స్వామి రచించిన కామన్ సెన్స్ అనే పుస్తకంపై ఆసక్తి కనబరిచాడు.
1: 1931వ సంవత్సరంలో జైల్లో ఉండగా నాస్తికవాద తత్వాన్ని వివరిస్తూ నేనెందుకు నాస్తికుడిని అంటూ ఒక వ్యాసం రాశాడు. జైలులో ఉండగా మతం మరియు దేవుడి పట్ల విశ్వాసం లేని వ్యక్తిగా సహచర విప్లవకారులు తనను విమర్శించిన కారణంగా ఆ వ్యాసం రాశాడు. అందులో తనను అహంకారి అనడంపై కూడా సింగ్ ప్రస్తావించాడు. సొంత విశ్వాసాలను గౌరవించే సింగ్ సర్వశక్తి సంపన్నుడి పట్ల దృఢ విశ్వాసినని చెప్పేవాడు. అయితే ఇతరుల హృదయాలకు దగ్గరగా ఉండే కల్పిత గాథలు మరియు విశ్వాసాలను నమ్మే స్థాయికి తాను దిగజారబోనని స్పష్టం చేశాడు. మతం చావును సులభతరం చేస్తుందనే వాస్తవాన్ని గుర్తించానని, అయితే నిరూపితం కాని ఆ తత్వం మానవ బలహీనతకు సంకేతమని తన వ్యాసంలో సింగ్ పేర్కొన్నాడు.
2: బలిదానం ద్వారా అమరవీరుడిగా భగత్ సింగ్ గుర్తింపు పొందాడు. చిన్న వయసులో ఉన్నప్పుడు కర్తా సారోభా ఆయన గురువు. అమరవీరుడుగా భావించే లాలా లజపతిరాయ్ మరణానికి ప్రతీకారం తీర్చుకోవడం ద్వారా భగత్ సింగ్ తనను తాను అమరవీరుడుగా భావించేవాడు. 1929వ సంవత్సరం ఏప్రిల్ 9న కేంద్ర శాసనసభపై విసిరిన కరపత్రంలో ఆయన ఈ విధంగా పేర్కొన్నారు. వ్యక్తులను చంపడం సులభమైనప్పటికీ సిద్ధాంతాలను సమాధి చేయలేరు. గొప్ప సామ్రాజ్యాలు కూలిపోయినా సిద్ధాంతాలు మాత్రం సజీవంగానే ఉన్నాయి. రష్యా విప్లవం

0: ఉపాధ్యాయనాలు మొదలు పెట్టాక ఆయన చనిపోవాలనుకున్నారు. తన మరణం వల్ల యువత ప్రేరేపితులై తెల్లదొరలపై సంఘటితంగా తిరగబడతారని ఆయన భావించాడు.
1: తమను యుద్ద ఖైదీలుగా గుర్తించడం ద్వారా ఉరి తీయకుండా కాల్పుల బృందం చేత హతమార్చడానికి కుట్రలు పన్నారని జైల్లో ఉన్నప్పుడు భగత్ సింగ్ మరియు మరో ఇద్దరు వైస్రాయ్కు లేఖ రాశారు. క్షమాభిక్ష ముసాయిద లేఖపై సంతకం కోసం భగత్ సింగ్ మిత్రుడు ప్రసన్న మెహతా ఆయన్ను ఉరి తీయడానికి 4 రోజుల ముందు మార్చి 20 జైల్లో కలిశాడు. అయితే సంతకం చేయడానికి సింగ్ నిరాకరించాడు.
2: మొదలుకొని భారత్ మరియు విదేశాలలోని విప్లవోద్యమ చరిత్రను భగత్ సింగ్ చదివాడు. తన జైలు పుస్తకాలలో లెనిన్ మరియు విప్లవంపై ట్రోట్స్కై ఉల్లేఖనాలను సింగ్ ఉపయోగించాడు. ఆఖరి కోరిక ఏమిటి అని అడిగితే లెనిన్ జీవిత చరిత్రను చదువుతున్నానని, చనిపోయేలోగా దానిని పూర్తి చేయాలని ఉందని సింగ్ తన లిఖిత పత్రాలలో పేర్కొన్నాడు.
3: భగత్ సింగ్ తీవ్రమైన ఒత్తిడి పరిస్థితులలోనే తల వెంట్రుకలు కత్తిరించుకోవడం, గడ్డం గీసుకోవడం జరిగింది. దేశ సేవ కోసమే ఇదంతా. తన సహచరులు సిక్కు రూపాన్ని మార్చుకునే విధంగా ఒత్తిడి చేశారు. దానికి తోడు ఆయన తలవంపులు తెచ్చాడని ఆయన జైలు సహచరుడు, విప్లవకారుడు, సిక్కు వర్గంలో ప్రముఖుడు రణధీర్ సింగ్ తో భగత్ సింగ్ అన్నట్లు తెలిసింది. రణధీర్ సింగ్ సహా పంచ్ ప్యారి నుంచి అమృత్ పొందాలని, పంచ్ కకారులను భర్తీ చేయడం కోసం తనను ఉరితీయడానికి ముందు ఆఖరి కోరికగా తాను పంచ్ ప్యారే నుంచి అమృత్ పొందాలని సింగ్ చెప్పినప్పటికీ ఆయన ఆఖరి కోరికను బ్రిటిష్ ప్రభుత్వం అంగీకరించలేదు.
1: March 1931 సంవత్సరంలో భగత్ సింగ్ తో పాటు ఆయన అనుచరులు రాజ్గురు మరియు సుఖదేవులను లాహోరులో ఉరితీయాలని నిర్ణయించారు. భగత్ సింగ్ ఉరిని వ్యతిరేకిస్తూ నిరసన చేపడుతున్న ఆయన మద్దతుదారులు ఆ క్షణమే ఆయన్ని షహీద్ అంటే అమరవీరుడిగా ప్రకటించారు. సాధారణంగా ఉదయం 8 గంటలకు ఉరితీసేవారు. ఏం జరిగిందో ప్రజలు తెలుసుకునేలోగానే ఆయన్ను ఉరితీయాలని నిర్ణయించారు. సుమారు రాత్రి 7 గంటల ప్రాంతంలో జైలు లోపల నుంచి ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ నినాదాలు వినిపించాయి.

0: భగత్ సింగ్ జీవితానికి చివరిగా తెరదించబోతున్నారన్న విషయానికి అది సంకేతమైంది. 23 మార్చి 1931 సంవత్సరంన భగత్ సింగ్ ఆయన అనుచరులు రాజ్గురు మరియు సుఖదేవులను లాహోర్ లో ఉరితీశారు. సట్లేజ్ నది ఒడిన ఉన్న హుసేనివాలా వద్ద సింగ్ ను దహనం చేశారు.
1: భగత్ సింగ్ భారత ప్రజల గుండెల్లో చిరంజీవి. ఆయన స్మృతి చిహ్నాలు అనేకం మన దేశంలో ఉన్నాయి. 15 ఆగస్టు 2008 18 అడుగుల కాంస్య విగ్రహం భారత పార్లమెంట్లో ఇందిరాగాంధీ మరియు సుభాష్ చంద్రబోస్ విగ్రహాల పక్కన ఆవిష్కృతమైంది. భారత పార్లమెంట్లో భగత్ సింగ్ మరియు దత్తు యొక్క చిత్రపటాలు ఉన్నాయి. భగత్ సింగ్, సుఖ్దేవ్ మరియు రాజ్గురుల స్మృతిలో హుసేన్ వాలా వద్ద నిర్మించిన జాతీయోద్యమ వీరుల స్మారకం, ఇక్కడే భగత్ సింగ్ భౌతికకాయాన్ని దహనం చేశారు. ఇది విభజన సమయంలో పాకిస్తాన్ లో ఉన్న హుసేన్ వాలా సత్లెజ్ నదీ తీరంలో ఉంది. జనవరి 17, 1961 సంవత్సరంలో 12 గ్రామాలకు బదులుగా ఇది భారతదేశంలోకి మార్చబడింది. వికే దత్ ఆఖరి కోరిక ప్రకారం జూలై 19, 1965 అతన్ని ఇక్కడే దహనం చేశారు. అలాగే భగత్ సింగ్ తల్లి విద్యావతిని కూడా. జాతీయోద్యమ వీరుల స్మారకం దహన సంస్కారం జరిగిన ప్రదేశంలో 1968 నిర్మించబడింది.
2: ఇంకా ఇక్కడ భగత్ సింగ్, రాజ్గురు మరియు సుఖదేవుల స్మృతులు పొందపరచబడ్డాయి. ఏటా 23 మార్చిన షహీద్ మేళా పంజాబీ అమరవీరుల సంత జాతీయోద్యమ వీరుల స్మారకం వద్ద నిర్వహించబడుతుంది. వేలాది మంది జనం ఇక్కడ నివాళులర్పిస్తారు. ఈ రోజును పంజాబ్ రాష్ట్రమంతా పాటిస్తారు. భగత్ సింగ్ 50వ వర్ధంతి రోజున అతని స్వగ్రామం కట్కర్ కలాన్లో షాహిదే ఆజం సర్దార్ భగత్ సింగ్ సంగ్రహాలయం తెరవబడింది.

సంగ్రహాలయంలో అతని స్మృతులు ప్రదర్శనకు ఉంచబడ్డాయి. వీటిలో అతని సగం కాలిన చితాభస్మము, రక్తంతో తలసిన ఇసుక, ఇంకా రక్తపు మరకలు కలిగిన వార్తాపత్రికలు ఉన్నాయి. లాహోర్ ఘటన యొక్క కాగితం కూడా ఒకటి ఈ ప్రదర్శనలో ఉంది. అందులో కర్తార్ సింగ్ ఉరి ఇచ్చిన తీర్పు, ఇంకా భగత్ సింగ్ వివరాలు ఉన్నాయి. భగత్ సింగ్ స్మారకం 2009 సంవత్సరంలో 16.8 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించబడింది. భారత ఉపఖండంలో మొదటి అమరవీరుడుగా భగత్ సింగ్ ఎందరో యువకులకు స్ఫూర్తిని అందించారు. ఉపఖండంలో భగత్ సింగ్ తొలి అమరవీరుడు. హుస్సేన్వాలా సమీపంలో భారత పాకిస్తాన్ సరిహద్దు వద్ద భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవుల విగ్రహాలు ఉన్నాయి. నేటికి భారత యువత భగత్ సింగ్ నుండి ఎంతో స్ఫూర్తిని పొందుతున్నారు.

ఇంతవరకు మీరు స్వాతంత్ర్య సమర ఉద్యమ విప్లవకారుడు భగత్ సింగ్ ప్రత్యేక కార్యక్రమం విన్నారు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం చిత్రగీతాలు వింటారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన పూజ చిత్రంలోని పాట వినండి.

ఈ ప్రసారంలో 11 గంటలకు గౌరవనీయులు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. గౌరవనీయులు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ కార్యక్రమం తెలుగు అనువాదం మనసులోని మాట. ఆ కార్యక్రమం విన వెంటనే ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఈ ప్రసారంలో 11 గంటలకు. కార్యక్రమంలో మీరు ఇంతకుముందు విన్న ఈ పాట సువర్ణ సుందరి చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి ఆలపించారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి నేరం నాది కాదు ఆకలిది చిత్రంలోని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గలం

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 10:54 దాటి 30 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో ప్రకటించిన కార్యక్రమం వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

ధైర్యంగా అందించింది. ఉగ్రవాద దాడుల కారణంగా భారతదేశం దీర్ఘకాలంగా అనుభవిస్తున్న బాధకు సర్జికల్ స్ట్రైక్ మన

భారతదేశంలో వరుస పేలుళ్లు, సర్వసాధారణమైపోయిన సమయం ఒకటుండేది. ఈ సెప్టెంబర్ నెలలోనే 2008 సెప్టెంబర్ 13వ తేదీన ఢిల్లీలో జరిగిన వరుస పేలుళ్లలో ఎంతోమంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత కొన్ని వారాలకే ముంబైలో భారీ స్థాయిలో 26/11 దాడి జరిగింది. మిత్రులారా, ప్రతి ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్తాన్పై చర్య తీసుకోవాలి అన్న డిమాండ్ అంతకు ముందు కూడా వచ్చేది, కానీ అప్పట్లో ఆ డిమాండ్కు పెద్దగా ప్రాధాన్యత లభించేది కాదు. సమయం కోసం వేచి చూడటమే జరిగేది. ఇప్పుడు నేటి భారతదేశం ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ విధానాన్ని అనుసరిస్తున్నది. మనం దాని ఫలితాలను చూస్తూ ఉన్నాం. మిత్రులారా, 9/11 అంటే 9/11 ఉగ్రవాద దాడులు జరిగి ఈ ఏడాదికి 25 ఏళ్లు గడిచాయి. అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్లో ప్రాణాలు కోల్పోయిన అమాయకుల్లో అమెరికా తర్వాత అత్యధిక సంఖ్యలో భారతదేశానికి చెందిన వారే ఉన్నారు. 2014లో ప్రధానమంత్రి అయిన తర్వాత నేను అమెరికా పర్యటనకు వెళ్లినప్పుడు ఈ అమాయక ప్రజలకు నివాళులు అర్పించేందుకు న్యూయార్క్ వెళ్లిన విషయం నాకు గుర్తుంది. ఈరోజు మరోసారి కోట్లాది భారత ప్రజల తరఫున బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాను. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఈ రోజుల్లో దేశానికి సంబంధించిన ఒక బృహత్ చిత్రం ఆవిష్కృతం అవుతోంది. ఈ చిత్రంలో మీరున్నారు, మీ కుటుంబం కూడా ఉంది, మీ చుట్టుపక్కల ప్రజలు కూడా ఉన్నారు. నేను మాట్లాడుతున్నది భారతదేశ జనాభా లెక్కల కార్యక్రమాన్ని గురించి. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో జనగణన మొదటి దశ దాదాపుగా పూర్తయింది. 32 కోట్లకు పైగా కుటుంబాల సమాచారం నమోదైంది. ఈ రోజుల్లో లడక్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్లోని మారుమూల మంచుతో కూడిన ప్రాంతాల్లో కూడా ఈ పని కొనసాగుతోంది. అక్కడి నుంచి ఎన్నో స్ఫూర్తిదాయకమైన అనుభవాలు మన ముందుకొచ్చాయి. ఉత్తరాఖండ్లో జనాభా లెక్కల ప్రక్రియ చమోలీలోని మాణా గ్రామం నుంచి ఆరంభమైంది. దేశంలోనే మాణా మొదటి గ్రామం అని చెబుతారు. మాణాలో 83 ఏళ్ల పూర్ణిమా రావత్ దీన్ని మొదట ప్రారంభించారు. ఉత్తర కాశీలోని బగోరి గ్రామంలో హోంస్టే నడుపుతోన్న హర్దేవ్ సింగ్ రాణా తన సమాచారాన్ని డిజిటల్ మాధ్యమం సహాయంతో నమోదు చేశారు. మిత్రులారా, జనగణన మనందరి జాతీయ బాధ్యత. దీనికోసం సమయం కేటాయించాలి అని నేను 15వ తేదీన దేశ ప్రజల్ని కోరాను. జనగణన కోసం ఈ స్వీయ నమోదు సౌకర్యం చాలా సులభం. మీరు మీ మొబైల్ ఫోన్ నుంచి మీతో పాటు మీ కుటుంబ సభ్యుల సమాచారాన్ని కూడా నమోదు చేసుకోవచ్చు. ఈ సౌకర్యం హిందీతో సహా 16 భాషల్లో అందుబాటులో ఉంది. మిత్రులారా, దీనికోసం మీరు ఆన్లైన్ సెన్సస్ పోర్టల్ ను సందర్శించాలి. ఈ పోర్టల్ చిరునామా sc.census.gov.in sc.census.gov.in. ఈ పోర్టల్ కు వెళ్లి మీ మొబైల్ నంబర్ తో లాగిన్ అవ్వండి. మీ లొకేషన్ ను నమోదు చేయండి. మీ కుటుంబ సభ్యుల సమాచారాన్ని నింపి సమర్పించండి. ఈ మొత్తం ప్రక్రియకు 15 నుంచి 20 నిమిషాలే పడుతుంది. దీనికోసం మీరు ఎలాంటి పత్రాల్ని అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. వివరాలు సమర్పించిన తర్వాత మీకు ప్రత్యేక ఐడి లభిస్తుంది. గణన అధికారులు మీ ఇంటికొచ్చినప్పుడు మీరు వారికి ఈ ఐడిని చూపించవచ్చు. మీరందించిన సమాచారం ధృవీకరణ జరిగిన తర్వాత అది జనగణనలో భాగంగా మారుతుంది. మిత్రులారా, ఇప్పటి వరకు 2,60,00,000కు పైగా ప్రజలు తమ మొబైల్ ఫోన్లను ఉపయోగించి జనగణన పోర్టల్లో తమ సమాచారాన్ని నమోదు చేశారు, స్వీయ గణనను పూర్తి చేశారు. దీనికి మీ సమయం కొంత అవసరం. ఇది దేశానికి ఎంతో ముఖ్యం. ఎందుకంటే మీ సరైన సమాచారం, మీ కుటుంబం గురించిన సరైన సమాచారం దేశ భవిష్యత్తు వాస్తవ చిత్రాన్ని రూపొందించడంలో ఎంతో సహాయకారిగా ఉంటాయి. నా ప్రియమైన దేశ ప్రజలారా,
ఈరోజు సెప్టెంబర్ 27వ తేదీ ఒక ప్రత్యేక కారణం వల్ల మరింత ప్రత్యేకంగా మారింది.

సంస్కృతి, సమాజం, దేశం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన ఒక మహనీయుని 100వ జయంతి ఈరోజు. నేను మాట్లాడుతోంది విశ్వ హిందూ పరిషత్ మాజీ అంతర్జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు, పూజ్యులైన దివంగత అశోక్ సింఘాల్ గారి గురించి. ఆయన 1926 సెప్టెంబర్ 27వ తేదీన ఆగ్రాలో జన్మించారు. ఆయన ఈ సమాజంలో ఉంటూనే తపస్వి లాంటి జీవితాన్ని గడిపారు. రామ జన్మభూమి ఉద్యమానికి అశోక్ సింఘాల్ గారు అందించిన దిశా నిర్దేశం శక్తి ఫలితంగానే ఈరోజు మనం అయోధ్యలో ఈ భవ్య ఆలయాన్ని చూస్తూ ఉన్నాం. నేను చాలా అదృష్టవంతుణ్ణి. నేను ఆయన జీవితాన్ని దగ్గరగా చూడటమే కాకుండా ఈ ఉద్యమంలో ఆయనతో పాలు పంచుకునే అవకాశం కూడా పొందాను. రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొంటున్నప్పుడు కూడా నాకు అశోక్ గారు పదే పదే గుర్తుకు రావటం సహజంగా జరిగింది. మిత్రులారా, అశోక్ గారి గురించి ఎక్కువగా చర్చ జరగని విషయాలు ఎన్నో ఉన్నాయి. రామ మందిర ఉద్యమంతో పాటు ఆయన సామాజిక వివక్ష, అసమానతలకు వ్యతిరేకంగా కూడా పెద్ద పోరాటం చేశారు. ఆయన చాలా సంపన్న కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి సివిల్ సర్వీస్ అధికారి. అశోక్ సింఘాల్ గారి తోబుట్టువుల్లో చాలా మంది కూడా ఉన్నత పదవుల్ని నిర్వహించారు. ఆయన స్వయంగా ఐఐటి బిహెచ్యు నుంచి పట్టభద్రులయ్యారు. ఇన్ని ఉన్నప్పటికీ ఆయన తన జీవితాన్ని సమాజానికి, సంస్కృతికి అంకితం చేశారు. ఇదే మహనీయుల్లోని గొప్ప సుగుణం. ఈరోజు ఆయన శత జయంతి సందర్భంగా కోట్లాది మంది అభిమానుల తరఫున వందనం చేస్తున్నాను. నా హృదయపూర్వక నివాళులు అర్పిస్తున్నాను. నా ప్రియమైన దేశ ప్రజలారా, మనం ఈ సంవత్సరాన్ని ఒక గొప్ప ఆత్మగౌరవ ఉత్సవంతో ఆరంభించాం. ఈ ఉత్సవమే సోమనాథ ఆత్మగౌరవ ఉత్సవం. 1000 ఏళ్ల క్రితం 1026లో మహమ్మద్ గజనీ మొదటిసారిగా సోమనాథ ఆలయాన్ని ధ్వంసం చేశాడు. అయితే సోమనాథుణ్ణి ధ్వంసం చేసి భారతదేశ గుర్తింపును తుడిచివేసేందుకు వచ్చిన వారు ఈనాడు ఉనికిలో కూడా లేరు. సోమనాథ దేవాలయం తన పూర్తి వైభవంతో విశాల సముద్ర తీరంలో భారతదేశానికి అమరత్వ ఆశీర్వాదాన్ని ప్రసాదిస్తోంది. అందుకే ఈ సంవత్సరం మనం సోమనాథ ఆత్మగౌరవ ఉత్సవాన్ని ఎంతో గర్వంగా జరుపుకున్నాం. మిత్రులారా, ఈరోజు మన్ కీ బాత్ లో నేను ఈ అంశాన్ని మళ్లీ ప్రస్తావించేందుకు ఒక ప్రత్యేక కారణం ఉంది. క్రీస్తు శకం 1026లో సోమనాథ దేవాలయాన్ని గజనీ ధ్వంసం చేసినప్పుడు అదే సంవత్సరం గుజరాత్లోని మోఢేరాలో ఉన్న ప్రసిద్ధ సూర్య దేవాలయంపై కూడా దాడి చేసి ధ్వంసం చేశారు. అంటే ఈ సంవత్సరంతో మోఢేరా ఆలయ విధ్వంసం జరిగి 1000 ఏళ్లు పూర్తవుతున్నాయి. అయితే ఆ ఆలయాన్ని నిర్మించి అప్పటికి కేవలం 1 సంవత్సరం మాత్రమే అయ్యింది. ఆ ఆలయాన్ని 1025లో భీమదేవరాజు నిర్మించారు. మిత్రులారా, ఒక్కసారి ఆ కాలం గురించి ఆలోచించండి. అంతటి భారీ దాడి జరిగి సోమనాథ ఆలయం లాంటి ఒక ప్రధాన విశ్వాస కేంద్రం ధ్వంసమైంది. ఇంకా అనేక ఇతర ప్రదేశాలపై దాడి జరిగింది. అది ఏ సమాజం లేదా ప్రభుత్వం మనోధైర్యాన్నైనా దెబ్బతీసుండేది. అయినప్పటికీ మొదటి భీమదేవరాజు గజనీతో పోరాటమే కాకుండా తక్కువ సమయంలోనే మోఢేరా సూర్య దేవాలయాన్ని పునర్నిర్మాణం చేశారు. ఈ దృఢ సంకల్పం కారణంగా పదే పదే విధ్వంసానికి గురైనప్పటికీ సోమనాథ ఆలయ పునర్నిర్మాణం జరుగుతూనే వచ్చింది. మిత్రులారా, ఆ తర్వాతి కాలంలో కూడా మోఢేరా సూర్య దేవాలయం మీద దాడులు ఆగలేదు. ఆ తర్వాత అల్లావుద్దీన్ ఖిల్జీ ఈ అద్భుతమైన వాస్తు నిర్మాణ ఆలయాన్ని మరోసారి ధ్వంసం చేశాడు. కాని మిత్రులారా, మనం భారతీయులం. సూర్యుణ్ణి కేవలం వాస్తుశిల్పం, ఆలయాల ద్వారా మాత్రమే ఆరాధించం. మన సూర్యారాధన అంటే కాంతి, శక్తి, విజ్ఞానం, నిర్విరామాలకు ప్రేరణ కూడా. అందువల్ల మోఢేరా కేవలం సూర్య దేవాలయానికి మాత్రమే ప్రసిద్ధి చెందలేదు. గుజరాత్లోని ఈ గ్రామం దేశంలోనే మొట్టమొదటి సౌరశక్తి గ్రామంగా మారింది.

నేడు మోఢేరా పూర్తిగా సౌరశక్తితో నడుస్తూ సుస్థిరతకు ఒక ఉదాహరణగా నిలుస్తుంది. మోఢేరా అనేక పర్యాటక ఆకర్షణల్ని సౌకర్యాల్ని కూడా ప్రవేశపెట్టింది. మకర సంక్రాంతి తర్వాత జనవరిలో మోఢేరా నృత్యోత్సవం జరుగుతుంది. ఇందులో భారతీయ సాంస్కృతిక శాస్త్రీయ నృత్యాల అద్భుత ప్రదర్శన ఉంటుంది. మీరందరూ మోఢేరాను సందర్శించండి. భారతదేశ ఘనమైన వారసత్వంలో భాగంగా దీన్ని వీక్షించాలి అని నేను కోరుతున్నాను. మిత్రులారా, గతంతో మనకున్న అనుబంధం ఇప్పటికీ చాలా బలంగా ఉంది. దీన్ని మరింత బలపరుస్తున్న వారి అంకితభావం, కృషి, ఇలాంటివెన్నో ఉన్నాయి దాని వెనక. తమిళనాడు తిరుచిరాపల్లిలోని మనప్పారైలో ఇలాంటి ఒక విశిష్టమైన కార్యక్రమం జరుగుతున్నది. కళాశాలలోని తమిళ అధ్యయన విభాగంతో అనుబంధం ఉన్న ఏ సెల్వరాజు గారు ఈ కార్యక్రమానికి నాయకత్వం వహిస్తున్నారు. ఒక ఉపన్యాసం సందర్భంగా ఆయన ఒక విద్యార్థి నుంచి కొన్ని పురాతన విగ్రహాల గురించి తెలుసుకున్నారు. ఆ అంశం మీద చర్చించిన తర్వాత ఆయన ఒక క్షేత్ర పర్యటనని ఏర్పాటు చేశారు. ఈ పర్యటనలో వాళ్ళు వివిధ ప్రదేశాల్లో అనేక విగ్రహాల్ని, ఎన్నో పురాతన దేవాలయాల్ని కనుగొన్నారు. గతంతో మమేకం కావటానికి ఇది ఒక ఆసక్తిదాయకమైన ప్రయత్నం. ఈ విధంగా మనం మన వారసత్వాన్ని మరింత బాగా అర్థం చేసుకోవచ్చు కదా. దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా ఇలాంటి ప్రయత్నాలు చేయవచ్చు. ఇది మన చరిత్రను నిశితంగా పరిశీలించి అర్థం చేసుకోవడానికి మనకు ఒక అద్భుత అవకాశం. నా ప్రియమైన దేశవాసులారా, పూజ్య బాపూజీ జయంతి అయిన అక్టోబర్ 2వ తేదీ మరికొన్ని రోజుల్లో రాబోతున్నది. బాపూజీ మనకు ఎన్నో జీవన సూత్రాల్ని అందించారు. పరిశుభ్రత అందులో ముఖ్యమైంది. మన చుట్టూ పరిశుభ్రతకు సంబంధించిన ఎన్నో ప్రయత్నాల్ని మనం తరచుగా చూస్తూ ఉంటాం. ఈ ప్రయత్నాలు ఎంతో స్ఫూర్తిదాయకంగా, ప్రోత్సాహకరంగా ఉంటాయి. సామాజిక మాధ్యమాల్లోని ఇటువంటి చిత్రాలు, వీడియోలు, రీల్స్ కూడా మన దృష్టిని పదే పదే ఆకర్షిస్తాయి. ఇటీవలి కాలంలో నేను ఇటువంటి ఎన్నో ప్రయత్నాలను చూశాను. మధ్యప్రదేశ్లో ఒకచోట కొంతమంది యువకులు ఒక నదిని శుభ్రం చేస్తున్నారు. వారి ఈ చిన్న ప్రయత్నంలో యావత్ సమాజం పాల్పంచుకుంటోంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో యువకులు పాత మెట్ల బావుల్ని, ఇతర బావుల్ని శుభ్రం చేస్తున్నారు. ఇది మన ప్రాచీన వారసత్వాన్ని పునరుద్ధరించేందుకు ఎంతో సహాయకారిగా ఉంటుంది. ముంబైలో కొంతమంది యువకులు బీచ్లను శుభ్రంగా ఉంచేందుకు చొరవ తీసుకుంటున్నారు. ప్రతి వారము వందలాది మంది యువమిత్రులు ఏదో ఒక బీచ్ దగ్గర గుమికూడి పరిశుభ్రతా సేవలో పాల్గొంటున్నారు. ఢిల్లీలో పిల్లలు, యువత చెత్తను వేరు చేయటం, తమ పరిసరాల్ని శుభ్రంగా ఉంచుకోవటం గురించి ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. పశ్చిమ బెంగాల్లో స్థానిక ప్రజలతో కలిసి యువకులు, విద్యార్థులు పిక్నిక్ ప్రదేశాల్లోని మార్కెట్లను శుభ్రం చేస్తున్నారు. మిత్రులారా, ఈ ప్రయత్నాలన్నింటిలో ఒక విషయం స్పష్టంగా కనిపిస్తోంది. కొన్నిసార్లు ఒక వ్యక్తి మొదలు పెడితే మరికొందరు అతనితో చేరతారు. అలా ఆ యాత్ర పెరుగుతూ పోతుంది. ఇదే ప్రజాభాగస్వామ్యం. బాపూజీకి మనం అర్పించే అత్యంత సుందరమైన నివాళి పరిశుభ్రత మాత్రమే. ప్రియమైన నా దేశ ప్రజలారా, మనం పర్యావరణాన్ని పరిరక్షించినప్పుడు మొక్కలు, జంతువుల్ని మాత్రమే కాపాడడం కాకుండా మొత్తం జీవ వ్యవస్థను బలోపేతం చేస్తాం. దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న కొన్ని ప్రయత్నాలు ఈ స్ఫూర్తిని చాలా అందమైన రీతిలో ముందుకు తీసుకువస్తున్నాయి. అస్సాంలో సోనాయి రూపాయి వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఉంది. ఒకప్పుడు ఇక్కడ ఏనుగులు నివసించేవి, కానీ క్రమంగా అటవీ భూముల మీద మానవ ఆక్రమణలు పెరగటం వల్ల ఏనుగులు ఈ ప్రాంతానికి దూరంగా ఉండిపోయాయి. 3 సంవత్సరాల కిందట ఈ భూమికి ఆక్రమణల నుండి విముక్తి లభించింది. ఇప్పుడు అది అద్భుతమైన ఫలితాలనిచ్చింది. ఏనుగులు మళ్లీ తిరిగొచ్చాయి. సంవత్సరాలుగా కనిపించని ప్రాంతంలో ఇప్పుడు ఏనుగులు గుంపులు గుంపులుగా కనిపిస్తున్నాయి. మిత్రులారా, అస్సాంలోనే మరో అందమైన ప్రయత్నం కూడా జరిగింది. ఈ ప్రయత్నం పిగ్మీ హాగ్ అనే

చాలా చిన్న జీవి, దాన్ని కాపాడేందుకు సంబంధించిన ప్రయత్నం. ఒకనొక సమయంలో దాని మనుగడ ప్రమాదంలో పడింది. అయితే వాటి జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నందువల్ల కేవలం 6 పిగ్మీ హాగ్లతో ఒక సంరక్షణ కార్యక్రమాన్ని ఆరంభించి వాటిని మళ్లీ అడవిలోకి ప్రవేశపెట్టారు. వాటి కోసం గడ్డి మైదానాల్ని కూడా అభివృద్ధి చేశారు. నేడు ఈ కార్యక్రమం ఫలితంగా పిగ్మీ హాగ్ల జనాభా 6 నుంచి ఇప్పుడు 190కి చేరింది. మిత్రులారా, ప్రకృతితో మనకున్న సంబంధం కేవలం దాన్ని పరిరక్షించేందుకే పరిమితం కాదు. కొన్నిసార్లు మనం ప్రకృతిని పోషించినప్పుడు అదే ప్రకృతి మన జీవితాలకు ఆసరాగా మారుతుంది. పశ్చిమ బెంగాల్లోని సుందర్బన్లో కొందరు మహిళలు ఈ సంబంధానికి స్ఫూర్తిదాయకమైన ఉదాహరణగా నిలుస్తూ ఉన్నారు. జార్ఖాలీకి చెందిన ఈ మహిళలు మడ అడవుల్ని అభివృద్ధి చేస్తున్నారు. వీళ్లలో చాలా మంది పులుల దాడిలో భర్తల్ని కోల్పోయిన వారే. భర్తల్ని కోల్పోయిన తర్వాత వారికి ఒక ఆసరాగా నిలబడి సుందర్బన్ జీవనోపాధినిస్తున్నది. వారు నాటిన మడ మొక్కలు నేడు గ్రామాలకు సహజ రక్షణ కవచాలుగా మారుతూ ఉన్నాయి. వాటిని నాటడం ద్వారా ఈ మహిళలు ఆదాయం కూడా సంపాదిస్తున్నారు. మిత్రులారా, మనం పర్యావరణాన్ని కాపాడుకుందాం, ప్రకృతి సమతుల్యతను గౌరవిద్దాం, ప్రకృతిలోని వైవిధ్యాన్ని సంరక్షిద్దాం. మనం చేసే ఇటువంటి ప్రతి ప్రయత్నం భవిష్యత్ తరాల పట్ల మన బాధ్యత. నా ప్రియమైన దేశవాసులారా, ఇటీవల దేశంలోని లక్షలాది మంది యువత మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా చాలా ముఖ్యమైన ప్రతిజ్ఞ చేశారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటాం అని ప్రతిజ్ఞ చేయటంతో పాటు ఈ సందేశాన్ని ఇతరులకు కూడా వ్యాప్తి చేసే బాధ్యతను తీసుకున్నారు. ఇదంతా మాదక ద్రవ్య రహిత యువజన ఉద్యమం కింద జరుగుతున్నది. ఈ ఉద్యమం 100 వారాల పాటు కొనసాగుతుంది. మై భారత్ వాలంటీర్లు ఇందులో పాల్పంచుకుంటున్నారు. ఎన్ఎస్ఎస్ తో అనుబంధం ఉన్న మన యువత కూడా అందులో భాగమే. పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, అనేక సామాజిక ఆధ్యాత్మిక సంస్థలు కూడా ఇందులో చేరాయి. గత కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా వేలాది ప్రతిజ్ఞా కార్యక్రమాలు, అవగాహన కార్యక్రమాలు జరిగాయి. మిత్రులారా, ఈ ప్రచారంలో నాకు ప్రత్యేకంగా నచ్చిన విషయం నిషా విముక్తి సందేశం. మన యువత ఈ సందేశాన్ని వారి సొంత భాషలో, సొంత పద్ధతిలో వ్యాప్తి చేస్తూనే ఉన్నారు. మన్ కీ బాత్లో నా యువ మిత్రుల్ని వారి సృజనాత్మకత ద్వారా ఈ ప్రచారంలో చేరండి అని నేను కూడా కోరాను. ఆ పిలుపుకి వేలాది మంది యువత స్పందించారు, ముందుకొచ్చారు. నాకెంతో సంతోషంగా ఉంది. మై భారత్ లో గీతం, నినాదాల రచన, వీధి నాటకాలు ఇలాంటి అనేక పోటీలు జరిగాయి. అదేవిధంగా మన యువత తమ సృజనాత్మక కంటెంటును #drugfreeyouth అనే నినాదంతో సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్నారు. అంటే సందేశం యువతది, మాధ్యమం యువతది, దాన్ని ముందుకు తీసుకువెళ్లే శక్తి కూడా యువతదే. రాబోయే రోజుల్లో ఈ ప్రచారంలో భాగంగా ఆరోగ్య పరీక్షలు, ధ్యాన శిబిరాలు లాంటి కార్యక్రమాలు కూడా జరుగుతాయి. మిత్రులారా, మన పండుగలు, వేడుకలు ఎన్నో రాబోతున్నాయి త్వరలో. ఈ పండుగల ఆనందం నడుమ మన చుట్టూ ఉన్నవాటిని కూడా ఒక్కసారి పరిశీలిద్దాం. ఏ యువత అయినా ఏదైనా చెడు అలవాటు వైపు వెళుతూ ఉంటే వాళ్లతో మాట్లాడాలి. ఎవరైనా వ్యసనాన్ని అధిగమించేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటే వాళ్లకు సహకరించాలి. మాదక ద్రవ్య రహిత యువత, అభివృద్ధి చెందిన భారతదేశం అని ఈ సంకల్పంలో మనమందరం కలిసి ముందుకు నడుద్దాం. నా ప్రియమైన దేశ ప్రజలారా, క్రీడల కోసం ఒక ప్రతిభాన్వేషణ ప్రచారాన్ని ఎర్రకోట నుంచి ఈసారి నేను ప్రకటించాను. భారతదేశం నిరంతరం ఉత్తమంగా రాణించాలి అంటే గ్రామాలు, పట్టణాలకు చేరుకుని క్రీడా ప్రతిభను కనుగొనటం చాలా అవసరం. ఈ పనికి తమను తాము అంకితం చేసుకున్న వారు చాలా మంది ఉన్నారు. ప్రతిభను కనుగొనటం, పోషించటం, అదే వారి ఏకైక అభిరుచి. మన పంజాబ్ లో రాజేందర్ సింగ్ గారు ఇదే పని చేస్తున్నారు. సీనియర్ అనే పదం కూడా పేరులో మిళితమైన వారు రాజేందర్ సింగ్.

గారు. 1980 ఒలింపిక్స్ లో హాకీలో స్వర్ణ పతకం గెలిచిన జట్టులో ఆయన సభ్యులు. 1982 ప్రపంచ కప్ లో ఆయన ఒక స్టార్. 2001లో భారతదేశం మొదటిసారిగా పురుషుల జూనియర్ ప్రపంచ కప్ టైటిల్ ను గెలుచుకుంది. 2003లో దేశం సీనియర్ ఆసియా కప్ టైటిల్ ను కైవసం చేసుకుంది. 2003లో మన దేశం సీనియర్ ఆసియా కప్ టైటిల్ ను కైవసం చేసుకుంది. ఈ రెండు టోర్నమెంట్లలో కూడా రాజేందర్ సింగ్ గారు కోచ్ గా వ్యవహరించారు. ఇప్పుడు ఆయన రౌండ్ గ్లాస్ హాకీ అకాడమీ ద్వారా తన అభిరుచిని ముందుకు తీసుకెళ్తున్నారు. ఆయన కృషి ఫలితంగా గ్రామాల్లో కొత్త హాకీ ఆస్ట్రోటర్ఫ్ రూపకల్పన జరుగుతున్నది. రాజేందర్ గారి దృష్టి చాలా స్పష్టంగా ఉంది. మంచి కోచింగ్ సౌకర్యాలు పరిమితంగా ఉన్న గ్రామాల్లో పిల్లల్ని గుర్తిస్తున్నారు. ఇలాంటి ప్రయత్నాల వల్ల భారతదేశంలో జూనియర్ సీనియర్ స్థాయిలో చాలా మంది క్రీడాకారులు తమ స్థానాన్ని సంపాదించుకుంటున్నారు కూడా. రాజేందర్ సింగ్ గారి ఈ అంకిత భావాన్ని ఎంత పొగిడినా తక్కువే కదా. నా ప్రియమైన దేశవాసులారా, ఉసిరికాయ మనందరికీ బాగా తెలుసు. ఉసిరికాయతో చేసిన ఊరగాయలు, ఉసిరికాయ జామ్ లాంటి మురబ్బాలు చాలా ఇళ్లలో ఎంతో ఇష్టంగా ఉపయోగిస్తారు కూడా. చాలా మంది ఉసిరికాయ రసాన్ని కూడా ఇష్టపడతారు. చలికాలంలో చవన్ ప్రాష మన దినచర్యలో ఒక ముఖ్యమైన భాగంగా మారుతుంది. మన పెద్దలు తరతరాలుగా ఉసిరికాయ గుణాల గురించి మనకు చెబుతూనే ఉన్నారు. మిత్రులారా, ఉత్తరప్రదేశ్ లోని ప్రతాప్గఢ్ లో ఈ ఉసిరికాయ నేడు కొత్త అవకాశాలకు మాధ్యమంగా మారుతోంది. ప్రతాప్గఢ్ కు ఉసిరికాయకు మధ్య సంబంధం చాలా పురాతనమైంది. ఇక్కడి రైతులు తరతరాలుగా ఉసిరికాయను సాగు చేస్తూ ఉన్నారు. ఉసిరికాయ ప్రతాప్గఢ్ కు ఒక బలమైన గుర్తింపు. ఇప్పుడు ఈ పాత గుర్తింపు ఇక్కడి రైతులకు, మహిళలకు కొత్త అవకాశాల తలుపులు తెరుస్తోంది. ఒక జిల్లా ఒక ఉత్పత్తి, లేదా ODOP అంటే వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్. ఈ ODOP పథకం ద్వారా స్థానిక ఉసిరికాయ సంబంధిత పరిశ్రమల్ని ప్రోత్సహించింది ప్రభుత్వం. నేడు ప్రతాప్గఢ్ లో ఉసిరికాయ ప్రాసెసింగ్ కు సంబంధించిన దాదాపు 100 యూనిట్లు పనిచేస్తూ ఉన్నాయి. స్వయం సహాయక బృందాలతో సంబంధం ఉన్న మహిళలు కూడా ఇందులో పెద్ద పాత్ర పోషిస్తున్నారు. అటువంటి బృందాల్లో ఒకటి దేవగఢ్ కమాసి గ్రామానికి చెందిన సావిత్రి ఫూలే స్వయం సహాయక బృందం. దీంతో సంబంధం ఉన్న మహిళలు ఉసిరికాయతో క్యాండీ, జామ్ లాంటి మురబ్బా, జ్యూస్లను తయారు చేస్తూ ఉన్నారు. ODOP కింద కొత్త మార్కెట్లు అందుబాటులోకి రావటం, అవి పెరగటం వల్ల వారి ఆదాయం కూడా పెరిగింది. ఒక గ్రామంలో వింధ్యవాసిని స్వయం సహాయక బృందం ఉంది. ఈ బృందంలోని మహిళలు ఉసిరికాయ పచ్చడి, డైజెస్టివ్ పౌడర్, అనేక ఇతర వస్తువుల్ని తయారు చేస్తున్నారు. ఈ మహిళలు ప్రాసెసింగ్ కోసం యంత్రాలు, రుణ సౌకర్యాన్ని కూడా పొందారు. వారికి స్థానిక వాణిజ్య ప్రదర్శనలో పాల్గొనే అవకాశం కూడా వచ్చింది. తక్కువ సమయంలో వారి ఆదాయం గణనీయంగా పెరిగింది. మిత్రులారా, మన దేశంలోని ప్రతి ప్రాంతానికి తనకంటూ ప్రత్యేకత ఉంది. ఒకచోట ఒక ప్రత్యేకమైన పండు, మరో చోట ఒక సంప్రదాయ కళ, ఇంకో చోట ఇంకో విశిష్టమైన నైపుణ్యం. ఇలా ఈ ప్రత్యేకతల్ని ప్రోత్సహించేందుకే ఒక జిల్లా ఒక ఉత్పత్తి, వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్, ODOP అనే ప్రచారం మొదలైంది. మన గ్రామాలు, చిన్న పట్టణాల గుర్తింపు స్థానిక మార్కెట్కే పరిమితం కాకుండా దేశంలోని ఇతర ప్రాంతాలకు, చివరికి ప్రపంచానికి కూడా చేరేలా చూడటమే మనందరి బాధ్యత, మన ప్రయత్నం కావాలి. ఇది వోకల్ ఫర్ లోకల్ ప్రచారాన్ని మరింత బలోపేతం చేస్తుంది. అంతేకాదు, దేశం స్వయం సమృద్ధి సాధించేందుకు స్ఫూర్తిగా నిలుస్తుంది. రాబోయే పండుగల సమయంలో కూడా మనం వోకల్ ఫర్ లోకల్ మంత్రాన్ని ఎన్నటికీ మర్చిపోకూడదు. ప్రియమైన దేశ ప్రజలారా, ఈ సెప్టెంబర్ మాసం పోషకాహార లోపంపై పోరాటానికి అంకితమైంది. పోషకాహార మాసం సందర్భంగా వివిధ రంగాలకు చెందిన ప్రజలు, సంస్థలు ఈ గొప్ప పని కోసం ఏకమవుతారు.

పోషకాహార లోపాన్ని ఎదుర్కొనేందుకు ఈ సంవత్సరం అనేక ప్రశంసనీయమైన కార్యక్రమాలు జరిగాయి. ఛత్తీస్గఢ్ హర్ ఘర్ మునగ ఘర్ ఘర్ మునగ, అంటే ప్రతి ఇంట్లో మునగ ఇంటింటా మునగ అనే ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ ప్రచారం ప్రజల్ని తమ ఆహారంలో పోషక పదార్థమైన మునగను తప్పకుండా చేర్చుకునేలా ప్రోత్సహిస్తుంది. గుజరాత్ కూడా చిరుధాన్యాలతో చేసిన వంటకాలతో వాంగీ స్పర్ధ అనే పోటీని ఆరంభించింది. ఈ కార్యక్రమం సరసమైన పౌష్టికత ఉన్న స్థానిక ఆహారాన్ని ప్రోత్సహిస్తుంది. ఇప్పటి వరకు 2 లక్షల మందికి పైగా ఈ పోటీలో పాల్గొన్నారు. ఈ దిశగా మహారాష్ట్ర కూడా ప్రశంసనీయమైన ప్రయత్నాలు చేస్తూ ఉంది. అక్కడ ఉపాధ్యాయులు, అంగన్వాడీ కార్యకర్తలు, తల్లిదండ్రులు ఈ అవగాహన ప్రచారంలో చురుగ్గా పాల్గొంచుకుంటున్నారు. మిజోరంలో ఈ సంవత్సరం పోషకాహార తోటల్ని నిర్వహించేందుకు ప్రజలు ఏకమయ్యారు, ప్రచారాన్ని ఆరంభించారు కూడా. ఇది తలో మడ్ యనా అనే మిజో సంప్రదాయానికి అనుగుణంగా ఉంది. తలో మడ్ యనా అర్థం నిస్వార్థ సేవ, ఇతరులకు సహాయం చేయటంలో ఎల్లప్పుడూ ముందు ఉండటం. ఇటువంటి పవిత్ర ప్రయత్నాలు ఎంతో ప్రశంసనీయం. ఇటువంటి కార్యక్రమాల్లో భాగమైన అంగన్వాడీ కేంద్రాలతో సంబంధం ఉన్న వారందరి పట్ల నేను కూడా ఎంతో గర్వంగా అనుభూతి చెందుతూ ఉన్నాను. ఈ అంగన్వాడీ కేంద్రాలు ఇప్పుడు పోషణ్ ట్రాకర్ కు డిజిటల్ గా అనుసంధానమయ్యాయి. దాదాపు 9 కోట్ల మంది లబ్ధిదారులు నమోదయ్యారు. ఇది పిల్లలు, గర్భిణులు, పాలిచ్చే తల్లులకు మెరుగైన సంరక్షణ అందించే వీలు కల్పించింది. పోషకాహార లోపం మీద ఈ పోరాటాన్ని మనం ఇదే విధంగా కొనసాగించాలి కూడా. మన సమాజాన్ని పోషకాహార లోపం నుంచి పూర్తిగా విముక్తి చేయాలి. మిత్రులారా, ఈ నెలలో మనమందరం గణేష్ ఉత్సవాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో ఉత్సాహంతో జరుపుకున్నాం. దేశవ్యాప్తంగా గణపతి బాపాకు అత్యంత భక్తి శ్రద్ధలతో స్వాగతం పలికారు అందరూ. ఈ శుభ సందర్భం మొత్తం వాతావరణాన్ని ఆనందం ఉత్సాహంతో నింపుతుంది. మిత్రులారా, విఘ్నాలను తొలగించే గణేశుడు జ్ఞానం, వివేకం, శుభకార్యాల ప్రారంభానికి ప్రతీక. ఆయనపై ఉన్న అపారమైన భక్తి భారతదేశానికే పరిమితం కాదు. ఉదాహరణకు థాయిలాండ్కు చెందిన పాంథన్ థీర్ ఖానోన్ గారిని కనుక్కోండి. థాయిలాండ్లోని గణేశుణ్ణి ఫ్రా ఫికానెత్ అనే పేరుతో పూజిస్తారు. పాంథన్ థీర్ ఖానోన్ గారు 19 ఏళ్ల వయస్సున్నప్పుడు ఆయన తండ్రి గణేశుడి ఫోటోను బహుమతిగా ఇచ్చాడు. అప్పుడే ఆయనలో ప్రగాఢ భక్తి మేల్కొంది. ఆయన 4 దశాబ్దాలకు పైగా గణేశుడికి సంబంధించిన సంప్రదాయాల్ని అధ్యయనం చేయటంలో గడిపారు సమయమంతా. ఆయన భారతదేశం, నేపాల్ సహా ఆసియా దేశాలకు ప్రయాణం కట్టారు. ఆయనకు మహారాష్ట్ర అంటే ఓ ప్రత్యేక అనుబంధం. అష్ట వినాయక సంప్రదాయం గురించి తెలుసుకున్నప్పటి నుండి ఆయన ఇక్కడికి చాలాసార్లు వచ్చారు. ఆయన కృషి వల్ల థాయిలాండ్లోని భక్తుల్లో కూడా అష్ట వినాయక యాత్ర ప్రాచుర్యం పొందింది. ఆయన ఉత్తర థాయిలాండ్లోని చియాంగ్ మాయిలో 2002 సంవత్సరంలో గణేష్ హిమాల్ మ్యూజియాన్ని స్థాపించారు. ఈరోజక్కడ 10,000కు పైగా గణేష్ విగ్రహాలు ఉన్నాయి. భారతదేశానికి రాలేని భక్తుల కోసం ఆ మ్యూజియంలో అష్ట వినాయక విగ్రహాలు కూడా ఉన్నాయి. అక్కడ ప్రతి ఆదివారం దాదాపు 10 గంటలకు గణేశుడి పూజ నిర్వహిస్తారు. గణేశుడికి సంబంధించిన ప్రత్యేక సందర్భాల్లో కూడా పూజలు చేస్తారు. భారతదేశపు విశ్వాసం, కళ, సాంస్కృతిక సంప్రదాయాలు ఇతర దేశాల్లో ఎలా ప్రాచుర్యం పొందుతున్నాయి అనేందుకు ఇదో ఉదాహరణ. గణపతి బొప్ప ఆశీస్సులు అందరిపైన ఎల్లప్పుడూ ఉండాలని నేను కోరుకుంటున్నాను. మిత్రులారా, మన్ కీ బాత్ ప్రతి ఎపిసోడ్ తర్వాత నేను వివిధ అంశాల మీద మీ సందేశాల్ని అందుకుంటున్నాను. దయచేసి ఇలాంటి స్ఫూర్తిదాయక గాథల్ని పంపడం కొనసాగించండి. మీ చుట్టూ జరుగుతున్న ఇటువంటి ప్రయత్నాల్ని మీరు అభినందించండి. వారి ఉత్సాహం మరింత పెరుగుతుంది. మన్ కీ బాత్ ద్వారా వాటి గురించి తెలుసుకోవటం వల్ల దేశంలోని ఇతర ప్రాంతాల ప్రజలు కూడా స్ఫూర్తి

0: పొందుతూనే ఉన్నారు. మీ సహకారంతో ఈ ప్రయాణం నిరంతరం ముందుకు సాగాలి అని ఆశిస్తున్నాను. రాబోయే పండుగల్ని మీ కుటుంబం స్నేహితులతో పూర్తి ఆనందోత్సాహాలతో జరుపుకోండి. మీ అందరికీ మరోసారి శుభాకాంక్షలు. చాలా చాలా ధన్యవాదాలు. నమస్కారం.
1: మీరింతవరకు ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం విన్నారు. అనువాదం డాక్టర్ రాయారావు సూర్యప్రకాశరావు. అనువాద పఠనం శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

శ్రోతలు 100.1 MHz పై చిత్రగీతాలు వింటారు. ముందుగా వినండి మంచి మనసులు ఈ చిత్రంలో నుండి ఘంటసాల పాడిన పాట.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది బిందు మాధురి. జనాభా గణన అనేది దేశ ప్రజలందరి జాతీయ బాధ్యత అని ఈరోజు మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నషాముక్త్ యువ అభియాన్ కింద దేశవ్యాప్తంగా లక్షలాది మంది యువత మాదక ద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా ఒక బలమైన సంకల్పం తీసుకున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామి పర్యాటక కేంద్రంగా మార్చేందుకు ప్రభుత్వం విస్తృతంగా ప్రయత్నిస్తోందని సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ చెప్పారు. భారత్ వెస్టిండీస్ మధ్య జరిగే 3 మ్యాచ్ల వన్డే క్రికెట్ సిరీస్ లో మొదటి మ్యాచ్ ఈరోజు తిరువనంతపురంలో జరుగుతుంది. పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ సైన్యం జరిపిన సర్జికల్ స్ట్రైక్ ద్వారా ప్రపంచానికి భారతదేశం ఉగ్రవాద వ్యతిరేక విధానానికి ఒక కొత్త ఉదాహరణను చూపించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పేర్కొన్నారు. ఆకాశవాణిలో తన మన్ కీ బాత్ కార్యక్రమంలో జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ రేపు సర్జికల్ స్ట్రైక్ 10వ వార్షికోత్సవాన్ని జరుపుకోనున్నామని మోదీ తెలిపారు. ఉగ్రవాద దాడుల కారణంగా దేశం దీర్ఘకాలంగా అనుభవిస్తున్న బాధకు భారతదేశం ఇచ్చిన నిర్ణయాత్మక ప్రతిస్పందనే ఈ సర్జికల్ స్ట్రైక్ అని ప్రధానమంత్రి మోదీ అన్నారు. గత దశాబ్ద కాలంలో బాలాకోట్ వైమానిక దాడి నుండి ఆపరేషన్ సింధూర్ వరకు ఉగ్రవాద దాడులకు తగిన ప్రతిస్పందన ఉంటుందనే సందేశాన్ని భారతదేశం పదే పదే పంపిందని ఆయన పేర్కొన్నారు.
1: बीते एक दशक में बालाकोट की एयर स्ट्राइक से लेकर ऑपरेशन सिंदूर तक भारत ने बार बार ये स्पष्ट संदेश दिया है कि अगर आतंकवादी भारत पर आंख उठाएंगे तो उसका करारा जवाब दिया जाएगा.
0: ప్రస్తుతం జరుగుతున్న జనాభా గణన గురించి ప్రస్తావిస్తూ దేశంలోని అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలలో ఈ ప్రక్రియ మొదటి దశ దాదాపు పూర్తయిందని మోదీ తెలిపారు. జనాభా గణన అనేది ప్రజలందరి జాతీయ బాధ్యత అని మోదీ చెప్పారు. గణన వివరాలను స్వయంగా నమోదు చేసుకునే సదుపాయం ఎంతో సౌకర్యంగా ఉందని, ప్రజలు తమ మొబైల్ ఫోన్ల ద్వారా తమతో పాటు కుటుంబ సభ్యుల వివరాలను నమోదు చేసుకోవచ్చని ప్రధాని తెలిపారు. హిందీతో పాటు ఈ సదుపాయం మరో 16 భాషల్లో అందుబాటులో ఉంది. ప్రజలు జనాభా గణన ఆన్లైన్ పోర్టల్ను సందర్శించి తమ మొబైల్ ఫోన్తో లాగిన్ అవ్వాలని, తమ ప్రాంత వివరాలను, కుటుంబానికి సంబంధించిన సమాచారాన్ని నమోదు చేసి సమర్పించాలని ప్రధానమంత్రి కోరారు.
1: राष्ट्रीय दायित्व है. मैंने 15 अगस्त को भी देशवासियों से आग्रह किया था कि इसके लिए अपना समय जरूर निकालें. जनगणना के लिए अपनी जानकारी स्वयं दर्ज करने की ये सुविधा बहुत आसान है.
0: నషాముక్త్ యువ అభియాన్ కింద దేశవ్యాప్తంగా లక్షలాది మంది యువత ఇటీవల మాదక ద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా ఒక ముఖ్యమైన సంకల్పం తీసుకున్నారని ప్రధానమంత్రి పేర్కొన్నారు. వారు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేయడంతో పాటు ఈ సందేశాన్ని ఇతరులకు కూడా వ్యాప్తి చేసే బాధ్యతను స్వీకరించారు. నషాముక్త్ యువ అభియాన్ 100 వారాల పాటు కొనసాగుతుందని మోదీ అన్నారు. ఇందులో మై భారత్ వాలంటీర్లు, ఎన్ఎస్ఎస్తో అనుబంధం ఉన్న యువత కూడా భాగస్వాములుగా ఉన్నారు. కేవలం గత కొద్ది రోజుల్లోనే దేశవ్యాప్తంగా వేలాది ప్రతిజ్ఞా కార్యక్రమాలు, అవగాహన కార్యక్రమాలు జరిగాయని ఆయన తెలిపారు.
1: युवाओं ने खुद भी नशे से दूर रहने की प्रतिज्ञा ली है और इस संदेश को दूसरों तक पहुंचाने की जिम्मेदारी भी ली.

విస్తృత ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. దేశ వారసత్వం, సంస్కృతి, సహజ వైవిధ్యం దేశంలోని లక్షలాది యువతకు కొత్త అవకాశాలకు మార్గంగా మారాలని షెకావత్ అన్నారు. భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామి పర్యాటక కేంద్రంగా మార్చేందుకు మనమంతా కృషి చేయాలని ఆయన కోరారు. ప్రజల మధ్య సంబంధాలను పెంపొందిస్తూ సంస్కృతి, ఆర్థిక అభివృద్దిలో పర్యాటక రంగం ప్రాధాన్యతను ఈ పర్యాటక ఉత్సవాలు తెలియజేస్తాయి. ఈ ఏడాది ఇతివృత్తంగా పర్యాటక అభివృద్దిలో డిజిటల్ ఎజెండా, కృత్రిమ మేధా ఉపయోగాన్ని ఎన్నుకున్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారతదేశపు అభ్యర్థిత్వానికి రాష్ట విదేశాంగ మంత్రి సెర్జీ లవ్రోవ్ గట్టి మద్దతు తెలిపారు. నిన్న రాత్రి న్యూయార్క్లో జరిగిన ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమాపేశంలో లవ్రోవ్ ప్రసంగిస్తూ ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికాల ప్రాతినిధ్యాన్ని విస్తరించడానికి రష్యా అనుకూలంగా ఉందని, శాశ్వత సభ్యత్వం కోసం భారతదేశం బ్రెజిల్ల అభ్యర్థిత్వాలకు మాస్కో మద్దతు ఇస్తుందని అన్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సంస్కరణలో పాశ్చాత్య దేశాలకు, ముఖ్యంగా సైనికవాదం, ప్రతీకారవాదం మార్గంలో ఉన్న జర్మనీ, జపాన్లకు అదనపు సీట్లు కేటాయించకూడదని లవ్రోవ్ అన్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో మొత్తం 15 మంది సభ్యులు ఉంటారు. వీరిలో వీటో అధికారాలు కలిగిన చైనా, ఫ్రాన్స్, రష్యా, యూకే, యుఎస్ అనే 5 శాశ్వత సభ్యులు, 2 కాలానికి ఎన్నికైన 10 తాత్కాలిక సభ్యులు ఉంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ప్రస్థానంలో 25 ప్రజాసేవను పూర్తి చేసుకుంటున్నారు. 2045 నాటికి వికసిత భారత్ లక్ష్యాన్ని సాధించే దిశగా జన్ సేవా సే దేశ్ సేవా అనే అలుపెరుగని నిబద్దతతో ప్రభుత్వం అవిశ్రాంతంగా కృషి చేస్తోంది. ఈ రోజు ఈ ప్రత్యేక ధారావాహికలో ఉపాధి కల్పనను ప్రోత్సహించే కీలకమైన డీప్ టెక్ రంగాలపై పనిచేసే స్టార్టప్ ఉద్యమాన్ని ప్రభుత్వం ఎలా తీర్చిదిద్దిందో తెలుసుకుందాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2015 స్టార్టప్ ఇండియాకు పిలుపునిచ్చారు. ఇది చైతన్యవంతమైన వ్యవస్థాపక సంస్కృతికి పునాది వేసి వ్యూహాత్మక రంగాలలో ప్రైవేట్ భాగస్వామ్యానికి కొత్త మార్గాలను తెరిచింది. ఇది యువ భారతీయులను ఆవిష్కరణల ఆధారిత వృత్తులను చేపట్టేలా ప్రోత్సహించింది. ఉత్తరాఖండ్లోని అనేక ప్రాంతాల్లో గత 24 గంటలుగా వర్షాలు కురుస్తున్నాయి. డెహ్రాడూన్, తెహ్రీ, పౌరీ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాష్టంలోని ఇతర ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో చార్ధామ్ యాత్ర ఈ రోజు నిలిపివేశారు. యాత్రికుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు విపత్తు నిర్వహణ శాఖ కార్యదర్శి వినోద్ కుమార్ సుమన్ తెలిపారు. వాతావరణ పరిస్థితులను గమనిస్తూ ఉండాలని, యంత్రాంగం జారీ చేసిన మార్గదర్శకాలను పాటించాలని యాత్రికులకు సూచించారు. ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారులు అద్భుత విజయాలు సాధిస్తున్నారు. ఐచీ నగోయాలో జరుగుతున్న ఈ క్రీడల్లో ఇప్పటి వరకు భారత్ 4 స్వర్ణ పతకాలు, 12 రజత, 14 కాంస్య పతకాలతో కలిపి మొత్తం 30 పతకాలు సాధించింది. విజయం సాధించిన భారత క్రీడాకారులను రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. స్వర్ణ పతకాన్ని నిలబెట్టుకున్న భారత పురుషుల కబడ్డీ జట్టుకు రాష్టపతి, ఉపరాష్టపతి శుభాకాంక్షలు తెలిపారు. పురుషుల, మహిళల జట్లు 2 స్వర్ణ పతకాలు సాధించి అగ్రస్థానాన్ని కైవసం చేసుకోవడంతో కబడ్డీలో భారత్ చారిత్రాత్మక డబుల్ స్వీప్ సాధించిందని రాష్టపతి సోషల్ మీడియా పోస్టులో అభినందించారు. భారత వెస్టిండీస్ మధ్య జరిగే 3 మ్యాచ్ల వన్డే క్రికెట్ సిరీస్ లో మొదటి మ్యాచ్ ఈ రోజు తిరువనంతపురంలోని గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుంది. 2 విరామం తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ భారత వన్డే జట్టులో తిరిగి ఆడుతున్నారు. ఈ వన్డే సిరీస్ లో టీమిండియాకు శుభ్మన్ గిల్ నాయకత్వం వహించనుండగా వెస్టిండీస్ జట్టుకు షాయ్ హోప్ సారథ్యం వహిస్తున్నారు. వినియోగదారుల సౌకర్యార్థం అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఈ రోజు పనిచేస్తున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ నెల 28 నుంచి 30 వరకు బ్యాంకు ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక, యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ పిలుపునిచ్చిన 3 రోజుల దేశవ్యాప్త సమ్మెను దృష్టిలో ఉంచుకుని ఈ చర్య తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ రోజు అన్ని బ్యాంకు శాఖలు, కార్యాలయాలు, ఏటీఎం అనుసంధాన శాఖలు, కరెన్సీ చెస్టులు పూర్తి స్థాయిలో పనిచేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి మంజూరు చేసిందని పేర్కొంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జనాభా గణన అనేది దేశ ప్రజలందరి జాతీయ బాధ్యత అని ఈ రోజు మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.
నషాముక్త్ యువ అభియాన్ కింద దేశవ్యాప్తంగా లక్షలాది మంది యువత మాదక ద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా ఒక బలమైన సంకల్పం తీసుకున్నారని ప్రధాని

0: మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామి పర్యాటక కేంద్రంగా మార్చేందుకు ప్రభుత్వం విస్తృతంగా ప్రయత్నిస్తోందని సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ చెప్పారు. భారత వెస్టిండీస్ జట్ల మధ్య జరిగే 3 మ్యాచ్ల వన్డే క్రికెట్ సిరీస్ లో మొదటి మ్యాచ్ ఈ రోజు తిరువనంతపురంలో జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 7:05 జాతీయ వార్తలలో కలుసుకుందాం.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

రవి కేటీపీఎస్ పాల్వంచ సమర్పించు కదంబ కార్యక్రమంలో ముందుగా మన దేశ గొప్పతనానికి సంబంధించిన ఒక గీతం విందాం. గీతాన్ని ఆలపించేవారు శ్రీవర్షిత, సాహితీ రాఖీ, వేద, వైష్ణవి. సంగీతాన్ని అందిస్తున్నవారు అభిరామ్.

0: పాట విన్నారు కదా. ఈ పాట ద్వారా మనకి మన దేశ కీర్తి ప్రతిష్టలు, జెండా గొప్పతనం, వీరుల వీరత్వం గురించి తెలిసింది. ఇక ఒక చిన్న నీతి పద్యం విందాం.
1: ఆకొన్న కూడే అమృతము, తాకొంకొక నిచ్చువాడే దాత దైత్రి, సోకూర్చువాడు మనుజుడు, తెక్కువ గలవాడే వంశతిరకుడు సుమతి. ఆకలైనప్పుడు దొరికిన అన్నము అమృతంతో సమానం, వెనుక ముందు

0: ఆలోచించకుండా ఇచ్చేవాడే దాత. కష్టమును ఓర్చుకునగలవాడే పురుషుడు, ధైర్యము కలవాడే వంశానికి అలంకారము.
1: నేతి పద్యము చక్కగా వివరించింది కదా. ఇక పరిసరాల ప్రభావం గురించి ఒక చిన్న కథ విన్నామా? దీనిని తెలియజేసేవారు భావన, సాహితీ 9వ తరగతి నుండి.
2: సాహితీ, నీకు పరిసరాలు అంటే ఏమిటో తెలుసా?
0: తెలియదు భావన, పరిసరాలు అంటే ఏమిటి నాకు చెప్తావా?
2: సాహితీ, పూలను దారంతో మాల కట్టినప్పుడు ఆ పూల వాసన దారానికి అబ్బుతుంది. అలాగే ప్రతి మనిషి పైన అతడి పరిసరాల ప్రభావం తప్పనిసరిగా ఉంటుంది. దాని వలననే మనిషి మంచివాడిగానో చెడ్డవాడిగానో, ఆస్తికుడుగానో నాస్తికుడుగానో, క్రూరుడుగానో దయాలువుగానో, సోమరిగానో కష్టించి పనిచేసేవాడిగానో మారుతాడు. ఆ విషయాన్ని తెలుపుతూ నిన్నీకు ఒక కథ చెప్పనా?
0: అవునా, పరిసరాల ప్రభావం ఇలా ఉంటుందా? సరే, అయితే ఆ కథ ఏమిటో నాకు చెప్పవా?
2: సరే చెప్తాను, విను. ఒక నదీ తీరాన ఒక పెద్ద మర్రి చెట్టు మీద ఒక చిలుక తిన రెండు చిన్న పిల్లలతో కాపురముండేది. ఒకనాడు ఒక బోయవాడు ఆ చిలుక పిల్లలను చూశాడు. అతను చూసి వలవేసి వాటిని పట్టుకున్నాడు. వాటిలో ఒక చిలుక పిల్లను తపస్సు చేసుకుని ఒక సాధువుకు, రెండో పిల్లను ఒక దుష్టుడికి అమ్మాడు.
0: దీని తర్వాత నేను చెబుతా, ఒక పిల్ల మంచిగా అవుతుంది, రెండవది చెడ్డగా అవుతుంది, అంతేగా?
2: అబ్బా, నేను చెప్పేదాకా ఆగొచ్చు కదా. సాధువు తాను కొన్న చిలక పిల్లను తనతో పాటు ఇంటికి తీసుకుని వెళ్లి పంజరంలో ఉంచి జామ పండ్లు, గింజలు మొదలైన వాటిని దాని నోటికి అందించి తినిపిస్తూ, మాటలను నేర్పిస్తూ, ప్రేమతో పెంచుకుంటూ ఉండేవాడు. చిలుక సాధువు ఇచ్చిన సాత్విక ఆహారాన్ని తింటూ, నేర్పించిన తీయనైన మాటలను పలుకుతూ, తన ఇంటికి వచ్చిన అతిథులకు సాధువు చేసే సేవలు చూస్తూ దయాచింతన కలిగి మంచి పద్ధతుల్ని, సంస్కారాన్ని అలవర్చుకుంది. ఇంటికి వచ్చిన వారిని తన మధుర వాక్కులతో వీణ్ల విందు చేస్తూ మంచి స్వభావాన్ని అలవాటు చేసుకుంది అని అందరి చేత అనిపించుకునేది.
0: అసలు చిలుక మాట్లాడుతుందా? నాకు అర్థం కావట్లేదు భావన.
2: ఏమో సాహితీ, నాకు తెలీదు, నిజమే అనుకుంటా. నువ్వు కథ విను. దుష్టుడి దగ్గర పెరిగే చిలుక పిల్ల కూడా పంజరంలో ఉంటూ, అతడు పెట్టే మాంసాన్ని తింటూ, ఇంటిలోని వారందరూ మాట్లాడే పరుష పదజాలాన్ని వింటూ, వారు చేసే దుష్ట కార్యాలను చూస్తూ హింసా ప్రవృత్తిని, దుష్టత్వాన్ని సొంతం చేసుకుంది. ఇంటికి వచ్చిన వారందరినీ దూషిస్తూ దుష్ట సంస్కారాన్ని పెంచుకుంది అని ఇరుగు పొరుగు వారి చేత ఈ చిలుక చాలా చెడ్డది అని అనిపించుకునేది.
0: నేను చెప్పానా ఒక చిలుక మంచిగా మరొకటి చెడ్డగా అవుతుందని?
2: సర్లే, కాని ముందు నేను చెప్పే మిగతా కథ విను. ఇలా కొంతకాలం గడిచింది. ఈ రెండు చిలుకలు పంజరపు బ్రతుకుకు విసిగిపోయి బయటికి వచ్చాయి. స్వేచ్ఛాపూరితమైన బ్రతుకును బ్రతకాలనుకున్నాయి. పచ్చని చెట్ల రంగుల్లో కలిసిపోయాయి. చెట్టు కొమ్మల్లో ఊగాలనుకున్నాయి. సుఖ సంతోషాలతో జీవించాలనుకున్నాయి. సమయం చూసుకుని రెండు చిలుకలు పంజరాల నుండి బయటికి వచ్చాయి. హమ్మయ్యా అని ఉతిరి పీల్చుకున్నాయి.
0: అవునా, ఇంతకీ ఆ రెండు చిలుకలు ఎగిరిపోయి ఏం చేశాయి?
2: అబ్బబ్బా, నువ్వు ఎందుకు ఊరికే ప్రశ్నలు వేసి విసిగిస్తున్నావు? నేను చెప్పేది విను. సాధువు పెంచిన చిలుక ఎగిరి వచ్చి ఒక జామ చెట్టుపై గూడు కట్టుకుని సుఖంగా ఉండసాగింది. ఆ చెట్టు కిందకి వచ్చి చేరే బాటసారులకు ఆకలిని తీర్చడానికి చెట్టు మీద జామ పండ్లను కొరికి కింద పడేస్తూ, వారు ఆ పండ్లను తింటూ ఉంటే అమిత ఆనందాన్ని అనుభవిస్తూ పరోపకార బుద్ధితో సంతోషంగా జీవించసాగింది. దుష్టుడు పెంచిన చిలుక ఎగిరి వచ్చి సాధువు పెంచిన చిలుక ఉన్న చెట్టు సమీపంలో గల మర్రి చెట్టుపై గూడు కట్టుకుని ఉండసాగింది. మార్గాయసంతో చల్లని నీడకాయ వచ్చి మర్రి చెట్టు కింద పడుకునే వారిపై రెట్టెలు వేస్తూ, మర్రి ఆకులను, కాయలను తెంపివేస్తూ వారికి ఇబ్బంది పెడుతూ ఉండేది. దుష్ట చేష్టలను చేస్తూ ఆనందిస్తూ ఉండేది.
0: ఛా, ఈ చిలుక దుష్టి వల్ల ఇలా తయారైంది.
2: అవును, ముందు కథ విను. ఇలా ఉండగా ఒకనాడు ఒక బ్రాహ్మణుడు ఆ మర్రి చెట్టు కిందకి వచ్చి సేద తీరసాగాడు. ఇతరులను హింసిస్తూ, వారి బాధను చూస్తూ ఆనందించే ఆ చిలుక బ్రాహ్మణుణ్ణి చూసింది. వెంటనే చెట్టు మీద నివసించే పక్షులన్నింటినీ రమ్మని పిలిచింది. ఆ పక్షులన్నీ రాగానే ఈ తరువు కింద ఎవరో మనిషి వచ్చి పడుకున్నాడు. అతడిని మన ముక్కులతో పడిచి హింసిద్దాం, రండి అంటూ గట్టిగా అరిచింది. ఆ మాటల్ని విన్న ఆ బ్రాహ్మణుడు భయపడిపోయి అక్కడి నుండి పరుగందుకున్నాడు. పరుగెత్తి పరుగెత్తి సాధువు పెంచిన చిలుకలు ఉన్న జామ చెట్టు కిందకి వచ్చాడు. చెట్టు నానుకుని కూర్చొని అలచట్టు తీర్చుకోసాగాడు. తదుపరి విశ్రాంతికై నడుం వాల్చాడు. అది గమనించిన ఆ జామ చెట్టు మీద చిలుక ఆ చెట్టుపై నివసించే ఇతర పక్షుల్ని పిలిచింది. ఎవరో మనిషి ఎండ తీవ్రతకి అలసిపోయి మన చెట్టు కిందకి వచ్చి చేరాడు. అతడు మన అతిథి కనుక మనము అతడిని స్వాగతం పలకాలి, సేవలు చేయాలి. మంచి పళ్ళను తెచ్చి అతనికి ఆహారంగా ఇవ్వండి. రెక్కలతో విసిరి అతడి అలసటను పోగొట్టండి. మర్యాదలతో అతన్ని సత్కరించండి అని చెప్పింది. ఆ విహంగాలన్నీ చిలుక చెప్పినట్లే చేశాయి. ఆ బ్రాహ్మణుడు తన ఆకలిని, అలసటని తీర్చుకుని తనకు ఎదురైన రెండు చిలుకల్లోని స్వభావ భేదాల్ని తలుచుకుంటూ, మేలు చేసిన చిలుకను మెచ్చుకుంటూ తన దారి పట్టాడు.
1: చూసావా, ఒకే తల్లికి పుట్టిన రెండు

0: ఎలుకల ప్రవర్తన, అవి పెరిగిన పరిసరాల ప్రభావంతో మంచి చెడుగా మారింది. చిన్ననాటి నుండి తినే తిండి, వినే మాటలు, చూచే ఇతరుల చేతలు, చేసే స్నేహాలు, వీటన్నిటి ప్రభావం ప్రవర్తన పైన ఉంటుంది. పెరిగి పెద్దయినా ఆ ప్రభావం మాత్రం పోదు. అందుకే పిల్లలు పసితనం నుండి మంచి మాటలు వినటం, మంచి బుద్ధిని పెంచుకోవటం, మంచి గుణాలను అలవర్చుకోవటం, మంచి పుస్తకాలను చదవటం, మంచి స్నేహితులను సంపాదించుకోవటం, సత్ప్రవర్తన, నలుగురిలో మంచి పేరు తెచ్చుకోవటం, మంచితనంతో జీవించటం అలవాటు చేసుకోవాలి.
1: అవును సాహితి, నువ్వు చెప్పింది నిజమే.
2: మనుషుల మీద పరిసరాల ప్రభావం, పరిసరాల బట్టి స్వభావం ఎలా ఉంటుందో తెలుసుకున్నాము కదా. ఇప్పుడు మనకి కవుల గొప్పతనం గురించి తెలిపేందుకు వైష్ణవి 9వ తరగతి, ప్రియాంక 7వ తరగతి నుండి ముందుకు వస్తున్నారు.
3: నమస్కారం ప్రియాంక, ఎలా ఉన్నావు?
4: నేను బాగున్నాను, నువ్వు ఎలా ఉన్నావు?
3: బాగున్నాను. నీకు కవిత్వం కాని కవి గురించి కాని తెలుసా?
4: తెలియదు, చెప్పవా?
3: సరే చెప్తాను విను. ఏదైనా ఒక ప్రదేశాన్నో, ఒక వస్తువును, ఎవరైనా మనిషినో, అనుభవాలను, ఊహలను, మరేదైనా విషయాన్ని గురించి చక్కని పదాలతో అందంగా వర్ణించి చెప్పటాన్నే కవిత్వం చెప్పటం అని అంటారు.
4: మరి కవి అని ఎవరిని అంటారు?
3: కవిత్వాన్ని చెప్పేవారిని కవి అని అంటారు. కవిత్వాన్ని చెప్పే స్త్రీని కవయిత్రి అని అంటారు. ఈ కవినే పాతపు గూర్పరి, కబ్బపు కురుపరి, కవయిత, కబ్బపు నేతరి, బుధానుడు వంటి పేర్లతో పిలుస్తారు.
4: ఓ అలాగా, దీని గురించి ఇంకా చెప్పవా?
3: సరే విను. కవి తన భావనా శక్తితో, అంటే ఊహాశక్తితో, కల్పనా శక్తితో, దూరదృష్టితో, మనోనేత్రంతో దేనినైనా చూడగలడు. అందుకే రవి కాంచనచో కవి కాంచును అని అన్నారు పెద్దలు. ఎవరికైనా ఆకలి అయితే ఆహారం కావాలి, దప్పిక అయితే దానిని తీర్చుకోవటానికి నీరు కావాలి. కవిత్వాన్ని వ్రాయాలంటే ఎవరు కావాలో చెప్పగలవా?
4: కవి కావాలి, అది కూడా తెలియదా నీకు?
3: అవును నిజమే, కాని కవికి ఏమి కావాలి అంటే ఏం చెప్తావు?
4: కలము, కాగితము, అంతేగా?
3: అది చిన్నపిల్లాడైనా చెప్తాడు. అది కాదు, ముందు విను. ఆ ప్రశ్నకి బదులు ఈ శ్లోకం చెప్పవచ్చు. శ్లోకం అగతః శోకం అని వాల్మీకి చెప్పారు. అంటే తాను చంపిన క్రౌంచ పక్షులను చూచి శోకం కలిగి ఆ శోకం నుండి రామాయణం జన్మించిందని వాల్మీకి చెప్పాడు. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో అష్టదిగ్గజములు అని పేరు పొందిన కవులు ఉన్నారు. ఆ కవుల్లో ఒక ఆయన పెద్దన తాను కవిత్వమును వ్రాయటానికి ఏకాంత స్థలం, మంచి భోజనము, ఊయల, మంచి లేఖక పారకోత్తములు, రసజ్ఞలు ఉండాలని అన్నారు. నిజమే కదా, కవిత్వం అంటే తెలిసిన పదాలను పక్క పక్కన రాయటం కాదు కదా.
4: ఇంకా కవనము, కవిత, కైత అని అంటారు కదా, అసలు అవేంటి?
3: నేను అదే చెప్పబోతున్నాను, ఆగు. కవనము, కవిత, కైత అంటూ పిలవబడే కవిత్వము ఉన్న పుస్తకమును కావ్యము, ప్రబంధము, కృతి, కబ్బము అని అంటారు. వేల సంవత్సరాలు నాటి వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు, రామాయణం, భారత భాగవతాలు మొదలుకొని ఎన్నో గ్రంథాలు కవులు రచించారు. ఇంకా సూర్యోదయ వర్ణన, చంద్రోదయ వర్ణన, ప్రకృతి వర్ణన మొదలైన 18 రకాలైన వర్ణనతో కూడిన ప్రబంధాలను కవులు వ్రాశారు. పౌరాణిక పాత్రలతో వాటిని తగిన దుస్తులు, ఆభరణాలు, విధులతో ఎక్కడ పడితే అక్కడ ప్రదర్శించే నాటకాలను కవులు వ్రాశారు. గీతాలతో, సంభాషణలతో కూడిన ఆ నాటకాలను వీధి నాటకాలు లేదా యక్షగానాలు అని అంటారు. పద్యాలు, వచన సంభాషణలతో కూడిన పద్య నాటకాలను కవులు వ్రాశారు. ఇంకా పెద్ద కథ, కథలతో కూడిన నవలలు, చిన్న చిన్న కథలు, కీర్తనలు, కవితలు, నాణీలు, వ్యాసాలు, ఇలా ఎన్నో రూపాలలో కవుల కవిత్వం వెలువడుతుంది.
4: వైష్ణవి, ప్రబంధం గురించి చాలా చక్కగా చెప్పావు, ఇంకా ఏమన్నా ఉందా?
3: ఆ ఉంది. పిపీలకం నుండి బ్రహ్మాండం దాకా, గబ్బిలం నుండి గగనం దాకా, అగ్గిపుల్ల నుండి అణ్వాస్త్రం దాకా, ముఖం నుండి మిన్నెరు దాకా దేనినైనా తన కవిత్వానికి ఇతివృత్తంగా తీసుకుంటారు కవి. అందుకే శ్రీశ్రీ అనే కవి కాదేది కవిత కనర్హం అని అన్నారు. నాటి నుండి నేటి దాకా రాజ్యపాలనలోను, స్వరాజ్య సాధనలోను, సమాజాన్ని చైతన్యవంతం చేయటంలోను కవులు వహించిన బాధ్యత అందరికీ అనుసరణీయమే. అందుకే కవిని గురించి చెప్తూ కవికి సాధ్యం కానిదేదీ లేదని అన్నారు.
4: కవులు రాజుల కాలంలో కూడా ఉన్నారని విన్నాను, నిజమేనా? వారు గొప్ప కవులు అని నిరూపించి రాజులను మెప్పించి బహుమతులు అందుకునేవారు, నిజమేనా?
3: అవును నిజమే. ముందైతే నేను చెప్పేది విను. తమ కవిత్వంతో రాజులను మెప్పించి కాళ్లకు గండపిండేరమును తొడిగించుకున్నవారు, చేతులకు కంకణములను తొడిగించుకున్నవారు, తాము కూర్చున్న పల్లకీని మోయించుకున్నవారు, కనకాభిషేకాలు చేయించుకున్నవారు, రాజుల నుండి అష్టైశ్వర్యాలను పొందిన కవులు ఎంతో మంది ఉన్నారు. నోబుల్ బహుమతులను, జ్ఞానపీఠ అవార్డులను, సాహిత్య అకాడమీ అవార్డులను, పలువురి ప్రశంసలను పొందుతున్న కవులున్నారు. ఒకప్పుడు కవులు తాము వ్రాసిన కావ్యాలను రాజులకు అంకితం ఇచ్చేవారు.

0: సేవకానికి గాను రాజులిచ్చిన బహుమతులను తీసుకునేవారు. కాని రాజుల సేవ నరక ప్రాయమని తన కావ్యమును దైవానికి అంకితం ఇచ్చిన పోతన వంటి కవులున్నారు. వేమన వంటి ప్రజాకవులు, గురుజాడ, శ్రీశ్రీ, తిలక్, కృష్ణశాస్త్రి, గుంటూరు శేషాంధ్ర శర్మ వంటి ఆధునిక కవులు, ఇలా ఎంతో మంది తెలుగు కవులు ఉన్నారు.
1: రాజుల కాలంలో కవులకు ఎంత ప్రాధాన్యత ఉందో తెలుసుకున్నాము కదా. ఇప్పుడు అందమైన కీర్తన నుండి ఒక మధురమైన కీర్తనను విందాం. గీతాన్ని ఆలపించేవారు శ్రీవర్షిత, సాహితీ, వేద, రాఖీ, వైష్ణవి. సంగీతాన్ని అందిస్తున్నవారు అభిరామ్.

0: కీర్తన విన్నారు కదా,
1: రిషిత మనకి ఒక పద్యాన్ని వినిపిస్తుంది.
2: తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయా చుట్టంబు, తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమండ్రు తద్యము సుమతి. కోపమును మించిన శత్రువు, శాంతమును మించిన రక్ష, దయను మించిన చుట్టము, సంతోషమును మించిన స్వర్గము, దుఃఖమును మించిన నరకము లేదునట్టు నిజము.
0: పద్యాన్ని విన్నారు కదా.
1: ఇక రాత గురించి తెలిపేందుకు సంభాషణ రూపంలో రాఖీ వేద 9వ తరగతి నుండి వస్తున్నారు.
3: ఆ అందమైనది అమరమైనది, క్ష క్షరంగానిది క్షయం లేనిది, రా రమ్యమైనది రసమంది. తాతయ్య తాతయ్య, అసలు వ్రాత అనేది ఎలా రాస్తారు, అది ఎలా నేర్చుకోవాలి?
4: పిల్లలు బడికి వెళ్ళటం మొదలు పెట్టగానే అక్కడ పలకల

0: పుస్తకాలలోను అక్షరాలను దిద్దించడం రాయించడం ప్రారంభమవుతుంది. అప్పుడు వారు అక్షరాలను దిద్దే నేర్చుకునే తీరును బట్టి వారికి వ్రాత రాయటం అనేది రకరకాలుగా అలవాటవుతుంది. అప్పుడు నేర్చుకునే ఆ వ్రాత వారు పెద్ద అయ్యాక కూడా నిలిచి ఉంటుంది. వ్రాత అనే దానిని కొందరు రాత అని కూడా అంటారు. రాతలో అక్షరాలను వంకరి టింకరిగా గజిబిజిగా ఒకే పదంలో ఒక అక్షరం చిన్నదిగా మరో అక్షరం పెద్దదిగా గీతల్లాగా సున్నాల్లాగా మరి చిన్నవిగా మరి పెద్దవిగా పడుకోబెట్టినట్టుగా రకరకాలుగా వ్రాస్తూ ఉంటారు. ఒక్కొక్క మనిషి చేతి వ్రాత ఒక్కొక్క రకంగా ఉంటుంది.
1: అవునా తాతయ్య, ఇలా రాస్తారా? అయితే వేరే భాషలకు చెందిన వ్రాతలతో పోలిస్తే మన తెలుగు అక్షరాలు బాగుంటాయా?
0: వ్రాతను వ్రాయటాన్ని లిఖించు, అలికించు, రచించు, విలికించు వంటి పేర్లతో పిలుస్తారు. ప్రపంచంలో వివిధ భాషలకు చెందిన వ్రాతలెన్నున్నా మన తెలుగు అక్షరాలను రాసే విధానం మాత్రం చాలా అందంగా ఉంటుంది, ముచ్చటగా ఉంటుంది. ఉండ్రంగా ఉండే తెలుగు అక్షరాలను ఒకే పరిణామంలో ప్రక్క ప్రక్కనే వ్రాసినప్పుడు అది ముత్యాల దండలా చూడచక్కగా ఉంటుంది. పదాలు నడుమ ఖాళీని వదులుతూ రాసే తెలుగు వ్రాత చూడముద్దుగా ఉంటుంది.
1: మరి వ్రాత రాసే వారిని ఏమని పిలుస్తారు?
0: కాగితాలు లేని పూర్వకాలంలో వస్త్రాలపై వ్రాసేవారు. రాజులు తమ శాసనాలను రాగిరేకులపై రాళ్లపై వ్రాయించేవారు. వ్రాత రాయటానికి ఉండేవారిని వ్రాయసగాళ్లు లేదా లేఖకులు అని అంటారు.
1: అవునా తాతయ్య, మరి ఈ వ్రాయస వాళ్లను ఈ కాలంలో ఏమని పిలుస్తున్నారు?
0: ఈనాడు కూడా పోలీస్ స్టేషన్లలోను, న్యాయస్థానాలలోను, ప్రభుత్వ కార్యాలయాలలోను ఈ వ్రాయసగాళ్లు లేదా లేఖకులు ఉన్నారు. వారిని ఆంగ్ల భాషలో రైటర్స్, క్రెప్స్ అని అంటారు. వారు దరఖాస్తులను, న్యాయమూర్తి ఇచ్చే తీర్పులను, దస్తావేజులను రాస్తారు.
1: మరి ఈ వ్రాత ఇంకా ఏ విధంగా ఉపయోగపడుతుంది తాతయ్య?
0: ఇప్పుడంటే సెల్ ఫోన్స్, కంప్యూటర్స్, ఫ్యాక్స్ ద్వారా వార్తలను, సందేశాలను, ఉత్తరాలను, కుశల ప్రశ్నలకు పంపిస్తున్నాం. కానీ ఒకప్పుడు ఉత్తరాలే వాటన్నింటినీ మోసుకెళ్లేవి. అంతేకాదు ఆ ఉత్తరాలలో మనసులో భావాలకు, మధురమైన ఊహలకు, కుశల ప్రశ్నలతో స్నేహము అంటే పరిమళాలను అది అక్షర శిల్పాలతో అంటే రమణీయమైన చేతివ్రాతతో నింపేవారు. మనసు దోచుకునే అలాంటి ఉత్తరాలు సుందరమైన చేతివ్రాతతో ఉంటే ఎవరైనా సరే పదిలంగా ఉత్తరాలను దాచుకునేవారు. మరలా మరలా చదువుకుంటూ ఉత్సాహాన్ని, ప్రేరణను పొందేవారు. మరి ఈ రోజుల్లో ఆ అనుభూతి అందుకోలేనిదే కదా.
1: తాతయ్య, మాకు గ్రాఫాలజీ అని మా ఒక సబ్జెక్టు లో వచ్చింది. అసలు గ్రాఫాలజీ అంటే ఏంటి?
0: దస్తూరిని బట్టి అంటే చేతివ్రాత విధానాన్ని బట్టి ఒక మనిషి స్వభావాన్ని, ప్రవర్తనను తెలుసుకోవచ్చని శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. అలా చేతివ్రాతను బట్టి మనిషిని గురించి తెలిపే ఆ శాస్త్రాన్ని గ్రాఫాలజీ అని అంటారు.
1: తాతయ్య, మా క్లాసులో చాలా మంది వ్రాత బాగుండదు. ఎందుకు?
0: అర్థం కాని చదవలేని చేతివ్రాతను చాలా మంది ఇది బ్రహ్మరాతలా ఉంది అని, ఈ అక్షరాలు కోడిగీతల్లా ఉన్నాయని అంతం మనం వింటూ ఉంటాం. అస్తవ్యస్తంగా అర్థం కాని చేతివ్రాతతో చాలా మంది ఇబ్బంది పడుతూ ఇతరులను ఇబ్బంది పెడుతూ ఉంటారు, చివాట్లు తింటూ ఉంటారు. సొగసైన చేతివ్రాతలేని పిల్లల్లో ఆత్మవిశ్వాసం లోపించడం, వ్రాసే విషయం పట్ల శ్రద్ధ లోపించడం, వ్రాత వ్రాసిన పుస్తకాలను ఇతరులకు చూపించడం సిగ్గుపడడం, వ్రాయవలసిన విషయం ఉన్నప్పుడు దానిని వాయిదా వేయటం, తాము రాసింది తామే చదవలేకపోవడం, తోటివారి హేరణలకు గురి కావడం వంటి లక్షణాలు కనబడుతూ ఉంటాయి.
1: తాతయ్య, మరి మనం మంచిగా రాయాలంటే ఏం చేయాలి?
0: ఏది తనంత తాను సునాయాసంగా మనకు అందదు. అందుకే సాధనమున పనులు సమకూరు ధరలోని అని అన్నారు పెద్దలు. ఆ సాధనంతో పాటు పట్టుదలని, కృషిని కూడా చిన్నతనం నుండి సొంతం చేసుకోవాలి.
1: తాతయ్య, ఇన్ని చెప్పావు కదా, ఈ వ్రాత గురించి ఏమైనా సామెతలుంటే చెప్పు.
0: ఇంత ముఖ్యమైన చేతి వ్రాతను అది, వ్రాయి, లిపి, పాదస్సు, వ్రాయసము, అక్షరావ్యాసము, లేఖనము అనే పేర్లతో కూడా పిలుస్తారు. రాత అనే పదంతో బ్రహ్మరాతను ఎవరు మార్చగలరు? నొసటి రాత మంచిదైతే అంతా మంచే జరుగుతుంది అనే పలుకుల్ని మనం జనం నోళ్లలో వింటూ ఉంటాం. వ్రాత గురించి వ్రాత దైవముండ్రు, వ్రాత రాజ్యమేలు, వ్రాత రానివాడు కోతకరణం వంటి సామెతలు, మూడాకుల రేక మీద ముల్తం పోత వంటి పొడుపు కథలు ఉన్నాయి. మనవరాలా, మరి నీవు కూడా చిన్నతనం నుండే మంచి దస్తుని అలవాటు చేసుకుంటావు కదా.
1: సరే తాతయ్య, అలాగే మంచి అలవాట్లను అలవాటు చేసుకుంటాను.
0: ఇప్పుడు నేను చెప్పేవి నేర్చుకోండి. అక్షరాలు అక్షరాలు చక్కని తెలుగు అక్షరాలు, అక్షరాలు అక్షరాలు చక్కగా వెలుగు అక్షరాలు. మా తమ్ముడి కళ్ళలాగా, మా చెల్లి బొట్టులాగా, ముగ్గులోని చుక్కల్లాగా, నిండైన సున్నాల్లాగా, బొండు మల్లె చెండులాగా, ముత్యాల దండులాగా, ముద్దొచ్చే అక్షరాలు, మురిపించే అక్షరాలు, రాజుగారి సభలోన్న పల్లకి నెక్కిన అక్షరాలు, మదిభావాల్ని దోచే శిల్పాలి అక్షరాలు, నన్ను నీవు నిన్ను నేను నియంత్రించు అక్షరాలు, నిన్ను నన్ను దగ్గర చేర్చు టెలిస్కోపులి అక్షరాలు, సూర్యుడల్లె దివిటిల్లే వెలిగేటి అక్షరాలు, చంద్రుడల్లె అమృతాన్ని కురిపించే అక్షరాలు, విజయాలను సొంతం చేయు విప్లవాలకి దారితీయు అక్షరాలు అక్షరాలు చక్కని తెలుగు అక్షరాలు, అక్షరాలు అక్షరాలు చక్కగా తెలుగు అక్షరాలు.
2: తాత మనవరాల రూపంలో వ్రాత గురించి మనకు ఎంతో బాగా చెప్పారు కదా. కవిత కూడా చాలా చక్కగా పాడారు. తెలుగు అక్షరాలు ఎంత అందంగా వ్రాయగలమో తెలిసింది కదా. ఇప్పుడు జయ జయ ప్రియ భారతి సంగీతాన్ని కీబోర్డ్ ద్వారా మనకి అభిరామ్ వినిపిస్తాడు.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్
1: తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు జస్ట్ ఒక క్లిక్ లోనైనా. వా,
2: చిక్కుకున్నాడు.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
6: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
5: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
7: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
8: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్
5: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
6: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
5: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
7: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
8: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 1:10 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు. అనంతరం 1:20 వనితాలోకం శ్రీల కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. మాదక ద్రవ్యరహిత యువజన ఉద్యమం దేశవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ తన 138వ మన్ కీ బాత్ ప్రసంగంలో తెలిపారు. దేశ ప్రజలందరూ స్వీయ నమోదు ద్వారా జనగణనలో భాగస్వాములు కావాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. అపరిష్కృతంగా ఉన్న పలు యుఎల్సీ దరఖాస్తులను పరిశీలించి క్రమబద్దీకరించాలని ఆదేశిస్తూ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసిందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. మహిళల్లో చైతన్యం నింపడమే లక్ష్యంగా నిర్వహించిన బ్రెస్ట్ క్యాన్సర్ అవగాహన ర్యాలీని మంత్రి సీతక్క హైదరాబాద్ పీపుల్స్ ప్లాజా నుంచి జెండా ఊపి ప్రారంభించారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో భాగమైన మాదక ద్రవ్యరహిత యువజన ఉద్యమం దేశవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఆకాశవాణి ద్వారా తన మనసులోని మాటను ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం 138వ సంచికలో ప్రధానమంత్రి మాట్లాడుతూ మైభారత్ వాలంటీర్లు, ఎన్ఎస్ఎస్, విద్యా సంస్థలు, ఆధ్యాత్మిక సంస్థల భాగస్వామ్యంతో ఈ 100 వారాల ఉద్యమం ముమ్మరంగా సాగుతోందన్నారు. యువత తమ సొంత భాషల్లో వీధి నాటకాలు, గీతాలు, సామాజిక మాధ్యమాలలో #DrugFreeYouth ప్రచారాల ద్వారా సృజనాత్మకంగా అవగాహన కల్పించడం అభినందనీయమని కొనియాడారు.
1: యువాఓనే ఖుద్ భీ నశే సే దూర్ రహనే కీ ప్రతిజ్ఞా లీ హై ఔర్ ఇస్ సందేశ్ కో దూసరో తక్ పహుంచానే కీ జిమ్మేదారీ భీ లీ హై. యే సబ్ హో రహా హై నశా ముక్త యువా అభియాన్ కే తహత్. యే అభియాన్ 100 సప్తాహ తక్ చలేగా. ఇస్మే మై భారత్ కే వాలంటీర్ షామిల్ హై. ఎన్ఎస్ఎస్ సే జుడే హమారే యువా భీ ఇస్కా హిస్సా హై.
0: దేశవ్యాప్తంగా జనాభా లెక్కల సేకరణ మొదటి దశ దాదాపుగా పూర్తయిందని, ఇప్పటి వరకు 32 కోట్లకు పైగా కుటుంబాల సమాచారం నమోదైందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. దేశంలోని లడఖ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్లోని మంచు ప్రాంతాల్లోనూ ఈ సేకరణ సాగుతోందన్నారు. ప్రజలు జనగణన వెబ్సైట్ ద్వారా తమ ఫోన్స్ నుంచే 16 భాషల్లో స్వీయ నమోదు చేసుకోవచ్చని తెలిపారు.
2: జనగణన హం సబ్కా రాష్ట్రీయ దాయిత్వ హై. మనే 15 అగస్త్ కో భీ దేశవాసియో సే ఆగ్రహ కియా థా ఇస్కే లియే అప్నా సమయ జరూర్ నికాలే. జనగణనా కే లియే అప్నీ జానకారీ స్వయం దర్జ్ కర్నే కీ యే సువిధా బహుత్ ఆసాన్ హై.
0: భారత సైన్యం పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై సర్జికల్ స్ట్రైక్ చేసి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ సైనికుల ధైర్య సాహసాలను కొనియాడారు. ఈ చర్య ఉగ్రవాదంపై భారతదేశపు జీరో టాలరెన్స్ విధానానికి నిదర్శనమని చెప్పారు. బాలాకోట్ విమానిక దాడి నుంచి ఆపరేషన్ సింధూర్ వరకు భారత్పై కన్నెత్తి చూస్తే తగిన సమాధానం ఇస్తామని స్పష్టం చేశారు.
2: बीते एक दशक में बालाकोट की एयर स्ट्राइक से लेकर ऑपरेशन सिंदूर तक भारत ने बार बार ये स्पष्ट संदेश दिया है कि अगर आतंकवादी भारत पर आंख उठाएंगे तो उसका करारा जवाब दिया जाएगा.
0: అలాగే 9/11 అమెరికా ఉగ్రదాడులు జరిగి 25 ఏళ్లైన సందర్భాన్ని ప్రస్తావిస్తూ అమాయక బాధితులకు ప్రధాని సానుభూతి తెలిపారు. 2014లో ప్రధానమంత్రి అయిన తర్వాత తాను అమెరికా పర్యటన వెళ్లినప్పుడు అమాయక ప్రజలకు నివాళులర్పించేందుకు న్యూయార్క్ వెళ్లిన విషయాన్ని నరేంద్ర మోదీ గుర్తు చేసుకున్నారు. పోషకాహార మాసం సందర్భంగా సెప్టెంబర్ నెలలో పోషకాహార లోపంపై జరుగుతున్న పోరాటంలో ప్రజలంతా భాగస్వాములు కావడం అభినందనీయమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఛత్తీస్గఢ్లో హర్ ఘర్ మునగా, గుజరాత్లో చిరుధాన్యాల వంటకాల పోటీలు, మహారాష్టలో అంగన్వాడీల అవగాహన, మిజోరాంలో తలో మడియానా సంప్రదాయంతో పోషకాహార తోటల పెంపకం వంటి ప్రశంసనీయ కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. దేశంలో 9 కోట్ల మంది లబ్దిదారులతో అంగన్వాడీ కేంద్రాలు పోషన్ ట్రాకర్ డిజిటల్ వ్యవస్థకు అనుసంధానమయ్యాయని తెలిపారు.
2: इस पहल के जरिए सस्ते और पौष्टिक स्थानीय खानपान को बढ़ावा दिया जा रहा है. महाराष्ट्र भी इस दिशा में सराहनीय प्रयास कर रहा है. मिजोरम में भी इस साल लोगों ने साथ मिलकर पोषण वाटिकाओं की देखभाल के लिए एक अभियान शुरू किया है. ये मिजो समाज के तलो मडियाना की परंपरा के अनुरूप है. इसका अर्थ है निस्वार्थ सेवा और दूसरों की मदद में हमेशा आगे रहना. ऐसे प्रयास बेहद सराहनीय.
0: అక్టోబర్ 2వ తేదీ మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఆయన అందించిన పరిశుభ్రత అనే జీవన మంత్రాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్మరించుకున్నారు. స్వచ్ఛత కోసం దేశంలో యువత చేపడుతున్న చొరవలు ఎంతో స్ఫూర్తిదాయకమని కొనియాడారు. మధ్యప్రదేశ్లో నదీ ప్రక్షాళన, ఆంధ్రప్రదేశ్లో ప్రాచీన మెట్ల బావుల పునరుద్దరణ

0: ముంబైలో బీచ్ల శుభ్రత, ఢిల్లీలో చెత్త వేరు చేసే అవగాహన, పశ్చిమ బెంగాల్లో పిక్నిక్ ప్రాంతాల పరిశుభ్రత వంటి కార్యక్రమాలను ఆయన ప్రస్తావించారు.
1: కుచ్ హీ దినో బాద్ 2 అక్టోబర్ హై పూజ్య బాపూ కి జయంతి కా దిన్. బాపూ నే హమే జీవన్ కే బహుత్ సే మంత్ర దియే హై. స్వచ్ఛతా భీ ఉన్మే సే ఏక్ హై. హాల్ కే దినో మే మైనే కహీ మధ్యప్రదేశ్ మే కుచ్ నౌజవాన్ నదీ కి సఫాయి కా కామ్ కర్ రహే హై. ఉన్కే ఛోటే సే ప్రయాస్ మే పూరా సమాజ్ జుడ్ రహా హై. ఐసే హీ ఆంధ్రప్రదేశ్ మే యువా పురానీ బావడియో ఔర్ కువో కి సఫాయి కర్ రహే హై. ఇస్సే హమారీ పురానీ ధరోహరో ఉసే ఫిర్ సే సంవారనే కా కామ్ హో రహా హై. స్వచ్ఛతా సే సేవా కర్ రహే హై.
0: కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఖైరతాబాద్ నియోజకవర్గంలోని ఫిలిం నగర్ గౌతమ్ నగర్ చౌరస్తాలో స్థానిక ప్రజలు బీజేపీ శ్రేణులతో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని విన్న పలువురు ఆకాశవాణికి తమ స్పందనను తెలియజేశారు.
2: పేరు కొండోజు గోపినాథ్, వనపర్తి జిల్లా నుంచి మాట్లాడుతున్నా. ఈరోజు మన్ కీ బాత్ కార్యక్రమంలో దేశ భద్రత గురించి, సర్జికల్ స్ట్రైక్ గురించి మాట్లాడడం జరిగింది. ఒక భారతీయుడిగా ఎంతో గర్వపడుతున్నాను. తిరుమల వనపర్తి జిల్లా. ఈరోజు మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ భారత్ దృష్ట్యా మన పరిసర ప్రాంతాల్లో ఉన్న పురాతన బావులు గాని కొలువులు గాని వాటిని శుద్ధీకరణ చేసే విధంగా మన పరిసర ప్రాంతాల్లో కూడా శుద్ధీకరణలో భాగంగా పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాల్సిందిగా.
3: నా పేరు అమీర్ శెట్టి రాజ్కుమార్. నేను మంచిర్యాల జిల్లా. ఈరోజు మన్ కీ బాత్ ప్రోగ్రామ్ వినాయక చవితి గురించి మన ప్రజలందరూ ఐక్యంగా ఉన్నారు అని చెప్పేసి వారి కూడా చెప్పడం చాలా సంతోషదాయకం.
4: ఐ యామ్ ప్రగతి, స్టూడెంట్ ఆఫ్ చెయ్యూ జగిత్యాల. టుడే ఐ లిసన్ టు మన్ కీ బాత్ అండ్ ఐ ఫౌండ్ మెనీ ఆఫ్ ది పాయింట్స్ ట్రూలీ ఇన్స్పైరింగ్. టుడే మెనీ యంగ్స్టర్స్ ఆర్ కమింగ్ ఫార్వర్డ్. దిస్ ఇస్ నాట్ జస్ట్ అబౌట్ క్లీనింగ్, ఇట్స్ అబౌట్ క్రియేటింగ్ ఎ సస్టైనబుల్ క్లీన్ అండ్ గ్రీన్ ఎన్విరాన్మెంట్ ఫర్ పీపుల్ అండ్ బయోడైవర్సిటీ.
0: ప్రధానమంత్రి మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం ఈ రోజు రాత్రి 8 గంటలకు పునః ప్రసారమవుతుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జాతీయ విద్యా విధానం 2020 ద్వారా విద్యార్థి కేంద్రీకృత విద్య సాధ్యమవుతుందని ఆసిఫాబాద్ జిల్లా విద్యాశాఖ క్వాలిటీ జిల్లా కోఆర్డినేటర్ ఉప్పులేటి శ్రీనివాస్ అన్నారు. విద్యార్థుల్లో ప్రాథమిక విద్యను బలోపేతం చేయడం ద్వారా చిన్ననాటి నుంచి విద్యార్థులు అన్ని రకాల సామర్థ్యాలు పెరుగుతాయని పేర్కొన్నారు.
5: జాతీయ నూతన విద్యా విధానం 2020 అనేది విద్యార్థిని కేంద్రంగా చేసుకుని సమగ్ర అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్న ఒక సమగ్ర విద్యా దృక్పథమని నేను భావిస్తున్నాను. ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ, ప్రాథమిక స్థాయిలో ప్రతి విద్యార్థి చదవడం, అర్థం చేసుకోవడం, రాయడము, ప్రాథమిక గణిత నైపుణ్యాలను సాధించడము భవిష్యత్ విద్యకు బలమైన పునాది.
0: అభివృద్ది, సంక్షేమమే లక్ష్యంగా మోదీ ప్రభుత్వం ముందుకు సాగుతోందని, ప్రజల ఆశీస్సులతో బీజేపీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్లోని నాంపల్లి బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీపై కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈవీఎంలపై ఎన్నికల కమిషన్ పనితీరుపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
6: ప్రజల మీద, ప్రజాస్వామ్యం మీద విశ్వాసం లేనటువంటి వాళ్ళు ఇదే రకమైనటువంటి వితండవాదం చేస్తారు. మేము చెప్పినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు గాని సుపరిపాలన ఆధారంగానే ప్రజలు నరేంద్ర మోడీ గారిని, భారతీయ జనతా పార్టీని, ఎన్డీఏని ఆశీర్వదిస్తున్నారు తప్ప ఇంట్లో ఎలక్షన్ కమిషన్, ఈవీఎంల కారణంగా మేము అధికారంలో రావడం లేదు. మేము ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటాం. దేశం కోసం, దేశ అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తాము.
0: దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న యూఎల్సీ దరఖాస్తుల పరిష్కారానికి జీవో 455, 456, 747, 92ల కింద మెమో నెంబర్ 48062 ను ప్రభుత్వం జారీ చేసిందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వివరించారు. అర్హత ఉన్న కేసులు పరిశీలించి నిబంధనల ప్రకారం క్రమబద్దీకరణ చర్యలు వేగవంతం చేయాలంటూ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో ఈ ఉదయం నిర్వహించిన బ్రెస్ట్ క్యాన్సర్ అవగాహన ర్యాలీని రాష్ట మంత్రి సీతక్క జెండా ఊపి ప్రారంభించారు. మహిళలు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని, వ్యాధిని తొలిదశలోనే గుర్తిస్తే పూర్తిస్థాయి చికిత్స సాధ్యమవుతుందని ఈ సందర్బంగా ఆమె పేర్కొన్నారు. ఎన్నికల సంఘం విశ్వసనీయతను కాపాడాల్సిన బాధ్యత ప్రధాన ఎన్నికల కమిషనర్దేనని, ఆయన్ను వెనకేసుకురావడం మానుకుని ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలంటూ రాష్ట మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బీజేపీని డిమాండ్ చేశారు. స్వాతంత్ర్య సమరయోధుడు, తెలంగాణ ఉద్యమకారుడు కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా సంగారెడ్డిలోని ఫల పరిశోధన కేంద్రంలో ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఘనంగా నివాళులర్పించారు. బడుగు, బలహీన వర్గాల హక్కుల కోసం జీవితాంతం కృషి చేసిన బాపూజీ ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని ఎమ్మెల్యే కొనియాడారు. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు చిరస్మరణీయమని

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో మళ్లీ కలుద్దాం.

0: ఆకాశవాణి ఈనాటి కార్యక్రమంలో హైదరాబాద్ సుస్థిర వ్యవసాయ కేంద్రం ప్రాజెక్ట్ డైరెక్టర్ పక్కి చంద్రకళ గారితో పరిచయం వింటారు.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈరోజు మనతో చంద్రకళ పక్కి గారు ఉన్నారు. సుస్థిర వ్యవసాయ కేంద్రంలో వర్క్ చేస్తారు మేడం. అలాగే సస్టైనబుల్ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ కేవలం తెలంగాణలోనే కాదు, ఆంధ్రప్రదేశ్లోనే కాదు, దేశవ్యాప్తంగా దానివల్ల వచ్చే లాభాలు అందరికీ, కేవలం ఫార్మర్సే కాదు, ఇక్కడ వ్యవసాయదారులే కాదు, స్టేక్ హోల్డర్స్ అందరికీ తెలిసేలాగా ప్రచారం చేస్తున్నారు. అంతేకాకుండా ప్రపంచ స్థాయిలో కూడా ఎన్నో సభల్లో పార్టిసిపేట్ చేసి అక్కడ ఎలాంటి పద్దతులు ఫాలో అవుతున్నారు, మన దగ్గర ఏం ఫాలో అవుతున్నారు అన్న నాలెడ్జ్ ఎక్స్చేంజ్ చేసే దాంట్లో కూడా మేడం పార్టిసిపేట్ చేస్తున్నారు. మేడం, వి వెల్కమ్ యూ టు దిస్ ప్రోగ్రామ్.
2: థ్యాంక్ యూ రిహారా గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ టు మీ.
1: మరి సుస్థిరమైన భవిష్యత్తు కోసం ఎన్నో మనం చేస్తున్నాం. మన జీవన శైలి సుస్థిరంగా ఉండాలి అని ప్రయత్నిస్తున్నాము, మన ఆహారపు అలవాట్లు సుస్థిరంగా ఉండాలని ప్రయత్నిస్తున్నాము, అలాగే ఇంధనం, సుస్థిరమైన ఇంధనం మనం వాడాలి అని ప్రయత్నిస్తున్నాము. అన్నిటికంటే ముఖ్యమైనది వ్యవసాయం, దాని మీదే మన జీవితాలన్నీ ఆధారపడి ఉన్నాయి. మరి వ్యవసాయంలో సుస్థిరమైన పద్ధతులు పాటించడం చాలా ముఖ్యం. మరి ఆ అంశం మీద మీరు ఎంతో రీసెర్చ్ చేస్తున్నారు, చాలా మందికి దాని లాభాలు చాటి చెప్తున్నారు, కాబట్టి ఈ రోజు మీ గురించి తెలుసుకుంటూ మీరు చేసే వర్క్ గురించి కూడా మా శ్రోతలకి చెప్పాలనుకుంటున్నాను మేడం. మరొకసారి స్వాగతం మీకు. మనం గతంలో కలుసుకున్నాం కదా ఆకాశవాణిలో మహిళా దినోత్సవం అప్పుడు మాట్లాడాం, కానీ ఆ 15 నిమిషాలు నాకు సరిపోదనిపించింది. సో మేడం, ఇంత ఎక్సెసివ్ గా మీరు వర్క్ చేస్తున్నారు సస్టైనబుల్ అగ్రికల్చర్ ఫీల్డ్ లో, మీ ఎడ్యుకేషన్ మీకు దీనికి ఎలా సహాయపడింది, మీరు ఏం చదువుకున్నారు?
2: ఇక్కడ ఎగ్జాంపుల్ నేననే చెప్పొచ్చు, ఎందుకంటే నా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ అయితే కనుక ఎంకామ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్, అగ్రికల్చర్ డిగ్రీ కానీ ఏమీ లేదు. యాక్చువల్గా నా ప్రొఫెషనల్ కెరియర్ స్టార్టెడ్ ఫ్రమ్ 2003. 2003లో నేను కేర్ ఇండియా ఇంటర్నేషనల్ ఎన్జిఓలో కూడా వర్క్ చేశాను. యాక్చువల్గా అప్పుడైతే నేను అడ్మిన్ కమ్ ఫైనాన్స్ అయితే సిఎస్ఏలో సెంటర్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్ లో నేను 2010 లో జాయిన్ అయ్యాను. అప్పుడు కూడా నేను అకౌంట్స్ కమ్ అడ్మిన్ ఆఫీసర్ గా జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత అక్కడ ఒక 4-5 ఇయర్స్ అకౌంట్స్ ఆఫీసర్ గానే వర్క్ చేశాను. చేస్తున్న క్రమంలో ఏంటంటే ఇక్కడ మల్టిపుల్ వర్క్స్ లో ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండేది నాది, అంటే ప్రోగ్రామ్ టీమ్ తో ఇన్వాల్వ్ అయ్యేదాన్ని ఆ వర్క్స్ లోని, తర్వాత ఏమైనా మీటింగ్స్ అయినా ట్రైనింగ్స్ అయినా వాళ్ళతో పాటు ఫీల్డ్ విజిట్స్ కి వెరిఫికేషన్ అవన్నిట్లో కూడా నేను ఇన్వాల్వ్ అవ్వడం వలన నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ నన్ను ఈ రోజు ఈ స్థాయికి తీసుకొచ్చిందని చెప్పొచ్చు.
1: సో మీ ఎడ్యుకేషన్ తోటి ఏమి సంబంధం లేదు, వృత్తిరీత్యా మీరు అకౌంట్స్ ఆఫీసర్ గా జాయిన్ అయినప్పటికీ కూడా అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్.
2: నౌ ఐఎమ్ ప్రోగ్రామ్ డైరెక్టర్ ఫర్ క్వాలిటీ అష్యూరెన్స్ అండ్ సర్టిఫికేషన్,
1: ఆర్గానిక్ సర్టిఫికేషన్ అండ్ క్వాలిటీ అష్యూరెన్స్ కి మీరు ప్రోగ్రామ్ డైరెక్టర్. మేడం, దీన్ని నేను ఒక అద్భుతమైన

0: అచీవ్మెంట్ గానే పరిగణిస్తాను. ఐ కంగ్రాచులేట్ యూ మేడం.
1: థ్యాంక్ యూ.
0: అంటే ఇంకోటి ఏంటంటే, మీరు అకౌంట్స్ ఆఫీసర్ గా జాయిన్ అయినప్పటికీ కూడా మీ ప్యాషన్ ఏంటి, మీ ఇంట్రెస్ట్ ఏంటి అన్న దాని వైపు మీరు ఆర్గానిక్ గా వెళ్ళిపోయారు.
1: అయితే దీనికి ఇంకొకటి ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, మా డైరెక్టర్ ఎవరైతే డాక్టర్ జీవి రామంజనాయల్ గారు ఉన్నారో, అతను చాలా ఇన్స్పిరేషన్ టు సో మెనీ పీపుల్. అది నేను ఆ ఆర్గనైజేషన్ తో అతనితో కలిసి పని చేయడం నాకైతే ఇప్పటికీ ప్రౌడ్ ఫీలింగ్. ఎందుకంటే అతను కంప్లీట్ గా ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి పాలసీ లెవెల్ ఇష్యూస్ అవనివ్వండి, లేకపోతే ఆర్గానిక్ ఫార్మింగ్ ఈ టెక్నికల్ సపోర్ట్ వీటన్నిటిలో కూడా అతను ఎక్స్పర్ట్. సో అలాంటి ఆర్గనైజేషన్ లో నేను పనిచేయడం చాలా ఆనందంగా ఉంది నాకు. ఇంకొకటి ఏంటంటే, నాకు ఒక ఆపర్చునిటీ కూడా ఇచ్చారు. మీరు ప్రోగ్రామ్ లోకి షిఫ్ట్ అవ్వాలి అనుకుంటే షిఫ్ట్ అవ్వచ్చు అన్న ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు నేను దాన్ని ఆ ఆపర్చునిటీని వినియోగించుకొని దాని మీద ఇంకా ఎక్కువ రీసెర్చ్ చేశాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా మైండ్ లో నా ఎడ్యుకేషన్ పరంగా చూస్తే అకౌంట్స్ లో కూడా ఆడిటింగ్ అనేది ఒక పార్ట్. సో దాన్ని నేను అదే ఆడిటింగ్ మీన్స్ వెరిఫికేషన్, అదే వెరిఫికేషన్ ని నాట్ ఓన్లీ అకౌంట్స్ ఫర్ ఎనీవేర్ వీ కెన్ యూటిలైజ్ రైట్. సో ఆ విధంగా ఇప్పుడు ఈ ఆర్గానిక్ లో కూడా రియల్లీ అది ఆర్గానిక్ గా కాదా అనేది ఎలా వెరిఫై చేయొచ్చు
0: నిర్ధారించడానికి మీరు ఆ ప్రిన్సిపల్స్ ఇక్కడ వాడారు.
1: ఎస్, ఫర్ వెరిఫికేషన్.
0: నాకు తెలిసి దానికి మీరు ఒక గైడ్ లైన్స్ తయారు చేసి ఉంటారు,
1: సెట్టింగ్ అప్ గైడ్ లైన్స్, తర్వాత వాళ్ళకి ట్రైనింగ్ మాడ్యూల్స్ కరికులమ్స్ ఇవన్నీ కూడా ప్రిపేర్ చేస్తుంటాం. ఇట్ డిపెండ్స్ అపాన్ పార్టిసిపెంట్స్. అంటే మనకి ఇక్కడ గ్రౌండ్ లెవెల్ నుంచి ఫార్మర్స్ దగ్గర నుంచి నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్ వరకు కూడా ట్రైనింగ్స్ అవి ఇస్తుంటాము. సో ఏ పార్టిసిపెంట్స్ కి ఏ విధంగా అయితే రీచ్ అవుతుంది మెసేజ్ అన్న దాని మీద కూడా మేము ట్రైనింగ్ మాడ్యూల్స్ గైడ్ లైన్స్ కరికులమ్స్ అవన్నీ కూడా ప్రిపేర్ చేస్తుంటాం. ఎందుకంటే మనం ఇంటర్నేషనల్ లెవెల్ స్టేట్ లెవెల్ డిస్ట్రిక్ట్ లెవెల్ తీసుకొచ్చిన మాడ్యూల్ ని ఫార్మర్స్ కి మనం చెప్పలేము. సో వాళ్ళకి ఏ విధంగా అయితే అర్థమవుతుందో ఆ విధంగా వాళ్ళకి ఏ విధంగా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, ఏ విధంగా వాళ్ళకి ఒక క్లారిటీ వస్తుంది ఈ సబ్జెక్ట్ మీద అన్న దాని మీద మేము ఎక్కువగా
0: వాళ్ళకి అర్థమయ్యేలాగా మీరు పారామీటర్స్ సెట్ చేసేస్తారు. చాలా బాగుంది మేడం. అంటే క్వాలిటీ గురించి డెఫినెట్ గా ఈ రోజు మాట్లాడాలి. అది ముఖ్యంగా మీరు ఇందాకే చెప్పారు, మనం మామూలుగా మాట్లాడుకుంటున్నప్పుడు ఇన్స్టాగ్రామ్ లో పెద్దగా లేరని అది పెద్ద చర్చనీయాంశం అయిపోయింది. ఇప్పుడు ఈ సర్టిఫికేషన్ ఏంటి, అసలు ప్రొక్యూర్మెంట్ ఎలా చేస్తారు, ఫార్మర్స్ దగ్గర నుంచి ప్రొక్యూర్ చేసి మళ్ళీ దాన్ని చేయొచ్చా, దాని బ్రాండింగ్ ఎలా చేయాలి, ఇవన్నీ కూడా ఇప్పుడు చర్చనీయాంశం అయిపోయినాయి. అయితే దానికంటే ముందు అసలు మనం ఇప్పుడు దాకా సుస్థిరమైన వ్యవసాయ పద్ధతులు అని మాట్లాడుకుంటున్నాం, సస్టైనబుల్ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్. సో ఈ సస్టైనబిలిటీ అన్నది అది ప్లానెట్ కి సస్టైనబిలిటీనా, ఫార్మర్ కా, లేకపోతే వాళ్ళ ఫార్మ్ ల్యాండ్ కా, దేని సస్టైనబిలిటీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం?
1: సస్టైనబిలిటీ అనేది అన్ని యాంగిల్స్ లో కూడా చూడాలి. ఇప్పుడు నాట్ ఓన్లీ ఫార్మర్స్ కావచ్చు, గ్లోబల్ లెవెల్ ఎన్విరాన్మెంటల్, ఇప్పుడు క్లైమేట్ చేంజ్ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కదా. అయితే ఇవన్నీ మనం ఎదుర్కొని ముందుకే సాగాలి అనుకుంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మర్స్ కి ఇప్పుడు గవర్నమెంట్ నుంచి డిఫరెంట్ స్కీమ్స్ తో సపోర్ట్స్ అలాంటివి ఉన్నాయి. అది సపోర్ట్ ఉన్నా లేకున్నా కూడా ఫార్మర్ షుడ్ కంటిన్యూ ద ప్రాక్టీసెస్. అంటే వాళ్ళంతటి వాళ్ళు దాన్ని అర్థం చేసుకోగలిగి ఈ విధంగా చేస్తే ఎన్విరాన్మెంట్ కి మంచిది, తర్వాత మనకి కూడా మంచిది, మనం పండిస్తున్న పంటని సరైన ఫుడ్ ని మనం బయట వాళ్ళకి అందిస్తున్నాము అన్న సాటిస్ఫాక్షన్ ఫార్మర్ కూడా కలిగేటట్టు చేయాలి అంటే ఆ సస్టైనబిలిటీ ఏంటంటే ఎవరు సపోర్ట్ చేసినా చేయకున్నా కూడా ఫార్మర్ షుడ్ కంటిన్యూ తో సేమ్ ఫార్మింగ్ ప్రాక్టీసెస్ అవన్నీ కూడా. అయితే అది కంటిన్యూ చేయాలి అంటే ఫస్ట్ అసలు ఎలా ఏ విధమైన సపోర్ట్ వాళ్ళకి ఇవ్వాలి అనేది కూడా అవసరం.
0: మేడం మరి ఇప్పుడు మనం అటు ఎన్వైరన్మెంట్ కి, ఇటు రైతుకి, అటు కస్టమర్ కి, ఎవరైతే ఆ ప్రొడ్యూస్ ను కొనుక్కుంటారో వాళ్ళకి అందరికీ లాభసాటిగా ఉండాలి అంటే ఈ సుస్థిరమైన వ్యవసాయ పద్ధతులు ఫాలో అవ్వాలి అనుకుంటున్నాం. మరి ఈ సుస్థిరమైన వ్యవసాయ పద్ధతుల్లో కేవలం ఆర్గానిక్ ఫార్మింగే భాగమా, అది కాకుండా ఇంకేమన్నా ఉన్నాయా? అంటే కెమికల్ ఫర్టిలైజర్స్ వాడకుండా న్యాచురల్ పద్ధతిలోనే పెంచడం ఏమన్నా ఉందా
1: నేచురల్? అయితే మనకి ఇక్కడ ఒకటి ముఖ్యంగా ఆలోచించాలండి, ఇప్పుడు మనం ఈ ట్రాన్సిషన్ సిస్టమ్ అనేది ఓవర్ నైట్ రైతుని మీరు కన్వెన్షనల్ నుంచి ఆర్గానిక్ లోకి షిఫ్ట్ అవ్వండి అంటే జరిగేది కాదు. దీనికి కూడా కొంత టైం పడుతుంది. ఫస్ట్ కన్వెన్షనల్ నుంచి గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్,
0: ఓకే,
1: అంటే అక్కడ ఏంటంటే

0: పెస్టిసైడ్ యూసేజ్ తక్కువ ఉంటుంది, తర్వాత వాళ్ళు యూజ్ చేసేది కూడా అంత హార్మ్ఫుల్ గా ఉండదు అనేది. సో కన్వెన్షనల్ తర్వాత గుడ్ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ అండ్ ఎన్పిఎం, నెక్స్ట్ ఈ పీజీఎస్, ఐసీఎస్, ఇలా స్టెప్ బై స్టెప్ వాళ్ళు షిఫ్ట్ అవుతూ ఉండాలి. అది ఆ విధంగా మనం ఏంటంటే మెయిన్ రైతులకి సరైన అవేర్నెస్ అనేది క్రియేట్ చేయాలి. వాళ్ళకి దీని ఇంపార్టెన్స్ ఏంటి అనేది తెలిస్తే కనుక వాళ్ళు కూడా కంపల్సరీ ముందుకు రావడానికి ప్రయత్నిస్తారు.
1: మేడం, మరి మీరు చెప్పారు కదా స్టెప్ బై స్టెప్ ఈ ట్రాన్సిషన్ అనేది ఉంటుంది అని. కన్వెన్షనల్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ అంటే మందులు వేయడం, ఫర్టిలైజర్స్ వేయడం, ఇవన్నీ చేస్తుంటారు. మెల్లమెల్లగా వాళ్ళు నేచర్ అగ్రికల్చర్, ఆర్గానిక్ అగ్రికల్చర్ వైపు వచ్చే క్రమంలో భూమిలో ఆల్రెడీ ఉన్న కెమికల్ కంటెంట్ సంగతి ఏమిటి, అది అలాగే ఉంటుందా, అది కూడా గ్రాడ్యువల్ గా తగ్గుతుందా?
0: అది గ్రాడ్యువల్ గా తగ్గాలి కంపల్సరీ. ప్రెసెంట్ ఏంటంటే మనకి ఈ కన్వెన్షనల్ ఫార్మింగ్ నుంచి నేచురల్ ఫార్మింగ్ కావచ్చు, ఆర్గానిక్ ఫార్మింగ్ కావచ్చు, రైతు షిఫ్ట్ అవుతున్న క్రమంలో మినిమం 3 to 5 ఇయర్స్ టైం పడుతుంది కంప్లీట్ గా వాళ్ళు ఆర్గానిక్ ఫార్మ్ అవ్వడానికి. ఒక రైతును మనం సేంద్రియ రైతు అనడానికి, ఆర్గానిక్ ఫార్మర్ అనడానికి మినిమం 3 ఇయర్స్ అయితే కంపల్సరీ టైం తీసుకుంటుంది.
1: ఓకే, 3 ఇయర్స్ టైం ఉంటుంది. మరి కెమికల్ ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ ఇవన్నీ వాడినప్పుడు పురుగులు అమాంతంగా చచ్చిపోతాయి, పంట అలాగే ఉంటుంది పాడవకుండా, ప్రొడ్యూస్ ఎక్కువ ఉంటుంది, అలాగే సెల్లబిలిటీ కూడా ఉంటుంది, చూడడానికి చాలా బాగా మంచి రంగుతో నిగనిగలాడుతూ కనపడుతూ ఉంటాయి, అందరూ కొంటారు. మరి అవి తగ్గిస్తూ సేంద్రియ పద్ధతిలో పెంచినప్పుడు ఆ క్వాలిటీ కనపడదు, రైతుకి కొంత నష్టం జరగొచ్చేమో, మరి మీరు ఎలా కన్విన్స్ చేస్తున్నారు మేడం రైతుల్ని?
0: అయితే ఇక్కడ ముఖ్యంగా 2 విషయాలు గుర్తు పెట్టుకోవాలండి. ఇప్పుడు మనకి ప్రోడక్ట్ చూడడానికి గుడ్ లుకింగ్ ఉంటుంది, తర్వాత ఈల్డ్ ఎక్కువ వస్తుంది, ఇవన్నీ అనుకుంటాం, కానీ హెల్త్ వైజ్ చూస్తే కనుక చాలా రిస్క్ ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో చూస్తే, కోవిడ్ టైంలో చూస్తే, అసలు ఆఫ్టర్ కోవిడ్, బిఫోర్ కోవిడ్ చాలా అవేర్నెస్ వచ్చింది అంత మందిలో, కన్జ్యూమర్స్ లో. ఎందుకంటే ఇన్స్టెడ్ ఆఫ్ స్పెండింగ్ ఆన్ మెడిసిన్స్, వీ కెన్ హ్యావ్ గుడ్ ఫుడ్ కదా అన్న, అంటే మనం హెల్దీ లైఫ్, హెల్దీగా ఉండాలి, మన పిల్లలకి కూడా హెల్దీ ఫుడ్ పెట్టాలి అన్న అవేర్నెస్ అనేది ప్రతి ఒక్కరిలో కూడా వచ్చింది. దీంట్లో భాగం ఏంటంటే ఇప్పుడు అందరూ ఆలోచిస్తున్నది ఏంటంటే ఖర్చు విషయంలో కూడా ఆలోచించట్లేదు, 10 రూపాయలు ఎక్స్ట్రా అయినా పర్వాలేదు కానీ క్వాలిటేటివ్ ఫుడ్ మాకు దొరికితే చాలు అన్న రకంలో ఉన్నారు. దానివల్ల ఏంటంటే ఫార్మర్ పండించిన ప్రొడ్యూస్ కూడా మనం డిమాండ్ క్రియేట్ చేయాలి. అయితే రైతు ఎప్పుడు దీనికోసం ముందుకు వస్తారు ఆర్గానిక్ ఫార్మింగ్ కోసం అంటే, వాళ్ళకి కూడా అష్యూర్డ్ మార్కెట్ అనేది చాలా అవసరం. ఎందుకు అంటే రైతు ఇంత కష్టపడి పండించిన తర్వాత రైతు ఎక్కడ అమ్ముకోవాలి, మార్కెట్ ఒక ప్లాట్ఫామ్ అనేది రైతుకి క్రియేట్ చేస్తే కనుక గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా. ఇప్పుడు మనకి గవర్నమెంట్ నుంచి ఏంటంటే ఈ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, సేమ్ అదే విధంగా ఈ నేచురల్ ఫార్మింగ్ ప్రొడ్యూస్, ఆర్గానిక్ ప్రొడ్యూస్ కూడా సెపరేట్ గా ప్రొక్యూర్మెంట్ సెంటర్స్, వేర్ హౌసెస్ అట్లాంటివన్నీ ఉంటే కనుక కంపల్సరీ రైతులు కూడాను వాళ్ళు కూడా దీంట్లోకి మారడానికి అవకాశం ఉంటుంది. అదొకటి. నెక్స్ట్ ఏంటంటే వాళ్ళకి ఇంత కష్టపడి పండించిన దానికి ఒక గిట్టుబాటు ధర, తర్వాత వాళ్ళకి ఒక ప్రీమియం ప్రైస్, వాళ్ళు పండించే పంటకి ఒక గుర్తింపు, అవన్నీ రావాలి అంటే మనకి గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా కొంత సపోర్ట్ అనేది అవసరం రైతులకి.
1: ఇప్పుడు అలాంటి సపోర్ట్ ఏమన్నా ఉందా మేడం? ఎన్జిఓస్ అయితే చేస్తున్నాయి,
0: ఎన్జిఓస్ చేస్తున్నాయి, గవర్నమెంట్ నుంచి కూడా కొన్ని స్కీమ్స్ ఉన్నాయండి, అన్ని రాష్ట్రాల్లోనూ బాగానే చేస్తున్నారు. ఇప్పుడు మనకి తెలంగాణ విషయానికి వస్తే, యాక్చువల్ గా లాస్ట్ ఇయర్ వరకు మనకి తెలంగాణలో ఎవరు కూడా ఇంట్రెస్ట్ చూపించలేదు. మేము ఎక్కడైతే వర్క్ చేస్తున్నామో యాజ్ సిఎస్ఏ గా, సెంటర్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్ గా, ఆ ప్రాంతాల్లో ఉన్న రైతులు కొంతమంది ప్రాక్టీస్ చేస్తున్నారు. బట్ గుడ్ థింగ్ దట్ ఏంటంటే ఇప్పుడు తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా నేచురల్ ఫార్మింగ్ చేయడానికి ఒక స్టెప్ ముందుకు వేశారు. మనకి తెలంగాణలో కూడా నేచురల్ ఫార్మింగ్ చేయడానికి ఎంకరేజ్ చేస్తున్నారు గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా. హోప్ఫుల్లీ దిస్ ఇయర్ ఆన్వర్డ్స్ తెలంగాణలో కూడా ఒక మంచి కార్యక్రమం ముందుకు వెళ్తుందని ఆశిస్తున్నాం.
1: తప్పకుండా ఆశిద్దాం మేడం. అలాగే మేడం, నేను ఇందాక అన్నట్టు సోషల్ మీడియా అంతా కూడా అదే చర్చ నడుస్తోంది, అసలు ఏంటి సర్టిఫికేషన్? మనకి అందంగా ప్యాకెట్లలో పెట్టి ఆర్గానిక్ అని చెప్పి పప్పులు, ఉప్పులు అన్ని అమ్ముతూ ఉన్నారు. సో దాని ప్రైస్ కూడా మామూలు దానికంటే కొంచెం ఎక్కువగానే ఉంటుంది. సో ఇది ఆర్గానిక్ సర్టిఫైడా కాదా అన్నది ఎలా తెలుసుకోవాలి? అది బ్యాగ్డ్ ఫుడ్ విషయానికి వస్తుంది.

0: పెరుగుతున్న సేంద్రియ వ్యాపారం. ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఆర్గానిక్ ఆర్గానిక్ ఆర్గానిక్ అంటున్నారు, కానీ నిజంగా అది ఆర్గానిక్ కాదా అని తెలుసుకోవాలి అంటే సర్టిఫికేషన్ అనేది కంపల్సరీ అవసరం. అదేవిధంగా డిస్టెన్స్ బిట్వీన్ కన్స్యూమర్ టు ప్రొడ్యూసర్, అంటే మనకి ఏ పంట పండించే ఉత్పత్తిదారునికి, రైతుకి, కొనుక్కునే కన్స్యూమర్స్ కి మధ్య చాలా గ్యాప్ అనేది ఉంది. సో ఈ మధ్యలో ఏమైనా జరగవచ్చు, అంటే నిజంగా అది ఆర్గానిక్ కాదా అనడానికి, ఫర్ ఎగ్జాంపుల్ మాకు విశాఖపట్నం నుంచి ఒక ప్రోడక్ట్ వచ్చింది, అది తెచ్చి మేము హైదరాబాద్ స్టోర్స్ లో పెడుతున్నాం,
1: కరెక్ట్.
0: సో అది నిజంగా అది ఆర్గానిక్ కాదా, ఆ ట్రేసబిలిటీ ఎట్లా తెలుసుకుంటాం, ఆ సోర్స్ ఆఫ్ ది ప్రొడ్యూస్ ఎలా తెలుసుకోవాలి, ఈ ఫార్మర్ నుంచి ఈ విలేజ్ నుంచి వచ్చింది అని తెలుసుకోవాలి అంటే వాటన్నిటికీ కూడా ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది అవసరం. అయితే మనకి ఇప్పుడు ఈ పార్టిసిపేటరీ గ్యారంటీ సిస్టమ్, అయితే మనకి ఇక్కడ ఇండియాలో ఏంటంటే టూ కైండ్స్ ఆఫ్ సర్టిఫికేషన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే పీజీఎస్, పార్టిసిపేటరీ గ్యారంటీ సిస్టమ్, ఇది అక్రిడేటెడ్ బై మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్ త్రూ NCONF, నేషనల్ సెంటర్ ఫర్ ఆర్గానిక్ అండ్ నేచురల్ ఫార్మింగ్. వాళ్ళ ద్వారా మనకి ఒక రకమైన సర్టిఫికేషన్ సిస్టమ్ ఉన్నది. అదేవిధంగా మనకి థర్డ్ పార్టీ సర్టిఫికేషన్ ఒకటి ఉన్నది, ICS సర్టిఫికేషన్. ఈ థర్డ్ పార్టీ సర్టిఫికేషన్ ఏంటంటే మనకి అక్రిడేటెడ్ బై మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అపిడా నుంచి వస్తుంది. అయితే ఇక్కడ మనకి థర్డ్ పార్టీ సర్టిఫికేషన్, ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అంటే మనం థర్డ్ పార్టీ సర్టిఫికేషన్ ద్వారా ఏదైనా ఎక్స్పోర్ట్ చేయాలి అనుకుంటే ఈ సర్టిఫికేషన్ సిస్టమ్ ని యూజ్ చేస్తారు. అలా కాకుండా మనం విత్ ఇన్ ద కంట్రీ ఎక్కడైనా కూడా అమ్ముకోవచ్చు అనుకుంటే పార్టిసిపేటరీ గ్యారంటీ సిస్టమ్ అనేది సరిపోతుంది.
1: మేడం, ఇందాక మీరు చెప్పారు విశాఖపట్నం నుంచి వచ్చి ఒకళ్ళు అమ్ముతున్నారు ఇక్కడ అని, సో దానికి సిమిలర్ గా ఉన్న నా డౌట్ ఏంటంటే ఇప్పుడు ఒక ఒక షాప్ ఉంది, ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఇచ్చట అమ్మబడును, ఇచ్చట సేంద్రియ ఉత్పత్తులు అమ్మబడును అని ఒక షాప్ పెట్టారు. ఆ షాప్ యజమానికి ఒక ఎకరం భూమి కూడా లేదు, రైతుల దగ్గర నుంచి తీసుకొచ్చి ఇలా అమ్ముతున్నారు. సో ఇలా అమ్మినప్పుడు ఆ సర్టిఫికేషన్ రైతు దగ్గర ఉంటుందా, వెండర్ దగ్గర ఉంటుందా, ఇది అమ్మే వాళ్ళ దగ్గర ఉంటుంది?
0: మంచి క్వశ్చన్. అయితే ఇక్కడ మనకి సర్టిఫికేషన్ అనేది ఎప్పుడు కూడా మనం ఒక సర్వే నంబర్ తో రిజిస్టర్ చేయబడిన పొలానికి మనం ఫస్ట్ రిజిస్టర్ చేస్తాం. ఆ పర్టికులర్ ప్లాట్ లో రైతు ఏమైతే పంటలు వేసి పండిస్తారో ఆ ప్రొడ్యూస్ ని మనం ఆర్గానిక్ గా ట్రీట్ చేయొచ్చు. అయితే ఇక్కడ మనకి ఈ సర్టిఫికేషన్ వల్ల ఈ ట్రేసబిలిటీ సిస్టమ్ అనేది ఎలా తెలుస్తుంది, ఎలా ఎస్టాబ్లిష్ చేశారు అంటే మనకి సర్టిఫికేట్ రావాలి అన్నా కూడా కొంత సమయం పడుతుంది. ఇమీడియట్లీగా నేను ఈ రోజు రిజిస్టర్ చేసుకొని నేను పండించే పంటకి నాకు సర్టిఫికేట్ ఇవ్వండి అంటే అది జరిగే పని కాదు. అది ఏమైనా మార్కెట్ లో కొనుక్కున్న ఒక ఐటమ్ లాంటిది కాదు. ఎందుకు అంటే మనకి ఈ సర్టిఫికేషన్ ఎందుకు అంటే ఇట్స్ లోకల్లీ ఫోకస్డ్ ఆన్ క్వాలిటీ అష్యూరెన్స్ సిస్టమ్. అంటే ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ మనం ఈ సర్టిఫికేషన్ అనేది ఒక వెరిఫికేషన్ ప్రాసెస్, అంటే నిజంగా రైతులు ఏదైతే ఈ రోజు ఆర్గానిక్ అని క్లెయిమ్ చేస్తున్నారో నిజంగా వెదర్ ఇట్ ఈస్ ఆర్గానిక్ ఆర్ నాట్ అనే దానికి ఒక ఎవిడెన్సెస్. అంటే ఇది ఎలా ఎవిడెన్సెస్, దీంతో సర్టిఫికేట్ తో ఏమవుతుంది అనుకుంటే ఇక్కడ మనకి వెరిఫికేషన్ ప్రాసెస్ లో ఏంటంటే మనకి వన్స్ రైతు రిజిస్టర్ చేసుకున్న తర్వాత రైతుకు సర్టిఫికేట్ పొందాలి అంటే ఇట్ విల్ టేక్ మినిమం 3 మంత్స్ ఆఫ్ టైం.
1: ఓకే,
0: కంపల్సరీ. ఎందుకు అంటే వన్స్ రిజిస్టర్ చేసుకున్న తర్వాత మేము వాళ్ళకి ఓరియంటేషన్ ఇస్తాం రైతులకి, దీని సర్టిఫికేట్ వలన దాని ఇంపార్టెన్స్ ఏంటి, దాన్ని ఏ విధంగా పద్ధతులన్నీ పాటించాలి, తర్వాత స్టాండర్డ్స్ అన్ని వాళ్ళు ఎలా ఫాలో అవ్వాలి, ఫీల్డ్ లెవెల్లో వాళ్ళు ఏమేమి బుక్స్ ఆఫ్ రికార్డ్స్ మెయింటైన్ చేయాలి, ఫార్మర్ డైరీస్, తర్వాత మీటింగ్ రిజిస్టర్, ట్రైనింగ్ రిజిస్టర్. మనకి పార్టిసిపేటరీ గ్యారంటీ సిస్టమ్ లో ఏంటంటే గ్రూప్ సర్టిఫికేషన్ అని ఉంటుంది, సింగిల్ ఫార్మర్ సర్టిఫికేషన్ ఉంటుంది, లార్జ్ ఏరియా సర్టిఫికేషన్ అని 3 కైండ్స్ ఆఫ్ సర్టిఫికేషన్స్ ఉంటాయి, మాడ్యూల్స్. సో సింగిల్ ఫార్మర్ సర్టిఫికేషన్ అంటే ఇండివిజువల్ గా రైతు రిజిస్టర్ చేసుకుని తన పొలానికి తను పండించే పంటకి సర్టిఫికేట్ కావాలని అప్లై చేసుకునేదానికి అవకాశం ఉంది. అదేవిధంగా గ్రూప్ సర్టిఫికేషన్ అంటే మినిమం 5 మెంబర్స్ ఉండాలి, మాక్సిమం 15 to 20 మెంబర్స్ ఉంటే కనుక ఒక గ్రూప్ గా వాళ్ళు ఫామ్ అయ్యి గ్రూప్ మెంబర్స్ అందరూ కలిపి సర్టిఫికేషన్ కోసం అప్లై చేసుకుంటారు, అదొక రకం. అలా కాకుండా లార్జ్ ఏరియా సర్టిఫికేషన్ అంటే ఎంటైర్ విలేజ్, గ్రామంలో ఉన్న రైతులందరూ కూడా

0: ఆర్గానిక్ నేచురల్ ఫార్మింగ్ చేస్తున్న రైతులు ఉన్నట్టయితే కనుక ఆ విలేజ్ లో ఉన్న రైతులందరినీ కూడా మనం లార్జ్ ఏరియా సర్టిఫికేషన్ స్కీమ్ కింద ఉన్నాయి. మేము దంతెవాడలో 110 విలేజెస్ కి లాస్ట్ 2 ఇయర్స్ నుంచి చేస్తున్నాం. మనకి ఎంటైర్ డిస్ట్రిక్ట్ దంతెవాడలో చూస్తే 227 విలేజెస్, దాంట్లో మనకి ఇప్పుడు ఆల్మోస్ట్ 110 విలేజెస్ కి లాస్ట్ 2 ఇయర్స్ నుంచి
1: ఉంది. 50%
0: అనదర్ 50% కూడా 80% రేంజ్ లో ఉంది. సో అనదర్ నెక్స్ట్ 2-3 ఇయర్స్ లో దంతెవాడ డిస్ట్రిక్ట్ విల్ బి కైండ్ ఆఫ్ ఆర్గానిక్ డిస్ట్రిక్ట్.
1: అలా నార్త్ ఈస్ట్ లో కొన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నట్టున్నాయి కంప్లీట్లీ ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నాయి. సో ఇప్పుడు దంతెవాడలో కూడా వి విల్ సీ ఇట్ ఇన్ అనదర్ 2-3 ఇయర్స్
0: అన్నమాట. ఇప్పుడు ఆల్ ఓవర్ కంట్రీ లో ఏరియా వైజ్ చూస్తే దంతెవాడ ఇస్ ద ఫస్ట్ ప్లేస్, బికాస్ ఇక్కడ ప్రెసెంట్ 65,000 హెక్టార్స్ ఆఫ్ ఏరియా మేము ఆల్రెడీ సర్టిఫై చేస్తున్నాం. ఇది సెకండ్ ఇయర్, లాస్ట్ ఇయర్ వెరిఫికేషన్ ప్రాసెస్ అయిన తర్వాత సర్టిఫికేట్స్ ఇష్యూ చేసాం. ఈ ఇయర్ సెకండ్ ఇయర్, ఇప్పుడు మనకి ఖరీఫ్ లో ఇన్స్పెక్షన్స్ కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ వెరిఫికేషన్ ప్రాసెస్ అంతా అయినాక వాళ్ళకి సర్టిఫికేట్స్ ఇష్యూ చేస్తాం. ఇక్కడ మెయిన్ ఏంటంటే మనకి ఈ ట్రేసబిలిటీ సిస్టమ్ విషయానికి వస్తే కనుక మనకేంటంటే ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే రైతు ఏదైతే క్లెయిమ్ చేస్తున్నారో నిజంగా అది ఆర్గానిక్ కాదా అని తెలుసుకోవాలి అంటే వెరిఫికేషన్ ప్రాసెస్ ఇంపార్టెంట్. అయితే వెరిఫికేషన్ అనేది కూడా మనకేంటంటే ఇది ఒక పోలీసింగ్ లాగా కాదు. ఏంటంటే మనము రైతు యొక్క పొలం పరిస్థితి అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అంటే రైతు ఏమేమి పద్ధతులు పాటిస్తున్నారు, నిజంగా రైతుకు దీని మీద అవగాహన ఉందా లేదా, తర్వాత ఎన్ని నెలలకు ఒకసారి వాళ్ళు మీటింగ్స్ పెట్టుకుంటారు, ఏమైనా ట్రైనింగ్స్ అటెండ్ అయ్యారా లేదా, ఈ వివరాలన్నీ కూడా మేము వెరిఫికేషన్ లో భాగంగా ఇవన్నీ వెరిఫై చేస్తాం. మేము ఇన్స్పెక్షన్ కి వెళ్లేటప్పుడు కూడా వెరిఫికేషన్ కి వెళ్లేటప్పుడు రైతులతో మాట్లాడతాం, అదేవిధంగా ఫామ్ విజిట్ చేస్తాం, వాళ్ళు బఫర్ జోన్ విడిచిపెట్టారా లేదా, చుట్టుపక్కల పరిసరాలన్నీ క్లీన్ గా ఉంచుకున్నారా లేదా, నీళ్లు పద్ధతులన్నీ చుట్టూ బోర్డర్ క్రాప్స్ పెడుతున్నారా లేదా, ఈ వివరాలన్నీ ఈ విషయాలన్నీ కూడా మేము ఇన్స్పెక్షన్ లో భాగంగా అబ్జర్వ్ చేస్తాం.
1: అయితే మేడం మీరు రకరకాల ప్రమాణాలు దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి సర్టిఫికేషన్ ఒక ప్రాసెస్ లాగా
0: జరుగుతుంది,
1: కొన్ని సంవత్సరాల పాటు అబ్జర్వ్ చేసి వాళ్ళకి ఇస్తారు. మరి వెండర్ విషయానికి వచ్చేసరికి ఏమవుతుంది, అక్కడ వాళ్ళు ప్రొక్యూర్ చేసింది 100% సర్టిఫైడా కాదా అనేది ఎలా తెలుసుకోవాలి కన్స్యూమర్?
0: అయితే ఇక్కడ మనకి దీంట్లో భాగంగానే వన్స్ సర్టిఫికేట్ జనరేట్ అయిన తర్వాత వాళ్ళకి ఒక క్యూఆర్ కోడ్ అనేది జనరేట్ అవుతుంది. క్యూఆర్ కోడ్ జనరేట్ అయినప్పుడు ఏంటంటే మనం ఆ క్యూఆర్ కోడ్ ని ప్యాకెట్ మీద, జనరల్ గా మనకి డిపార్ట్మెంట్ స్టోర్స్ లో చూడండి ప్యాకెట్ బ్యాక్ సైడ్ ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది, మనం స్కాన్ చేస్తే కనుక ఆ ప్రోడక్ట్ వివరాలన్నీ కనిపిస్తాయి మనకి. అదేవిధంగా మనకి ఇప్పుడు ఈ ఆర్గానిక్ ప్రొడ్యూస్ లో కూడా ఏంటంటే మనం జస్ట్ వన్స్ ఫార్మర్ కి సర్టిఫికేట్ జనరేట్ అయిన తర్వాత ఒక క్యూఆర్ కోడ్ అనేది జనరేట్ అవుతుంది. ఈ క్యూఆర్ కోడ్ ని మనం స్కాన్ చేసినట్టయితే, కన్స్యూమర్స్ ఎవరైనా స్కాన్ చేసినట్టయితే వాళ్ళు సోర్స్ ఆఫ్ ది ప్రొడ్యూస్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే వాటి ఉత్పత్తి యొక్క మూలాలను తెలుసుకోవచ్చు, అంటే ఈ ప్రోడక్ట్ ఏ రైతు దగ్గర నుంచి వచ్చింది, ఏ ప్రాంతం నుంచి వచ్చింది, ఏ లోకల్ గ్రూప్ నుంచి వచ్చింది, ఏ విలేజ్ నుంచి వచ్చింది, వివరాలన్నీ కూడా కొనుక్కునే వాళ్ళకి తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల ఏంటంటే కొనుక్కునే కన్స్యూమర్స్ కి కూడా ఏంటంటే ఒక ట్రస్ట్ బిల్డింగ్ అనేది ఉంటుంది, ఒక నమ్మకం అనేది కలుగుతుంది. రైతు యొక్క వివరాలు వీళ్ళు పబ్లిక్ గా ఇంత క్లియర్ గా పెట్టడం వల్ల వాళ్ళకి, కొనుక్కునే వాళ్ళకి కూడా ఒక నమ్మకం అనేది కలుగుతుంది.
1: అయితే రైతు నుంచి ప్రొక్యూర్ చేసి అమ్మే వాళ్ళు ఖచ్చితంగా ఈ క్యూఆర్ కోడ్ పెట్టాలి ప్యాకెట్?
0: క్యూఆర్ కోడ్ పెట్టాలి. తర్వాత ఇక్కడ మనకి ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అని కూడా ఒకటి ఉంటుందండి. అదేంటంటే మనకి అది చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర, నేను ఒక ఫార్మర్ అనుకోండి, నా దగ్గర ఒక 100 టన్స్ ప్యాడీ ఉందనుకోండి. ఇప్పుడు మీరు నా దగ్గర ఒక 50 టన్స్ ప్యాడీ కొనుక్కున్నారు. ఎలా కొనుక్కున్నారు అంటే నేను ఒక సర్టిఫైడ్ ఫార్మర్ని అని తెలుసుకున్న తర్వాత, నా సర్టిఫికేట్ చూసిన తర్వాత మీరు కొనుక్కున్నారు. అయితే ఇక్కడ ఏంటంటే మనకి ట్రాన్స్ఫర్ సర్టిఫికేషన్ అనేది ఒక ప్రూఫ్ ఆఫ్ ది ఎవిడెన్స్, మీన్స్ నా దగ్గర ఉన్న ప్రొడ్యూస్ ని వేరే వాళ్ళకి నేను ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. అయితే ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ వల్ల ఉపయోగం ఏంటి అంటే ఇక్కడ రెండు రకాలుగా ఉపయోగపడుతుంది. ఒకటి ఏంటంటే నేను కొనుక్కున్న ప్రొడ్యూస్ ని నేను మళ్ళీ ఎవరికైనా బల్క్ లో అమ్మాలి అంటే నాకు ఒక ఎవిడెన్స్ ప్రూఫ్ ఆఫ్ ది డాక్యుమెంట్ అవసరం. సో ఆ విధంగా ఉపయోగపడుతుంది. అయితే ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ లో ఏంటంటే బయర్ డీటెయిల్స్, సెల్లర్ డీటెయిల్స్, అదేవిధంగా సర్టిఫికేషన్ బాడీ డీటెయిల్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. అయితే ఇక్కడ సర్టిఫికేషన్ బాడీస్ గురించి కూడా మీకు ఒక విషయం చెప్పాలి. మనకి ఆల్ ఓవర్ కంట్రీలో టోటల్ 70 రీజనల్ కౌన్సిల్స్ ఉన్నాయి. అంటే ఈ 70 అప్రూవ్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్. సో ఈ 70 రీజనల్ కౌన్సిల్స్ లో సెంటర్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్ మా ఆర్గనైజేషన్ కూడా వన్ ఆఫ్ ది రీజనల్ కౌన్సిల్. సో వీఆర్ అట్ ప్రెసెంట్ యాజ్ అండ్ టుడే మా దగ్గర 64,000 ఫార్మర్స్ రిజిస్టర్ అయ్యి ఉన్నారు ఆల్రెడీ.
1: 64,000
0: ఫార్మర్స్ ఫ్రమ్ ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, కర్ణాటక, డిఫరెంట్ స్టేట్స్ నుంచి. అయితే ఇక్కడ ఏంటంటే మనకి ఈ విధంగా అప్రూవ్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ గా అంటే భారత ప్రభుత్వం చేత గుర్తించబడిన సంస్థల్లో మా ఆర్గనైజేషన్ కూడా ఒకటి, సెంటర్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్. సో ఎవరైనా సర్టిఫికేట్ పొందాలి అంటే కంపల్సరీ త్రూ రీజనల్ కౌన్సిల్స్ ద్వారా మాత్రమే రిజిస్టర్ చేసుకోవాలి. డైరెక్ట్ గా వాళ్ళు రిజిస్టర్ చేసుకోవడానికి అవకాశం ఉండదు.
1: మేడం చాలా మంచి విషయం చెప్పారు ఈ రోజు. ఎందుకంటే మనం వెళ్ళి ప్యాకెట్లు కొనేసుకుంటున్నాము అంటే ముఖ్యంగా కొంతమంది ఏంటంటే అబ్బా ఆర్గానిక్ ప్రొడ్యూస్ అంటే కొంచెం కాస్ట్లీ ఉంటుంది వద్దు అనుకునే వాళ్ళు కొంతమంది, ఇంకొంతమంది దీని రేట్ ఎక్కువ ఉంది కాబట్టి ఇది ఖచ్చితంగా ఆర్గానికే అయి ఉంటుంది అనుకుని కొనేసుకునే వాళ్ళు కొంతమంది. సో ఈ క్యూఆర్ కోడ్ గురించి చెప్పారు, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ గురించి చెప్పారు. ఇది చాలా ఇంపార్టెంట్ మేడం. దీని మీద అవేర్నెస్ కన్జ్యూమర్ కి ఉండడం చాలా ఇంపార్టెంట్ అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మనం మన కుటుంబం క్షేమంగా ఉండాలని, మన భవిష్యత్ తరాలు ఆరోగ్యంగా ఉండాలి అని మనం కొంచెం ఎక్కువ డబ్బులు ఇన్వెస్ట్ చేసి ఆర్గానిక్ ఎందుకు కొనుక్కున్నాం అంటే దాని ఆక్సిడ్ కెమికల్స్ వెళ్ళి మనల్ని పొల్యూట్ చేయకుండా ఉండకూడదు అని. కానీ ఆ పర్పసే ఫుల్ఫిల్ అవ్వనప్పుడు ఇదంతా వేస్ట్. కాబట్టి ఎంతో వర్క్ వెనకాల జరుగుతుంది అని అనిపిస్తుంది. అంటే అంత ఆషమాషిగా లేదు ఈ సర్టిఫికేషన్ ప్రాసెస్ కూడా, చాలా పగడ్బందీగా జరుగుతుంది.
0: యాక్చువల్గా అయితే ఈవెన్ సర్టిఫికేషన్ ఏజెన్సీస్ కూడా స్టార్టింగ్ లో 327 రీజనల్ కౌన్సిల్స్ ఉండే. ఈవెన్ సర్టిఫికేషన్ ఏజెన్సీస్ కూడా స్క్రూటినీ చేస్తారు మినిస్ట్రీ.
1: తక్కువ
0: 70 వచ్చిందంటే
1: ఇక్కడ 300 ఎక్కడ 70.
0: సో ఈ రోజు మనకి సర్టిఫికేషన్ సిస్టమ్ లో కూడా చాలా స్ట్రిక్ట్ రూల్స్ అండ్ గైడ్ లైన్స్ ఉన్నాయి. అంత ఈజీ కాదు. ఎవరైనా సర్టిఫైడ్ ప్రోడక్ట్ అని అమ్ముతున్నారు అంటే దాని బ్యాక్గ్రౌండ్ ఇదంతా కూడా ఈ వెరిఫికేషన్ ప్రాసెస్, ఈ ట్రేసబిలిటీ సిస్టమ్, ఈ డేటా క్లీనింగ్, ఇవంతా ఇన్స్పెక్షన్స్ అంటే సీజనల్లీ కంపల్సరీ వితౌట్ వెరిఫికేషన్ అసలు సర్టిఫికేట్ ఇష్యూ చేయం. అదేవిధంగా ర్యాండమ్ గా కొన్ని శాంపిల్స్ కూడా కలెక్ట్ చేస్తాం. కలెక్ట్ చేసి పెస్టిసైడ్ రెసిడ్యూ టెస్టింగ్ చేస్తాం. సో ఆ విధంగా కూడా ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే రీజనల్ కౌన్సిల్స్ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారు.
1: అయితే మేడం ముఖస్థుతి అని మీరు అనుకున్నప్పటికీ కూడా నేను చెప్తాను మీరేమనుకున్నప్పటికీ కూడా. అయితే ఇది ఒక టెక్నికల్ సబ్జెక్ట్ ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ అన్నది. అలాగే ఆర్గానిక్ ఫార్మింగ్ కి సర్టిఫికేషన్, దానికి కొన్ని ప్రమాణాలు నిర్దేశించడం ఇవన్నీ కూడా. అయితే అప్లైడ్ సైన్సెస్ అని మనం ఈరోజు చదువుకుంటున్నాం, కానీ మీరు చదువుకున్న విద్యని ఫార్మింగ్ కి అప్లై చేసి ఈ పారామీటర్స్ అన్ని డిజైన్ చేసి గైడ్ లైన్స్ తయారు చేసి, అఫ్ కోర్స్ మీకు ఒక టీమ్ ఉండి ఉంటుంది, అయినప్పటికీ కూడా ఇలాంటి పగడ్బందీ అయిన వ్యవహారం మీరు చేస్తున్నందుకు ఐ రియలీ అప్రిషియేట్ యూ మేడం. డెఫినెట్ గా మీకు ఏవేవైతే అవార్డులు వచ్చాయో యూ డిజర్వ్ ఆల్ ఆఫ్ దోస్ అవార్డ్స్ అండ్ ఈవెన్ మోర్. అంతకంటే పెద్ద పెద్ద అవార్డులు మీకు రావాలి అని కోరుకుంటున్నాను. ఇది ఒక చిన్న ప్రయత్నమే. మీరు 65,000 మంది రైతులు రిజిస్టర్ అయి ఉన్నారు అని చెప్తున్నారు, కానీ లక్షల్లో ఉన్న రైతులందరూ కూడా రిజిస్టర్ అవ్వాలి అని నేను కోరుకుంటున్నాను మేడం, ఫర్ బెటర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ మేడం.
2: థ్యాంక్ యూ. మీరు ఇంతవరకు హైదరాబాద్ సుస్థిర వ్యవసాయ కేంద్రం ప్రాజెక్టు డైరెక్టర్ పక్కి చంద్రకళ గారితో పరిచయం విన్నారు. నిర్వహణ శ్రీమతి నిహారా కానేటి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

కిన్నెరలహరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకున్న చిత్రగీతాల కార్యక్రమం. కార్యక్రమంలో మొదటి ఉత్తరం రాశారు ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం ఈర్లపూడి గ్రామం నుండి కాపర్తి బాబుచారి, సతీష్చారి, పవన్చారి, బ్రహ్మయ్యచారి, సత్యవతి, అమృతమ్మ, కళ్యాణి ఇంకా వీరి కుటుంబ సభ్యులు వీరంతా కోరుతున్నారు. చిలుక జోస్యం చిత్రంలోని పాట వినిపించమంటూ వీరందరి కోసం ఈ పాట.

జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్ నుండి రాస్తున్నారు అనుమల్ల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర ఇంకా వీరి కుటుంబ సభ్యులు వీరంతా కోరుతున్నారు. సూర్య ఐపీఎస్ చిత్రంలోని పాట వినిపించమంటూ వీరి కోసం ఈ పాట.

0: తర్వాత ఉత్తరంలో వస్తున్నారు. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం న్యామనంది గ్రామం నుండి శ్రీరామ వసంత భారతి లాసియా శాస్విక శ్రీరామ హనుమాన్లు హరీష్ అరుణ్ అజయ్ ఆదిక్చారి శ్రీశాంత్చారి శ్రీనివాస్చారి సన్నిచారి ఇంకా వీరి కుటుంబ సభ్యులు. అలాగే ఇల్లందు బాటం ఫిట్ బస్తీ నుండి చిన్నపాసి కన్నపాసి బాలపాసి అరుణాదేవి అరుణ్ కుమార్ అమృత బబిత కృష్ణచరిత చాపెల్ చైతు అక్షయ అమృత అనుదీప్ అనుకీర్తి అనూష శతాక్షి అంబు జశ్వంత్ భానురాజ్ రాజా మోనిక రాధాపాసి బవ్వపాసి రోహిత్ రోషిణి రోహితవల్లి ఉమా పార్వతీబాయి రాజ్విక చోటాపురన్ పాసి ఉమాశంకర్ ఎండి షాకిర్ షహజాది మెహ్రూన్ జగన్మాత వెంకటేశ్వరరావు ఇంకా వీరి స్నేహబృందం వీరంతా కోరుతున్నారు. కోకిల చిత్రంలోని పాట వినిపించమంటూ వీరందరి కోసం ఈ పాట.
1: కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోకిల కోక

కిన్నెలహరి కార్యక్రమంలో చివరి ఉత్తరాలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలం తొట్టిపంపు గ్రామం నుండి ఓకే వెంకటేశ్వర్లు, సీతమ్మ, శ్రీదేవి, కొరసరేఖ, దేవరాజు, ఓకే రామకృష్ణ, వాణి, నాగస్వప్న, నాగచైతన్య, ధరణి ఇంకా వీరి కుటుంబ సభ్యులు. అలాగే ఇంకో ఉత్తరంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సంజయ్ నగర్ లక్ష్మీదేవిపల్లి నుండి రాస్తున్నారు. దేవరగట్ల నరసింహారావు, ధనలక్ష్మి, కిరణ్, స్వప్న, అవినాష్ వర్మ, కిషోర్ బాబు, లావణ్య, చాతుర్య, ప్రవస్తి, కోటమ్మ, ఇంకా వీరి కుటుంబ సభ్యులు వీరంతా కోరుతున్నారు అడవి సింహాలు చిత్రంలోని పాట వినిపించమంటూ. వీరి కోసం ఈ పాట

మా

0: మీరింతవరకు కిన్నెరలహరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకున్న చిత్రగీతాల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 3 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో నాటిక ప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్రం నుండి.
1: ఆకాశవాణి ప్రకటించిన అంశం కొద్ది క్షణాల్లో

0: ఆకాశవాణి చిలకమ్మ చెప్పింది హాస్య నాటకం. రచన శ్రీ పీల వెంకట సుబ్బారావు, నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి, సహకారం శ్రీ జంగా అనిల్ కుమార్. ఇందలి పాత్రలు, పాత్రధారులు: చిలకమ్మ, చెల్లె స్వప్న, దేవి శ్రీమతి పి సునీత, ఆదిత్య డాక్టర్ సాంబశివరావు కండ్రాతి, శీలవతి శ్రీమతి బిఎల్ఎన్ సత్యప్రియ. వినండి చిలకమ్మ చెప్పింది హాస్య నాటకం.
1: సైలెన్స్, సైలెన్స్ ప్లీజ్. మనం ప్రతి సంవత్సరం అంతర్జాతీయ దినోత్సవం జరుపుకుంటున్నట్లే మన ప్రగతి మహిళా మండలి కూడా ఈ రోజున ప్రగతి దినోత్సవం జరుపుకుంటున్నది. ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సర్వసాధారణ సభకి మన ప్రగతి మహిళా మండలి సభ్యులందరూ వచ్చారా?
2: వచ్చారండి, వచ్చారు ప్రెసిడెంట్ దేవి గారు.
1: అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవు చిలకమ్మ?
2: ఈ చిలకమ్మ ఒక్కసారి చెప్తే 1000 సార్లు చెప్పినట్టు. ఈ చిలకమ్మ వచ్చిందంటే 1000 మంది వచ్చినట్లే.
1: కానీ మన ప్రగతి మహిళా సంఘంలో ఉన్న సభ్యుల సంఖ్య 200లే కదా?
2: అవును, కానీ నేను ఒక్కదానిని 1000 మంది ఆడవాళ్ళతో సమానం. నేను ఒక్కదాన్ని వస్తే 1000 మంది హాజరైనట్లే, నాకు ఒక్కదానికి చెప్తే 1000 మందికి చెప్పినట్లే. నా నోరే వాట్సాప్ లాంటిది, అందులోనూ పెద్ద సోషల్ మీడియా లాంటిది కూడా. మన సంఘ అధ్యక్షురాలిగా మీ ప్రసంగానికి మొదలు పెట్టండి దేవి గారు.
1: సరే, ఇక నా ప్రసవరం మొదలు పెడతాను. సానీ, నీ వల్ల నాకు మాటలు తడబడుతున్నాయి. ఇక నా ప్రసంగం మొదలు పెడతాను. ఈ సృష్టికి మూలం ఆడది. ఆడది ఉంటేనే సృష్టి ఉందని వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు ముక్త కంఠంతో ఘోషిస్తున్నాయి.
2: అది మాకు తెలుసు, కొత్తగా ఏదైనా చెప్పండి.
1: ఒకప్పుడు ప్రపంచంలో ఆడవాళ్లే రాజ్యాలను పరిపాలించేవారని మానవ చరిత్ర చెబుతున్నది. క్లియోపాత్ర దేశాన్ని పాలించే రోజుల్లో.
2: ఇప్పుడు మగాళ్ళ గురించి ఎందుకండి, ఆడవాళ్ళ గురించి మాట్లాడండి.
1: క్లియోపాత్ర అంటే ఆడది చిలకమ్మ. ఆమె ఈజిప్ట్ దేశాన్ని పరిపాలించింది. అంతేకాదు, మన దేశంలో కూడా ఆడవాళ్లే రాజ్యాలను పరిపాలించినట్టు ఎన్నో చారిత్రాత్మక ఆధారాలున్నాయి. ఉదాహరణకి గౌతమిపుత్ర శాతకర్ణి.
2: అబ్బా, ఇప్పుడు బాలకృష్ణ నటించిన గౌతమిపుత్ర శాతకర్ణ సినిమా గురించి ఎందుకండి? మగ పురుగులు టాపిక్ వద్దన్నాంగా, ఇక మన మహిళల గురించి మాట్లాడండి.
1: చిలకమ్మ, కాసేపు నోరు మూస్తావా? నీకేం తెలియదు, లొడలొడా ఏదో వాగేస్తుంటావు.
2: నేను తెలుగుగానే వాగాను. మన మహిళల హక్కుల గురించి మాట్లాడకుండా బాలకృష్ణ సినిమా గురించి మాట్లాడతావేంటి?
1: అయ్యో, నేను మాట్లాడేది కూడా మన మహిళా శక్తి గురించే. ఆ రోజుల్లో గౌతమి అనే మహారాణి రాజ్యాన్ని పరిపాలించేది. ఆమె కొడుకు శాతకర్ణి ఆమె అతన్ని యోధుడిలాగా మార్చింది. ఆ రోజుల్లో తండ్రుల పేర్లు, ఇంటి పేర్లుగా చలామణిలో లేవు. తల్లి ఇంటి పేరునే పిల్లలకు పెట్టేవాళ్ళు. అందుకే శాతకర్ణి పేరు గౌతమిపుత్ర శాతకర్ణి అని మారింది. కానీ మగవాడు క్రమంగా ఆడవాళ్ల మీద పెత్తనం చెలాయించాడు. ఆడదాన్ని వంటింటికి పరిమితం చేశాడు. చివరికి వంటింటి కుందేలుగా మార్చాడు. మగ పెత్తనం చెలాయించి చివరికి సర్నేమ్ గా తన ఇంటి పేరునే పిల్లలకి పెట్టసాగాడు.
2: అది నిజమే, మా ఇంటి పేరు సూదుల. నా పిల్లలకి సూదుల సుకుమార్, సూదుల సూర్యకుమారి అని పేర్లు పెట్టబోయాను. కానీ నా భర్త ఆదిత్య దాన్ని ఒప్పుకోలేదు. ఆయన ఇంటి పేరు మేకుల. అందుకే నా ఇద్దరు పిల్లలకి మేకుల సుకుమార్, మేకుల సూర్యకుమారి అని పెట్టాడు. నా మొగుడు ఏకులాగొచ్చి మేక తయారయ్యాడు.
1: ఇది నీ ఒక్క ఇంటి సమస్యే కాదు మేకుల చిలకమ్మ.
2: ఇదిగో ఇదిగో, నన్ను చిలకమ్మ అని పిలవండి, లేదా సూదుల చిలకమ్మ అని పిలవండి, కానీ మేకుల చిలకమ్మ అని పిలవకండి, నా ఒళ్ళు మండిపోతుంది.
1: మా పరిస్థితి కూడా అంటే సూదుల చిలకమ్మ. నువ్వు సూదుల నన్ను పొడవకు, ముందు నా ప్రసంగాన్ని పూర్తి చేయనివ్వు. ఇంకా మాట్లాడే వక్తలు చాలా మంది ఉన్నారు. పైగా మన చీఫ్ గెస్ట్ గా ప్రముఖ రచయిత అభ్యుదయరావు గారు కూడా వస్తున్నారు.
2: ఇలాంటి పిచ్చి పనులే చేయకూడదు అనేది మన మహిళా సంఘం సమావేశానికి. ఆయన ఎందుకు, మగ పురుగులు ఎందుకు?
1: అంటే అతను ఫెమినిస్ట్. మన ఆడవాళ్ల సమస్యల గురించి చాలా కథలు రాశాడు. మన స్వేచ్ఛ కోసం, మన హక్కుల కోసం పోరాడుతున్న మగ రచయితల్లో ఇతను కూడా ఒకడు. అందుకే అతనికి మన సమస్యలు చెప్పుకుంటే కథలుగా రేడియోల్లో నాటికలుగా రాసి మహిళల్ని నిద్ర లేపుతారని ఆశ.
2: మన మహిళా సంఘం నిద్రపోయినా పర్వాలేదు, కానీ నిద్రపోతున్న మహిళలను మగాడు నిద్ర లేపరాదు. రేపు ఆయన కథలు రాసి నా వల్లే మహిళలు మేల్కొన్నారు మనం ఇలా గౌరవిస్తున్నాం కాబట్టి వీళ్ళు మీసాలు మేలేస్తున్నారు కాబట్టి అసలు మగాడు మీసాలు పెంచకూడదు అనే కొత్త రూల్ మనం ప్రవేశపెడుతున్నాం.
1: మగాడు మీస మేలేస్తే పర్వాలేదు, కానీ ఆడదాన్ని గౌరవిస్తే చాలు. నీ తండ్రి నీ చిన్నతనంలో నిన్ను దారుణంగా హింసించేవాడు, కాబట్టి నువ్వు పక్కా పురుషద్వేషిగా మారావు. మగ నీడ పడినా సహించవు. నీ పరిస్థితి మాకు అర్థమయ్యింది. అలాగని మనం కూడా మగాళ్ళని అణిచితే అప్పుడు వాళ్ళకి మనకి తేడా ఏముంటుంది చెప్పు? వాళ్ళు కూడా పురుషుల సంఘాలు ఏర్పాటు చేస్తారు.
2: మరి ఏం చేయాలో అది ముందు చెప్పండి.
1: మగవాడిని అనగదొక్కడం మన కర్తవ్యం కాదు. మగవాడిలా ఆడదానికి కూడా సమాన హక్కులు కల్పించాలి అనే పోరాటం చేయాలి. లింగ భేదం ఉండరాదు. లింగ భేదం లేకుండా చట్టం సమాన హక్కులు కల్పించింది. అలాగే లింగ భేదం లేకుండా మనకు సమాన హక్కులు కావాలి. అందుకే అన్ని ఉద్యోగాల్లో 35% రిజర్వేషన్లు కావాలని మనం పోరాడి సాధించుకున్నాం.
2: మన దేశంలో 50% మగాళ్ళు 50% ఆడవాళ్లు ఉన్నారుగా.
1: అవును, కాస్త అటు ఇటుగా సుమారుగా ఉన్నారులే. అయితే
2: కాబట్టి మనకు కూడా 50% రిజర్వేషన్లు కావాలని పోరాడాలి. ఆడ మగ సమానమని చెప్పుకున్నప్పుడు ఖచ్చితంగా 50% రిజర్వేషన్ల కోసం పోరాడాలి.
1: మొదటిసారి మంచి సలహా ఇచ్చావు, కానీ రాజ్యాంగ పరంగా అది వీలు కాదు.
2: ఇక నుంచి మగాళ్లకు ఆడవాళ్లకు విడివిడిగా మరుగుదొడ్లు ఉండరాదు. అందరికీ ఒకే మరుగుదొడ్డి ఉండాలి.
1: నీ అమాయకత్వం తగలడ. అలా అందరికీ ఒకే మరుగుదొడ్లు ఉంటే కొంపలు అంటుకుంటాయే. అవి మాత్రం ఆడవాళ్లకు మగవాళ్లకు విడివిడిగానే ఉండాలి. నోరు మూసుకుని నేను చెప్పే మాట విను.
2: ఈ పాత చింతకాయ పచ్చడి తెలిసిందే. ఇలా ప్రతి ఏడాది మనం చర్చించుకుంటూనే ఉంటున్నాం. ప్రతి ఏడాది ఇలాంటి చెప్పుదంటు నినాదాలు చేస్తూనే ఉన్నాం, కానీ నాటి నుండి నేటి వరకు ఒరిగింది ఏమీ లేదు. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది, ఎక్కడ సమస్యలు అక్కడే మగ్గిపోతున్నాయి. ఆడవాళ్ళ మీద జరిగే హత్యాచారాలు ఆగుతున్నాయా? ఆడవాళ్ళ గృహహింస తగ్గుతుందా?
1: సరే, మన మహిళా లోకం బాగుపడాలంటే ఏం చేయాలో నువ్వే చెప్పు.
2: ఇలా అడిగారు బాగుంది. ఇక నుంచి మగాడితో పాటు ఆడదానికి కూడా సమాన హక్కులు కావాలి.
1: ఇందాక నేను వాగింది కూడా అదేగా.
2: కానీ చెప్పేదానికి చేసేదానికి చాలా తేడా ఉంది కదా. ఆడదానికి సమాన హక్కులు కావాలని మీరు చెప్తున్నారు, కానీ ఆ సమాన హక్కులు ఎలా ఉండాలో చెప్పరు. నేను చెప్తాను. అసలు స్త్రీ స్వేచ్ఛ మన ఇంటి నుంచే మొదలు కావాలి. ముందు మనం మగాహంకారిని కూకటి వేళ్లతో పీకేయాలి.
1: ఎలా?
2: ముందు మన భర్తలను మనమే మార్చాలి. అప్పుడే సమాజంలో మగవాళ్ళు ఆటోమేటిక్ గా మారుతారు.
1: కానీ అది ఎలా?
2: అది ఎలాగో నేను ఇప్పుడు చెప్పను, చేసి చూపిస్తాను. ముందు నా భర్త మగాహంకారాన్ని ఎలా అణచాలో ప్రాక్టికల్ గా వీడియో చేసి చూపిస్తాను. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. అప్పుడే మన మహిళలకు కనువిప్పు కలుగుతుంది.
1: గుడ్, నీ ఆలోచన చాలా బాగుంది. కానీ ఎలా?
2: ఊరికే చెప్తానేంటి, నన్ను మన ప్రగతి మహిళా మండలి సంఘానికి అధ్యక్షురాలుగా ఎన్నుకుంటానంటేనే నేను చేసి చూపిస్తాను.
1: నిజంగా నువ్వు ఆ మంచి పని చేసి చూపించు. నేను నా అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తాను. నిన్ను కొత్త అధ్యక్షురాలిగా ప్రపోజల్ చేస్తాను. నీకు పోటీగా ఎవ్వరూ నిలబడరు. నిన్ను యునానిమస్ గా ఎన్నుకునేలా చేస్తాను.
2: థ్యాంక్స్. మీరు మీ మాట మీద నిలబడండి, నేను నా పని మొదలు పెడతాను. చప్పట్లు కొట్టండి అందరూ.
3: ఏమే చిలకమ్మా, మీ మహిళా మండలి మీటింగ్ నుంచే వస్తున్నావా?
4: అవునాదిత్య, మహిళలు మగాళ్లను సరికొత్త పద్ధతిలో మార్చాలని నిర్ణయించాము. ఆ పనిని మన ఇంటి నుంచే మొదలు పెట్టాలనే ప్రతిపాదన నేను ప్రవేశపెట్టాను. దానికి అందరూ ఆమోదించారు కూడా.
3: ఓహో గుడ్, నువ్వు మొదటిసారి పనికొచ్చే ఓ మంచి పనిని చేస్తున్నావు. లేకపోతే నీ అమాయకత్వంతో తలతిక్క పనులు చేసి నన్ను విసికించేదానివి.
2: నేను అమాయకురాలనా?
3: అవును, నువ్వు చూడటానికి కొండపల్లి బొమ్మలా చాలా అందంగా ఉంటావు. గొప్ప మేధావిలా కనిపిస్తావు. కానీ నువ్వు నోరు తెరిచి 2 నిమిషాలు మాట్లాడితే చాలు, అబ్బా నువ్వు ఎంతటి వెర్రిమాలోకమో తెలిసిపోతుంది.
2: నేను వెర్రిమాలోకానా?
3: అవును, ఎంతటి వెర్రిమాలోకాను అంటే మన ఇంటికి ఓ ముష్టివాడు వచ్చాడు. వాడు, అమ్మా మాదా కవలం తల్లే, ఓ ముద్దుంటే పడే తల్లే అని అరిచాడు. నీ గుర్తుందా? వాడి అరుపులో ఆర్ద్రత బాధ లేదన్నావు. ఎలా అడుక్కోవాలో నేర్పించావు. ఇంకా అది చాలదు అన్నట్లు వాడితో పాటు ఇంటింటికి వెళ్లి వాడి బదులు నువ్వు, అమ్మా ఆకలితో ఉన్నాను తల్లే, మటన్ బిర్యానీ తినక 2 రోజులైంది తల్లే, 2 వేడి వేడి చికెన్ ముక్కలుంటే పడే తల్లే అని అరిచావు. నా పరువు తీశావు కదే. ఏదో నీ అందం చూసి నేను అడ్డంగా మోసపోయానులే. అంతకు నువ్వు చేయబోయే ఆ గొప్ప ఘనకార్యం ఏమిటి తల్లే?
4: ఏమండి, మగవాళ్లు సిగరెట్ కాల్చడం మాన్పించే పథకం మొదలు పెట్టాను.
3: వెర్రిదానివైనా చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు. మగవాళ్లు టన్నుల కొద్ది సిగరెట్లు కాల్చి లివర్ పాడు చేసుకుంటున్నారు, పక్క వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా పాడు చేస్తున్నారు. మరి మగాడు సిగరెట్లు కాల్చడం మానకపోతే
2: ఆడవాళ్లు కూడా మగవాళ్లతో సమానంగా సిగరెట్లు కాల్చాలి.
3: ఓ సినియా గాయత్యం కోలా ఏడ్చినట్టుంది. మగాడు కాల్చినట్లు ఆడవాళ్లు కూడా సిగరెట్లు కాల్చడం ఏమిటి? నా పిండా కోడును ఆడవాళ్లు మగాడితో సమానంగా హక్కులు కావాలి అనుకోవటం మంచిదే. అలాగని మగాడికి పోటీగా సిగరెట్లు కాల్చమనటం సమానత్వం అనిపించుకోదే వెర్రిమాలోకమా?
2: అయితే మగాళ్ళను కనీసం సిగరెట్ కాల్చడం మానిపించాలి.
3: ఇది బాగుంది. అయితే మన పక్కింటి సుబ్బారావు గారు, అదే ఆ పక్కనున్నారు చూడు, ప్యాకెట్ల కొద్ది సిగరెట్లు కాల్చి ఆరోగ్యం పాడు చేసుకుంటున్నాడు. అతను ఎంతటి సిగరెట్ ప్రియుడంటే ఆయన చనిపోయాక కూడా అతని శవాన్ని సిగరెట్లతో కాల్చాలని వీలునామాలో కూడా రాశాడంట. అతని లివర్ చంకనాగిపోయింది. కాబట్టి నువ్వు వెళ్లి ఆ బడుద్దాయిని పాడు బుద్ధి మార్చు. కనీసం మన వీధిలో వాతావరణం కాలుష్యం కాకుండా అయినా ఉంటుంది.
2: నేను చెప్తే మన పక్కింటి సుబ్బారావు గారు ఎందుకు వింటాడండి? సొంత పిల్లంగా నేను మీ మీద పెత్తనం చెలాయించగలను, గాని పక్కింటి వాడి మీద చూపించలేనుగా. కాబట్టి నీతో సిగరెట్లు కాల్చే దురలవాటుని నేను మాన్పిస్తాను.
3: నీ ఆలోచన బాగానే ఉంది చిలకమ్మ, కాని సిగరెట్లు కాల్చే పాడు అలవాటు నాకు లేదుగా.
2: అందుకే ఈ రోజు నుంచి సిగరెట్లు కాల్చే పాడు అలవాటు నేర్చుకోండి. ఇదిగో 6 సిగరెట్ ప్యాకెట్లు, ఇక కాల్చడం మొదలు పెట్టండి.
3: ఓసి నీ అమాయకత్వం తగలడా. నువ్వు మగాళ్ళ చెడు వ్యసనాలు మాన్పించాలి అనుకోవటం వరకు బాగానే ఉంది. అలాగని దానికోసం నేనిప్పుడు సిగరెట్లు కాల్చే దురలవాటు నేర్చుకోవాలా? ఈ దురలవాటును నువ్వు మాన్పించి మార్కులు కొట్టేస్తావా?
2: అవునండి, సిగరెట్లు కాల్చడం చేతగానే నీలాంటి వాడిని మారిస్తే నాకేం పేరు వస్తుంది? ముందు నువ్వు సిగరెట్లు కాల్చడం అలవాటు చేసుకో.
3: ఇది మరీ బాగుందే. బురదలో కాలు వేయండి, ఆ కాళ్ళు కడిగి నా పతి ప్రేమను రుజువు చేసుకుంటాను అన్నట్లుంది. ఓసి నీ అమాయకత్వం తగలడా. అబ్బాబాబా, సుబ్బి పెళ్లి వెంకిసావుకొచ్చినట్లుంది. నీ దేశోద్ధరణ నా చావుకొచ్చేలాగుందే. సిగరెట్లు కాల్చి నా ఆరోగ్యాన్ని పాడు చేసుకోను, సారీ.
2: నువ్వు సిగరెట్లు కాల్చకపోతే నేను నిన్ను కాల్చుకు తింటానంతే.
3: ఇదెక్కడ తలతిక్కర వ్యవహారమే చిలకమ్మ. ఇప్పుడు నేను కొత్తగా సిగరెట్లు కాల్చడం ఏంటి? నా వల్ల కాదు, నా వల్ల కాదంటే కాదు అంతే.
2: అయితే నేను రోజుకు 100 సిగరెట్ ప్యాకెట్లు కాలుస్తాను, నా లివర్ చెడిపోయి చస్తాను.
3: ఆ సచ్చేదేదో ఒంటి మీద కిరోసిన్ పోసుకుని సావచ్చుగా. లివర్ చెడిపోయే వరకు టన్నుల కొద్ది సిగరెట్లు కాల్చడం దేనికి? అన్ని సిగరెట్లు కొంటే వేలు ఖర్చు అవుతాయి. అదే 500 రూపాయలు ఖర్చు చేస్తే 70 కిరోసిన్ వస్తుంది, డబ్బులు మిగులుతాయి.
2: కానీ మార్కెట్ లో కిరోసిన్ దొరకట్లేదుగా.
3: అయితే పెట్రోల్ కొనుక్కో, 300 పెడితే 2 లీటర్ల పెట్రోల్ వస్తుంది. దాంతో పుష్కరాల్లో తడిచినట్టు ఒంటి నిండా పెట్రోల్ తడుపుకోవచ్చు. పైగా పెట్రోల్ ఒంటి మీద పోసుకొని నిప్పు పెట్టుకుంటే భగ్గున మండుతుంది. ఆసుపత్రికి తీసుకువెళ్లేలోగా దర్జాగా చస్తావు. ఎక్కువసేపు ఆ నరకాన్ని అనుభవించవలసిన పని కూడా లేదు.
2: చూసావు చూసావా, నీకు నా మీద ప్రేమ తగ్గింది. ఆ రోజుల్లో మాట వరుసకు నేను చేస్తాను అంటే ఏమిటే పాడు మాటలు? తదస్తు దేవతలు ఉంటారు, మరోసారి ఇలాంటి అపశకునం మాటలు మాట్లాడుకునేవాడివి.
3: అవును, తదాస్తు దేవతలు ఉంటారని అప్పట్లో అనుకునేవాడిని, కాని అలాంటి దేవతలు లేరని రుజువైంది. అందుకే నువ్వు ఆ పాడు మాటలు మాట్లాడినా ఇక నేను పట్టించుకోను.
2: అంటే నీకు నిజంగానే నా మీద ప్రేమ తగ్గింది, నేను నిజంగానే చస్తాను.
3: అబ్బాబాబా, అలా ఏడవుకే. నేను నిన్ను కొట్టి చంపుతున్నానని పక్కింటి వాళ్ళు నన్నపార్థం చేసుకుంటారు. అసలే ఆ పక్కింట్లో ఫెమినిస్ట్ ఆడవాళ్ళు ఉన్నారు. ఏదో నీ అమాయకత్వానికి ఒళ్ళు మండి అలా సెటైరిక్ గా అన్నాను. చూడు చిలకమ్మ, నీ మీద నాకు ప్రేమ ఏ మాత్రం తగ్గలేదు. పెట్రోల్ ధర పెరిగినట్లు రోజు రోజుకు నీ మీద నాకు ప్రేమ పెరుగుతూనే ఉంది. ఇదిగో నీ మీద ఒట్టు.
4: అయితే నా మీద ప్రేమ ఉందని కబుర్లు చెప్తే నమ్మను. నేను చెప్పినట్టు నువ్వు వింటేనే నా మీద ప్రేమ ఉన్నట్టు నమ్ముతాను.
3: సరే చిలకమ్మ, నువ్వు చెప్పినట్లు చేసి నా ప్రేమను చాటుకుంటాను. నువ్వేం చేయమంటావు? ఆ నెలవంకను తెచ్చి నీ జడలో మందారంలా తురమనా? ఆ చుక్కలను తెచ్చి నీ పాపిట సింధూరంలా మార్చనా? చెప్పు చిలకమ్మ. ఆ నవగ్రహాలను తెచ్చి నీ వాళ్ళు జడకు జడగంటలుగా కట్టనా?
4: ఇలాంటి సొల్లి కవితలు చెప్పే నన్ను పెళ్లి చేసుకున్నావు. ఇలాంటి ఘనకార్యాలు ఏమీ వద్దు. సిగరెట్ కాల్చి దురలవాటు నేర్చుకో చాలు. నువ్వు పశువులా మారితే నేను మనిషిలా మార్చుతాను.
3: ఎక్కడి చోద్యమే, సగమీడు తిరిగాక సమర్థ కట్నాలన్నట్టు నేను ఈ వయసులో సిగరెట్ కాల్చడమేంటే?
4: అదిగో నా మీద ప్రేమ తగ్గిందని రుజువు చేసుకుంటున్నావు నువ్వు.

0: ఏడవకు, నేను నిన్నేదో చేస్తున్నానని ఆ పక్కింటి వాళ్ళు అపార్థం చేసుకుంటారు. సరే సరే సరే, సిగరెట్లు కాల్చి చస్తాను.
1: నోట్ తెరవండి, ఈ సిగరెట్ ని నీ నోట్లో పెట్టి జ్యోతి ప్రజ్వలన చేస్తాను.
0: ఓసి నీ అగాయిత్యం కోల, సభల్లో దీపం పెట్టినట్టు జ్యోతి ప్రజ్వలన చేయటం అంటే
1: అదేనండి. నా చేత్తో నీ తొలి సిగరెట్ వెలిగించి సిగరెట్ కాల్చి అరంగేట్రం చేస్తాను. నా హస్తవాసి చాలా మంచిది, నేనెదురొస్తే నీకు ఎలా మంచి జరుగుతుందో నా చేత్తో ఏ పని చేసినా శుభమే జరుగుతుంది. నా చేతి వాటంతో నీకు ఎంచక్క ఈ దురలవాటు విజయవంతంగా అలవాటు అవుతుంది. ఈ సిగరెట్ నోట్లో పెట్టుకోండి.
0: సరే సరే సరే, సిగరెట్ నోట్లో పెట్టుకున్నాను, ఇక జ్యోతి ప్రజ్వలన చెయ్యి. అదే ఆ అగ్గిపూలతో వెలిగించవే చిలకమ్మ.
1: అబ్బబ్బా ఆగండి, మీకన్నిటికీ తొందరే. శుభమాని మొదటి సిగరెట్ కాలుస్తున్నారు. వినాయక స్తోత్రం చదివితేనే మంచి జరుగుతుంది.
0: అమాయకత్వం తగలడా, శుభకార్యానికి విఘ్నేశ్వరుని కొలవాలి, ఇంట్లో చెడు వ్యసనం ఆరంభోత్సవానికి కూడా విఘ్నేశ్వరుడి స్తోత్రం చదవడం ఏంటే?
1: అదిగో మళ్ళీ నా మీద ప్రేమ తగ్గుతోంది.
0: ఓసిని సిగరెట్ తగలయ్యా. అదిగో సర్లే సర్లే, ఎలాంటి అడ్డంకులు ఆటంకాలు రాకుండా వినాయకుడి శ్లోకం కూడా చదివావుగా, ఇక ఆ సిగరెట్ వెలిగించవే.
1: ఇందా వెలిగించండి, గుండెల నిండా పొగను గట్టిగా పీల్చండి.
0: అలాగ అలాగ అలాగ. ఓరి నాయనో, ఈ సిగరెట్ ఇంత ఘాటుగా ఉంది అంటే నా ప్రాణం పోయేలా ఉంది. చిచి కంపు వాసన, చి నేను ఈ సిగరెట్ ను కాల్చను.
1: మొదట్లో అలాగే ఉంటుందండి, వారం రోజులు పోతే ఆ కంపే ఇంపుగా మారుతుంది.
0: నా వల్ల కాదే, నా వల్ల కాదే, నా వల్ల కాదే.
1: ఇదిగో మళ్ళీ నా మీద ప్రేమ
0: తగ్గుతుంది. సర్లే మెల్లిగా అలవాటు చేసుకుంటాను. నువ్వట ఏడవకే, నా ఏడుపేదో నేను ఏడుస్తాను.
1: ఆదిత్య, నీ గది మేఘాలు కమ్ముకున్నట్టు ఆకాశంలా ఎంత మనోహరంగా ఉందో.
0: అవును చిలకమ్మ, సామ్రాణి పొగల గది నిండా సిగరెట్ పొగలు దట్టంగా కమ్ముకున్నాయి. పొద్దుటి నుంచి ఏకదాటిగా 10 ప్యాకెట్లు సిగరెట్లు కాల్చాను. భలే మజాగా ఉంది. గది నిండా కంపే, నువ్వు చెప్పినట్లు ఆ కంపు నాకిప్పుడు ఇంపులాగా మారింది చిలకమ్మ. చూడు, నేను సిగరెట్లు పొగలను రింగులు రింగులుగా ఎలా వదులుతున్నాడో చూడు చిలకమ్మ.
1: అవునండి, నా చిన్నతనంలో రైలు ఇంజిన్ వదిలిన రింగు రింగులు పొగల్లాగా ఇల్లంతా పొగలు కమ్ముకున్నాండి. గుడ్, వెరీ గుడ్.
0: అవునే చిలకమ్మ, నువ్వు చాలా మంచి పని చేశావు. మొదట్లో సిగరెట్ కాల్చితే ఏమీ తోచేది కాదు, ఇప్పుడు సిగరెట్ కాల్చకపోతే ఏమీ తోచట్లేదు. చైన్ స్మోకర్లా మారాను, రోజుకు 10 ప్యాకెట్లు కాలుస్తున్నాను. ఇప్పుడు నా బుర్ర పాదరసంలా చాలా చురుగ్గా పనిచేస్తుంది. థ్యాంక్స్, నాకు మంచి అలవాటు నేర్పించావు చిలకమ్మ. ఇప్పుడు నేను స్వర్గంలో తేలియాడుతున్నాను.
1: కాల్చింది చాలు, ఇక ఈ రోజు నుంచి సిగరెట్లు కాల్చే ఆ పాడ అలవాటు మానుకోండి.
0: సారీ, నా ప్రాణమైనా వదులుతాను, కానీ సిగరెట్ కాల్చే మంచి అలవాటును మానుకోను చిలకమ్మ.
1: నీతో ఆ దిక్కుమాలిన అలవాటు మాన్పించాలనే ఆ సిగరెట్ వ్యసనం నేర్పించాను. ఇప్పుడు నీతో ఆ దిక్కుమాలిన అలవాటు మాన్పిస్తేనే నేను ఆదర్శ మహిళగా మారతాను.
0: అంటే?
1: నేను నీతో సిగరెట్ కాల్చడం ఎలా మాన్పించాలో ఈ వీడియో షూట్ చేసి యూట్యూబ్ లో పెడతాను. దీనిని చూసి మా మహిళా లోకం కళ్ళు తెరుస్తుంది. అందరూ నన్ను చూసి పాఠం నేర్చుకుంటారు. వాళ్ల మొగుళ్లతో కూడా సిగరెట్ కాల్చడం మాన్పిస్తారు. అప్పుడు మహిళలకున్న ప్రధాన సమస్యలోంచి ఓ సమస్య తీరుతుంది.
0: నీ ఆలోచన మార్గదర్శిలా బానే ఉంది, కానీ నేను సిగరెట్ కాల్చడం మానుకోనుగా.
1: నీలాంటి మొండి ఘటాలను మార్చాలని నేను కంకణం కట్టుకున్నానుగా.
0: ఎలా మారుస్తావో నేను కూడా చూస్తానుగా. చెప్పు, ఎలా మాన్పిస్తావు?
1: ఈ వీడియో ఆన్ చేసి నా విశ్వరూపం చూపిస్తాను. ఏమండి, మీరు సిగరెట్లు కాల్చడం వల్ల మీ ఆరోగ్యం పాడవుతుంది. మర్యాదగా ఆ సిగరెట్లు కాల్చడం మానేయండి.
0: సారీ, నిన్నైనా వదులుకుంటాను.

0: నా సిగరెట్ ని వదులుకోలేను.
1: అంటే నా మాట వినరా?
0: నీ మాటే కాదు, ఆ దేవుడి దిగొచ్చి చెప్పిన నేను సిగరెట్లు కాల్చటం మానుకోను.
1: అయితే సిగరెట్లు కాల్చండి, మగాడితో పాటు ఆడవాళ్లకు కూడా సమాన హక్కులు రావాలి కాబట్టి నువ్వు సిగరెట్ కాలిస్తే నేను కూడా సిగరెట్ కాలుస్తాను.
0: కాల్చుకో, ఇందా సిగరెట్ తీసుకో.
1: ఆ పాడు సిగరెట్ ని నేను వెలిగించను, నువ్వే జ్యోతి ప్రజ్వలన చేయి.
0: ఇందా నీ నోట్లోని సిగరెట్ పెట్టి వెలిగించాను, నాలా గుండె నిండా పొగను పీల్చు, ఆ పొగను వలా రింగుల్ రింగులుగా పై పైకి వదులు.
1: నేను సిగరెట్ వెలిగించింది దమ్ము కొట్టడానికి కాదు, ఈ సిగరెట్ నిప్పుతో నీకు చురుకలు పెట్టాలని.
0: అమ్మో అమ్మో అమ్మో, నీ అమాయకత్వం కోలా, కాల్చిన సిగరెట్ తో నిప్పుతో నాకు చురుకలు పెడతావా? ఎందుకే?
1: నువ్వు కూడా సిగరెట్ కాల్చుకో అని ఇందాక నువ్వే అన్నావుగా, అందుకే నేను కూడా సిగరెట్ కాలుస్తున్నాను. అయితే దమ్ము లాగడానికి కాదు, నీ దుమ్ము దులపడానికి, ఈ నిప్పులతో చురుకలు పెట్టడానికి. నువ్వు దమ్ము లాగిన ప్రతిసారి నేను నీ చేతి మీద చురుకలు పెడతాను.
0: అబ్బో, ఇదెక్కడ సాడిజమే శిలకమ్మ? మగవాళ్ళు ఆడవాళ్ళను సిగరెట్లతో కాలుస్తారని విన్నాను గాని ఆడదే ఇలా మొగాన్ని సిగరెట్ తో కాల్చడం ఏంటే?
1: ఇదే నా కొత్త పథకం, మగాడికో న్యాయం ఆడదానికో న్యాయం లేదు, ఇద్దరూ సమానమే. కావున నువ్వు సిగరెట్ కాల్చడం మానుకో, లేదా నువ్వు దమ్ము పీల్చిన ప్రతిసారి ఓ చురుక
0: పెడతా. ఏంటే చర్మం కాలిపోతుంటే
1: లోపల అలాగే నీ లివర్ కూడా కాలిపోతుందిగా, చర్మం కూడా కాలనివ్వు.
0: అబ్బా, సిగరెట్ తో నా పెదాలకు చురుకలు పెడతావేంటే రాక్షసి.
1: మరొక్క మాట మాట్లాడితే ఓ టన్ను సిగరెట్లు కొనిస్తాను, ఆ సిగరెట్లను నీ మీద వేసి సజీవంగా తగిలేస్తాను, అప్పుడు నువ్వు సజీవ దహనంతో కుక్క చావు చేస్తావు.
0: అబ్బో అమ్మా, అబ్బా నా చెంపల మీద చురకలు పెట్టకే, ఆ నల్ల మచ్చలు ఎప్పటికీ పోవే.
1: అయితే సిగరెట్ కాల్చడం మానుకో, లేదా నువ్వు సిగరెట్ వెలిగించిన ప్రతిసారి నేను కూడా ఓ సిగరెట్ వెలిగించి ఇలా నిన్ను కాలుస్తాను, కాల్చుతూ ఉంటాను.
0: వద్దే చిలకమ్మ, నువ్వు అలా సిగరెట్ తో చురకలు పెడుతుంటే బుర్రలో మేకులు గుట్టినట్లు ఉంది. ఇదిగో నీ సిగరెట్లు కాల్చడం మానుకుంటాను, ఇదిగో మరొకసారి చెప్తున్నా నేను సిగరెట్లు కాల్చడం మానుకున్నాను, మరోసారి నేను సిగరెట్ కాలిస్తే నీ చెప్పించి కొట్టవే, కానీ సాడిస్ట్లా ఇలా సురకలు పెట్టకు, నీ కాళ్ళు పట్టుకుంటానే, నన్ను క్షమించవే, ఇదిగో ఇదిగో నీ కాళ్ళు మొక్కుతానే.
1: గుడ్. విన్నారుగా మహిళల్లారా, మీరు కూడా మీ భర్తలను మార్చండి, మీ భర్త సిగరెట్ కాలిస్తే అదే సిగరెట్ తో అతని పెదవులను కాల్చండి, నాలుకకు చురుకలు పెట్టండి, చెంపలకు చురుకలు పెట్టండి, ఎక్కడ పడితే అక్కడ ఒళ్ళంతా చురుకలు పెట్టండి, సాడిస్టుల్లా మారండి, అతను తిరగబడితే డొమెస్టిక్ వైలెన్స్ కింద పోలీస్ కేసు పెడతామని బెదిరించండి, మన మహిళా శక్తిని నిరూపించండి, మన కష్టాలను మనమే కడతీర్చుకుందాం. జై హింద్.
2: సభకి నమస్కారం. మన మహిళా మండలి సార్వత్రిక సమావేశానికి అందరూ వచ్చినట్టేగా?
1: అందరూ వచ్చారు ప్రెసిడెంట్ దేవి గారు. త్వరగా మీ ప్రసంగం ముగించి ఆ మైక్ నాకు ఇవ్వండి, ఈ రోజు నేను మాట్లాడాల్సింది చాలా ఉంది, 100 పేజీల ప్రసంగం రాసుకొచ్చాను.
2: అలాగే చిలకమ్మ, ఈ రోజు మన ఎజెండాలో నువ్వు చేసిన ఘనకార్యం గురించే ప్రస్తావిస్తున్నాము. నీ డబ్బా నువ్వు కొట్టుకోకూడదు, నీ డబ్బాని ఇతరులు కొట్టాలి, అంటే ప్రెసిడెంట్ గా నేను కొట్టాలి కాబట్టి 1-2 నిమిషాలు నువ్వు నన్ను మాట్లాడినవే.
1: 2 నిమిషాల తర్వాత మైక్ నేను లాక్కుంటానండి, త్వరగా అసలు విషయం చెప్పండి దేవి గారు, మీ దిక్కుమాల స్పీచ్ వినలేకపోతున్నాం.
2: అక్కడికి వస్తున్నాను, ఆగు, ముందు ఉపోద్ఘాతం చెప్పాలి కదా.
1: మీరు ఉపోద్ఘాతం మొదలు పెడితే 2 గంటల వరకు మైక్ వదలరు, మన మహిళలకు విసుగొచ్చి ఆవలించినా పట్టించుకోరు, మైక్ లాక్కుంటేనే స్టేజ్ దిగుతారు, ఆడవాళ్లు పారిపోకుండా కమిటీ హాల్ కి తాళాలు వేసి మరీ ప్రసంగిస్తారు. అదిగో 1 నిమిషం దాటింది, మరో 1 నిమిషం మాత్రమే ఉంది, త్వరగా కానివ్వండి, మీ నసతో మాకు సహన పరీక్ష పెట్టకండి.
2: ఇందు మూలంగా నేను విన్నవించేది ఏంటంటే, చిలకమ్మని మనం ఇన్నాళ్ళు ఒక వెర్రిబాగుల్ది అనుకున్నాము.
1: ఏంటి, నేను వెర్రిబాగుందన్నా?
2: అది నా అభిప్రాయం కాదు చిలకమ్మ, పబ్లిక్ టాక్. ఆ టాక్ గురించే ఇప్పుడు గుర్తు చేస్తున్నాను.
1: నేను వెర్రిబాగులు దాన్ని చెప్పిన దాని పేరు చెప్పండి, ఇప్పుడే దాన్ని కడిగి పారేస్తాను.
2: అండ్లు తోమినట్టు ఎంత మందిని కడిగి పారేస్తావు? అందుకే నీకు ఇన్ని రోజులు నిజం చెప్పడం లేదు, అసలే నువ్వు వెరిబాగుల దాన్ని కదా.
1: ఇదిగో మీరు కూడా నన్ను వెరిబాగుల దాన్నే అంటున్నారు. నేను వెరిబాగుల దాన్నే అయితే నా మొగుడి చేత సిగరెట్లు కాల్చే దురలవాటుని ఎలా మాన్పిస్తాను? మీరు నాకంటే మేధావులా? అయితే మీ భర్తల చేత సిగరెట్లు కాల్చడం ఎందుకు మాన్పించలేకపోయారు?
2: నేను కూడా అక్కడికే వస్తున్నాను. నువ్వు కాసేపు నోరు మూసుకుని కూర్చు, నన్ను ప్రసంగం పూర్తి చేయి. నువ్వు
1: మీరు చెప్పిన 2 నిమిషాలు గడిచాయి. మైక్ నా ముఖాన కొట్టండి, లేకపోతే ఆ మైక్ లాక్కుంటాను.
2: అసలు ప్రసంగం మొదలు పెట్టనిస్తే కదా 2 నిమిషాలు పూర్తి చేయడానికి. నువ్వు ఇలా స్పీడ్ బ్రేకర్లు వేసావనుకో, ఇలాగే అడ్డుపడితే 2 గంటలు ప్రసంగిస్తాను. జాగ్రత్త.
1: సర్లేండి సర్లేండి, 2 నిమిషాలు మాట్లాడి చావండి.
2: అలాగే. నాతోటి మహిళా సభ్యుల్లారా, అక్కల్లారా, చెల్లెళ్లారా, వదినల్లారా, ఆడపడుచుల్లారా, వియ్యంపుల్లారా,
1: మీరిలా అన్ని బంధాలను వల్లిస్తూ ఉంటే 2 గంటలు కూడా సరిపోవు దేవి గారు.
2: చిలకమ్మా, నువ్వు ఇలా నా ఫ్లోని ఆపితే నేను మొదటి నుంచి వస్తాను. నాతోటి మహిళా సభ్యుల్లారా, అక్కల్లారా, చెల్లెళ్లారా, వదినల్లారా, ఆడపడుచుల్లారా, వియ్యంపుల్లారా, ఇన్నాళ్ళు మన శ్రీమతి చిలకమ్మ గారిని వెర్రిబాగుల్ది అనుకున్నాము. ఎవరితో ఎలా మాట్లాడాలో ఆమెకి తెలిచావదని గుసగుసలాడుకున్నాము. ఆమెకి మాట్లాడే మేనర్స్ లేదని తిట్టుకున్నాము. ఆమెని కట్టుకున్న భర్త ఆదిత్య ఉన్నాడే, అతను నరకం చవి చూస్తున్నాడని ఆమెని తిట్టుకున్నాము.
1: ఇదిగో దేవి గారు, ఇంతకీ మీరు నన్ను తిడుతున్నారా లేక పొగుడుతున్నారా?
2: నిన్ను తిట్టడంలోనే పొగడతలున్నాయి చిలకమ్మా. నువ్వు తొందరపడి నా ఫ్లోన్ ఆపకు, మళ్ళీ మొదటి కోసం జాగ్రత్త.
1: సరే సరే, నా ముఖం మీద నన్ను తిడతావుగా, తిట్టు. నేను కూడా మిమ్మల్ని తెలివిగా తిడతాను.
2: ఇందుమూలంగా నేను మనవి చేయనది ఏంటంటే, మన భర్తలతో మనం సిగరెట్ కాల్చడం మాన్పించలేకపోయాము. మనం సాధించలేని ఘన విజయాన్ని మన చిలకమ్మ గారు సాధించారు అని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను.
1: ఏంటి ఏంటి, అందరూ అలా విస్మయంతో నోళ్లు తెరుచుకుని కామ్గా వింటారేంటి? చప్పట్లు కొట్టండి, అందరూ చప్పట్లు కొట్టండి.
2: సిగరెట్లు కాల్చడం మానుకోమని చిలకమ్మ తన భర్తకి చిలక్కి చెప్పినట్టు చెప్పింది. కానీ ఆ మొగుడు ఆమె మాటలు వినలేదు, అందుకే ఆమె కూడా సిగరెట్ కాల్చింది. కానీ ఆ సిగరెట్ ని తన నోట్లో పెట్టుకోకుండా అదే సిగరెట్ తో తన భర్త పెదాలకి చురకలు పెట్టింది. ఆ వీడియో మనకి చూపించింది కదా, అది చంబల్క రాజాకో చప్పల్క పూజ అన్నట్టు ఆ భర్త దమ్ములాగిన ప్రతిసారి ఆమె ఓ బొట్టు బిళ్ళ పెట్టినట్టుగా చక్కటి చురక పెట్టింది. అతడు ఆమె శాడిజానికి భయపడి సిగరెట్లు కాల్చడం పూర్తిగా మానుకున్నాడు. ఆమె యూట్యూబ్ లో పెట్టిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయిపోయినాయి. చాలా మంది ఆడవాళ్లు ఆమెని ఆదర్శ మహిళగా తీసుకున్నారు. నేను కూడా ఇదే ఫార్ములాని ఆచరించాను. నా భర్త దెబ్బకి సిగరెట్లు కాల్చడం మానుకున్నాడు.
1: అందరూ అలా ఆవిలిస్తూ విసుగ్గా వింటారేంటి? చప్పట్లు కొట్టండి, కొట్టండి.
2: మన కంటికి వెర్రిబాగులాగా కనిపించే మన చిలకమ్మ.
1: ఏమండి దేవి గారు, అస్తమానం నన్ను వెరుబాగులు దాన్ని అని అనకండి. లేదా మీ పెదవుల మీద కూడా కాల్చి సిగరెట్ తో చురుకులు
2: పెడతాను. ఏదో జోక్ చేశానులే చిలకమ్మ. ఇప్పుడు మనందరికీ మార్గదర్శిగా చిలకమ్మ మారింది. ఆమె చూపిన ఫార్ములాతో చాలా మంది ఆడవాళ్లు తమ భర్తలతో సిగరెట్లు మాన్పించారు. కాబట్టి మన తెలుగు రాష్ట్రాల్లో సిగరెట్ అమ్మకాలు భారీగా తగ్గినట్టు తెలిసింది.
1: చప్పట్లు కొట్టమని ప్రతిసారి నేను అడుక్కోవాలా? చప్పట్లు కొట్టి చావండహే.
2: చూశారుగా, చప్పట్లు కొట్టమని అడిగి మరీ చప్పట్లు కొట్టించుకుంటున్న మన చిలకమ్మ ఎంత వెర్రిబాగులదో. మరి ఇలాంటి వెర్రిబాగులది సాధించిన విజయాన్ని మనం తప్పక పొగడాలి. కొట్టండి చప్పట్లు, కేవలం చప్పట్లు కొట్టే సరిపోదు. ఈ చిన్న గౌరవం చిలకమ్మకి సరిపోదు. ఆమె కాలికి గండ పెండేరం తొడగాలి, షాలువాతో సత్కరించాలి, వీర నారి అని బిరుదు ఇవ్వాలి అని నేను డిమాండ్ చేస్తున్నాను. మీరేమంటారు?
1: అంటే పద్మశ్రీ బిరుదు నాకివ్వరా?
2: అలాంటి బిరుదులు మనం ఇవ్వకూడదు, కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. అయితే ఇంత చిన్న మంచి పనికి పద్మశ్రీ లాంటి ప్రతిష్టాత్మక బిరుదు ఇవ్వరు.
1: అయితే భారతరత్న ఇస్తారన్నమాట.
2: ఒసే వెర్రి బాగుల్దానా, పద్మశ్రీ బిరుదు కంటే భారతరత్న అవార్డు ఇంకా గొప్పదే. అంతర్జాతీయంగా పేరు ప్రతిష్టలు పొందిన వాళ్ళకే అది ఇస్తారు.
1: అయితే నేను కూడా ఇంకా చాలా చాలా మంచి పనులు చేసి ఏకంగా భారతరత్న అవార్డునే అందుకుంటాను. చప్పట్లు కొట్టండి.

0: నీకు భారతరత్న అవార్డు వచ్చాక కొడతానులే చప్పట్లు.
1: ఏమే చిలకమ్మా, ఏంటి మళ్ళీ మీ మహిళా మండలి మీటింగ్ నుంచే వస్తున్నావా?
2: అవునాదిత్య, ఈ రోజు సభలో ఆడవాళ్లు నన్ను తెగ పొగిడేశారనుకో, చప్పట్లతో హాలు మారుమోగిపోయింది.
1: వాళ్ళు చప్పట్లు కొట్టి ఉండరు, నువ్వే అడిగి మరీ చప్పట్లు కొట్టించుకొని ఉంటావా? అసలే నువ్వు వెర్రిబాగుల దానివి కదా.
2: ఇదిగో నువ్వు కూడా నన్ను వెర్రిబాగుల దానివి అన్నావంటే ఒప్పుకోనంతే.
1: సర్లే, ఇక నుంచి నిజాలే మాట్లాడను, అబద్ధాలే మాట్లాడతాను. ఇంతకీ ఈ రోజు మీ మహిళా సంఘం వాళ్ళు ఏం నిర్ణయం తీసుకున్నారు? కొత్త ఉద్యమం ఏమన్నా మొదలు పెట్టారా తల్లి?
2: అవును, మొగుళ్లను మార్చి కొత్త ప్రక్రియలో మరో కొత్త స్కీమ్ మొదలు పెట్టాను.
1: ఏమిటో ఆ స్కీమ్?
2: తాగుబోతు భర్తల తాగుడు మాన్పించాలనే కొత్త స్కీమ్.
1: చాలా మంచి స్కీమ్ మొదలు పెట్టావు. ఆలస్యం చేసిన విస్కీ లాంటి, సారీ అమృతం లాంటి పథకం ప్రవేశపెట్టావు, గుడ్ చిలకమ్మ.
2: ఆ స్కీమ్ ని మన ఇంటి నుంచే మొదలు పెట్టాలని ప్రతిపాదన నేనే ప్రవేశపెట్టాను, దానికి అందరూ ఆమోదించారు.
1: గుడ్, ఓ మంచి పనిని మొదటిసారి చేస్తున్నావు. లేకపోతే నీ అమాయకత్వంతో తలతిక్క పనులు చేసి నన్ను విసికించేదానివి. ఇంతకీ నువ్వు చేయబోయే ఆ కొత్త స్కీమ్ పనులు ఏమిటి?
2: నేను చేపట్టబోయే రెండో పథకం మగాళ్లను తాగుడు నుంచి మాన్పించాలి.
1: చిలకమ్మ, నువ్వు చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు. మగవాళ్లు పేపాల కొద్దీ మందు తాగుతూ లివర్ పాడు చేసుకుంటున్నారు, పక్క వాళ్లకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు. చూసావుగా, మన మేడ మీద ఉండే కాంతారావు పచ్చి తాగుబోతు, వాడు బారు నుంచి ఏ అర్ధరాత్రిలో వస్తాడు, మన ఇంటి కాలింగ్ బెల్ నొక్కి నిద్రపాడు చేస్తాడు. ఇది నీ ఇల్లు కాదురా నాయన, నీ ఇల్లు పై వాటాలు అని చెబితే వాడు వినను కాక వినడు. తన ఇంటి డాక్యుమెంట్లు చూపించి ఇది తన వాటానే అంటాడు. చూడు, నిన్ను తన భార్యగా భావిస్తాడు. ఇది నా పెళ్ళావురా మగడా అన్నా వాడు వినడు. రివర్స్ గేర్ లో సాక్ష్యంగా మన పెళ్లి ఫోటోలు చూపించమంటాడు. వాడి పెళ్ళాం వచ్చి వాణ్ణి లాక్కుపోయే వరకు మనతో గొడవ పడతాడు. ఉదయం వచ్చి సారీ చెల్లెమ్మా అని నీ కాళ్ళు మొక్కుతాడు.
2: అవునండి అవును, ఇది మన ఒక్కరి తలనొప్పే కాదు, ఈ తాగుబోతుల వల్ల మనలాంటి మంచి వాళ్ళు చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి వాళ్లను మూకుమ్ముడిగా మార్చాలని అనుకుంటున్నాను. ఇక మహిళా శక్తిని నిద్రలేపదల్చాను.
1: గుడ్, మరి మగాడు తాగటం మానకపోతే?
2: ఆడవాళ్లు కూడా కూల్ డ్రింక్ లాగా మగాడి రక్తం తాగాలి, లేదా ఆడవాళ్లు కూడా మగాళ్లతో సమానంగా మందు కొట్టాలి.
1: ఏడ్చినట్లుంది, మగాడు బుద్ధి లేకుండా తాగితే ఆడవాళ్లు కూడా మందు కొట్టడం ఏమిటి? ఇప్పుడు గాడిదకు గుర్రానికి తేడా ఏమిటి చిలకమ్మా?
2: గాడిదకు గుర్రానికి ఏం తేడా ఉంటుంది? రెండు ఒకేలా ఉంటాయిగా.
1: ఆడవాళ్లకు మగాడితో సమానంగా హక్కులు కావాలి అనుకోవటం మంచిదే, అలాగని మగాడికి పోటీగా ఆడవాళ్ళు కూడా మందు తాగి ఇల్లును ఆరోగ్యాన్ని పాడు చేసుకోవటం సమానత్వం అనిపించుకోదు. వద్దు, నీ అగాయిత్యం కోలా.
2: అయితే కేవలం మగాళ్ళు మందు అలవాటునే మానిపిస్తాను, చాలా.
1: ఇది బాగుంది. అయితే మన పై పోర్షన్ లో ఉంటున్న కాంతారావు తాగి తందనాలాడుతున్నాడు, ఆ మత్తులో పెళ్ళాన్ని కొడుతున్నాడు, సంసారాన్ని పాడు చేసుకుంటున్నాడు. అతను ఎంతటి మందు ప్రియుడంటే అతను చనిపోయాక కూడా అతని శవాన్ని పూర్ విస్కీతో కాల్చాలని వీలునామాలు రాశాడంట. అతను లివర్ చంకనాగిపోయింది, కాబట్టి నువ్వు వెళ్ళి అదిగో ఆ బడుద్దాయిని పాడుబుద్ధి మాన్పించు, కనీసం మన వీధిలో వాళ్లకు మనశ్శాంతి అయినా దొరుకుతుంది.
2: నేను చెప్తే కాంతారావు ఎలా వింటాడండి?
1: అవునవును,
2: సొంత పెళ్ళంగా నేను మీ మీద పెత్తనం చేయగలను.
1: అవును,
2: కానీ పక్కింటి వాడి మీద చూపించలేను కదా.
1: కరెక్టే,
2: కాబట్టి మీతో తాగుడు దూరాలబాటుని నేను మాన్పిస్తాను.
1: అవును చిలకమ్మ, నీ ఆలోచన బాగానే ఉంది, కానీ మందు కొట్టే పాడు అలవాటు నాకు లేదుగా.
2: అందుకే ఈ రోజు నుంచి మందు కొట్టే అలవాటు నేర్చుకోండి. ఇదిగో నాలుగు నాటుసారా ప్యాకెట్లు తెచ్చాను. నాటుసారా అంటే పచ్చి గుడుంబానే అర్థం. నాలుగు ప్యాకెట్లు మంచి నీళ్ళలాగా తాగినట్లు గడగడా తాగేయండి. ఈ రోజు వైకుంఠ ఏకాదశి, చాలా మంచి రోజు, ఇక మొదలు పెట్టండి.
1: ఓసి నీ అమాయకత్వం తగలడా, నువ్వు మగాళ్ల చెడు వ్యసనాలను మాన్పించాలి అని అనుకోవటం వరకు బాగానే ఉంది. అలా అని దానికోసం నేనిప్పుడు తాగుడు అనే దురలవాటు నేర్చుకోవాలా? ఈ దురలవాటుని నువ్వు మాన్పించి మార్కులు కొట్టేస్తావా? నోర్మూయ్.
2: మందు కొట్టడం చేత గాని నీలాంటి వాడిని కట్టుకున్నాను. కర్మ కర్మ కర్మ. చూడండి, ముందు నువ్వు మందు కొట్టే దురాలు వాటిని అలవాటు చేసుకో.
1: ఓసి నీ అగహిత్యం కూడా ఇది మరీ బాగుంది. బురదలో కాలు వేయండి, ఆ కాలు కడిగిన నా పతి ప్రేమ

0: నేనే రోజుకో 4 ప్యాకెట్లు గుడుంబ తాగుతాను, నా లివర్ చెడిపోయి చస్తాను.
1: సర్లే ఏడకు, ఏదో నిన్ను చేస్తున్నారని ఆ పక్కింటి వాళ్ళు అపార్థం చేసుకుంటారే. సర్లే ఆ నాటు సారా ఏదో తాగి నా చావేదో నేను దస్తాను తీసురా.
0: అలా అన్నారు బాగుంది. ఏమండి ఈ ప్యాకెట్ ని పెగ్గలా మలిచిస్తాను, నోరు తెరవండి.
1: తల్లి ఉగ్గు పెడుతుందని తెలుసు, కానీ పెళ్ళం పెగ్గు పెడుతుందని నాకు తెలీదు.
0: నోరు తెరవండి, నా చేత్తో తొలి పెగ్గిస్తాను, తాగిస్తాను మీ చేత.
1: ఈ గుడంబ వాసన భరించలేకపోతున్నా నే చిలకమ్మ, ముక్కు మూసుకున్నాను, ఇక త్వరగా తాగించవే.
0: ఇదిగో మళ్ళీ నా మీద ప్రేమ తగ్గుతోంది.
1: సర్లే చిలకమ్మ, ఎలాంటి అడ్డంకులు ఆటంకులు రాకుండా ఆ మందేదో తాగించవే, నా లివర్ చంకనాకి నాకు సావచ్చినా పర్లేదే.
0: ఇందా తాగండి, కూల్ డ్రింక్ తాగినట్టు లొట్టలేస్తూ ఎంజాయ్ చేయండి.
1: అలానే ఏది అబ్బా,
0: అయ్యో
1: ఓరి నహైను, ఈ గుడంబా వాసన పినాయిల్ చాలా ఘాటుగా ఉంది అంటే నా ప్రాణం పోయేలా ఉంది. ఛీ, కంపు వాసన కంపు రుచి. నేను ఈ మందు తాగనంటే తాగనే వాంతులు వచ్చేలాగా ఉన్నాయే చిలకమ్మ, కడుపులో తిప్పుతుందే, నన్ను కరుణించవే తల్లే.
0: మొదట్లో అలాగే ఉంటుందండి, వారం రోజులైతే ఆ కంపే ఇంపుగా మారుతుంది. ఇందా నంజుకోవడానికి చికెన్ ముక్కలు తెచ్చాను, నోట్లో వేసుకోండి, ఆ చేదు పోతుంది. మా నాన్న కూడా ఇలాగే తాగేవాడు.
1: నా వల్ల కావటం లేదే.
0: ఇదిగో మళ్ళీ నా మీద ప్రేమ తగ్గుతుంది.
1: ఓసిని అమాయకత్వం కోలా. సర్లే ఏదో మెల్లిగా అలవాటు చేసుకుంటాను, నువ్వు అలా ఏడవకే, నా ఏడు పేదోని.

0: ఆహా ఆదిత్య, నీ గది గుడుంబ కంపు వాసనతో గుప్పమంటుంది.
1: అవును చిలకమ్మ, బారులాగా ఇంటి నిండా సారా కంపు ఇంపుగా కమ్ముకుంది. కాని నువ్వు చెప్పినట్లు ఈ కంపు ఇప్పుడు నాకు ఇంపుగా ఉంది. ఎంత మంచి వాసన చూడు. నీళ్లు సోడా కలుపుకోకుండా పచ్చి రాను గటగటా ఎలా తాగుతున్నానో చూడు.
0: గుడ్, వెరీ గుడ్. అతి కొద్ది కాలంలోనే గొప్ప తాగుబోతులా మారారండి. మీలాంటి పచ్చి తాగుబోతుని కట్టుకోవడం నా అదృష్టం అండి, నా అదృష్టం.
1: హీకమ్మా, మొదట్లో మందు కొడితే ఏమీ తోచేది కాదు, ఇప్పుడు మందు తాగకపోతే ఏమి తోట్లేదు. రోజుకు 2-3 బాటిళ్లు తాగుతున్నాను. ఇప్పుడు నా బుర్ర పాదరసంలా చురుగ్గా పనిచేస్తుంది. శీల్కమ్మా థ్యాంక్స్, నాకు మంచి తాగుడు అలవాటు నేర్పించావా. కొన్ని రోజులుగా నేను స్వర్గంలో తేలిపోతున్నాను శీలకమ్మ.
0: ఇక ఇన్ని రోజులు తాగింది చాలు, ఇక ఈ రోజు నుంచి ఆ పాడ అలవాటు మాన్పిస్తాను. ఆదిత్య, ఇక ఆ దిక్కుమాలిన అలవాటు మానుకోండి.
1: ప్రాణమైనా వదులుతాను, కానీ మందుని వదులుకోను శిలకమ్మ. జగమే మాయ, హే బ్రతుకే మాయ, రా చిలకమ్మ. వేహదాల్లో సారా వింతే నయా, సారా బాటిల్లో ఆవు గజమిదేనా శిలికి.
0: చూడు, నీతో ఆ దిక్కుమాలిన అలవాటు మాన్పించాలనే తాగుడు వ్యసనం నేర్పించాను. ఇప్పుడు నీతో ఆ దిక్కుమాలిన అలవాటు మాన్పిస్తేనే నేను ఆదర్శ మహిళగా మారుతాను.
1: అంటే ఏం చేస్తావే ఇప్పుడు?
0: నేను తాగుడు ఎలా మాన్పించాలో ఈ వీడియో షూట్ చేసి యూట్యూబ్ లో పెడతాను. దానిని చూసి మా మహిళా లోకం కళ్ళు తెరుస్తుంది. అందరూ నన్ను చూసి పాట నేర్చుకుంటారు. వాళ్ళ మొగుళ్ళతో కూడా తాగుడు మాన్పిస్తారు. అప్పుడు మహిళలకున్న ప్రధాన సమస్యల్లోంచి ఒక సమస్య తీరిపోతుంది.
1: మీ ఆలోచన మార్గదర్శిలా బాగానే ఉంది. అదే సిలికి, కానీ మందు తాగటం మాననగా మాననంటే

0: మాన్నో,
1: నీలాంటి ముండి గటాలను మార్చాలని నేను కంకణం కట్టుకున్నానుగా.
0: ఇంతకీ ఎలా మారుస్తావో నేను కూడా చూస్తానుగా. ఎలా మాన్పిస్తావే?
1: ఈ వీడియో ఆన్ చేసి నా విశ్వరూపం చూపిస్తాను. ఏమండి, మీరిలా రాత్రనక పగలనక తాగడం వల్ల మీ ఆరోగ్యం పాడవుతుంది. మర్యాదగా తాగుడు మానుకోండి.
0: తాగుడు మానుకో. ఏది నీ వీడియో ఇదేనా? చిలికి, నిన్ను వదులుకుంటాను కానీ ఇదిగో ఈ నా మందును మాత్రం వదులుకోను. ఇప్పుడు నేను దేవదాస్. సారీ సిల్కీ డియర్.
1: అంటే నా మాట వినరా?
0: నీ మాటే కాదు, ఆ దేవుడు దిగొచ్చినా చెప్పినా నేను మందు మానను గాక మానను.
1: అయితే తాగండి. మగవాడితో పాటు ఆడవాళ్లకు కూడా సమాన హక్కులు రావాలి కాబట్టి నువ్వు ఒక్క పెగ్గు తాగితే నేను రెండు పెగ్గులు తాగుతాను.
0: ఓషే శిలకమ్మే, నువ్వు తాగాలనుకుంటే బార్కు వెళ్ళి మగ మగ రాయుళ్ళ తాగు. ఇదిగా నేను పర్మిషన్ ఇస్తాను కానీ నా నోటికాడ ఈ మందు లాక్కోకు. రాస్టల్,
1: ఇవ్వు.
0: నిన్ను తంత
1: ఇవ్వు.
0: మరోసారి నా మందు తాగితే కోస్తా.
1: నన్ను కొడుతున్నాడు.
0: నీ నాలుకను నంజుకొని ఫ్రై చేసుకొని తింటానే రాస్టల్. గెట్ అవుట్ మై ఫ్రమ్ బాత్. నా పందు లాక్కొని తాగటానికి నీకెన్ని ఎన్ని గుండెలే సిలికి. నా కోసం అదిగో ఓ విస్కీ బాటిల్ కొనుక్కురా.
1: ఇంట్లో డబ్బులు ఎక్కడ ఉన్నాయి? ఉన్న డబ్బులన్నీ నీ తాగుడికే తగిలేస్తున్నావుగా.
0: అవునా? అయితే నీ మెడలో మంగళసూత్రం పది బాటిల్, మంచి విస్కీ బాటిల్, మంచి బ్రాండ్ ఉండాలే. తీసుకురా, లేకపోతే కొరికి నీ రక్తం దొరుకుతున్నా యాది.
1: చూడండి చూడండి, నన్ను కొడితే అదే విస్కీ బాటిల్ మీ ఒంటి మీద వేసి సజీవ దానం చేస్తాను.
0: ఓ ఆదర్శ మహిళ, నన్నే చంపుతావే రాస్కల్. ముందు నీ ఒంటి మీద అదే విస్కీ బాటిల్ పోసి సజీవ దహనం చేస్తానే.
1: ఆగండి ఆగండి, వద్దు వద్దు, నా ఒంటి మీద విస్కీ పోసి నన్ను కాల్చి చంపకండి. అలాగే అలాగే మందు బాటిల్ తెస్తా, నేను తెస్తా.

0: హాపీగా హాపీగా చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నాడు అంటే ఇదేనే శిల్కమ్మా.
1: అమ్మా మీ అల్లుడు రాత్రి అనుక పగలనుక తాగుతున్నాడమ్మా, ఆఫీస్ లో కూడా తాగుతున్నాడు, అందుకే ఉన్న ఉద్యోగం కూడా పోయిందమ్మా.
0: దానికి కారణం నువ్వు, రామసంక నల్లునికి తాగుడు అలవాటు చేసింది నువ్వు.
1: నేనే ఊరికే చేయలేదు, ఆయనతో తాగుడు మాన్పిస్తే నాకు మా మహిళా మండలి అధ్యక్షురాలుగా పదవి ఇస్తానంది, అందుకే తాగించాను.
0: పాగల్దానా, నిజమైన తాగుబోతుని శుద్ధ పూస లెక్క మార్చాలి. అట్లా కాకుండా తాగుడు అలవాట్లేని అల్లుణ్ణి తాగుబోతు లెక్క చేసినావు. అల్లుడు వద్దని చెప్పినా గుడుంబ ప్యాకెట్లు తాగిపించినావు, అవుల దాని లెక్క మందు కొనిచ్చినావు. చేసుకున్న వాళ్ళకు చేసుకున్నంత మహాదేవా అని పెద్దలు ఊరికేనే అనలేదు, అనుభవించు.
1: అంటే అంటే ఆయనకి సిగరెట్ కాల్చడు నేనే అలవాటు చేశానమ్మా, దాన్ని విజయవంతంగా నేనే మాన్పించాను. అలాగే ఇప్పుడు తాగుడు కూడా మానుకుంటాడని తాగుడు అలవాటు చేశాను, కానీ కథ యూటర్న్ తీసుకుందమ్మా.
0: ఒక దీన్నే దేడిది మాకు పని అంటారు, సప్తవ్యసనాలలో మొగోడు.

0: అన్ని మానుకుంటాడు, కానీ తాగుడు మాత్రం మానుకోడు. నా పెళ్ళైనప్పటి సంది మీ నాయన తాగుతూనే ఉన్నాడు. ఆ దిక్కుమాలిన అలవాటు మానుకోమని నేనెంత పోరు పెట్టినా ఇన్నడా? చివరికి ఆ తాగుబోతు మొగుడిని నేను వదిలేసిన. ఎసువంటి చెడ్డ అలవాటు లేని ఆదిత్యను ఏరి కోరి నీకు పెళ్లి చేసిన. కానీ నువ్వు చేసిందేంటి? అల్లునికి తాగుడు అలవాటు చేసి ఇప్పుడు మానుకోమంటే ఎట్లింటాడు? ఏ ముఖం పెట్టుకుని అల్లుని నేను తిట్టాలి? కోతికి కొబ్బరి షిప్ ఇచ్చినట్టు మొగోనికి మందు బాటిల్ ఇస్తే ఈడ్స్ పెడతాడా?
1: నన్ను తిట్టకమ్మా, మీ అల్లుడితో తాగుడు ఎలా మానిపించాలో అది చెప్పు.
0: ఆయనే ఉంటే ఒంటోడు ఎందుకన్నట్టుంది. ఆ టెక్నిక్ తెలిస్తే నా మొగుడిని ఎన్నడో మార్చుకునేదాన్ని. రోల్ వచ్చి మధ్యలతోటి మొర పెట్టుకున్నట్టు, గ్రైండర్ వచ్చి వాషింగ్ మిషన్ తోటి మొర పెట్టుకున్నట్టు ఉందే అవులదాన. నీ మొగని నేనే మారుస్తా, అది నీ కర్మ. నా లెక్క నువ్వు కూడా తాగుబోతు మొగునితోటి తన్నులు తినుకుంటే కాపురం చెయ్యి.
1: అమ్మా,
2: మీరింతవరకు చిలకమ్మ చెప్పింది హాస్య నాటకం విన్నారు. ఇందులో పాల్గొన్న కళాకారులు చెల్లె స్వప్న, శ్రీమతి పి సునీత, డాక్టర్ సాంబశివరావు కన్రాతి, శ్రీమతి బిఎల్ఎన్ సత్యప్రియ. రచన శ్రీ పీల వెంకట సుబ్బారావు, నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కన్రాతి, సహకారం శ్రీ జంగా అనిల్ కుమార్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

0: గిల్లుతోంది అమ్మడు, భల్ల నన్ను గిల్లుతోంది అమ్మడు,
1: ముళ్ళు లాగా గిచ్చుతోంది పిల్లడు, ముళ్ళు లాగా గిచ్చుతోంది పిల్లడు.
0: అయితే చుక్కు చుట్టుకు చులు కంట
1: చుట్టుకు చుట్టుకు వందంట.

0: మార్పు వాళ్ళతో చీరకొచ్చి పడ్డవులతో
1: కడిసి కొడిసి కట్టమంది పిల్లడు, కడిసి కొడిసి కట్టమంది పిల్లడు,
0: కట్టుకోక ఊరుకోను అమ్మడు, కట్టుకోక ఊరుకోను అమ్మడు.

0: మడు
1: ఒళ్ళులాగా గిచ్చుతోంది పిల్లడు, ఒళ్ళులాగా గిచ్చుతోంది పిల్లడు.
2: ముత్యమంతా ముద్దు ఈ చిత్రంలో నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట.

0: చూడబోతే కన్ను పుట్టు, దాని పెట్టు కాస్త ఊరకుంటే ఒట్టు పెట్టు. మరల చెడి సేవ దొరకునా,
1: మరులు చలి వేళ పెరుగనా,
0: అసలు రుచులేవో అడగన.

కనవుడు తను పడకపు రమ్మననా. అసలు మనకు మటుకు తెలిసిన

0: అయితే అక్కడున్న అందమంతా నాకు దక్కకంటే తిక్కయుడు ఆగుతుందా?
1: కలలు తిరిగాయి మనసున,
0: కథకు తరువాయి తెలుసునా?
1: మనకు ముదిరేది వయసున,
0: వలలు విసి

చిటుకు లటుకు వలపుల చిటికి తగిలిన

ఖుషి ఈ చిత్రంలో నుండి, దేవన్ సమంత ఫెర్నాండెస్, కల్పన బృందం ఆలపించిన పాట.

మీరు వింటున్నారు మన్పసిందైన చిత్రగీతాన్ని 100.1 MHz పై మీ ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం 100.1 MHz పై. నేను మీ ఆర్జే వనమరామకృష్ణ. చిత్రగీతాల కార్యక్రమంలో తర్వాత వినండి ప్రేమించుకుందాం రా. ఈ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన ఈ పాట గీత రచన భువనచంద్ర. వినండి.

కార్యక్రమంలో తర్వాత వినండి శివమణి ఈ చిత్రానికి కౌసల్య పాడిన పాట, సంగీతం చక్రవర్తి సమకూర్చారు. వినండి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. వారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ
1: ప్రకటన విన్నారు. స్టూడియో క్లాక్ లో సమయం సరిగ్గా 5:10 దాటి 45 సెకండ్లు. మీరు మనపసిందైన చిత్రగీతాన్ని మీ ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం 100.1 MHz పై కార్యక్రమంలో తర్వాత ప్రేమించి పెళ్లాడుతా ఈ చిత్రానికి చిత్ర పాడిన ఈ వెన్నెల కంటి జతిన్ లలిత్ గీతం సంగీతం యశ్ చోప్రా సమకూర్చారు. వినండి.

కార్యక్రమం తర్వాత నీ ప్రేమకై ఈ చిత్రానికి ఎస్ఏ రాజ్కుమార్ సంగీత సారథ్యంలో రాజేష్ చిత్రపాడిని పాట వినండి. గీత రచన బీర్ రవి సమకూర్చారు.

0: ఇప్పుడు ఒక ప్రకటన.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవాలి.

0: ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: కార్యక్రమం తర్వాత వినండి కబడ్డీ కబడ్డీ. ఈ చిత్రానికి హరిహరన్ కౌసల్య పాడిన పాట.

హలో, ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ప్రసారాలు 100.1 మెగాహెర్ట్స్ పై మనపసంగిన చిత్రగీతాలని మీరు ఆస్వాదిస్తున్నారు. నేను మీ ఆర్జే వనమారామకృష్ణ. కార్యక్రమంలో తర్వాత వినండి ప్రేమించు. ఈ చిత్రానికి ఎంఎం శ్రీలేఖ బృందం పాడిన పాట, గీత రచన భువనచంద్ర.

చిత్రగీతల కార్యక్రమం తర్వాత వినండి. విజయనారాయణ, రీటా, నిక్కీ బృందం పాడిన పాట, సంగీతం రెహమాన్ సమకూర్చారు. చిత్రం కెరటం.

మీరు వింటున్నారు ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ప్రసారాన్ని 100.1 మెగాహెర్ట్స్ పై మన్పసంద చిత్రగీతాన్ని మీరు ఆస్వాదిస్తున్నారు. కార్యక్రమంలో తర్వాత సీతయ్య ఈ చిత్రానికి ఈ పాట వినండి. పాడినవారు విజయ్ యేసుదాస్, సునీత, సంగీతం ఎంఎం కీరవాణి సమకూర్చారు. వినండి.

చిత్రగీతల కార్యక్రమంలో చివరిగా మీరు వినబోతున్న ఈ పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడింది. సంగీతం ఇళయరాజా సమకూర్చారు. చిత్రం ప్రేమ వినండి.

చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. ఇప్పుడు సమయం 6 గంటలకు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో జాతీయ స్థాయి వార్తలు, అనంతరం 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతాయి. 6 గంటల 10 నిమిషాలకు తెలుగులో ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతాయి. అనంతరం 6 గంటల 20 నిమిషాలకు సంస్కృతంలో జాతీయ స్థాయి వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతాయి. ముందుగా హిందీలో జాతీయ స్థాయి వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వినండి.

0: Of precision medicine and personalized healthcare. The minister was speaking at the inaugural function of the World Congress of Nanomedicine 2026 in New Delhi today. Dr. Singh said the Department of Biotechnology is supporting 210 research and development projects in nanomedicine with financial support of 174 crore rupees. The Enforcement Directorate, ED, has provisionally attached movable and immovable properties worth around 442 crore rupees in connection with the case related to Rummy, Culture App and others. The ED informed that the action was taken under the provisions of the Prevention of Money Laundering Act, PMLA. At the Asian Games in Japan, India's Ansi Sojan Edapili has won the silver medal in the women's long jump at Aichi Nagoya in Japan today. In squash, the country clinched two silver medals, with Abhay Singh winning silver in the men's singles and Anahat Singh also bagging a silver medal in the women's singles. India's Harita Bhadra has won the bronze medal in the women's 200 meters event. Tejaswin Shankar also bagged a bronze medal in the decathlon. Currently, India is at the 12th position in the medals tally, with a total of 35 medals including 4 gold, 15 silver and 16 bronze medals. And in men's cricket, West Indies have set a target of 296 for hosts India in the first one-day international of three-match series in Thiruvananthapuram this evening. Earlier, put into bat, West Indies posted 295 for the loss of 7 wickets in the stipulated 50 overs. India had opted to field after winning the toss. Both Rohit Sharma and Virat Kohli returned to India's ODI lineup after a two-month break from this format. The India Meteorological Department has issued a red color warning for very heavy rainfall over Uttarakhand and West Uttar Pradesh. The weather agency has forecast heavy rainfall over Andaman and Nicobar Islands, Bihar, East Uttar Pradesh and Himachal Pradesh. And with that, we end this news bulletin.
1: Akashavani Pranthiya Vartala Vine Mundu Oka Vanijya Prakatana.
2: నేను ఇక్కడే ఉన్నా.
3: మీకోసం కాదు, దీనికోసం మొబైల్ ఛార్జ్ చేయాలి.
2: బుర్రని ఛార్జ్ చేయి.
4: ఇలా పబ్లిక్ పోర్ట్ నుండి ఫోన్ ఛార్జ్ చేశారంటే పర్సనల్ డేటా అయిపోతుంది పబ్లిక్.
2: చూసావా?
3: నన్ను ఆగండి, నేను పే చేస్తాను. సిగ్నల్ లేదు.
4: ఇప్పుడు ఎలా మరి?
3: ఉందిగా ఫ్రీ వైఫై.
2: బుర్రని వాడు కాస్త.
4: పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై
3: అంటే మోసాలకి చెప్పే బై బై.
4: ఆర్బీఐ అంటుంది
2: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. స్వచ్ఛ భారత్ను, జనగణనను ప్రభుత్వ కార్యక్రమాలుగా కాకుండా ప్రతి పౌరుడు తమ బాధ్యతగా స్వీకరించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా పిలుపునిచ్చారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడడానికి, స్థానిక ఉత్పత్తులకు ప్రచారం కల్పించడానికి ఓకల్ ఫర్ లోకల్ ఎంతగానో ఉపకరిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రాష్టంలో గ్రామీణ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి, వారి సమగ్ర వికాసానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ప్రారంభించామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై 3 సంవత్సరాలు గడుస్తున్నా ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా పూర్తిగా అమలు కాలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు విమర్శించారు. మన్ కీ బాత్ 138వ సంచికలో దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రసంగించారు. ఆకాశవాణి ద్వారా ప్రసారమైన ఈ కార్యక్రమంలో దేశ భద్రత, జనగణన, స్వచ్ఛత, పర్యావరణం, పోషకాహార ప్రాధాన్యత, వారసత్వ పరిరక్షణ వంటి పలు కీలక అంశాలను ప్రధానమంత్రి ప్రస్తావించారు. దేశ భవిష్యత్తు కోసం సమగ్ర ప్రణాళికలు రూపొందించడానికి సరైన గణాంకాలు ఉపకరిస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. జనగణనను ప్రభుత్వ కార్యక్రమంగా భావించకుండా ప్రతి కుటుంబం భాగస్వామ్యం కావలసిన జాతీయ బాధ్యతగా ఆయన అభివర్ణించారు.
5: జనగణన హం సబ్కా రాష్ట్రీయ దాయిత్వ హై. మన్ 15 అగస్త్ కో భీ దేశవాసియో సే ఆగ్రహ కియా థా కి ఇస్కే లియే అప్నా సమయ జరూర్ నికాలే. జనగణన కే లియే అప్నీ జానకారీ స్వయం దర్జ్ కర్నే కీ యే సువిధా బహుత్ ఆసాన్ హై.
2: స్వచ్ఛ భారత్ను ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా దేశంలోని ప్రతి పౌరుడు తమ రోజువారీ బాధ్యతగా స్వీకరించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. వచ్చే వారంలో రానున్న మహాత్మాగాంధీ జయంతి సందర్బంగా ఆయనకు అందించే నివాళి స్వచ్ఛతేనని ప్రధానమంత్రి పేర్కొన్నారు. జన భాగస్వామ్యంతోనే స్వచ్ఛతా ఉద్యమం విజయవంతమవుతుందని తెలిపారు. ఈ సందర్భంగా మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో యువత జలవనరులను పరిశుభ్రం చేస్తూ మన వారసత్వాన్ని పునరుద్ధరించడానికి చేస్తున్న ప్రయత్నాలను ఆయన అభినందించారు.

0: చారు.
1: కుచ్ హీ దినో బాద్ 2 అక్టూబర్ హై పూజ్య బాపు కీ జయంతి కా దిన్. బాపు నే హమే జీవన్ కే బహుత్ సే మంత్ర దియే హై. స్వచ్ఛతా భీ ఉన్మే సే ఏక్ హై. హాల్ కే దినో మే మైనే కహీ మధ్య ప్రదేశ్ మే కుచ్ నౌజవాన్ నదీ కీ సఫాయి కా కామ్ కర్ రహే హై. ఉన్కే ఛోటే సే ప్రయాస్ మే పూరా సమాజ్ జుడ్ రహా హై. ఐసే హీ ఆంధ్ర ప్రదేశ్ మే యువా పురానీ బావడియో ఔర్ కువో కీ సఫాయి కర్ రహే హై. ఇస్సే హమారీ పురానీ ధరోహరో ఉసే ఫిర్ సే సంవారనే కా కామ్ హో రహా హై. స్వచ్ఛతా సే సేవా.
0: ఉగ్రవాదాన్ని జాతీయ భద్రతకు పెనుముప్పుగా పరిగణిస్తూ ఉగ్రవాదుల విషయంలో కఠిన వైఖరి అవలంబిస్తున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 2016 సెప్టెంబర్ 28-29 తేదీల్లో నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్ విషయాన్ని ప్రధానమంత్రి ఈరోజు మన్ కీ బాత్ ప్రసంగంలో గుర్తు చేశారు. ఈ ఘటనకు 10 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా దానిని భారత ఉగ్రవాద వ్యతిరేక విధానంలో కీలక ఘట్టంగా ప్రస్తావించారు.
1: బీతే ఏక్ దశక్ మే బాలాకోట్ కీ ఎయిర్ స్ట్రైక్ సే లేకర్ ఆపరేషన్ సింధూర్ తక్ భారత్ నే బార్ బార్ యే స్పష్ట సందేశ్ దియా హై కీ అగర్ ఆతంకవాదీ భారత్ పర్ ఆంఖ్ ఉఠాయేంగే తో ఉస్కా కరారా జవాబ్ దియా జాయేగా.
0: ఓకల్ ఫర్ లోకల్, ఒక జిల్లా ఒక ఉత్పత్తి పథకాల ద్వారా స్థానిక ఉత్పత్తులకు అంతర్జాతీయ గుర్తింపు లభిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. స్థానిక ఉత్పత్తులకు గుర్తింపు రావడం ద్వారా రైతులకు ఆదాయం పెరుగుతుందని, మహిళలకు ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడ్డానికి స్థానిక మార్కెట్ల ఉత్పత్తులను దేశవ్యాప్తంగా ప్రపంచ మార్కెట్స్ కు చేరాలన్నది ఓకల్ ఫర్ లోకల్ ప్రధాన లక్ష్యమని మోదీ చెప్పారు.
1: ప్రతాప్గఢ్ ఆర్ ఆంవలే కా రిస్తా బహుత్ పురానా హై. పీడియో సే యహాన్ కే కిసాన్ ఆంవలే కీ ఖేతీ కర్ రహే హై ఔర్ అబ్ యహీ పురానీ పహచాన్ యహాన్ కే కిసానో ఔర్ మహిళాఓ కే లియే నయే అవసర్ లేకర్ ఆ రహీ. వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ యానీ ODOP కే మాధ్యమ్ సే యహాన్ ఆంవలే సే జుడే స్థానీయ ఉద్యమో కో బఢావా మిలా హై ఔర్ ఇస్మే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సే జుడీ మహిళాయే భీ బడీ భూమికా నిభా రహీ. ODOP కే తహత్ నయే బాజారో తక్ పహుంచ్ బఢనే సే ఉన్కీ ఆయ్ మే భీ బఢోత్తరీ హుయీ.
0: ఉగ్రవాదానికి సరిహద్దులు లేవని, దాని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అందుకే ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో అంతర్జాతీయ సహకారం అవసరమనే విస్తృత సందేశానికి ప్రపంచవ్యాప్తంగా మద్దతు లభిస్తోందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అమెరికాలో జరిగిన 9/11 ఉగ్రవాద దాడులకు 25 ఏళ్లు పూర్తవుతున్న విషయాన్ని ప్రధానమంత్రి ప్రస్తావించారు.
1: అమెరికా కే వరల్డ్ ట్రేడ్ సెంటర్ మే జిన్ నిర్దోష్ లోగో నే అప్నా జీవన్ ఖోయా థా ఉన్మే అమెరికా కే బాద్ సబ్సే జ్యాదా లోగ్ భారత్ కే థే. ముజే యాద్ హై 2014 మే PM బన్నే కే బాద్ జబ్ మే అమెరికా గయా థా తో న్యూయార్క్ మే ఇన్ నిర్దోష్ నాగరికో కో అప్నీ శ్రద్ధాంజలి దేనే పహుంచ్ గయా థా ఔర్ ఆజ్ ఫిర్ ఏక్ బార్ మే భారత్ కే కరోడో నాగరికో కీ ఓర్ సే పీడిత్ పరివారో కే ప్రతి అప్నీ సంవేదనా వ్యక్త కర్తా హూం.
0: చారిత్రక కట్టడాలను కేవలం గతానికి సంబంధించిన అవశేషాలుగా కాకుండా భారతీయ కళ, సంస్కృతి, శాస్త్ర విజ్ఞానం వారసత్వ చిహ్నాలుగా భావించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గుజరాత్లోని సోమనాథ్, మొధేరా ఆలయాల ప్రత్యేకతను, ప్రాధాన్యతను ఆయన ప్రస్తావించారు. ఈ సందర్భంగా సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్, సౌరశక్తి గ్రామంగా నిలిచిన మొధేరా నృత్యోత్సవం గురించి ప్రధానమంత్రి వివరించారు.
1: 1026 ఈస్వీ మే జబ్ గజనీ ద్వారా సోమనాథ్ విధ్వంస్ హువా థా ఉసీ సాల్ గుజరాత్ కే హీ మొధేరా మే ప్రసిద్ధ సూర్య మందిర్ పర్ భీ హమలా హువా థా యానీ మొధేరా మందిర్ విధ్వంస్ కే భీ ఇస్ సాల్ 1000 సాల్ హుయే హై జబ్కి ఉస్ సమయ ఇస్ మందిర్ కో బనే సిర్ఫ్ ఏక్ హీ సాల్ హుయే థే. రాజా భీమదేవ్ ప్రథమ్ నే న కేవల్ గజనీ కా ముకాబలా కియా థా బల్కి కుచ్ హీ సమయ మే మొధేరా సూర్య మందిర్ కా పునర్నిర్మాణ భీ కర్వా దియా. ఇసీ జివర్తా కే కారణ సోమనాథ్ మందిర్ కా భీ బార్ బార్ విధ్వంస్ కే బావజూద్ పునర్నిర్మాణ హోతా రహా.
0: స్థానికంగా అందుబాటులో ఉన్న చౌకైన, పోషక విలువలు ఉన్న ఆహార పదార్థాలను వినియోగించడం ద్వారా పోషకాహార లోపాన్ని తగ్గించవచ్చని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సెప్టెంబర్ను పోషకాహార లోపం అవగాహన కల్పించే మాసంగా ప్రధానమంత్రి ప్రస్తావించారు.
1: ఇస్ పహల్ కే జరియే సస్తే ఔర్ పౌష్టిక్ స్థానీయ ఖాన్పాన్ కో బఢావా దియా జా రహా హై. మహారాష్ట్ర భీ ఇస్ దిశా మే సరాహనీయ ప్రయాస్ కర్ రహా హై. మిజోరం మే భీ ఇస్ సాల్ లోగో నే సాథ్ మిల్కర్ పోషణ వాటికాఓ కీ దేఖభాల్ కే లియే ఏక్ అభియాన్ శురూ కియా హై.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని విన్న పలువురు ఆకాశవాణికి తమ స్పందనను తెలియజేశారు.
2: నేను జేఎన్కేహెచ్ జగిత్యాల విద్యార్థి ప్రగతి. ఇవాళ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని విన్నాను. పరిశుభ్రత ఉద్యమంలో భాగంగా ముంబైలో బీచెస్, ఢిల్లీలో చెత్తను వేరు చేయడం, పశ్చిమ బెంగాల్లో మార్కెట్ పరిశుభ్రతకు యువకులు చేస్తున్న కృషిని ఆయన కొనియాడారు. అదే బాపూజీకి.

0: మనం అర్పించే నిజమైన నివాళి అని అన్నారు.
1: నా పేరు భారతి మాది, రాజన్న సిరిసిల్ల జిల్లా. ఈ రోజు ప్రధాన మంత్రి మన్ కీ బాత్, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ దేవ్గఢ్ కామాసి గ్రామానికి చెందిన సావిత్రి పూలే స్వయం సహాయక బృందంలోని మహిళలు ఉసిరికాయలతో క్యాండీ జామ్ లాంటి ముర్బా జ్యూస్ లను తయారు చేస్తున్నారనే విషయం చాలా నచ్చింది.
2: ప్రధానమంత్రి మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం ఈ రోజు రాత్రి 8 గంటలకు పునః ప్రసారమవుతుంది. స్వాతంత్ర సమరయోధుడు, తెలంగాణ ఉద్యమ నాయకుడు కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా ఆయనకు పలువురు ఘన నివాళి అర్పించారు. సామాజిక న్యాయం కోసం వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి తన జీవితాన్ని కొండ లక్ష్మణ్ బాపూజీ అంకితం చేశారని జనగాం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. రాష్టంలో గ్రామీణ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి, వారి సమగ్ర వికాసానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ప్రారంభించామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై 3 సంవత్సరాలు గడుస్తున్నా ఇచ్చిన 420 హామీల్లో ఒక్కటి కూడా పూర్తిగా అమలు కాలేదని పీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు అన్నారు. రాష్టంలో అధికారంలోకి వస్తే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చిందని, ఇప్పుడు ఆ హామీని విస్మరించి నిరుద్యోగులను మోసం చేసిందని బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05కు జాతీయ వార్తలు వింటారు.
3: నేను ఇక్కడే ఉన్నా.
4: మీకోసం కాదు, దీనికోసం. మొబైల్ చార్జ్ చేయాలి,
3: బుర్రని చార్జ్ చేయి.
5: ఇలా పబ్లిక్ పోర్ట్ నుండి ఫోన్ చార్జ్ చేశారంటే పర్సనల్ డేటా అయిపోతుంది పబ్లిక్.
3: చూసావా?
4: నన్ను ఆగండి, నేను పే చేస్తాను. సిగ్నల్ లేదు.
5: ఇప్పుడు ఎలా మరి?
4: ఉందిగా ఫ్రీ వైఫై.
3: బుర్రని వాడు కాస్త.
5: పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై
4: అంటే మోసాలకి చెప్పే బై బై.
5: ఆర్బీఐ అంటుంది
6: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
7: సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచికా నిధిః ఝాః. ఆదౌ ముఖ్యాః వార్తాః. శల్య ప్రహారః సింధూరాభియానం చ భారతస్య నూతనాయాః ఉగ్రవాద విరోధి నీతేః అమోఘం ఉదాహరణమితి మనోగత కార్యక్రమే ప్రధానమంత్రిణా సప్రశ్రయం ప్రోదీరితం. సర్వేషు రాజ్యేషు కేంద్రశాసిత ప్రదేశేషు చ జనగణనాభియానస్య ప్రథమచరణం పూర్ణతాం అగాతితి ప్రధానమంత్రిణా ప్రోదీరితం. సామరిక స్వాయత్తతాయాః సురక్షాయాః చ ఉపరి ఆఘాతే సతి భారతం స్వాత్మరక్షాం విధాస్యతి ఏవేతి రక్షామంత్రిణా రాజనాథ సింహేన సబలం ప్రఖ్యాపితం. గుజరాతస్య సాబరమతి క్షేత్రే 15 శత కోటి రూప్యకాణాం రేల వికాస పరియోజనాః గృహమంత్రిణా అమితశాహేన సముద్ఘాటితాః. అపి చ నగోయా ఏషియాయి క్రీడాసు స్క్వాష్ స్పర్ధాయాం అభయ సింహేన అనాహత సింహేన చ రజత పదకే విజితే మహిళానాం 200 మీటర్ ధావనే చ హరితా భద్రా కాంస్య పదకం విజితవతి. అథ వార్తాః విశదీకృత్య. ఆకాశవాణ్యాః మనోగతం ఇది కార్యక్రమస్య సంబోధనక్రమే రాష్ట్రం ఉద్బోధయతా ప్రధానమంత్రిణా ప్రతిపాదితం యత్ భారతీయ సైన్యబలేన పాకిస్తానే ఆతంకవాదీనాం నిగూఢ ఆశ్రయేషు కృతః సర్జికల్ స్ట్రైక్ ఇది శల్య ప్రహారః భారతస్య ఆతంకవాద విరోధీ నీతేః నవ్యం ఉదాహరణం అస్తి. ప్రధానమంత్రిణా నిగదితం యత్ శ్వః భారతవర్షం అస్య ఐతిహాసిక శల్య ప్రహారస్య దశమ వర్షపూర్తిం అభినందిష్యతి. నియంత్రణ రేఖాం లంఘయిత్వా వీర భారతీయ సైనికాః యేన శౌర్యేన ఆతంకవాద విరుద్ధం కఠోరాం ప్రతిక్రియాం అకూర్వన్ తద్వీక్ష్య సమగ్రం విశ్వం ఆశ్చర్యచకితం అభవత్. సహ సబలం అవోచత్ యత్ ఏషః శల్య ప్రహారః దీర్ఘకాలాత్ ఆతంకవాది ఆక్రమణైః సంతప్తస్య రాష్ట్రస్య ఏకః నిర్ణాయకః ప్రత్యుత్తర ప్రహారః ఆసీత్. విగతే దశకి బాలాకోట్ వైమానిక ప్రహారాత్ ఆరభ్య సింధూరాభియానం యావత్ భారతేన ముహుర్ముహుః ఏషః స్పష్టః సందేశః ప్రసారితః యత్ ఆతంకవాదీ దుశ్చేష్టానాం ప్రత్యుత్తరం యథోచిత దండేన ఏవ దీయతే.
8: बीते एक दशक में बालाकोट की एयर स्ट्राइक से लेकर ऑपरेशन सिंदूर तक भारत ने बार बार ये स्पष्ट संदेश दिया है कि अगर आतंकवादी भारत पर आंख

0: न्यासं च अकरोत्। तेन गुजरातस्य मुख्य मन्त्रिणा सह देशस्य प्रथमा LNG चालिता रेलसेवा च समारब्धा। एषा द्विइन्धन प्रणाली 40% यावत् डीजल उपभोगं न्यूनीकरिष्यति। भारतवर्षं कस्यापि राष्ट्रस्य भूखण्डम् आक्रमयितुं नैव वाञ्छति, परञ्च राष्ट्रिय सुरक्षायाः स्वायत्ततायाश्च उल्लङ्घने सति प्रतिघातं निश्चप्रचं करिष्यति इति नवदिल्ल्यां रक्षासम्मेलने भाषमाणः रक्षामन्त्री राजनाथसिंहः प्रतिपादितवान्। तेन स्पष्टीकृतं यत् आतंकवाद पोषकैः सह वार्तायाः कोऽपि विकल्पः नैवास्ति। सः अवदत् यत् राष्ट्रसुरक्षा केवलं सैन्यबलानां नास्ति, प्रत्युत सर्वेषामपि नागरिकाणां सामूहिकम् उत्तरदायित्वं वर्तते। रक्षा उत्पादन क्षेत्रे आत्मनिर्भरतायाः उल्लेखं कुर्वन् रक्षामन्त्रिणा निगदितं यत् अस्यां दिशि भारतेन महती उपलब्धिः अर्जिता। जापानदेशस्य आइची नागोया मण्डले प्रवर्तमाने एशियाई क्रीडा महोत्सवे अद्य स्क्वैश स्पर्धायाम् अभयसिंह अनाहतसिंहाभ्याम् यथाक्रमं पुरुष महिला एकलवर्गयोः द्वे रजत पदके स्वायत्ती कृते। एतदतिरिच्य महिलानां 200 मीटर धावन प्रतियोगितायां हरिता भद्रा तृतीयं स्थानं प्राप्य कांस्य पदकम् अलभत। सम्प्रति भारतवर्षं 4 स्वर्ण 14 रजत 15 कांस्य पदकैः सह आहत्य 33 पदकानि सम्प्राप्य पदकतालिकायां 11 स्थानं भजते। इति वार्ताः।
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 6:30.
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ప్రసార వివరాలు. మీ ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం 100.1 మెగాహెడ్స్ పై ఈ పూట ఇంకా రేపు ప్రసారం చేయబోయే కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ ప్రసారంలోని కార్యక్రమాల వివరాలు. ఈ ప్రసారంలో రాత్రి 8 గంటలకు గౌరవనీయులు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు ఈ ఉదయం దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగం మన్ కీ బాత్ కార్యక్రమానికి తెలుగు అనువాదం మనసులో మాట కార్యక్రమం పునఃప్రసారమవుతుంది. ఇది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలేవుతుంది. ఇక 6:35 చిత్రగీతాలు ప్రసారమవుతాయి. 6:50 వ్యవసాయ సూచనలు, 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలేవుతాయి. 7:15 జానపద సంగీత కార్యక్రమంలో జానపద గేయాలు ప్రసారమవుతాయి. 7:45 ఇంకా 8:30 కిన్నెర లహరి, శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకునే చిత్రగీతాలు నిర్మించే కార్యక్రమం ప్రసారమవుతుంది. రాత్రి 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలేవుతుంది. 9:30 మధురిమ ఆపాత మధుర గీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. రాత్రి 10:00 అఖిల భారత రవివాసరి సంగీత సభ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి రిలేవుతుంది. ఇవి ఈ ప్రసారంలోని కార్యక్రమాల వివరాలు. ఇక రేపటి ప్రసారంలోని కొన్ని కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు మీరు వింటున్నాను, నేను మీ రేడియో నేస్తం వనమా రామకృష్ణ. రేపటి ప్రసారంలో ఉదయం 6:00 పదపద ముందుకు సాగిపో అంటూ దేశభక్తి గీతం ప్రసారమవుతుంది. 6:10 అంజలి భక్తి సంగీత కార్యక్రమంలో శివభక్తి గీతాలు ప్రసారమవుతాయి. 6:30 సుభాషితం సమర్పణ శ్రీ ఎన్ శేషాచార్యులు. 6:35 మేకల్లో నోటిపుండ్ల వ్యాధి నివారణ గురించి తెలుసుకుంటారు రైతు సమాచారంలో. 7:00 జిల్లా సమగ్ర నివేదిక. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి వెళ్తాయి. 7:15 చిత్రగీతాలు ప్రసారమవుతాయి. 7:45 విజ్ఞాన వీచికలు, విజ్ఞాన సంచిక కార్యక్రమం నిర్వహణ శ్రీ కులిపాక శంకరరావు. రేపు 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం ప్రసారమవుతుంది. 8:35 కిన్నెర లహరి, శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. రేపు 9:30 ఇంకా రేపు మధ్యాహ్నం 3:30 ఏకచిత్ర గానం శీర్షికన ఒకే చిత్రం నుండి పాటలు ప్రసారమవుతాయి. రేపు 10:00 ప్రపంచ రేబీస్ దినోత్సవం సందర్భంగా రేబీస్ వ్యాధి అవగాహన ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది, నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. అనంతరం చిత్రగీతాలు ప్రసారమవుతాయి. రేపు మధ్యాహ్నం 12:00 హిందీలో వార్తలు, 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలేవుతాయి. 12:10 ప్రసారమయ్యే శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఉస్తాద్ విలయత్ ఖాన్ గారి సితార్ వాదనం ప్రసారమవుతుంది. 12:30.

నిమిషాలకు తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడతాయి. రేపు మధ్యాహ్నం 12:40 ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమంలో నేటి విద్య ఉన్నత విలువలు పెంచడంలో తల్లిదండ్రుల పాత్ర ఈ అంశం గురించి ఇంకా నిరంతరం ఎందుకీ భారం ఈ శీర్షికన ప్రసంగం ప్రసారమవుతుంది. 1:10 ప్రాంతీయ వార్తలు, 1:20 వనితా లోకం కార్యక్రమం, స్త్రీల కార్యక్రమం ఇవి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి అవుతాయి. 1:50 ఉర్దూలో వార్తలు, 2:00 మిడ్ డే న్యూస్, 2:15 దోపహర్ సమాచార్ హిందీలో వార్తా కార్యక్రమం ఇవి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి అవుతాయి. రేపు మధ్యాహ్నం 2:30 పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట రికార్డెడ్ కార్యక్రమం పునఃప్రసారమవుతుంది. కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. రేపు సాయంత్రం 4:00 ఇంకా 6:35 చిత్రగీతాలు ప్రసారమవుతాయి. రేపు సాయంత్రం 5:45 జానపద గేయాలు ప్రసారమవుతాయి. 6:45 హిందీలో సామూహిక గీతం ప్రసారమవుతుంది. రేపు రాత్రి 6:50 వ్యవసాయ సూచనలు, 7:00 మార్కెట్ ధరలు, 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడతాయి. 7:15 మన రైతు మన గ్రామం సమగ్ర సమాచారం అందించే కార్యక్రమంలో మధుమేహం ఆహార నియమాలు ఈ అంశంపై పరిచయ కార్యక్రమం, ఇంకా సంప్రదాయేతర ఇంధన వనరుల వాడకం ఈ అంశం గురించి ప్రసంగం ప్రసారమవుతాయి. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడుతుంది. 8:00 కిన్నెరల హరి శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమం. రేపు రాత్రి 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 9:30 మధురిమ ఆపాత మధుర గీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. 10:00 పౌరాణిక నాటిక కార్యక్రమంలో గజగౌరి వ్రతం చిందు యక్షగానం ప్రసారమవుతుంది. ఇవి రేపటి ప్రసారంలోని కార్యక్రమాల వివరాలు. ఈ పూట ఇంకా రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు విన్నారు ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. ఇప్పుడు సమయం సరిగ్గా 6:35 దాటి 5 సెకండ్లు. ఇప్పుడు చిత్రగీతాలు వింటారు.

0: ఇప్పుడు ఒక ప్రకటన వినండి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: ప్రకటన విన్నారు. చిత్రగీతాల కార్యక్రమం తర్వాత వినండి. సుల్తాన్ ఈ చిత్రానికి కోటి సంగీత సరిధిలో ఉదిత్ నారాయణ్ చిత్ర పాడిన పాట వినండి.

కార్యక్రమంలో చివరిగా మీరు వినబోతున్న పాట యమదొంగ. ఈ చిత్రానికి దలేర్ మెహందీ, ప్రణవీ పాడిన అనంత శ్రీరామ్ గీతమిది. సంగీతం ఎంఎం కీరవాణి సమకూర్చారు. వినండి.

చిత్రగీతాలు విన్నారు. మరికొన్ని చిత్రగీతాలను 7:45 ప్రసారమయ్యే కిన్నెరలారి శ్రోతలు కొన్ని చిత్రగీతాల కార్యక్రమంలో మీరు ఆస్వాదించవచ్చు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. ఇప్పుడు సమయం 6:50 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో వ్యవసాయ సూచనలు వింటారు. అనంతరం 7:05 తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి లేవుతాయి.

రైతన్నలకు స్వాగతం. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో చర్యలు తీసుకోవాలి, ఏ విధమైనటువంటి పనులు చేయడం ద్వారా తమ పంటల లోపల మంచి దిగుబడులను పొందొచ్చు అనేసి మనం తెలుసుకుందాం. ప్రస్తుతం చూసుకున్నట్లయితే వాతావరణ పరిస్థితుల్లో మన పరిస్థితులు అనేటటువంటివి వాటి యొక్క దిగుబడులను తగ్గడానికి చాలా విధాలుగా ప్రభావం చూపించడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ బెట్ట పరిస్థితుల్లో నేల లోపల నీటి లభ్యత అనేది లేకపోవడం వల్ల మొక్క సమయానికి నీటిని గ్రహించకపోవడము, తద్వారా పోషకాలనేవి సరి అయినటువంటి సమయంలో మొక్కకు అందకపోవడం వలన మొక్క పెరగకపోవడము, లేదా మొక్క గిడసబారినట్టుగా ఉండడము, లేదా పూత పిందు దశల్లో ఉన్నటువంటి పంటలైతే పూత పింద రాలడము, లేదంటే కాయ దశల్లో ఉన్నట్లయితే కాయలు చిన్న సైజుగా రావడం అనేది మనం ఎక్కువగా గమనించవచ్చు. సో దీనికోసం దిగుబడిని తగ్గకుండా చూసుకోవచ్చు. సో దీనికి గాని నీటి లభ్యత ఉన్న వాళ్ళైతే 1 నుంచి 2 తడులను, అంటే లైఫ్ సేవింగ్ ఇరిగేషన్స్ అంటారు, పూత కాయ దశల్లో ఉన్నటువంటి పంటలైతే వాటికి 1 నుంచి 2 నీటి తడులను ఇవ్వడము, అంతేకాకుండా పంటను బట్టి 10 నుంచి 20 కేజీలు యూరియాను పైపాటుగా అందించినట్లయితే కూడా మొక్కకు కావలసినటువంటి పోషకాలు అనేవి పూత కాయ పింద నిలవడానికి ఆస్కారం అనేది ఎక్కువగా ఉంటుంది. ఎవరైతే మరి రైతన్నలు వర్షాధారంగా సాగు చేస్తున్నటువంటి రైతులు ఉన్నారో వాళ్ళు ఏ విధమైనటువంటి చర్యలను తీసుకోవాలి ఈ బెట్ట పరిస్థితుల్లో? ఎందుకంటే వాళ్ళు మొత్తం కూడా వర్షాధారంగా సాగు చేస్తున్నారు కాబట్టి వర్షాలు పడ్డప్పుడే నేల లోపల తేమ ఉంటుంది. నేల లోపల తేమ ఉన్నప్పుడు మాత్రమే మనం పోషకాల ఎరువులను అందించినట్లయితే మొక్కలు పోషకాలను గ్రహించేటందుకు ఆస్కారం ఉంటుంది. సో ఈ బెట్ట పరిస్థితుల లోపల వర్షాధారంగా పండిస్తున్నటువంటి రైతులు, ఏ పంటలోనైనా సరే వర్షాధారంగా పండిస్తున్నటువంటి, అది కంది పంట కావచ్చు, మొక్కజొన్న పంట కావచ్చు, లేదా పత్తి పంట అయినా కూడా, పైపాటుగా రైతులు ఏం చేయాలంటే 2% యూరియా, అంటే లీటర్ నీటికి 20 గ్రాముల యూరియా, లేదంటే 1% పొటాషియం నైట్రేట్ ను, అంటే లీటర్ నీటికి 10 గ్రాముల చొప్పున పొటాషియం నైట్రేట్ ద్రావణాన్ని పిచికారి చేసుకుని మన ఏరియా ఎంతైతే ఉంటుందో, రైతన్నలకు వాళ్ళు ఉన్నటువంటి ఎన్ని ఎకరాలు ఉంటుందో దానికి తగ్గటువంటి ద్రావణాన్ని తయారు చేసుకుని పైపాటుగా పిచికారి చేసినట్లయితే మొక్కకు నీటితో పాటుగా పోషకాలు కూడా డైరెక్ట్ గా వాటి ఆకులకు కాండాలకు అందేటటువంటి ఆస్కారం ఎక్కువగా ఉంది. రైతన్నలు ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే, రైతన్నలు ఎరువులను పైపాటుగా పిచికారి చేస్తున్నప్పుడు వాతావరణం లోపల ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి రైతన్నలు 10 గంటల లోపు గాని, లేదంటే 4 గంటల తరువాత ఈ పైపాటుగా ఎరువులను

పిచికారి చేసినట్లయితే మొక్కపైన ఏ విధమైనటువంటి దుష్ప్రభావం, అంటే ఆకులు వడలిపోవడం కానీ మాడిపోయినట్టుగా కానీ జరగకుండా ఉండేటందుకు ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఎండ టైంలో మనం స్ప్రే చేసినట్లయితే ఏమవుతుందంటే, నీరు మనం పిచికారి చేసినటువంటి ద్రావణము ఆకుల మీద పడిపోయి నీరు, ఈ ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండడం వల్ల నీరు ఆవిరి రూపంలో వెళ్ళిపోవడము, ఆ ద్రావణం కెమికల్ అక్కడే ఉండడం వల్ల ఆకులు మాడినట్టుగా తయారవుతుంటాయి. కాబట్టి ముఖ్యంగా రైతన్నలు గమనించాల్సింది ఏంటంటే, ఉదయం పూట గాని చల్లటి వాతావరణం ఉన్నప్పుడు లేదంటే సాయంత్రం పూట గాని ఈ ఎరువులను పైపాటగా పిచికారి చేసినట్లయితే మొక్కకు కావలసినటువంటి పోషకాలను మనం అందించిన వాళ్ళము అవుతాం. సో ఈ విధంగా ఎరువుల యాజమాన్యాన్ని చేపట్టి వివిధ పంటలలో దిగుబడులు పొందేటందుకు ఆస్కారం ఉంది. ఎవరికైతే నీటి ఆధారంగా నీటి లభ్యత ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ, అంటే లాంగ్ డ్యూరేషన్ అధిక పంట కాల వ్యవధి కలిగినటువంటి పంటలను సాగు చేస్తున్నటువంటి రైతులు, నీటి లభ్యత ఉన్నప్పుడు ఒకటి రెండు తడులని మాత్రమే ఇవ్వగలిగినప్పుడు అలాంటి పరిస్థితుల్లో పారకం రూపంలో నీటిని ఇవ్వకుండా నీటి వినియోగ సామర్థ్యాన్ని పెంచేటటువంటి డ్రిప్ ద్వారా గాని స్ప్రింక్లర్ల ద్వారా గాని మనం నీటిని అందించినట్లయితే నీటి వినియోగ సామర్థ్యము పెరగడమే కాకుండా మనం ఎక్కువ రోజులు మొక్కకు తేమను అందించిన వాళ్ళమవుతాము. తద్వారా డ్రిప్ ద్వారా కూడా ఫర్టిగేషన్ ఎరువులను కూడా అందించినట్లయితే మొక్కకు కావలసిన నీరు మరియు పోషకాలు అందేటందుకు ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఏ పంటలను అయితే మనం డ్రిప్ సౌకర్యాన్ని పెట్టుకోవచ్చో ఆ పంటలలో డ్రిప్ ద్వారా తక్కువ నీరు లభ్యత ఉన్నటువంటి రైతులు ఈ విధంగా చేయడం ద్వారా నీటి మరియు పోషకాలను అందించి మనం దిగుబడులను పెంచుకోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. దీనితో పాటుగా ఎక్కడైతే తేమ ఉన్నటువంటి పత్తి పంటలో చూసుకున్నట్లయితే ఇప్పుడు పూత కాయపింద దశల్లో ఉంది కాబట్టి ఈ బెట్ట పరిస్థితులు మరియు అధిక తేమ వలన కూడా ఏమవుతూ ఉంటుందంటే, అధిక తేమ లేదా బెట్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు పూత పింద కాయ రాలడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. సో దీనికి మనము నివారించడం కోసము ఏం చేయాలంటే, నాఫ్థలిన్ ఎసిటిక్ యాసిడ్ 10 ppm ను పిచికారి చేసినట్లయితే కూడా పత్తి లోపట ఈ పూత పింద రాలకుండా ఉండడానికి ఆస్కారం అనేది ఎక్కువగా ఉంది. ఇది ఎందుకు జరుగుతూ ఉంటుందంటే, శాకీయోత్పత్తి మొక్క గ్రహించినటువంటి పోషకాలన్నీ కూడా శాకీయోత్పత్తి అంటే కొమ్మలు పెరగడానికే వాటి పోషకాలన్నీ కూడా సరఫరా అవుతుంటాయి. తద్వారా పూత పిందకు సరైనటువంటి పోషకాలు అందక రాలడం అనేది జరుగుతూ ఉంటుంది. మనం ఈ పూత పింద నివారించడం కోసము సైకోసిల్ 60 ppm లేదా నాఫ్థలిన్ ఎస్టిక్ యాసిడ్ 10 ppm ను పిచికారి చేసినట్లయితే ఈ పత్తి లోపల పూత పింద రాలడాన్ని నివారించడం వాళ్ళము అవుతాం. అదేవిధంగా కంది పంట మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 45 నుంచి 55 రోజులు లేదా 2 నెలల పంట దశ లోపల ఉన్నటువంటి శాకీయ దశలో మనం గమనించడం అనేది జరుగుతుంటుంది. సో ఎప్పుడు గాని కంది పంట లోపల ఎక్కువ కొమ్మలు, ఎన్ని ఎక్కువ కొమ్మలు వస్తే అన్ని పూత కాయలు రావడానికి ఆవశ్యకత ఉంది. దీనికోసం ఏం చేయాలంటే, మనము కొనలు తుంచేటటువంటి పద్ధతిని పాటించినట్లయితే, నిప్పింగ్ అని అంటూ ఉంటారు, కొనలు తుంచేటటువంటి పద్ధతిని మనం పాటించినట్లయితే 40 నుంచి 50 రోజుల దశలో ఉన్నటువంటి, విత్తిన రోజు నుంచి 45 నుంచి 50 రోజుల వ్యవధిలో ఉన్నటువంటి వాటిని 30 నుంచి 35 అంగుళాల ఎత్తు పెరిగే వరకు చూసుకొని దాని తరువాత ఆ కొనలను తుంచినట్లయితే ఎక్కువ శాఖలు రావడానికి, అంటే పక్క కొమ్మలు ఎక్కువగా రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. పక్క కొమ్మలు ఎక్కువగా వచ్చినప్పుడు ఎక్కువ పూత మరియు ఎక్కువ కాయలు రావడానికి అవకాశం ఉంది. తద్వారా దిగుబడిని కూడా పెంచుకునేటందుకు ఆస్కారంగా ఉంది. మొక్క హైట్ ఎక్కువగా పెరగడం వల్ల కొమ్మలు చాలా ఉన్నటువంటి తక్కువ కొమ్మలైనా కూడా ఎక్కువగా పెరగడం వల్ల ఏమవుతూ ఉంటుందంటే, అవి గుబురుగా ఒకదానికి ఒకటి కమ్ముకుని పోయినట్లుగా అయిపోయి గాలి వెలుతురు సరిగ్గా ఆడకపోవడం అనేది కూడా మనం గమనించవచ్చు. తద్వారా పూత పింద కాయలు తక్కువగా రావడానికి ఆస్కారం ఉంది. ఈ విధంగా మనం విత్తిన రోజు నుంచి 40 నుంచి 50 రోజుల వ్యవధి లోపల ఇలా కొనలను తుంచినట్లయితే ఎక్కువ శాఖలు వచ్చి ఎక్కువ కాయలు రావడానికి ఆస్కారంగా ఉంది. ఈ విధంగా కంది పంటలో నిప్పింగ్ ప్రక్రియను చేసడం ద్వారా కూడా రైతన్నలు అధిక దిగుబడులను పొందడానికి ఆవశ్యకత అనేది ఎక్కువగా ఉంది. అక్కడక్కడ చూసుకున్నట్లయితే వివిధ పంటల లోపల కూడా సూక్ష్మధాతు లోపాలు అనేవి గమనించడం జరుగుతుంటుంది. సో రైతన్నలు ఎప్పుడైతే ఈ విధమైనటువంటి సూక్ష్మధాతు లోపాలు వాటి గమనించి ధాతు ఎరువులను పిచికారీ చేయడం ద్వారా కూడా ఈ సూక్ష్మధాతు లోపాలను నివారించవచ్చు, రైతన్నలు మంచి దిగుబడి పొందేందుకు ఆస్కారం అనేది ఎక్కువ.

0: డ్యూరేషన్ ఉన్నటువంటి కాల వ్యవధి ఉన్నటువంటి పంటల లోపల ఈ పంటకలు కొట్టుకోవడం ద్వారా కూడా మనం ఉడుపును నివారించడమే కాకుండా తేమను సంరక్షించిన వాళ్ళం కూడా ఈ ఇంటర్ కల్టివేషన్ గుంటు కొట్టడం ద్వారా కూడా మనం తేమను కాపాడుకుని దిగుబడులు పొందేట ఆస్కారం ఎక్కువగా ఉంది. ధన్యవాదాలు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఉందో నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.ec.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా 50కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల
2: వ్యవసాయ సూచనల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి ఇప్పుడొక సినీ గీతం. అమ్మాయి కోసం చిత్రం కోసం ఉదిత్ నారాయణ్, స్వర్ణలత ఆలపించిన గీతం విందాం. గీత రచన షణ్ముఖ శర్మ, సంగీతం వందేమాతరం శ్రీనివాస్.

0: అమ్మాయి కోసం చిత్రం నుంచి పాట విన్నారు. ఆకాశవాణి సమయం 7:05 కావస్తోంది. మరి కొద్దిసేపట్లో తెలుగులో వార్తలు.
1: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. స్వచ్ఛ భారత్ ను ప్రతి పౌరుడు తమ బాధ్యతగా భావించాలని, అదే మహాత్మాగాంధీకి ఇచ్చే నిజమైన నివాళి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. గుజరాత్ రాష్టం సబర్మతిలో ఈరోజు దేశంలోనే తొలిసారిగా ఎల్ఎన్జీతో నడిచే రైలును కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రారంభించారు. జాతీయ భద్రతా విషయంలో భారత్ ఎప్పుడూ రాజీ పడదని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. దేశవ్యాప్తంగా కొన్ని రాష్టాలలో రానున్న 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మన్ కీ బాత్ 138వ సంచికలో దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రసంగించారు. ఆకాశవాణి ద్వారా ప్రసారమైన ఈ కార్యక్రమంలో దేశ భద్రత, జనగణన, స్వచ్ఛతా పర్యావరణం, పోషకాహార ప్రాధాన్యత, వారసత్వ పరిరక్షణ వంటి పలు కీలక అంశాలను ప్రధానమంత్రి ప్రస్తావించారు.
2: జనగణన హమ్ సబ్కా రాష్ట్రీయ దాయిత్వ హై. మన్నే 15 అగస్త్ కో భీ దేశవాసియో సే ఆగ్రహ కియా థా కి ఇస్కే లియే అప్నా సమయ జరూర్ నికాలే.
1: స్వచ్ఛ భారత్ ను ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా దేశంలోని ప్రతి పౌరుడు తమ రోజువారీ బాధ్యతగా స్వీకరించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. వచ్చే వారంలో రాబోతున్న మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ఆయనకు అందించే నివాళి స్వచ్ఛతేనని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
2: కుచి దినో బాద్ 2 అక్టోబర్ హై పూజ్య బాపూ కి జయంతి కా దిన్. బాపూ నే హమే జీవన్ కే బహుత్ సే మంత్ర దియే. స్వచ్ఛ భీ ఉన్మే సే ఏక్ హై. హాల్ కే దినో మే మైనే కహీ మధ్యప్రదేశ్ మే కుచ్ నౌజవాన్ నదీ కి సఫాయి కా కామ్ కర్ రహే హై. ఉన్కే ఛోటే సే ప్రయాస్ మే పూరా సమాజ్ జుడ్ రహా హై. ఐసే హీ ఆంధ్రప్రదేశ్ మే యువా పురానీ బావడియో ఔర్ కువో కి సఫాయి కర్ రహే హై.
1: స్థానికంగా అందుబాటులో ఉన్న చౌకైన పోషక విలువలు ఉన్న ఆహార పదార్థాలు వినియోగించడం ద్వారా పోషకాహార లోపాన్ని తగ్గించవచ్చని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సెప్టెంబర్ను పోషకాహార లోపం అవగాహన కల్పించే మాసంగా ప్రధానమంత్రి ప్రస్తావించారు.
2: ఇస్ పహల్ కే జరియే సస్తే ఔర్ పౌష్టిక్ స్థానీయ ఖానపాన్ కో బఢావా దియా జా రహా హై. మహారాష్ట్ర భీ ఇస్ దిశా మే సరాహనీయ ప్రయాస్ కర్ రహా హై. మిజోరం మే భీ ఇస్ సాల్ లోగో నే సాథ్ మిల్కర్ పోషణ వాటికాఓ కీ దేఖభాల్ కే లియే ఏక్ అభియాన్ షురూ కియా హై.
1: ప్రధానమంత్రి మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం ఈరోజు 8 గంటలకు పునః ప్రసారమవుతుంది. కేరళ రాష్టం కొల్లంలోని అమృతపురిలో జరిగిన మాతా అమృతానందమయి 73వ జయంతి వేడుకలకు ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాతా అమృతానందమయ్య జీవితం మానవాళికి ప్రేమ సేవల సందేశమని నిర్మూలించడానికే ఆమె తన జీవితాన్ని అంకితం చేశారని పేర్కొన్నారు. మాతా అమృతానందమయ్య మఠం అందించిన 2 కోట్ల రూపాయల ఆర్థిక సహాయ చెక్కును ముఖ్యమంత్రి విడి సతీశంతో కలిసి ఉపరాష్టపతి భారతదేశంలోని నేపాల్ రాయబారి సురేంద్ర థాపాకు అందజేశారు. జనసేవ ద్వారా దేశసేవ అనే మంత్రంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన ప్రజాసేవ నేటితో 25 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సేవ ద్వారా 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది. సమ్మిళిత అభివృద్ది, సామాజిక సాధికారత ద్వారా ఈ నిబద్దత ప్రజల జీవితాల్లో మార్పులు తెస్తోంది. నమో భారత్ వేగవంతమైన ప్రయాణ సౌకర్యం రవాణాలో కొత్త శకాన్ని నెలకొల్పింది. ఇది భారతదేశపు మొదటి రీజనల్ ర్యాపిడ్ ట్రాన్స్

0: ట్రాన్సిట్ సిస్టమ్. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి అందుబాటులోకి వచ్చిన ఈ రైలు ఢిల్లీ మీరట్ ప్రయాణ సమయాన్ని గంట కంటే తక్కువకు తగ్గించిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
1: భారత్ ట్రైన్ మే ఆధునికత భీ హై, గతి భీ హై, అద్భుత స్పీడ్ భీ హై. ఈ నమో భారత్ ట్రైన్ నయే భారత్ కే నయే సఫర్ ఆర్ నయే సంకల్పం కో పరిభాషిత్ కర్ రహీ హై.
0: దేశంలోనే తొలిసారిగా ఎల్ఎన్జీ ఇంధనంతో నడిచే రైళ్లు కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా ఈ రోజు గుజరాత్లోని సబర్మతిలో ప్రారంభించారు. సుమారు 1500 కోట్ల విలువైన పలు ప్రధాన రైల్వే అభివృద్ది ప్రాజెక్టుల ప్రారంభోత్సవం సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో గడిచిన 12 ఏళ్లలో భారతీయ రైల్వే సాధించిన పురోగతిని ప్రస్తావించారు.
2: విద్యుదీకరణ 2010-11 మే 75 కిలోమీటర్ హోతా ఔర్ 23-24 మే 7188 కిలోమీటర్ విద్యుదీకరణ 75 సే 7000 కిలోమీటర్ కి ఛలాంగ్ 99.6% రైల్వే కా విద్యుదీకరణ హో గయా హై. 0.3% జో బాకీ హై వో భీ హమ్ పూరా కర్ లెంగే.
0: ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. దేశంలోనే తొలిసారిగా ఎల్ఎన్జీ ఇంధనంతో నడిచే జాతీయ భద్రత విషయంలో భారత్ ఎప్పుడూ రాజీ పడదని, ప్రపంచ స్థిరత్వాన్ని శాంతిని కాంక్షిస్తుందని, అది దేశ వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తిని పణంగా పెట్టి కాదని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పునరుద్ఘాటించారు. న్యూఢిల్లీలో నిర్వహించిన డిఫెన్స్ కాన్క్లేవ్లో ఆయన మాట్లాడుతూ, భారత్ ఏ దేశ భూభాగాన్ని ఆక్రమించాలని కోరుకోవడం లేదని, అయితే భద్రతకు ముప్పు వాటిల్లినప్పుడు తనను తాను సంరక్షించుకుంటుందని స్పష్టం చేశారు. భారతదేశంపై ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే ఏ దేశంతోనూ చర్చలకు తావులేదని తేల్చి చెప్పారు. జాతీయ భద్రతకు జాతీయ ఐక్యతే కీలకమని స్పష్టం చేశారు. దేశ భద్రత కేవలం త్రివిధ దళాల బాధ్యత మాత్రమే కాదని, ప్రతి పౌరుడి బాధ్యత అని గుర్తు చేశారు. మతం, కులం, భాష, ప్రాంతం వంటి విభేదాలకు తావు లేకుండా పౌరులంతా జాతీయ ప్రయోజనాలకే మద్దతు ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు.
3: భారత్ శాంతి చాహతా హై, లేకిన్ భారత్ అప్ని సురక్షా కే సాత్ కిసి భీ సూరత్ మే సంజౌతా నహీ కరేగా. భారత్ డైలాగ్ మే విశ్వాస్ రఖతా హై, లేకిన్ యది కోయి దేశ్ భారత్ కే ఖిలాఫ్ ఆతంకవాద్ కో హవా దేగా తో డైలాగ్ కీ గుంజాయిస్ వహీ ఖత్మ హో జాతీ హై. జో దేశ్ టెర్రరిజం కో అప్ని నీతి కా సాధన బనాతే హై, ఆతంకియో కో పనాహ్ ఔర్ సమర్థన్ దేతే హై, ఉన్హే కడా సందేశ్ దేనా హోగా కీ ఆతంకవాద్ కిసి కే లియే స్ట్రాటజిక్ అసెట్ కిసి భీ సూరత్ మే నహీ హో సక్తా.
0: భారత పునరుజ్జీవన పితామహుడు, ప్రముఖ సామాజిక సంఘ సంస్కర్త రాజా రామ్మోహన్ రాయ్ వర్ధంతి సందర్భంగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ఆయనకు నివాళులర్పించారు. మూఢనమ్మకాలు, దురాచారాల సంకెళ్లలో చిక్కుకున్న కాలంలో రాజా రామ్మోహన్ రాయ్ మార్పు కోసం ఒక నూతన శకాన్ని ప్రారంభించారని మంత్రి సామాజిక మాధ్యమ వేదికగా పేర్కొన్నారు. మహారాష్టలో సుస్థిర అభివృద్దిని ప్రోత్సహించడానికి, పర్యావరణ హిత ప్రత్యామ్నాయాలను అందించడానికి వెదురు ఆధారిత ఆర్థిక వ్యవస్థను అభివృద్ది చేయాలని మహారాష్ట గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పిలుపునిచ్చారు. ఈ రోజు ముంబైలో జరిగిన బాంబూ ఎకానమీ అండ్ సస్టైనబిలిటీ సమ్మిట్లో ఆయన మాట్లాడుతూ, త్రిపురలో విజయవంతమైన వెదురు నమూనాలను మహారాష్టలో కూడా అమలు చేయవచ్చని తెలిపారు. దీనివల్ల హరిత ఆర్థిక వ్యవస్థ దిశగా అడుగులు పడతాయని పేర్కొన్నారు. ఉత్తరాఖండ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్లో ఈరోజు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, తూర్పు ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. జమ్మూకాశ్మీర్, లడక్, హిమాచల్ ప్రదేశ్, బీహార్, రాజస్థాన్, తమిళనాడు, పుదుచ్చేరి, కరేకాల్, పశ్చిమ ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్టాల్లో రాగల 2 నుండి 3 రోజుల పాటు ఉరుములు, మెరుపులు, బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనాలు వేసింది. మరోవైపు అధిక అలలు, సముద్ర ఉప్పెన ముప్పు పొంచి ఉన్నందున కేరళలోని అన్ని తీర ప్రాంత జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రమాదకర పరిస్థితుల దృష్ట్యా కేరళ రాష్ట వ్యాప్తంగా చేపల వేటపై రేపటి వరకు పూర్తిగా నిషేధాన్ని విధించారు. రాబోయే కాలంలో నానో మెడిసిన్ ఆధారిత వైద్య విధానం వ్యక్తిగత ఆరోగ్య సంరక్షణ రంగాన్ని ముందుండి నడిపిస్తుందని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. ఈ రోజు న్యూఢిల్లీలో జరిగిన వరల్డ్ కాంగ్రెస్ నానో మెడిసిన్ 2026 ప్రారంభోత్సవంలో పాల్గొని ఆయన మాట్లాడుతూ, నానో మెడిసిన్ రంగానికి సంబంధించి బయోటెక్నాలజీ విభాగం 174 కోట్ల ఆర్థిక సాయంతో 210 పరిశోధన అభివృద్ది ప్రాజెక్టులకు మద్దతు ఇస్తోందని వెల్లడించారు. తిరువనంతపురంలోని గ్రీన్ఫీల్డ్

0: ఇంటర్నేషనల్ స్టేడియంలో భారత్ వెస్టిండీస్ మధ్య జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్లో టాస్ గెలిచిన భారత జట్టు తొలుత బౌలింగ్ వికెట్లు కోల్పోయి 297 పరుగులు చేసింది. వెస్టిండీస్ ఓపెనర్ గ్రీవ్స్ సెంచరీ చేయగా అమిత్ జంగు 58 పరుగులతో రాణించారు. భారత బౌలర్స్లో కులదీప్ 4 వికెట్లు, ప్రసిద్ధ కృష్ణ 2 వికెట్లు పడగొట్టారు. 2 నెలల విరామం తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు భారత వన్డే జట్టులో ఆడుతున్నారు. జపాన్లోని ఐచి నాగోయలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో ఈరోజు స్క్వాష్ విభాగంలో భారత్కు 2 రజత పతకాలు లభించాయి. పురుషుల సింగిల్స్ స్క్వాష్ ఫైనల్లో అభయ్ సింగ్ రజత పతకాన్ని సంచేసుకున్నాడు. మలేషియాకు చెందిన యూన్ యోంగ్ చేతిలో అభయ్ ఓటమి పాలయ్యారు. అయితే మలేషియా క్రీడాకారిణి శివశంకరి సుబ్రహ్మణ్యం చేతిలోనూ పరుగు పందెంలో భారత్కు చెందిన హరితభద్ర కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ కలుద్దాం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. ఇప్పుడు జానపద సంగీత కార్యక్రమం ఉంటారు. జానపద సంగీత కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని జానపద గేయాలు వింటారు. వినబోయే ముందు ఒక వాణిజ్య ప్రకటన.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయ ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: ఇప్పుడు వినండి చందమామ అంటూ సాగిపోయే ఈ జానపద గేయం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

తెలంగాణ రాష్టంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

తెలంగాణ రాష్టంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

తెలంగాణ రాష్టంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: జగడ మాపి జడలు పెట్టాయి మావతి,
1: జాలి పూలు తెచ్చినానే అయి మావతి,
0: జగడ మాపి జడలు పెట్టాయి మావతి.
2: నిన్న మొన్న నన్ను చూసి నన్ను మరిసిపోతేనే.

వినేంత వరకు జానపద గేయాలు విన్నారు. జానపద సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

கிணறு அறை. శ్రోతలు కోరిన ఆ చిత్రగీతల కార్యక్రమం వినిపించే కార్యక్రమంలో ముందుగా మీరు వినబోతున్న ఈ పాట నిండు మనసులు. ఈ చిత్రానికి పి సుశీల పాడిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం ఇది. సంగీతం టీవీ రాజు సమకూర్చారు. వినిపించమంటూ నిజామాబాద్ న్యూ న్యూవర్స్ కాలనీ నుండి నాగ్నాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, రిషికేష్, అక్షయ్. ఇంకా ఇదే పాట వినిపించమంటూ ఎన్టీఆర్ కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలం సుబ్బాయిగూడెం గ్రామం నుండి నరమనేని అప్పారావు, వెంకట సుబ్బాయమ్మ, కిరణ్ కుమార్, వెంకటేశ్వర్లు, ఎన్ అప్పారావు, ఇంకా వీరి మిత్ర బృందం. ఇంకా ఇదే పాట వినిపించమంటూ నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం న్యావనంది నుండి శ్రీరామ, వసంత, భారతి, లాస్య, శాశ్విక, శ్రీరామ, హనుమండ్లు, హరీష్, అరుణ్, అజయ్, హార్దిక్ చారి, శ్రీశాంత్ చారి, మంచోళ్ల శ్రీనివాసాచారి, మంచోళ్ల సన్నీచారి, ఇంకా వీరి కుటుంబ సభ్యులు. ఇంకా ఇదే పాట వినిపించమంటూ మణుగూరు బండారుగూడెం నుండి కొమ్మ సత్యనారాయణ, శ్రీదేవి, డివికే ప్రసాద్, దేవరగట్ల నరసింహరావు, ధనలక్ష్మి, స్వప్న, అవినాష్ వర్మ, కిషోర్ బాబు, లావణ్య, చాతుర్య, ప్రవస్తి, కోటమ్మ వీరంతా కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట వినండి.

0: ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన వినండి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి.
0: శ్రోతలకు కోరిన చిత్రగీతల కార్యక్రమంలో తర్వాత షిరిడీ సాయి. ఈ చిత్రానికి అక్కినేని నాగార్జున, శంకర్ మహాదేవన్ బృందం పాడిన పాటను వినిపించమంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిణి, కట్ల రాజేశం, సరోజిని, మాయా ఇంకా ఇదే పాట వినిపించమంటూ ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం ఏర్లపూడి గ్రామం నుండి కాపతి బాబుచారి, సతీష్ చారి, పవన్ చారి, బ్రహ్మచారి, సత్యవతి, అమృతమ్మ, కళ్యాణి ఇంకా వరంగల్ కరీమాబాద్ బొమ్మలగూడి దగ్గర నుండి గోని రవి, అరుణ, విజయ్ కుమార్, కీర్తన, నాగిరెడ్డి, అజయ్ కుమార్ వీరంతా కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట వినండి.
2: సబ్కా మాలిక్ ఏక్ హై, సబ్కా మాలిక్ ఏక్ హై.

0: కార్యక్రమంలో చివరిగా మీరు వినబోతున్న ఈ పాట
1: కాశ్మీరా. ఈ చిత్రానికి పి సుశీల పాడిన వేటూరి గీతం ఇది. సంగీతం చక్రవర్తి సమకూర్చారు. వినిపించమంటూ రామవరం పంజాబ్ గడ్డ ఏరియా నుండి గొర్రెబాబురావు, పద్మ, లక్ష్మి, వెంకటేశ్వరరావు, షేర్వాణి, జయంత్, శేఖర్, స్వర్ణలత, దత్త, ప్రసిద్ధి, కొప్పు రాజశేఖర్, కల్పన, రుద్రాంశ్, సాయి, పునీత్, ఆవునూరి పోషమ్మ, చంద్రయ్య, భారతి, భద్రమ్మ, భూదేవి, గొర్రెగంగ, అవినాష్, హేమలత, ఆదిత్య, టంగుటూరి భీమయ్య, లక్ష్మి, శివ, పద్మలత, గంగవరపు శంకర్, చంద్రకళ, దుర్గాప్రసాద్, పుష్పలత, మారప్పాక తిరుపతి, ప్రేమలత, సిరి, అభినవ్, కడారి కొమరయ్య, కనకలక్ష్మి, కుమార్, రమ్య, చిర్రు ఇంద్రమ్మ, నరసింహరావు, భూలక్ష్మి, వీరంతా వీరందరి కోసం ఈ పాట వినండి.

ఎడారి శ్రోతలకు నచ్చి తిరిగితర కార్యక్రమం 8:30 పునఃప్రసారమవుతుంది. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 8:00 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో గౌరవనీయులు భారత ప్రధాని జాతి ప్రసంగించి ఈ ఉదయం చేసిన ప్రసంగం మన్ కీ బాత్ కార్యక్రమానికి తెలుగు అనువాదం మనసులోని మాట కార్యక్రమం పునఃప్రసారమవుతుంది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే మరికొద్ది క్షణాల్లో

0: ఆకాశవాణి సమయం 8 గంటలు కావస్తోంది. మరికొద్ది సేపట్లో మన్ కీ బాత్ తెలుగు అనువాదం పునఃప్రసారం.
1: ఆకాశవాణి ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం వింటారు.
2: ప్రియమైన దేశవాసులారా, నమస్కారం. మిమ్మల్ని మరోసారి కలుసుకునే అవకాశం సెప్టెంబర్ నెలలో ఈ మన్ కీ బాత్ కార్యక్రమంలో లభించింది. దేశ ప్రజలందరికీ స్వాగతం. మన్ కీ బాత్ కార్యక్రమంలో మన ప్రజల సానుకూల ప్రయత్నాలకు ఒక వేదికను అందిస్తాం. దేశం సాధించిన విజయాల గురించి చర్చిస్తాం. భారతదేశానికి చెందిన ఒక ముఖ్యమైన చారిత్రక ఘనతకు రేపటితో 10 సంవత్సరాలు నిండుతూ ఉన్నాయి. ఆ ఘనతే సర్జికల్ స్ట్రైక్. 10 ఏళ్ల కిందట 2016 సెప్టెంబర్ 28-29 తేదీల్లో భారత సైన్యం పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై సర్జికల్ స్ట్రైక్ నిర్వహించింది. నియంత్రణ రేఖను దాటి మన ధైర్యవంతులైన సైనికులు ఉగ్రవాదం మీద చర్య తీసుకున్న తీరు చూసి యావత్ ప్రపంచం ఆశ్చర్యానికి భారతదేశ ఉగ్రవాద వ్యతిరేక విధానంలో ఒక కొత్త ఉదాహరణను ధైర్యంగా అందించింది. ఉగ్రవాద దాడుల కారణంగా భారతదేశం దీర్ఘకాలంగా అనుభవిస్తున్న బాధకు సర్జికల్ స్ట్రైక్ మన నిర్ణయాత్మక ప్రతిస్పందన. ఉగ్రవాదులు భారతదేశానికి వ్యతిరేకంగా కన్నెత్తి చూడటానికి సాహసిస్తే వారికి తగిన జవాబు ఇస్తాము అని గత దశాబ్ద కాలంలో బాలాకోట్ వైమానిక దాడి నుండి ఆపరేషన్ సింధూర్ దాకా భారతదేశం పదే పదే స్పష్టమైన సందేశాలిచ్చింది. మిత్రులారా, ఉగ్రవాద దాడులు భారతదేశాన్ని చాలా కాలంగా గాయపరుస్తూ ఉన్నాయి. భారతదేశంలో వరుస పేలుళ్లు సర్వసాధారణమైపోయిన సమయం ఒకటుండేది. ఈ సెప్టెంబర్ నెలలోనే 2008 సెప్టెంబర్ 13 తేదీన ఢిల్లీలో జరిగిన వరుస పేలుళ్లలో ఎంతోమంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత కొన్ని వారాలకే ముంబైలో భారీ స్థాయిలో 26/11 దాడి జరిగింది. మిత్రులారా, ప్రతి ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్తాన్పై చర్య తీసుకోవాలి అన్న డిమాండ్ అంతకు ముందు కూడా వచ్చేది. కానీ అప్పట్లో ఆ డిమాండ్కు పెద్దగా ప్రాధాన్యత లభించేది కాదు. సమయం కోసం వేచి చూడటమే జరిగేది. ఇప్పుడు నేటి భారతదేశం ఉగ్రవాదంపై 0 టాలరెన్స్ విధానాన్ని అనుసరిస్తున్నది. మనం దాని ఫలితాల్ని చూస్తూ ఉన్నాం. మిత్రులారా, 9/11 అంటే 9/11 ఉగ్రవాద దాడులు జరిగి ఈ ఏడాదికి 25 ఏళ్లు గడిచాయి. అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్లో ప్రాణాలు కోల్పోయిన అమాయకుల్లో అమెరికా తర్వాత అత్యధిక సంఖ్యలో భారతదేశానికి చెందినవారే ఉన్నారు. 2014లో ప్రధానమంత్రి అయిన తర్వాత నేను అమెరికా పర్యటనకు వెళ్లినప్పుడు ఈ అమాయక ప్రజలకు నివాళులు అర్పించేందుకు న్యూయార్క్ వెళ్లిన విషయం నాకు గుర్తుంది. ఈరోజు మరోసారి కోట్లాది భారత ప్రజల తరపున బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాను. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఈ రోజుల్లో దేశానికి సంబంధించిన ఒక బృహత్ చిత్రం ఆవిష్కృతం అవుతోంది. ఈ చిత్రంలో మీరున్నారు, మీ కుటుంబం కూడా ఉంది, మీ చుట్టుపక్కల ప్రజలు కూడా ఉన్నారు. నేను మాట్లాడుతున్నది భారతదేశ జనాభా లెక్కల కార్యక్రమాన్ని గురించి. దేశంలోని అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో జనగణన మొదటి దశ దాదాపుగా పూర్తయింది. 32 కోట్లకు పైగా కుటుంబాల సమాచారం నమోదైంది. ఈ రోజుల్లో లడఖ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్లోని మారుమూల మంచుతో కూడిన ప్రాంతాల్లో కూడా ఈ పని కొనసాగుతోంది. అక్కడి నుంచి ఎన్నో స్ఫూర్తిదాయకమైన అనుభవాలు మన ముందుకొచ్చాయి. ఉత్తరాఖండ్లో జనాభా లెక్కల ప్రక్రియ చమోలీలోని మాణా గ్రామం నుంచి ఆరంభమైంది. దేశంలోనే మాణా మొదటి గ్రామం అని చెబుతారు. మాణాలో 83 ఏళ్ల పూర్ణి

సీమా రావత్ దీన్ని మొదట ప్రారంభించారు. ఉత్తర కాశీలోని బగోరి గ్రామంలో హోంస్టే నడుపుతోన్న హర్దేవ్ సింగ్ రాణా తన సమాచారాన్ని డిజిటల్ మాధ్యమం సహాయంతో నమోదు చేశారు. మిత్రులారా, జనగణన మనందరి జాతీయ బాధ్యత. దీనికోసం సమయం కేటాయించాలి అని నేను 15వ తేదీన దేశ ప్రజల్ని కోరాను. జనగణన కోసం ఈ స్వీయ నమోదు సౌకర్యం చాలా సులభం. మీరు మీ మొబైల్ ఫోన్ నుంచి మీతో పాటు మీ కుటుంబ సభ్యుల సమాచారాన్ని కూడా నమోదు చేసుకోవచ్చు. ఈ సౌకర్యం హిందీతో సహా 16 భాషల్లో అందుబాటులో ఉంది. మిత్రులారా, దీనికోసం మీరు ఆన్లైన్ సెన్సస్ పోర్టల్ ను సందర్శించాలి. ఈ పోర్టల్ చిరునామా sc.census.gov.in sc.census.gov.in. ఈ పోర్టల్ కు వెళ్లి మీ మొబైల్ నంబర్తో లాగిన్ అవ్వండి. మీ లొకేషన్ను నమోదు చేయండి. మీ కుటుంబ సభ్యుల సమాచారాన్ని నింపి సమర్పించండి. ఈ మొత్తం ప్రక్రియకు 15 నుంచి 20 నిమిషాలే పడుతుంది. దీనికోసం మీరు ఎలాంటి పత్రాల్ని అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. వివరాలు సమర్పించిన తర్వాత మీకు ప్రత్యేక ఐడి లభిస్తుంది. గణన అధికారులు మీ ఇంటికొచ్చినప్పుడు మీరు వారికి ఈ ఐడిని చూపించవచ్చు. మీరందించిన సమాచారం ధృవీకరణ జరిగిన తర్వాత అది జనగణనలో భాగంగా మారుతుంది. మిత్రులారా, ఇప్పటి వరకు 2,60,00,000కు పైగా ప్రజలు తమ మొబైల్ ఫోన్లను ఉపయోగించి జనగణన పోర్టల్లో తమ సమాచారాన్ని నమోదు చేశారు, స్వీయ గణనను పూర్తి చేశారు. దీనికి మీ సమయం కొంత అవసరం. ఇది దేశానికి ఎంతో ముఖ్యం. ఎందుకంటే మీ సరైన సమాచారం, మీ కుటుంబం గురించిన సరైన సమాచారం దేశ భవిష్యత్తు వాస్తవ చిత్రాన్ని రూపొందించడంలో ఎంతో సహాయకారిగా ఉంటాయి. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఈరోజు సెప్టెంబర్ 27వ తేదీ ఒక ప్రత్యేక కారణం వల్ల మరింత ప్రత్యేకంగా మారింది. సంస్కృతి, సమాజం, దేశం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన ఒక మహనీయుని 100వ జయంతి ఈరోజు. నేను మాట్లాడుతోంది విశ్వ హిందూ పరిషత్ మాజీ అంతర్జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు, పూజ్యులైన దివంగత అశోక్ సింఘాల్ గారి గురించి. ఆయన 1926 సెప్టెంబర్ 27వ తేదీన ఆగ్రాలో జన్మించారు. ఆయన ఈ సమాజంలో ఉంటూనే తపస్వి లాంటి జీవితాన్ని గడిపారు. రామ జన్మభూమి ఉద్యమానికి అశోక్ సింఘాల్ గారు అందించిన దిశా నిర్దేశం శక్తి ఫలితంగానే ఈరోజు మనం అయోధ్యలో ఈ భవ్య ఆలయాన్ని చూస్తూ ఉన్నాం. నేను చాలా అదృష్టవంతుణ్ణి. నేను ఆయన జీవితాన్ని దగ్గరగా చూడటమే కాకుండా ఈ ఉద్యమంలో ఆయనతో పాలు పంచుకునే అవకాశం కూడా పొందాను. రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొంటున్నప్పుడు కూడా నాకు అశోక్ గారు పదే పదే గుర్తుకు రావటం సహజంగా జరిగింది. మిత్రులారా, అశోక్ గారి గురించి ఎక్కువగా చర్చ జరగని విషయాలు ఎన్నో ఉన్నాయి. రామ మందిర ఉద్యమంతో పాటు ఆయన సామాజిక వివక్ష, అసమానతలకు వ్యతిరేకంగా కూడా పెద్ద పోరాటం చేశారు. ఆయన చాలా సంపన్న కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి సివిల్ సర్వీస్ అధికారి. అశోక్ సింఘాల్ గారి తోబుట్టువుల్లో చాలామంది కూడా ఉన్నత పదవుల్ని నిర్వహించారు. ఆయన స్వయంగా ఐఐటి బిహెచ్యు నుంచి పట్టభద్రులయ్యారు. ఇన్ని ఉన్నప్పటికీ ఆయన తన జీవితాన్ని సమాజానికి, సంస్కృతికి అంకితం చేశారు. ఇదే మహనీయుల్లోని గొప్ప సుగుణం. ఈరోజు ఆయన శత జయంతి సందర్భంగా కోట్లాది మంది అభిమానుల తరఫున వందనం చేస్తున్నాను. నా హృదయపూర్వక నివాళులు అర్పిస్తున్నాను. నా ప్రియమైన దేశ ప్రజలారా, మనం ఈ సంవత్సరాన్ని ఒక గొప్ప ఆత్మగౌరవ ఉత్సవంతో ఆరంభించాం. ఈ ఉత్సవమే సోమనాథ ఆత్మగౌరవ ఉత్సవం. 1000 ఏళ్ల క్రితం 1026లో మహమ్మద్ గజనీ మొదటిసారిగా సోమనాథ ఆలయాన్ని ధ్వంసం చేశాడు. అయితే సోమనాథుణ్ణి ధ్వంసం చేసి భారతదేశ గుర్తింపును తుడిచివేసేందుకు వచ్చిన వారు ఈనాడు ఉనికిలో కూడా లేరు.
సోమనాథ దేవ

వలయం తన పూర్తి వైభవంతో విశాల సముద్ర తీరంలో భారతదేశానికి అమరత్వ ఆశీర్వాదాన్ని ప్రసాదిస్తోంది. అందుకే ఈ సంవత్సరం మనం సోమనాథ ఆత్మగౌరవ ఉత్సవాన్ని ఎంతో గర్వంగా జరుపుకున్నాం. మిత్రులారా, ఈరోజు మన్ కీ బాత్ లో నేను ఈ అంశాన్ని మళ్లీ ప్రస్తావించేందుకు ఒక ప్రత్యేక కారణం ఉంది. క్రీస్తు శకం 1026లో సోమనాథ దేవాలయాన్ని గజనీ ధ్వంసం చేసినప్పుడు అదే సంవత్సరం గుజరాత్ లోని మోఢేరాలో ఉన్న ప్రసిద్ధ సూర్య దేవాలయంపై కూడా దాడి చేసి ధ్వంసం చేశారు. అంటే ఈ సంవత్సరంతో మోఢేరా ఆలయ విధ్వంసం జరిగి 1000 ఏళ్లు పూర్తవుతున్నాయి. అయితే ఆ ఆలయాన్ని నిర్మించి అప్పటికి కేవలం 1 సంవత్సరం మాత్రమే అయ్యింది. ఆ ఆలయాన్ని 1025లో భీమదేవరాజు నిర్మించారు. మిత్రులారా, ఒక్కసారి ఆ కాలం గురించి ఆలోచించండి. అంతటి భారీ దాడి జరిగి సోమనాథ ఆలయం లాంటి ఒక ప్రధాన విశ్వాస కేంద్రం ధ్వంసమైంది. ఇంకా అనేక ఇతర ప్రదేశాలపై దాడి జరిగింది. అది ఏ సమాజం లేదా ప్రభుత్వ మనోధైర్యాన్నైనా దెబ్బతీసుండేది. అయినప్పటికీ మొదటి భీమదేవరాజు గజనీతో పోరాటమే కాకుండా తక్కువ సమయంలోనే మోఢేరా సూర్య దేవాలయాన్ని పునర్నిర్మాణం చేశారు. ఈ దృఢ సంకల్పం కారణంగా పదే పదే విధ్వంసానికి గురైనప్పటికీ సోమనాథ ఆలయ పునర్నిర్మాణం జరుగుతూనే వచ్చింది. మిత్రులారా, ఆ తర్వాతి కాలంలో కూడా మోఢేరా సూర్య దేవాలయం మీద దాడులాగలేదు. ఆ తర్వాత అల్లావుద్దీన్ ఖిల్జీ ఈ అద్భుతమైన వాస్తు నిర్మాణ ఆలయాన్ని మరోసారి ధ్వంసం చేశాడు. కాని మిత్రులారా, మనం భారతీయులం. సూర్యుణ్ణి కేవలం వాస్తుశిల్పం, ఆలయాల ద్వారా మాత్రమే ఆరాధించం. మన సూర్యారాధన అంటే కాంతి, శక్తి, విజ్ఞానం, నిర్విరామాలకు ప్రేరణ కూడా. అందువల్ల మోఢేరా కేవలం సూర్య దేవాలయానికి మాత్రమే ప్రసిద్ధి చెందలేదు. గుజరాత్ లోని ఈ గ్రామం దేశంలోనే మొట్టమొదటి సౌరశక్తి గ్రామంగా మారింది. నేడు మోఢేరా పూర్తిగా సౌరశక్తితో నడుస్తూ సుస్థిరతకు ఒక ఉదాహరణగా నిలుస్తుంది. మోఢేరా అనేక పర్యాటక ఆకర్షణల్ని, సౌకర్యాల్ని కూడా ప్రవేశపెట్టింది. మకర సంక్రాంతి తర్వాత జనవరిలో మోఢేరా నృత్యోత్సవం జరుగుతుంది. ఇందులో భారతీయ సాంస్కృతిక శాస్త్రీయ నృత్యాల అద్భుత ప్రదర్శన ఉంటుంది. మీరందరూ మోఢేరాను సందర్శించండి. భారతదేశ ఘనమైన వారసత్వంలో భాగంగా దీన్ని వీక్షించాలి అని నేను కోరుతున్నాను. మిత్రులారా, గతంతో మనకున్న అనుబంధం ఇప్పటికీ చాలా బలంగా ఉంది. దీన్ని మరింత బలపరుస్తున్న వారి అంకితభావం, కృషి, ఇలాంటివెన్నో ఉన్నాయి దాని వెనక. తమిళనాడు తిరుచిరాపల్లిలోని మనప్పారైలో ఇలాంటి ఒక విశిష్టమైన కార్యక్రమం జరుగుతున్నది. ఉన్న ఏ సెల్వరాజు గారు ఈ కార్యక్రమానికి నాయకత్వం వహిస్తున్నారు. ఒక ఉపన్యాసం సందర్భంగా ఆయన ఒక విద్యార్థి నుంచి కొన్ని పురాతన విగ్రహాల గురించి తెలుసుకున్నారు. ఆ అంశం మీద చర్చించిన తర్వాత ఆయన ఒక క్షేత్ర పర్యటనని ఏర్పాటు చేశారు. ఈ పర్యటనలో వాళ్ళు వివిధ ప్రదేశాల్లో అనేక విగ్రహాల్ని, ఎన్నో పురాతన దేవాలయాల్ని కనుగొన్నారు. గతంతో మమేకం కావటానికి ఇది ఒక ఆసక్తిదాయకమైన ప్రయత్నం. ఈ విధంగా మనం మన వారసత్వాన్ని మరింత బాగా అర్థం చేసుకోవచ్చు కదా. దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా ఇలాంటి ప్రయత్నాలు చేయవచ్చు. ఇది మన చరిత్రను నిశితంగా పరిశీలించి అర్థం చేసుకోవటానికి మనకు ఒక అద్భుత అవకాశం. నా ప్రియమైన దేశవాసులారా, పూజ్య బాపూజీ జయంతి అయిన అక్టోబర్ 2వ తేదీ మరికొన్ని రోజుల్లో రాబోతున్నది. బాపూజీ మనకు ఎన్నో జీవన సూత్రాల్ని అందించారు. పరిశుభ్రత అందులో ముఖ్యమైంది. మన చుట్టూ పరిశుభ్రతకు సంబంధించిన ఎన్నో ప్రయత్నాల్ని మనం తరచుగా చూస్తూ ఉంటాం. ఈ ప్రయత్నాలు ఎంతో స్ఫూర్తిదాయకంగా, ప్రోత్సాహకరంగా ఉంటాయి. సామాజిక మాధ్యమాల్లోని ఇటువంటి చిత్రాలు, వీడియోలు, రీల్స్ కూడా మన దృష్టిని పదే పదే ఆకర్షిస్తాయి. ఇటీవలి కాలంలో నేను ఇటువంటి ఎన్నో ప్రయత్నాలను చూశాను. మధ్యప్రదేశ్లో ఒకచోట
కొంతమంది యువకులు ఒక నదిని శుభ్రం

చేస్తున్నారు. వారి ఈ చిన్న ప్రయత్నంలో యావత్ సమాజం పాల్పంచుకుంటోంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో యువకులు పాత మెట్ల బావుల్ని, ఇతర బావుల్ని శుభ్రం చేస్తున్నారు. ఇది మన ప్రాచీన వారసత్వాన్ని పునరుద్ధరించేందుకు ఎంతో సహాయకారిగా ఉంటుంది. ముంబైలో కొంతమంది యువకులు బీచ్లను శుభ్రంగా ఉంచేందుకు చొరవ తీసుకుంటున్నారు. ప్రతి వారము వందలాది మంది యువమిత్రులు ఏదో ఒక బీచ్ దగ్గర గుమికూడి పరిశుభ్రత సేవలో పాల్గొంటున్నారు. ఢిల్లీలో పిల్లలు, యువత చెత్తను వేరుచేయటం, తమ పరిసరాల్ని శుభ్రంగా ఉంచుకోవటం గురించి ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. పశ్చిమ బెంగాల్లో స్థానిక ప్రజలతో కలిసి యువకులు, విద్యార్థులు పిక్నిక్ ప్రదేశాల్లోని మార్కెట్లను శుభ్రం చేస్తున్నారు. మిత్రులారా, ఈ ప్రయత్నాలన్నింటిలో ఒక విషయం స్పష్టంగా కనిపిస్తోంది. కొన్నిసార్లు ఒక వ్యక్తి మొదలు పెడితే మరికొందరు అతనితో చేరతారు. అలా ఆ యాత్ర పెరుగుతూ పోతుంది. ఇదే ప్రజాస్వామ్యం. బాపూజీకి మనం అర్పించే ప్రియమైనప్పుడు మొక్కలు, జంతువుల్ని మాత్రమే కాపాడడం కాకుండా మొత్తం జీవ వ్యవస్థను బలోపేతం చేస్తాం. దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న కొన్ని ప్రయత్నాలు ఈ స్ఫూర్తిని చాలా అందమైన రీతిలో ముందుకు తీసుకువస్తున్నాయి. అస్సాంలో సోనాయి రూపాయి వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఉంది. ఒకప్పుడు ఇక్కడ ఏనుగులు నివసించేవి, కానీ క్రమంగా అటవీ భూముల మీద మానవ ఆక్రమణలు పెరగటం వల్ల ఏనుగులు ఈ ప్రాంతానికి దూరంగా ఉండిపోయాయి. 3 సంవత్సరాల కిందట ఈ భూమికి ఆక్రమణల నుండి విముక్తి లభించింది. ఇప్పుడు అది అద్భుతమైన ఫలితాలనిచ్చింది. ఏనుగులు మళ్లీ తిరిగొచ్చాయి. సంవత్సరాలుగా కనిపించని ప్రాంతంలో ఇప్పుడు ఏనుగులు గుంపులు గుంపులుగా కనిపిస్తున్నాయి. మిత్రులారా, అస్సాంలోనే మరో అందమైన ప్రయత్నం కూడా జరిగింది. ఈ ప్రయత్నం పిగ్మీ హాగ్ అనే చాలా చిన్న జీవి, దాన్ని కాపాడేందుకు సంబంధించిన ప్రయత్నం. ఒకానొక సమయంలో దాని మనుగడ ప్రమాదంలో పడింది. అయితే వాటి జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నందువల్ల కేవలం 6 పిగ్మీ హాగ్లతో ఒక సంరక్షణ కార్యక్రమాన్ని ఆరంభించి వాటిని మళ్లీ అడవిలోకి ప్రవేశపెట్టారు. వాటి కోసం గడ్డి మైదానాల్ని కూడా అభివృద్ధి చేశారు. నేడు ఈ కార్యక్రమం ఫలితంగా పిగ్మీ హాగ్ల జనాభా 6 నుంచి ఇప్పుడు 190కి చేరింది. మిత్రులారా, ప్రకృతితో మనకున్న సంబంధం కేవలం దాన్ని పరిరక్షించేందుకే పరిమితం కాదు. కొన్నిసార్లు మనం ప్రకృతిని పోషించినప్పుడు అదే ప్రకృతి మన జీవితాలకు ఆసరాగా మారుతుంది. పశ్చిమ బెంగాల్లోని సందర్భంలో కొందరు మహిళలు ఈ సంబంధానికి స్ఫూర్తిదాయకమైన ఉదాహరణగా నిలుస్తూ ఉన్నారు. జార్ఖాళీకి చెందిన ఈ మహిళలు మడ అడవుల్ని అభివృద్ధి చేస్తున్నారు. వీళ్లలో చాలా మంది పులుల దాడిలో భర్తల్ని కోల్పోయిన వారే. భర్తల్ని కోల్పోయిన తర్వాత వారికి ఒక ఆసరాగా నిలబడి సుందర్బన్ జీవనోపాధినిస్తున్నది. వారు నాటిన మడ మొక్కలు నేడు గ్రామాలకు సహజ రక్షణ కవచాలుగా మారుతూ ఉన్నాయి. వాటిని నాటడం ద్వారా ఈ మహిళలు ఆదాయం కూడా సంపాదిస్తున్నారు. మిత్రులారా, మనం పర్యావరణాన్ని కాపాడుకుందాం, ప్రకృతి సమతుల్యతను గౌరవిద్దాం, ప్రకృతిలోని వైవిధ్యాన్ని సంరక్షిద్దాం. మనం చేసే ఇటువంటి ప్రతి ప్రయత్నం భవిష్యత్ తరాల పట్ల మన బాధ్యత. నా ప్రియమైన దేశవాసులారా, ఇటీవల దేశంలోని 100,000 మంది యువత మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా చాలా ముఖ్యమైన ప్రతిజ్ఞ చేశారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటాం అని ప్రతిజ్ఞ చేయటంతో పాటు ఈ సందేశాన్ని ఇతరులకు కూడా వ్యాప్తి చేసే బాధ్యతను తీసుకున్నారు. ఇదంతా మాదక ద్రవ్యరహిత యువజన ఉద్యమం కింద జరుగుతున్నది. ఈ ఉద్యమం 100 వారాల పాటు కొనసాగుతుంది. మై భారత్ వాలంటీర్లు ఇందులో పాల్పంచుకుంటున్నారు. ఎన్ఎస్ఎస్తో అనుబంధం ఉన్న మన యువత కూడా అందులో భాగమే. పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, అనేక సామాజిక ఆధ్యాత్మిక సంస్థలు కూడా ఇందులో చేరాయి. గత కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా వేలాది ప్రతిజ్ఞా కార్యక్రమాలు

అవగాహన కార్యక్రమాలు జరిగాయి. మిత్రులారా, ఈ ప్రచారంలో నాకు ప్రత్యేకంగా నచ్చిన విషయం నిషా విముక్తి సందేశం. మన యువత ఈ సందేశాన్ని వారి సొంత భాషలో, సొంత పద్ధతిలో వ్యాప్తి చేస్తూనే ఉన్నారు. మన్ కీ బాత్ లో నా యువ మిత్రుల్ని వారి సృజనాత్మకత ద్వారా ఈ ప్రచారంలో చేరండి అని నేను కూడా కోరాను. ఆ పిలుపుకి వేలాది మంది యువత స్పందించారు, ముందుకొచ్చారు. నాకెంతో సంతోషంగా ఉంది. మై భారత్ లో గీతం, నినాదాల రచన, వీధి నాటకాలు ఇలాంటి అనేక పోటీలు జరిగాయి. అదేవిధంగా మన యువత తమ సృజనాత్మక కంటెంటును హ్యాష్ట్యాగ్ డ్రగ్ ఫ్రీ యూత్ అనే నినాదంతో సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్నారు. అంటే సందేశం యువతది, మాధ్యమం యువతది, దాన్ని ముందుకు తీసుకువెళ్లే శక్తి కూడా యువతదే. రాబోయే రోజుల్లో ఈ ప్రచారంలో భాగంగా ఆరోగ్య పరీక్షలు, ధ్యాన శిబిరాలు లాంటి కార్యక్రమాలు కూడా జరుగుతాయి. మిత్రులారా, మన పండుగలు, వేడుకలు ఎన్నో రాబోతున్నాయి త్వరలో. ఈ పండుగల ఆనందం నడుమ మన చుట్టూ ఉన్నవాటిని కూడా ఒక్కసారి పరిశీలిద్దాం. ఏ యువత అయినా ఏదైనా చెడు అలవాటు వైపు వెళుతూ ఉంటే వాళ్లతో మాట్లాడాలి. ఎవరైనా వ్యసనాన్ని అధిగమించేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటే వాళ్లకు సహకరించాలి. మాదక ద్రవ్య రహిత యువత, అభివృద్ధి చెందిన భారతదేశం అనే ఈ సంకల్పంలో మనమందరం కలిసి ముందుకు నడుద్దాం. నా ప్రియమైన దేశ ప్రజలారా, క్రీడల కోసం ఒక ప్రతిభాన్వేషణ ప్రచారాన్ని ఎర్రకోట నుంచి ఈసారి నేను ప్రకటించాను. భారతదేశం నిరంతరం ఉత్తమంగా రాణించాలి అంటే గ్రామాలు, పట్టణాలకు చేరుకుని క్రీడా ప్రతిభను కనుగొనటం చాలా అవసరం. ఈ పనికి తమను తాము అంకితం చేసుకున్న వారు చాలా మంది ఉన్నారు. ప్రతిభను కనుగొనటం, పోషించటం, అదే వారి ఏకైక అభిరుచి. మన పంజాబ్ లో రాజేందర్ సింగ్ గారు ఇదే పని చేస్తున్నారు. సీనియర్ అనే పదం కూడా పేరులో మిళితమైన వారు రాజేందర్ సింగ్ గారు. 1980 ఒలింపిక్స్ లో హాకీలో స్వర్ణ పతకం గెలిచిన జట్టులో ఆయన సభ్యులు. 1982 ప్రపంచ కప్ లో ఆయన ఒక స్టార్. 2001లో భారతదేశం మొదటిసారిగా పురుషుల జూనియర్ ప్రపంచ కప్ టైటిల్ను గెలుచుకుంది. 2003లో దేశం సీనియర్ ఆసియా కప్ టైటిల్ను కైవసం చేసుకుంది. 2003లో మన దేశం సీనియర్ ఆసియా కప్ టైటిల్ను కైవసం చేసుకుంది. ఈ రెండు టోర్నమెంట్లలో కూడా రాజేందర్ సింగ్ గారు కోచ్ గా వ్యవహరించారు. ఇప్పుడు ఆయన రౌండ్ గ్లాస్ హాకీ అకాడమీ ద్వారా తన అభిరుచిని ముందుకు తీసుకెళ్తున్నారు. ఆయన కృషి ఫలితంగా గ్రామాల్లో కొత్త హాకీ ఆస్ట్రోటర్ఫ్ రూపకల్పన జరుగుతూ ఉన్నది. రాజేందర్ గారి దృష్టి చాలా స్పష్టంగా ఉంది. మంచి కోచింగ్ సౌకర్యాలు పథంగా ఉన్న గ్రామాల్లో పిల్లల్ని గుర్తిస్తున్నారు. జూనియర్ సీనియర్ స్థాయిలో చాలా మంది రాజేందర్ సింగ్ గారి ఈ అంకిత భావాన్ని ఎంత పొగిడినా తక్కువే కదా. నా ప్రియమైన దేశవాసులారా, ఉసిరికాయ మనందరికీ బాగా తెలుసు. ఉసిరికాయతో చేసిన ఊరగాయలు, ఉసిరికాయ జాము లాంటి మురబ్బాలు చాలా ఇళ్లలో ఎంతో ఇష్టంగా ఉపయోగిస్తారు కూడా. చాలా మంది ఉసిరికాయ రసాన్ని కూడా ఇష్టపడతారు. చలికాలంలో చవన్ ప్రాష మన దినచర్యలో ఒక ముఖ్యమైన భాగంగా మారుతుంది. మన పెద్దలు తరతరాలుగా ఉసిరికాయ గుణాలు ప్రతాపగఢ్లోకు మాధ్యమంగా మారుతోంది. ప్రతాపగఢ్కు ఉసిరికాయకు మధ్య సంబంధం చాలా పురాతనమైంది. ఇక్కడి రైతులు తరతరాలుగా ఉసిరికాయను సాగు చేస్తూ ఉన్నారు. ఉసిరికాయ ప్రతాపగఢ్కు ఒక బలమైన గుర్తింపు. ఇప్పుడు ఈ పాత గుర్తింపు ఇక్కడి రైతులకు, మహిళలకు కొత్త అవకాశాల తలుపులు తెరుస్తోంది. ఒక జిల్లా ఒక ఉత్పత్తి లేదా ODOP అంటే వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్. ఈ ODOP పథకం ద్వారా స్థానిక ఉసిరికాయ సంబంధిత పరిశ్రమల్ని ప్రోత్సహించింది ప్రభుత్వం. నేడు ప్రతాప్గఢ్లో ఉసిరికాయ ప్రాసెసింగ్ కోసం

సంబంధించిన దాదాపు 100 యూనిట్లు పనిచేస్తూ ఉన్నాయి. స్వయం సహాయక బృందాలతో సంబంధం ఉన్న మహిళలు కూడా ఇందులో పెద్ద పాత్ర పోషిస్తున్నారు. అటువంటి బృందాల్లో ఒకటి దేవగఢ్ కమాసి గ్రామానికి చెందిన సావిత్రి ఫూలే స్వయం సహాయక బృందం. దీంతో సంబంధం ఉన్న మహిళలు ఉసిరికాయతో క్యాండీ, జామ్ లాంటి మురబ్బ, జ్యూస్లను తయారు చేస్తూ ఉన్నారు. ఓడిఓపీ కింద కొత్త మార్కెట్లు అందుబాటులోకి రావటం, అవి పెరగటం వల్ల వారి ఆదాయం కూడా పెరిగింది. ఒక గ్రామంలో వింధ్యవాసిని స్వయం సహాయక బృందం ఉంది. ఈ బృందంలోని మహిళలు ఉసిరికాయ పచ్చడి, డైజెస్టివ్ పౌడర్, అనేక ఇతర వస్తువుల్ని తయారు చేస్తున్నారు. ఈ మహిళలు ప్రాసెసింగ్ కోసం యంత్రాలు, రుణ సౌకర్యాన్ని కూడా పొందారు. వారికి స్థానిక వాణిజ్య ప్రదర్శనలో పాల్గొనే అవకాశం కూడా వచ్చింది. తక్కువ సమయంలో వారి ఆదాయం గణనీయంగా పెరిగింది. మిత్రులారా, మన దేశంలోని ప్రతి ప్రాంతానికి తనకంటూ ప్రత్యేకత ఉంది. ఒకచోట ఒక ప్రత్యేకమైన పండు, మరో చోట ఒక సంప్రదాయ కళ, ఇంకో చోట ఇంకో విశిష్టమైన నైపుణ్యం. ఇలా ఈ ప్రత్యేకతల్ని ప్రోత్సహించేందుకే ఒక జిల్లా ఒక ఉత్పత్తి, వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్, ఓడిఓపీ అనే ప్రచారం మొదలైంది. మన గ్రామాలు, చిన్న పట్టణాల గుర్తింపు స్థానిక మార్కెట్కే పరిమితం కాకుండా దేశంలోని ఇతర ప్రాంతాలకు, చివరికి ప్రపంచానికి కూడా చేరేలా చూడటమే మనందరి బాధ్యత, మన ప్రయత్నం కావాలి. ఇది వోకల్ ఫర్ లోకల్ ప్రచారాన్ని మరింత బలోపేతం చేస్తుంది. అంతేకాదు, దేశం స్వయం సమృద్ధి సాధించేందుకు స్ఫూర్తిగా నిలుస్తుంది. రాబోయే పండుగల సమయంలో కూడా మనం వోకల్ ఫర్ లోకల్ మంత్రాన్ని ఎన్నటికీ మర్చిపోకూడదు. ప్రియమైన దేశ ప్రజలారా, ఈ సెప్టెంబర్ మాసం పోషకాహార లోపంపై పోరాటానికి అంకితమైంది. పోషకాహార మాసం సందర్భంగా వివిధ రంగాలకు చెందిన ప్రజలు, సంస్థలు ఈ గొప్ప పని కోసం ఏకమవుతారు. పోషకాహార లోపాన్ని ఎదుర్కొనేందుకు ఈ సంవత్సరం అనేక ప్రశంసనీయమైన కార్యక్రమాలు జరిగాయి. ఛత్తీస్గఢ్ హర్ ఘర్ మునగ ఘర్ ఘర్ మునగ, అంటే ప్రతి ఇంట్లో మునగ ఇంటింటా మునగ అనే ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ ప్రచారం ప్రజల్ని తమ ఆహారంలో పోషక పదార్థమైన మునగను తప్పకుండా చేర్చుకునేలా ప్రోత్సహిస్తుంది. గుజరాత్ కూడా చిరుధాన్యాలతో చేసిన వంటకాలతో వాంగీ స్పర్ధ అనే పోటీని ఆరంభించింది. ఈ కార్యక్రమం సరసమైన, పౌష్టికత ఉన్న స్థానిక ఆహారాన్ని ప్రోత్సహిస్తుంది. ఇప్పటి వరకు 2 లక్షల మందికి పైగా ఈ పోటీలో పాల్గొన్నారు. ఈ దిశగా మహారాష్ట్ర కూడా ప్రశంసనీయమైన ప్రయత్నాలు చేస్తూ ఉంది. అక్కడ ఉపాధ్యాయులు, అంగన్వాడీ కార్యకర్తలు, తల్లిదండ్రులు ఈ అవగాహన ప్రచారంలో చురుగ్గా పాలు పంచుకుంటున్నారు. మిజోరంలో ఈ సంవత్సరం పోషకాహార తోటల్ని నిర్వహించేందుకు ప్రజలు ఏకమయ్యారు, ప్రచారాన్ని ఆరంభించారు కూడా. ఇది తలో మడ్ యనా అనే మిజో సంప్రదాయానికి అనుగుణంగా ఉంది. తలో మడ్ యనా అర్థం నిస్వార్థ సేవ, ఇతరులకు సహాయం చేయటంలో ఎల్లప్పుడూ ముందు ఉండటం. ఇటువంటి పవిత్ర ప్రయత్నాలు ఎంతో ప్రశంసనీయం. ఇటువంటి కార్యక్రమాల్లో భాగమైన అంగన్వాడీ కేంద్రాలతో సంబంధం ఉన్న వారందరి పట్ల నేను కూడా ఎంతో గర్వంగా అనుభూతి చెందుతూ ఉన్నాను. ఈ అంగన్వాడీ కేంద్రాలు ఇప్పుడు పోషన్ ట్రాకర్ కు డిజిటల్ గా అనుసంధానమయ్యాయి. దాదాపు 9 కోట్ల మంది లబ్ధిదారులు నమోదయ్యారు. ఇది పిల్లలు, గర్భిణులు, పాలిచ్చే తల్లులకు మెరుగైన సంరక్షణ అందించే వీలు కల్పించింది. పోషకాహార లోపం మీద ఈ పోరాటాన్ని మనం ఇదే విధంగా కొనసాగించాలి కూడా. మన సమాజాన్ని పోషకాహార లోపం నుంచి పూర్తిగా విముక్తి చేయాలి. మిత్రులారా, ఈ నెలలో మనమందరం గణేష్ ఉత్సవాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో, ఉత్సాహంతో జరుపుకున్నాం. దేశవ్యాప్తంగా గణపతి బాపాకు అత్యంత భక్తి శ్రద్ధలతో స్వాగతం పలికారు అందరూ. ఈ శుభ సందర్భం మొత్తం వాతావరణాన్ని ఆనందం, ఉత్సాహంతో నింపుతుంది. మిత్రులారా, విఘ్నాలను తొలగించే గణేశుడు, జ్ఞానం,

0: వివేకం శుభకార్యాల ప్రారంభానికి ప్రతీక. ఆయనపై ఉన్న అపారమైన భక్తి భారతదేశానికే పరిమితం కాదు. ఉదాహరణకు థాయిలాండ్కు చెందిన పాంథన్ థీర్ ఖానోన్ గారిని కనుక్కోండి. థాయిలాండ్లోని గణేశుణ్ణి ఫ్రా ఫికానెత్ అనే పేరుతో పూజిస్తారు. పాంథన్ థీర్ ఖాన్ గారు 19 ఏళ్ల వయసు బహుమతిగా ఇచ్చాడు. అప్పుడే 4 దశాబ్దాలకు పైగా గణేశుడికి సంబంధించిన సంప్రదాయాల్ని అధ్యయనం చేయడంలో గడిపారు సమయమంతా. ఆయన భారతదేశం, నేపాల్ సహా ఆసియాశాలకు ప్రయాణం కట్టారు. నుండి ఆయన ఇక్కడికి చాలాసార్లు వచ్చారు. ఆయన కృషి వల్ల థాయిలాండ్లోని భక్తుల్లో కూడా అష్ట వినాయక యాత్ర ప్రాచుర్యం పొంది ఆయన ఉత్తర థాయిలాండ్లోని చియాంగ్ మాయిలో 2002 సంవత్సరం ఈరోజు అక్కడ 10 వేలకు పైగా గణేష్ విగ్రహాలు ఉన్నాయి. భారతదేశానికి రాలేని భక్తుల కోసం అక్కడ ప్రతి ఆదివారం దాదాపు 10 గంటలకు గణేశుడు పూజ నిర్వహిస్తారు. గణేశుడికి సంబంధించిన ప్రత్యేక సందర్భాల్లో కూడా పూజలు చేస్తారు. భారతదేశపు విశ్వాసం, కళ, సాంస్కృతిక సంప్రదాయాలు ఇతర దేశాల్లో ఎలా ప్రాచుర్యం పొందుతున్నాయి అనేందుకు ఇదో ఉదాహరణ. గణపతి బప్ప ఆశీస్సులు అందరిపైన ఎల్లప్పుడూ ఉండాలని నేను కోరుకుంటున్నాను. మిత్రులారా, మన్ కీ బాత్ ప్రతి ఎపిసోడ్ తర్వాత నేను వివిధ అంశాల మీద మీ సందేశాల్ని అందుకుంటున్నాను. దయచేసి ఇలాంటి స్ఫూర్తిదాయక గాథల్ని పంపడం కొనసాగించండి. మీ చుట్టూ జరుగుతున్న ఇటువంటి ప్రయత్నాల్ని మీరు అభినందించండి. వారి ఉత్సాహం మరింత పెరుగుతుంది. మన్ కీ బాత్ ద్వారా వాటి గురించి తెలుసుకోవటం వల్ల దేశంలోని ఇతర ప్రాంతాల ప్రజలు కూడా స్ఫూర్తి పొందుతూనే ఉన్నారు. మీ సహకారంతో ఈ ప్రయాణం నిరంతరం ముందుకు సాగాలి అని ఆశిస్తున్నాను. రాబోయే పండుగల్ని మీ కుటుంబం, స్నేహితులతో పూర్తి ఆనందోత్సాహాలతో జరుపుకోండి. మీ అందరికీ మరోసారి శుభాకాంక్షలు. చాలా చాలా ధన్యవాదాలు. నమస్కారం.
1: మీరింతవరకు ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం విన్నారు. అనువాదం డాక్టర్ రాయారావు సూర్యప్రకాశరావు. అనువాద పఠనం శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. కిన్నెరడారి శ్రోతలు కోరిన చిత్రగీతల కార్యక్రమానికి పునఃస్వాగతం. కార్యక్రమంలో ముందుగా మీరు వినబోతున్న ఈ పాట మనస్సులో మాట. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఉదిత్ నారాయణ్ పాడిన వేటూరి గీతం ఇది. వినిపించమంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం రాఘవపురం గ్రామం నుండి గుండేటి వెంకటరాములు, అదృష్టమ్మ, చారీబాబు, ప్రభుదేవ్, భద్రమ్మాదేవి, మామిడాల కళ్యాణిదేవి, చక్రవర్తి, శ్రీవల్లి, యోగేంద్ర, లక్ష్మీ ప్రసన్న, స్వరూప, నాగయ్య, జూపల్లి పుల్లయ్య, నాగమణి వీరంతా కోరుతున్నారు. ఇంకా ఇదే పాట వినిపించమంటూ ఇల్లందు బాటంపెట్టు బస్తీ నుండి చిన్నపాసి, కన్నపాసి, బాలాపాసి, అరుణాదేవి, అరుణ్ కుమార్, అమృత, బబిత, కృష్ణచరిత, చాపెల్, చైతు, అక్షయ, అమృత, అనుదీప్, అనూష, కీర్తి, శతాక్షి, అంబు, జస్వంత్, భానురాజ్, రాజా, మౌనిక, రాధాపాసి, బవ్వపాసి, రోహిత్, రోషిణి, రోహితవల్లి, ఉమా, పార్వతీబాయ్, రాజ్విక, చోటా, పురాణ్ పాసి, ఉమాశంకర్, ఎండి షాకీర్, షహజాదీ, మెహరూన్, జగన్మాత, ఇంకా జీ వెంకటేశ్వరరావు వీరందరి కోసం ఈ పాట వినండి.

కార్యక్రమంలో తర్వాత మీరు వినబోతున్న ఈ పాట గులాబీ. ఈ చిత్రానికి నాగరుబాబు, గాయత్రి పాడిన సిరివెన్నెల సీతారామశాస్త్రి గీతం ఇది. సంగీతం శశిప్రీతం సమకూర్చారు. వినిపించమంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బర్మా క్యాంపు నుండి యాకూబ్ పాషా, నూర్ జహాన్, రహీం పాషా, రుబీనా, రహీం మునిసా, షరీఫ్ ఖాన్, అలీం పాషా, ఇంకా ఇదే పాట వినిపించమంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతానగర్ మండలం గరీబ్పేట నుండి నర్సింగ్ వెంకన్న, పద్మ, రమేష్, ఆకాంక్ష, జస్వంత్ సాయి, సనిత, శ్రీకాంత్, వీరాస్వామి, సుశీల, శేషాద్రి, హనుమంతరావు వీరు కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట వినండి.

కిన్నెలారి శ్రోతలకు ఉన్న చిత్రగీతల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, ఇప్పుడు సమయం 8:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో సమాచార సంధ్య, హిందీలో వార్తలు, 9:00 న్యూస్ అట్ 9 PM ఆంగ్లంలో వార్తలు వింటారు. 9:15 స్పాట్ లైట్ కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతాయి. ముందుగా సమాచార సంధ్య వెంటనే వింటారు. మరికొద్ది క్షణాల్లో ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

ఈనాటి మధురిమ అలనాటి ఆ మధుర గీతల కార్యక్రమంలో మధురమైన గీతాలను మీకు అందించేందుకు సిద్ధంగా ఉన్నాను. నేను మీ ఆర్జే వనమ రామకృష్ణ. కార్యక్రమంలో ముందుగా వినండి ప్రేమాభిషేకం చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట. సంగీతం చక్రవర్తి సమకూర్చారు. వినండి

కార్యక్రమంలో తర్వాత జీవన జ్యోతి. ఈ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతమినండి, సంగీతం రాజ్ కోటి సమకూర్చారు.

కార్యక్రమం తర్వాత వీరాభిమన్యు ఈ చిత్రానికి ఘంటసాల పి సుశీల పాడిన ఆరుద్ర గీతం వినండి. సంగీతం కెవి మహాదేవన్ సమకూర్చారు.

కార్యక్రమం తర్వాత జీవిత నౌక ఈ చిత్రానికి ఘంటసాల పిసుశీల పాడిన పాట వినండి. సంగీతం కెవి మహాదేవన్ సమకూర్చారు.

మీరు వింటున్నారు ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ప్రసారాలే 100.1 మెగాహెడ్స్ పై మధురిమ ఆపాత మధుర గీతల కార్యక్రమం మీరు వింటున్నారు. నేను మీ ఆర్జే వనమరామకృష్ణ. కార్యక్రమంలో తర్వాత అమర శిల్పి జక్కన్న ఈ చిత్రానికి ఎస్ రాజేశ్వరరావు సంగీత సారథిలో ఘంటసాల పి సుశీల పాడిని పాట వినండి.

మధురిమ ఆపాద ముద్ర గీతల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, ఇప్పుడు సమయం 10 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో అఖిల భారత రవివాసరీయ సంగీత సభ కార్యక్రమం వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

సంగీత సభ యూఆర్ లిస్నింగ్ టు ఫ్లూట్ రిసైటల్ బై ఎస్ సుప్రదీప్. హీస్ అకంపనీడ్ ఆన్ వయలిన్ బై జి వెంకటేష్ జోషియర్, ఆన్ సంగం కెవి రవిశంకర్ శర్మ, అండ్ ఆన్ మోసింగ్ లిఖిత్ కేఎం. కంటిన్యూయింగ్ హిస్ పర్ఫార్మెన్స్ ఎస్ సుప్రదీప్ నౌ ప్రెజెంట్స్ రా రా రాజీవలోచన, అ కాంపోజిషన్ ఆఫ్ మైసూరు వాసుదేవాచార్య, సెట్ ఇన్ రాగమోహన అండ్ ఆదితాళ.

0: रविवासरीय अखिल भारतीय संगीत सभा में आप सुन रहे थे एस सुप्रदीप का बांसुरी वादन। आपके साथ संगत कर रहे थे वायलिन पर जी वेंकटेश जोशेर, मृदंगम पर केवी रविशंकर शर्मा और मोरसिंह पर लिखित केएम। यह कार्यक्रम आकाशवाणी बेंगलुरु का योगदान था, जिसे आकाशवाणी दिल्ली के स्टूडियो से आपके लिए प्रस्तुत किया गया।
1: इंदिरा विवासरिया अखिल भारतीय संगीत सभा। You were listening to flute recital by S. Supradeep. He was accompanied on violin by G. Venkatesh Joshiar, Mridangam by K. V. Ravishankar Sharma and on Morsing, Likhit K. M. This program is a contribution of Akashwani Bengaluru, brought to you from the studios of Akashwani Delhi.
2: Namaskar. Akashwani Samachar. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. ఇది రేపటి ప్రసార వివరాల సమయం. రేపటి ప్రభాత ప్రసారంలో ఉదయం 6 గంటలకు పదపద ముందుకు అంటూ సాగిపోయే దేశభక్తి గీతం, 6:10 అంజలి, భక్తి సంగీత కార్యక్రమంలో శివభక్తి గీతాలు ప్రసారమవుతాయి. 6:30 సుభాషితం సమర్పణ శ్రీ ఎన్ శేషాచార్యులు. 6:35 మేకల్లో నోటిపుండ వ్యాధి నివారణ గురించి తెలుసుకుంటారు రైతు సమాచారంలో. 7:00 జిల్లా సమగ్ర నివేదిక. 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువుతాయి. 7:45 విజ్ఞాన విచికలు విజ్ఞాన సంచిక కార్యక్రమం, నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం. 8:35 కిన్నెరలహరి శ్రోతలు కోరిన చిత్రగీతల కార్యక్రమం. రేపు ఉదయం 9:30 ఇంకా రేపు మధ్యాహ్నం 3:30 ఏకచిత్రగానం శీర్షికన ఒకే చిత్రం నుండి పాటలు ప్రసారమవుతాయి. 10:00 ప్రపంచ రేబిస్ దినోత్సవం సందర్భంగా రేబిస్ వ్యాధి అవగాహన ప్రత్యేక కార్యక్రమం, నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. అనంతరం చిత్రగీతాలు ప్రసారమవుతాయి. రేపు మధ్యాహ్నం 12:00 హిందీలో వార్తలు, 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలేవుతాయి. 12:10 ప్రసారమయ్యే శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఉస్తాద్ విలయత్ ఖాన్ గారి సితార్ వాదనం ప్రసారమవుతుంది. 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలేవుతాయి. 12:40 ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమంలో

నేటి విద్య ఉన్నత విలువలు పెంచడంలో తల్లిదండ్రుల పాత్ర ఇంకా నిరంతరం ఎందుకీ భారం, ఈ అంశాలపై ప్రసంగం ప్రసారమవుతుంది. 1:10 ప్రాంతీయ వార్తలు, 1:20 వనితా లోకం స్త్రీల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే, 1:50 ఉర్దూలోను, 2:00 మిడ్ డే న్యూస్, 2:15 దోపహర్ సమాచార్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతాయి. 2:30 పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట రికార్డెడ్ కార్యక్రమం పునఃప్రసారమవుతుంది. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. రేపు సాయంత్రం 4:00 ఇంకా 6:35 చిత్రగీతాలు ప్రసారమవుతాయి. రేపు సాయంత్రం 5:45 జానపద గేయాలు ప్రసారమవుతాయి. 6:45 హిందీలో సామూహిక గీతం ప్రసారమవుతుంది. 6:50 వ్యవసాయ సూచనలు, 7:00 మార్కెట్ ధరలు, 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి అవుతాయి. రేపు రాత్రి 7:15 మన రైతు మన గ్రామం సమగ్ర సమాచారం అందించే కార్యక్రమంలో మధుమేహం ఆహార నియమాలు అంశంపై పరిచయ కార్యక్రమం ఇంకా సంప్రదాయేతర ఇంధన వనరుల వాడకం గురించి ప్రసంగం ప్రసారమవుతాయి. 7:45 వికసిత భారత కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి అవుతుంది. 8:00 కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమం. రేపు రాత్రి 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలీజ్ అవుతుంది. 9:30 మధురిమ ఆపాత మధుర గీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. 10:00 పౌరాణిక నాటిక కార్యక్రమంలో గజగౌరి వ్రతం చిందు యక్షగానం ప్రసారమవుతుంది. ఇవి రేపటి ప్రసారంలోని కార్యక్రమాల వివరాలు. రేపటి ప్రసార వివరాలు విన్నారు ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. ఇప్పుడు సమయం సరిగ్గా 11:04 దాటి 50 సెకండ్లు. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 100.1 MHz పై రేపటి మా ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు మీ నుండి సెలవు. జై హింద్.